ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రము. శాలివాహన శక సంవత్సరము 1948 భాద్రపద మాసం 10వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ మంగళవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5 గంటల 56 నిమిషాలు 19 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం జయతు జయతు భారతి బృందగానం ఆచార్య కేశిరాజు వీరవెంకటేశ్వరరావు గారి రచన. సంగీతం శ్రీ డి నిశ్చల్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీజ్.

0: It was time to step away. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, భక్తి రంజని, శ్రీమత్ హనుమత్ కవచం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత డాక్టర్ ఎల్ఎస్ యాజ్ఞవల్క్య శర్మ.
1: ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు, లక్ష్య సాధన, ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనిషి యొక్క ప్రవర్తన మార్పు చెందాలి, లేకపోతే వెనకబడిపోయే ప్రమాదం ఉన్నది. తన సహజ లక్షణాలు కోల్పోకూడదు, సమాజ స్థితిగతులకు భయపడకూడదు. అలా సమర్థవంతంగా ముందుకు సాగేలాగా ఉండేదే సత్ప్రవర్తన. ఆత్మబుద్ధి సుఖం చేయవా అని కదా ఆర్యోక్తి. ఆత్మపరిశీలన ఆంతరంగిక పరిశుద్ధతల నుంచి వచ్చే అద్భుతమైన మార్పు పరివర్తన. మనసు అనే అర్థంలో తనను తాను దర్శించుకోగలిగిన వారికి మాత్రమే పరివర్తన సాధ్యమవుతుంది. విశాల హృదయంతో ఆచరించే లక్షణం పరివర్తన. ఆత్మవంచన లేకుండా తన తప్పును తాను తెలుసుకోవడం, అంగీకరించడం, మార్పుకు ప్రయత్నించడం ఉత్తమమైన స్థితి. ఇలాంటి స్థితిలో ఉన్నవాళ్లు మరొకరికి ఆదర్శవంతంగా, మార్గదర్శకంగా ఉంటారు. మనల్ని ఇతరులు ఏ రకంగా గుర్తించాలి అనుకుంటున్నామో ఆ భావన ప్రదర్శితమయ్యేలాగా మన ప్రవర్తన ఉండాలి. విభిన్న మనస్తత్వాలు ఉన్న వ్యక్తుల మధ్య మనం జీవిస్తున్నాం. అందరూ ఒకే విధంగా ఉండరు. ఎవరికి వారు తమ గురించి ఒక నిశ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఆ అభిప్రాయాలు సమాజానికి అనుగుణంగా కొన్ని వ్యక్తిగతమైనవి, కొన్ని ఉంటాయి. ఎవరు ఎలాంటి అభిప్రాయం, ఆకాంక్ష కలిగి ఉన్నా వారి ప్రవర్తన ఇతరులకును కించపరిచేదిగా ఉండకూడదు. మహాభారతంలో నన్నయ్య చెప్పినట్లు, ఒరులేయవి అనరించిన నరవర అప్రియము తన మనంబునకగు. ఇతరులతో మనం ప్రవర్తించేటప్పుడు వారి గురించి, వారి మనస్తత్వం గురించి కొంత అంచనా, అవగాహన ఏర్పరచుకోవాలి. క్రొత్త వారితో అయితే ముందు ఒక అభిప్రాయం తెచ్చుకుని స్పందించాలి. అంచనా వేయటం అంటే ఇతరుల పొరపాట్లను, తప్పులను ఎంచడం కాదు సుమా. వారి చేష్టల, మాటల వెనుక దాగి ఉన్న నిజస్వరూపము, కోరికలు, ఆలోచనలు, వీటిని అధ్యయనం చేయాలి. ఆ రకంగా వ్యక్తుల మానసిక స్థితిని కొంతవరకు తెలుసుకోవచ్చు. మన ప్రవర్తన మన ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి. మనం మన కోసం బ్రతుకుతూ మన శక్తిని అనుసరించి ఎంతో కొంత ఏదో ఒక విధంగా అవసరమైన వారికి చేయూతనివ్వాలి. మనలో సత్యసంధత, కృషి ఉంటే భయంతో ప్రవర్తించాల్సిన పనిలేదు. ఆత్మగౌరవాన్ని కోల్పోతూ జీవించాల్సిన స్థితికి దిగజారకూడదు. మనం ఆత్మగౌరవం కోల్పోయే కొన్ని సందర్భాలను గమనిద్దాం. సమాజ ధర్మాన్ని అనుసరించనప్పుడు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనప్పుడు, ఎదుటివారిని మోసగించిన సందర్భాల్లో, మానసికంగా బలహీనులుగా మారినప్పుడు, అతిగా గొప్పలు చెప్పుకున్నప్పుడు, వ్యసనాలకు బానిసలైనప్పుడు, ఇలా వివిధ సందర్భాలలో మన ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఖచ్చితమైన లక్ష్యం ఉన్నవాళ్లు ఆత్మగౌరవాన్ని చక్కగా కాపాడుకుంటారు. ఆ లక్ష్యం వ్యక్తిగతమైనదే అయినా ఇతరులను బాధపెట్టేదిగా ఉండకూడదు. మన తెలివితేటలు మంచి పనులకు ఉపయోగించి సన్మార్గం ద్వారా లక్ష్య సాధన సాగిస్తే మనతో పాటు ఇతరులకు కూడా లాభం కలుగుతుంది. మన ప్రవర్తనలో విమర్శలకు తావు ఇయ్యకూడదు. పరోక్షే కార్యహంతారం, ప్రత్యక్షే ప్రియవాదినం, వర్జయేత్ తాదృశం మిత్రం, విషకుంభం పయోముఖం అన్నది చాణక్య నీతి. కొందరు మనిషి ముందు అతి వినయంగా, నమ్రతగా మాట్లాడి వెనుక తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. ఆ ధోరణి చాలా అపాయకరం. ఆ ప్రవర్తన అలవాటైపోతే అందరిలోనూ అలా తప్పులు ఎంచడం లక్షణంగా మారుతుంది. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి మీ విమర్శలను లెక్క చెయ్యడు. ఏ వ్యక్తి అందరినీ మెప్పించలేడు, ఏ వ్యక్తి ఎప్పటికీ ఒకేలాగా ప్రవర్తించడు. అధైర్యం, అసంతృప్తి, ఆగ్రహం ఇవి మనిషిలోని సహజత్వాన్ని మాయం చేస్తాయి, అపజయాల పాలు చేస్తాయి. ఈ మూడింటి కారణంగా మనిషి ప్రవర్తన వింతపోకడలకు దారితీస్తుంది. అందుకే ఈ మూడింటి విషయంలో జాగ్రత్త వహించాలి. సత్సంగ బలంతో వాటిని అధిక

0: గమనించవచ్చును. ఉదార చరితానాంతో వసుధైవ
1: చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో నెలకు సేంద్రియ పదార్థం ఆవశ్యకత అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ వింటారు.
1: నేల సత్తువు బాగుంటే పంట బాగొస్తుంది, ఇది అందరికి తెలిసిన విషయమే. నేల సత్తువుతో పాటుగా నేల ఆరోగ్యం కూడా బాగుండాలి అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. నేల ఆరోగ్యం అంటే ఏమిటి అంటే, నేలలో ఉన్నటువంటి గుణాలు మొక్క చక్కగా ఎదగటానికి అనువుగా ఉండాలి. అటు వేరు వ్యవస్థ బాగా లోపలికి పోవటానికి అనువుగా ఉండాలి, అలాగే వేరుకు కావాల్సినటువంటి గాలి సోకేలాగా ఉండాలి, అలాగే లోపల మరి ఈ పోషకాలన్నీ కూడా మొక్క తీసుకునే రూపంలో లభ్యమై ఉండాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? సహజంగానే కొంత పోషకాలు మన నేలల్లో ఉంటాయి. నేలలో కూడా రకరకాలు ఉంటాయి, మీ అందరికీ తెలుసు, ఎర్ర నేల, నల్ల నేల, మరి వీటిల్లో కూడా కాస్త అటు ఇటుగా రకరకాలు ఉంటాయి. ఈ నేలల్లో కూడా నేల ఆరోగ్యం బాగా ఉంటే పంట దిగుబడులు బాగా వస్తాయి. నేల ఆరోగ్యం బాగుపరుచుకోవడానికి కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మన నేలకు కావాల్సినటువంటి ఈ గుణాలు మంచిగా తయారు కావాలంటే మనము సహజంగా ఉన్నటువంటి నేలకి సేంద్రియ పదార్థాన్ని గనక సరిపోయిన మోతాదులో కలపగలిగితే నేల ఆరోగ్యం బాగుపడుతుంది. మామూలుగా గతంలో మనం మాట్లాడుకున్నాం, సేంద్రియ పదార్థం నేలకు అందించినప్పుడు దానిలో ఉన్నటువంటి పోషకాలన్నీ సూక్ష్మజీవులు కరిగించి ఆ కరిగించిన తర్వాత మొక్క లాక్కుంటుందని మనం మాట్లాడుకున్నాం గతంలో. కానీ అంతేకాకుండా నేల గుణం బాగుండాలి, మట్టి రేణువులు ఒకదానికి ఒకటి అతుక్కొని ఉండాలి, పొడి పొడిగా ఉండకుండా ఉండాలి. వాన పడ్డప్పుడు ఆ వాన నీరు సరాసరి మరి కింద భూమిలోకి వెళ్ళిపోకూడదు, కొంతకాలం నేలలో ఆగాలి. లేదా పైన ఉన్నటువంటి మట్టి రేణువులతో పాటుగా బురద నీళ్లు తయారైపోయి ఆ బురద నీళ్ళంతా కూడా వాలు కొట్టుకుపోకూడదు. ఎందుకు? నేల పై పొరలో పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి. మన వేర్లకు కావాల్సినటువంటి పోషకాలన్నీ ఆ పై పొర నుంచే లాక్కుంటాయి. మరి ఇదంతా సాధ్యం కావాలి అంటే నేలకు సేంద్రియ పదార్థం అనేది చాలా చాలా అవసరం. అందుకే మనము నేలని చక్కగా ఆరోగ్యవంతంగా మార్చుకోవాలంటే భూమికి కావాల్సినటువంటి పోషకాలని పట్టి ఉంచుకునే శక్తి పెంచుకోవాలంటే సేంద్రియ పదార్థాన్ని కలుపుకోవాలి. అలాగే పంటకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు, మామూలుగా మనము యూరియా వేస్తాం, డిఏపి వేస్తాం, లేదంటే కాంప్లెక్స్ ఎరువులు రకరకాలు వేస్తూ ఉంటాం. ఎన్ని రకాల ఎరువులు వేసినా వాటి ద్వారా వచ్చేటువంటి పోషకాలు ప్రధానంగా మూడో లేదా నాలుగో లేదా ఐదో అంతే. కానీ మొక్కకి 16 నుంచి 20 దాకా పోషకాలు అవసరం. మరి ఇవన్నీ కూడా బయట కొనుక్కొచ్చి చేయాలంటే అవుతుందా? అవ్వదు. మరి ఎక్కడి నుంచి వస్తాయి? తక్కువ తక్కువ అవసరమే, కానీ ఖచ్చితం కావాలి. మన బువ్వలో ఉప్పు లేకుండా బోదంటాము మనం. ఎంత అవసరం?

0: మనం తినే అన్నంలో ఒక వందో భాగం కూడా ఉండదు. అలానే మొక్కలకు కావాల్సినటువంటి పోషకాల్లో కొన్ని రకాల పోషకాలు చాలా తక్కువగా సూక్ష్మంగానే కావాలి, కానీ కావాల్సిందే. మరి కావాల్సిందంటే ఆడిని తెస్తాం, సహజంగానే నేలలో కొన్ని ఉంటాయి, కానీ తరతరాలుగా మనం వ్యవసాయం చేస్తుండడం వల్ల కొన్ని పోషకాలను మొక్కలు తీసుకుంటూ ఉంటాయి. మనం చేసేటువంటి సేద్య పద్ధతిలో వచ్చినటువంటి మార్పుల వల్ల తిరిగి మళ్ళీ నేలకి కావాల్సినటువంటి ఈ సేంద్రియ పదార్థాలను కలపకపోవటం వల్ల ఆ పోషకాలు నేలకు మళ్ళీ రావటల్ల. అందుకే సేంద్రియ పదార్థాన్ని ఏదో ఒక రూపంలో మనం నేలకు అందిస్తే పంటకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు, అటు ప్రధాన పోషకాలు, ఉపపోషకాలు, సూక్ష్మ పోషకాలు, తక్కువ తక్కువ అవసరమైనప్పటికీ కూడా సూక్ష్మ పోషకాలు అన్నీ కావాలంటే సేంద్రియ పదార్థంలోనే అది సాధ్యమవుతుంది. అలాగే నేలలో కూడా రకరకాల జీవులు జీవిస్తూ ఉంటాయి, అవి చాలా సేవ చేస్తున్నాయి రైతుకి. అలా సేవ చేసే సూక్ష్మజీవుల్ని బతికించుకోవాల్సిన బాధ్యత మనది. వాటిని సంరక్షించుకోవాలంటే వాటికి ఆహారం దొరకాలి. ఆహారం ఎలా నుంచి వస్తుంది? ఈ సేంద్రియ పదార్థం నుంచే వాటికి ఆహారం వస్తుంది. కాబట్టి వాటి కోసమన్నా మనం ఈ సేంద్రియ పదార్థాన్ని అందించాలి. అలాగే మొదట్లో మనం అనుకున్నట్టుగా పడ్డటువంటి వాన నిలవ ఉండాలి అంటే, నేలలో ఎక్కువ కాలం ఉండాలి అంటే, వేరు వ్యవస్థలో మనం పంటకు సరిపోయేలాగా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉండాలి అంటే సేంద్రియ పదార్థం చాలా చాలా అవసరం. నేల భౌతిక స్థితిగతులు కానీ రసాయనిక లక్షణాలు కానీ మెరుగుపరుచుకోవటానికి ఈ సేంద్రియ పదార్థం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే మనకున్నటువంటి రకరకాల నేలలు, ఇప్పుడు ఒండ్రు నేలలు ఉన్నాయనుకోండి, ఒండ్రు నేలకి గట్టిపడే అలవాటు ఉంది, దాన్ని ఇది తగ్గిస్తుంది. అలాగే మొక్కల వేళ్ళు చక్కగా లోపలకు పోతే పోషకాలు ఎక్కువ లాక్కోవటానికి అవకాశం ఉంటుంది, కాబట్టి అవి లోపలికి చొచ్చుకొని పోవటానికి అవకాశం ఇచ్చేది ఈ నేల ఆరోగ్యం. ఈ నేల ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సేంద్రియ పదార్థాన్ని కలిపితే వస్తుంది. అలాగే మట్టి కోత అరికట్టాలంటే మటుకు సేంద్రియ పదార్థం మనకి ఖచ్చితంగా అవసరం. అలాగే మనకి ఈ సేంద్రియ పదార్థాన్ని ఒక రూపంలోనే కాకుండా పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, గొర్రెపెంట, వీటితో పాటుగా ఏదైనా చెక్కలు, ఇంకా వీలైతే వర్మి కంపోస్టు, పచ్చి రొట్ట, పచ్చి ఆకు, ఇలా ఏదో ఒక రూపంలో మనం నేలకు కావాల్సినటువంటి సేంద్రియ పదార్థాన్ని అందివ్వగలిగితే నేల ఆరోగ్యం బాగుపడుతుంది, పంటకు కావాల్సిన పోషకాలన్నీ లభ్యమవుతాయి, సరైన పంట తీసుకోవడానికి అవకాశం వస్తుంది, నాణ్యమైన స్వచ్ఛమైన ఆహారాన్ని మనం ఉత్పత్తి చేసుకోగలుగుతాం.
1: పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో నెలకు సేంద్రియ పదార్థం ఆవశ్యకత అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ విన్నారు.

వ్యవసాయదారులకు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల రైతులకు వాతావరణ శాఖ ప్రత్యేక సూచనలు జారీ చేసింది. రాగల 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. రాగల 4 రోజుల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలి వీచే అవకాశం ఉంది. ఈ గాలి వేగం 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చు. కావున చేపలు పట్టుటకు వెళ్లేవారు సముద్రం వైపు వెళ్లకూడదని హెచ్చరిక. వాతావరణం విన్నారు. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి వెనువెంటనే సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా పొన్నపల్లిలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేస్తారు. అనంతరం ప్రజావేదికలో జరిగే సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. అమెరికా బ్రిటన్లకు చెందిన ప్రముఖ విదేశీ విద్యా సంస్థలు హైదరాబాద్లో తమ ఆఫ్షోర్ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమెరికా బ్రిటన్లలో పర్యటించిన తెలంగాణ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రత్యేక నివేదికను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి నిన్న అందజేసింది. నివేదికను స్వీకరించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో తెలంగాణ విద్యార్థులు యువతకు హైదరాబాద్లోనే ప్రపంచస్థాయి విద్యా నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి విదేశీ పర్యటనలు అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఆర్థిక సంఘ నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఆపరేషన్ థియేటర్, ప్రయోగశాల, ఫార్మసీ, టీకా వేసే సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ
1: పెదనందిపాడులో దాదాపు 1.9 కోటి రూపాయలతోటి కట్టబోయేటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో కేవలం బేసిక్ కాకుండా ఒక ఆపరేషన్ థియేటర్, ముఖ్యంగా గ్రామాల్లో అవసరమైనటువంటి స్టెరిలైజేషన్, ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ, చిన్న చిన్న హైడ్రోసీల్లు ఇలాంటి బేసిక్ సర్జరీస్ అన్ని చేసుకునే విధంగా ఒక ఆపరేషన్ థియేటర్, అదేవిధంగా ఫార్మసీ, వ్యాక్సిన్ ఇచ్చేటువంటి ప్లేస్, ల్యాబొరేటరీ, 14 మంది స్టాఫ్ తోటి ఒక రియల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఇక్కడ డెవలప్ చేయబోతా ఉన్నాం.
0: ప్రజల అభిప్రాయాల ఆధారంగా పౌరసేవలను మరింత మెరుగుపరచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణ, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో పరిశుభ్రత, ఆహారం, తాగునీటిపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ప్రభుత్వ ధృవపత్రాలన్నీ ఆన్లైన్లో జారీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుత నీటి వనరులను సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటలను సాగులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రాష్ట వ్యాప్తంగా ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆక్వా కేంద్రాల్లోని నీటి విడుదల వ్యవస్థల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. ఆక్వా కేంద్రాల్లో వ్యర్థాల నిర్వహణను పరిశీలించడంతో పాటు కాలుష్య నివారణ చర్యలపై యాజమాన్యాలకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాలు అభివృద్ది చెందితే రాష్టం అభివృద్ది చెందుతుందని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన నిన్న ప్రారంభించారు.

ఇందులో భాగంగా చల్లచింతలపూడి కండ్రిగ నరసింహాపురం రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. చల్లచింతలపూడి శ్మశానవాటిక అభివృద్దికి నిధులు మంజూరు చేశామని ఆయన తెలుపుతూ

0: అంటూ వస్తున్నాం. ఎన్ఆర్జీఎస్ లో ఒక క్లాజ్ మార్చి ఫండ్స్ ఉపయోగించుకొని బరియల్ గ్రౌండ్స్ అయినా కానీ రోడ్స్ అయినా కానీ ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చాం. ఇవాళ పల్లెల్లో రోడ్లు, మేజర్ గా డ్రైనేజ్లు, గ్రేవ్ యార్డ్లు, తాగే నీరు, మేజర్ గా ఈ సమస్యల్లో దిందలూరు పార్లమెంట్ లో సాల్వ్ చేసి పనిచేస్తున్నారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి శ్రీ కె సంతోష్ నేత ఐపీఓఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఐపీవీవీ ద్వారా మనం ప్రతి ఇంటికి తీసుకెళ్లడం జరుగుతోంది. సాధారణంగా కస్టమర్ బ్యాంకు శాఖకు వెళ్లాలి, కానీ ఐపీవీవీలో పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవ కస్టమర్ ఇంటి వద్దకే వచ్చి అనేక బ్యాంకింగ్ సేవలు అందించగలరు.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: తెలంగాణలో రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో 60 ఏళ్లుగా పరిష్కారం కాని అసైన్డ్ భూముల సమస్యను భూభారతి రీసర్వే ద్వారా పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా 780 మంది రైతులకు 1378 ఎకరాలకు సంబంధించిన భూ ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకాలను ఆయన నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని భూ వివాదాలు లేని తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి క్యూఆర్ కోడ్, మ్యాప్తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులు, భూ యజమానులకు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 8,71,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సంగం నుంచి కలిగిరికి వెళ్లే మార్గంలో దెబ్బతిన్న 5 కిలోమీటర్ల రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ఆత్మకూరు, సోమశిల రహదారిని 5 కోట్ల రూపాయలతో ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. వాతావరణం. ఉత్తర తీర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఆగ్నేయ దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు పయనించనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిన్న నిర్వహించారు. జూ ప్రాంగణాలను పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంతో పాటు జంతువులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం, సందర్శకులకు మెరుగైన అనుభూతిని అందించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. జంతు ప్రదర్శనశాలలు కేవలం వినోద కేంద్రాలుగా కాకుండా వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ అవగాహనకు కేంద్రాలుగా నిలవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు.

మీరు వింటున్నారు FM 102 రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఇప్పుడు ప్రసార విశేషాలు.

ఈనాటి ప్రసార విశేషాల్లో ముందుగా ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో మొదటి అంశంగా నేటి మాటలో తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్యుల గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. 2వ అంశంగా పుస్తక సమీక్ష, శ్రీ ఎస్డివి అజీజ్ గారి చారిత్రక రేడియో నాటకాల సంపుటి కుంకుమవనంపై పుస్తక సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్. ఉదయ సమీరాల్లో 3వ అంశంగా భక్తి సంగీతం, గాత్రయుగళం శ్రీమతి నామతీర్థాల లక్ష్మి ప్రసన్న, కుమారి నామతీర్థాల కృష్ణప్రియ, వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. తర్వాత పుష్పాంజలి సమాచారవాణి వింటారు. ఉదయం 8:00 సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. వెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో భాగంగా వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం వింటారు. 8:59 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా 8 ఏళ్ల ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్పై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం వింటారు. అతిథి కె సంతోష్ నేత, ఐపీఓఎస్, ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్. పరిచయకర్త రావల సాయి గిరీష్. 10:20 తిరిగి పాటల పల్లకి ప్రసారమవుతుంది. 11:00 మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు వింటారు. 11:30 ఏక చిత్రగానం, ఒకే సినిమాలోని అన్ని పాటలు వింటారు. అలాగే సినిమా గురించి కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు. 12:00 హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. వెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:10 మధుమంజరి, 12:40 సంధ్యారాగం. విశ్రాంత మండల విద్యాశాఖాధికారిణి మరియు ప్రథమ చికిత్సా శిక్షకులు శ్రీమతి విడి భవానీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 1:33 మహిళావాణి మహిళల కార్యక్రమం వింటారు. మహిళల కార్యక్రమంలో గురు సాక్షాత్ పరబ్రహ్మ వింటారు డివి మానసా గారిపై. 12:00 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. వెంటనే హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 2:30 వాతావరణ సమాచారం. 2:31 రంగస్థలి కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర నాటకంలో వేట సీను హరిశ్చంద్రుని పాత్ర వింటారు. శ్రీ బి సింహాచలం నాయుడు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ ఏ సింహాచలం. 3:00 మధురమే సుధాగానం. 3:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 4:00 సరదాగా కాసేపు. 5:00 యువవాణి. 5:30 మా పదం మీ భావం కార్యక్రమం వింటారు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్ లో G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తున్నామని, కార్మికులకు టీవీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసి మరింత బలపరుస్తోందని ప్రభుత్వం తెలియజేసింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. షాంఘై సహకార సంస్థ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. చైనా, రష్యాతో పాటు ఈ సంస్థలో 10 సభ్య దేశాలున్నాయి. 2015 సంవత్సరం నుంచి భారత్ షాంఘై సహకార సంస్థలో పూర్తి స్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రత, అనుసంధానత, అవకాశాల రంగంలో భారతదేశం ప్రాధాన్యతలను స్పష్టం చేయనున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాలపై పోరులో ద్వంద్వ ప్రమాణాలను భారత్ నిలకడగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రాంతీయ శాంతి సమృద్ది కోసం సభ్యదేశాల మధ్య మెరుగైన అనుసంధానం ఎంతో అవసరమని మన దేశం భావిస్తోంది. అదే సమయంలో అనుసంధానంతో చేసే ప్రాజెక్టులు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని కూడా మన దేశం కోరుతోంది. షాంఘై సహకార సంస్థ సభ్యదేశాల యువతకు కొత్త అవకాశాలు కల్పించడం, స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించడంపై కూడా భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కిర్గిస్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న మొదటి రోజు బిష్కెక్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా, ఇరాన్, కిర్గిజ్ రిపబ్లిక్, ఆర్మేనియా దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. నిన్న సాయంత్రం బిష్కెక్ లో ఇతర సభ్య దేశాల అధినేతలతో కలిసి 6వ ప్రపంచ నోమాడ్ క్రీడల అధికారిక ప్రారంభోత్సవ వేడుకల్లో కూడా మోదీ పాల్గొన్నారు. ప్రతి 2 ఏళ్లకొకసారి జరిగే ఈ క్రీడా ఉత్సవం సంచార జాతుల సంస్కృతి, వారసత్వాన్ని, వారి క్రీడా సంప్రదాయాలను ఘనంగా చాటి చెబుతుంది. క్రీడల్లో పాల్గొంటున్న భారతీయ క్రీడాకారుల బృందానికి మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. బిష్కెక్ ప్రపంచ నోమాడ్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నానని, భారతీయ బృందానికి శుభాకాంక్షలని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ క్రీడల్లో 100కి పైగా దేశాల నుంచి అథ్లీట్లు పాల్గొంటుండగా 33 మంది క్రీడాకారులు, 10 మంది భారతీయ వారసత్వాన్ని ప్రదర్శించే సభ్యులతో కలిపి మొత్తం 87 సభ్యుల భారతీయ బృందం కూడా ఈ క్రీడా ఉత్సవంలో పాల్గొంటోంది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్దుగాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, కజకస్థాన్ అధ్యక్షుడు కాసిం జుమాట్ టొకాయెవ్, బెలరూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో కూడా మోదీతో పాటు ప్రారంభోత్సవానికి హాజరైన నాయకుల్లో ఉన్నారు. అమెరికాలోని నాష్విల్ లో 2 రోజులుగా జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో ఈవేళ చివరి రోజున మన దేశం పాల్గొంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా G20 అధ్యక్షతలో జరుగుతున్న ఈ సమావేశం ప్రపంచంలో ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థిరత్వం, పెరుగుతున్న రుణాలు, వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలపై దృష్టి సారిస్తోంది. ప్రపంచంలో పెరుగుతున్న అప్పులను ఎదుర్కొనేందుకు బలమైన వృద్ధి, అధిక పెట్టుబడులు, మెరుగైన ఉత్పాదకత ఎంతో అవసరమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ ఈ సమావేశంలో చెప్పారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అవసరాలను ప్రముఖంగా ప్రస్తావించేందుకు, అలాగే సుస్థిర వృద్ధిని, వాణిజ్యాన్ని, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారత్ ఈ సమావేశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. బెల్జియం ప్రధానమంత్రి బాడ్ వెవర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాల్లో పూర్తి స్థాయి అంశాలపైనను, ప్రాంతీయ, ప్రపంచ అంశాలపైన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ఉపన్యాసం చేస్తారు. ఆయన ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ
దిగ్గజాలతో సమావేశమవుతారు. భారత్ బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి బెల్జియం ప్రధానమంత్రి పర్యటన ఒక అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. మన దేశంలో హరిత వృద్ధిని వేగవంతం చేయడం, దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించిందని, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చామని ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం జన్మన్ వంటి కీలక కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కూడా మంత్రి సమీక్షించారు. అమల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు భారత్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 28వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1,71 లక్ష హెక్టర్లకు పైగా నమోదైనట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 114 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో వరి సాగు చేయగా మొత్తం పప్పు ధాన్యాలు 117 లక్షల హెక్టర్లకు పైగా ప్రాంతంలో వేశారు. శ్రీ అన్నం లేదా చిరుధాన్యాలు 177 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేశారని, అదనంగా నూనె గింజలు 190 లక్షల హెక్టర్లకు పైగా సాగు విస్తీర్ణాన్ని నమోదు చేశాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సహకార సమాఖ్య స్ఫూర్తిని బలపరిచేందుకు, జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యతను పెంపొందించేందుకు కేంద్రం రాష్ట్రాల మధ్య సన్నిహిత సహకారంతో ఫలితాలను వేగవంతంగా సాధించేందుకు సంబంధించి జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక సదస్సు నిర్వహిస్తుంది. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రధానమంత్రి ప్రతిపాదించిన సదస్సుల శ్రేణిలో ఇది మొదటిది. నీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమానుకూలంగా అమలు చేయడం, జల్ సంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ద రెయిన్, తాగునీటి వ్యవస్థల వనరుల స్థిరత్వం, జల్ జీవన్ మిషన్ 2.0, గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ అనే వివిధ విభాగాల్లో ఈ 2 రోజుల్లో సదస్సులో అనేక చర్చలు జరుగుతాయి. ప్రాజెక్టుల అమలు, వివిధ సంస్థల మధ్య సమన్వయం, నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, సమాజ నేతృత్వంలో నీటి పాలన బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్టు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పీఎం ప్రగతి కింద క్షయవ్యాధి నిర్మూలన ప్రయత్నాల పురోగతిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి సమీక్షించారు. టీబీ ముక్త భారత్ అభియాన్ కోసం అంతర్మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. మై భారత్ వాలంటీర్ల ద్వారా యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, అలాగే ఎన్సీసీ క్యాడెట్ల ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ క్షేత్రస్థాయిలో క్షయవ్యాధి నిర్మూలన నివారణ గురించి అవగాహన ప్రచారాన్ని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ జాతీయ ప్రయత్నంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తున్నామని, కార్మికులకు టీబీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసి మరింత బలపరుస్తోందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యాసిడ్ రీటైల్ అమ్మకంపై పూర్తిగా నిషేధం విధించాలా లేక మరింత కఠినమైన నిబంధనల పరిధిలోకి తీసుకురావాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యాసిడ్ రీటైల్ అమ్మకాన్ని నియంత్రించేందుకు 2013లో మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాసిడ్ ఇంకా సులభంగా అందుబాటులో ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. యాసిడ్ దాడి బాధితుల కోసం తగిన పునరావాస చర్యలను 6 వారాల్లో రూపొందించాలని కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అంతర్జాతీయ ఫుట్బాల్కు అర్జెంటీనా దిగ్గజం లైనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాల అర్జెంటీనా క్రీడాకారుడిగా ఆయన తన ఫుట్బాల్ జీవితానికి ముగింపు పలికారు. సుదీర్ఘమైన తన కెరీర్లో ఆయన ఒక ప్రపంచ కప్ విజయం, 2 కోపా అమెరికా టైటిల్ సాధించడంతో పాటు తన దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ఈరోజు 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్లో G20 ఆర్థిక మంత్రుల సదస్సుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరవుతున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను భాగస్వామ్యం చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లైనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. సూర్యకాంతి సోకి మంచు బిందువులు మురిసిపోయే వేళ, కిలకిల రావాలతో ప్రకృతి పరవశించే వేళ, మనస్సుని తేలికపరిచే చల్లని గాలి మీ రోజంతా ఉత్సాహాన్ని నింపేందుకు వస్తోంది. మీ ఉదయ సమీరాలు, మంచి మాటలు, మధురమైన పాటలు, మరిన్ని రోజువారీ ఆసక్తికరమైన విషయాలతో మీ ఉదయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు మేము సిద్ధం.

ఉదయ సమయాల్లో ముందుగా నేటి మాటలో తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్యుల గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టమైన ముద్ర వేసిన మహామహోపాధ్యాయుడు, బహుభాషావేత్త మరియు పద్మశ్రీ పురస్కార గ్రహీత, 14కు పైగా భాషల్లో ప్రావీణ్యం ఉన్నందున ఆయనను అభిమానులు మరియు పండితులు సరస్వతి పుత్ర అని సగౌరవంగా పిలుచుకుంటారు. ఆయనే మన పుట్టపర్తి నారాయణాచార్యుల గారు. ఆయన రచనలలో అత్యంత ప్రసిద్ధి పొందిన మహాకావ్యం శివతాండవం శివుని నాట్యాన్ని పదాల సంగీతంలో వర్ణనలతో అద్భుతంగా ఆవిష్కరించిన తీరు ఈ కావ్యంలో అనన్య సామాన్యం. తెలుగు, సంస్కృతం, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ, ప్రాకృతంలతో పాటు ఫ్రెంచ్, ఆంగ్ల భాషల్లో కూడా ఆయనకు అద్భుతమైన ప్రవేశం ఉంది. కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు సహా 50కి పైగా విలువైన గ్రంథాలను రచించారు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. ఆయన పాండిత్యానికి ప్రతీకలు అయిన వ్యాఖ్యానాల్లో ముఖ్యమైనది మేఘదూత వ్యాఖ్యానం. అనంతపురం జిల్లాలోని పొద్దుటూరులో జన్మించి తన అపారమైన జ్ఞానంతో తెలుగు భాష సౌరభాలను నలుదిశలా వ్యాపింపజేసిన పుట్టపర్తి వారు తెలుగు సాహిత్య చరిత్రలోనే చిరస్మరణీయులు.

0: ఉదయ సమయరాల్లో ఇప్పుడు పుస్తక సమీక్ష. శ్రీ ఎస్టీవీ అజిత్ గారి చారిత్రక రేడియో నాటకాల సంపుటి కుంకుమవనంపై పుస్తక సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్.
1: చారిత్రక రేడియో నాటకాల జీవన చిత్రణే కుంకుమవనం సంపుటి. ఎస్డివి అజీజ్ గారు కథ, కవిత, నవల, నాటకం రాయటంలో అందివేసిన చెయ్యి. సృజనకారుడిగా పలు సాహితీ పురస్కారాలు అందుకున్నారు. కొన్ని చారిత్రక సంఘటనల్ని, సన్నివేశాల్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన 8 రేడియో నాటకాలను కుంకుమవనం పేరుతో ఒక ప్రత్యేక రేడియో నాటకాల సంపుటిగా తీసుకొచ్చి పాఠకులకు కానుకగా అందించారు. వీటిలో మొదటి నాటకమైన కుంకుమవనం 15వ శతాబ్దం నాటి ఓ ప్రణయగాథను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని రాసింది. కాశ్మీర్ పాలకుడైన షా అశాంతి, రాజకీయ ఒత్తిళ్లను అధిగమించడానికి కుంకుమవన విహారానికి బయలుదేరి వెళ్తాడు. నైనా మధుర గాలాపనకి ముగ్ధుడై రసానుభూతితో ఆకర్షితుడుగా మారుతాడు. మంత్రి లతీఫ్ ద్వారా ఆమె వివరాలను ఆరా తీసి వివాహానికి ఒప్పించి పట్టపరాణిగా చేసుకుంటాడు. వాళ్ల వైవాహిక జీవితంలోకి అశనిపాతంలా ప్రవేశిస్తాడు మొఘల్ చక్రవర్తి అక్బర్. అతని ఆహ్వానం మేరకు ఢిల్లీ చేరుకున్న షా ఓ సామంతరాజుగా ఉండలేక, స్వతంత్రేచ్ఛను వదులుకోలేక చక్రవర్తి అధికారాన్ని ధిక్కరించి చెరసాలలో బందీగా చిక్కి చంపబడతాడు. రాజ్యం శత్రువశమవుతుంది. యువరాణి నైనీకి ప్రభు మరణించలేదనే అబద్ధాన్ని నిజంగా నమ్మబలిగిస్తాడు మంత్రి లతీఫ్. భర్త బతికే ఉన్నాడన్న వెర్రి భ్రమలో నైనా తన ఆలాపనలో మునిగితేలుతూ కుంకుమవనానికి తిరిగి వెళ్లకుండానే విషాద ముగింపుతో ఈ నాటకం అంతమవుతుంది. ఇందులో నడక, బిగువు, దృశ్య చిత్రణ, వర్ణన పాఠకుల్ని సహజంగానే రక్తికట్టిస్తాయి. 2వ నాటకమైన దేవగచ్చలో మహారాజు దేవసేనుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి అష్టాంగ మార్గాలతో సాత్విక జీవనాన్ని కొనసాగించడం మొదలుపెడతాడు. రాజగురువైన దేవదత్తుడికి ఇది కంటగింపుగా మారి జీర్ణించుకోలేకపోతాడు. తన సైనికాధిపతి నాగభైరవుడితో చేతులు కలిపి మహారాజు సోదరుడైన నాగసేనుడికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టే యోచనలో అతని అన్న దేవసేనుడిని హతమార్చడానికి పథకం పన్నుతాడు. తనకు అక్రమ సంతానంగా జన్మించిన అందాల రాశి దేవగచ్చను బెదిరించి ఒప్పించి బంధించి బలిపశువును చేస్తాడు. కాలనాగ విషంతో తయారు చేసిన చూర్ణాన్ని కొద్ది రోజుల పాటు తగు మోతాదులో తినిపించి దేవగచ్చను నిలువెల్లా విషకన్యగా మలుస్తాడు. మహారాజు దేవసేనుడితో ఒక పథకం ప్రకారం ఒప్పించి వివాహం జరిపిస్తాడు. ఉద్యానవనంలో తొలి కలయిక వేళ యువరాజు దేవగచ్చను తాకపోతుంటే ఆమె వద్దని వారించి అసలు నిజాన్ని బయటపెడుతుంది. తనను తాను కత్తితో పొడుచుకొని ప్రాణత్యాగం చేసి యువరాజు చేతుల్లో దయనీయ స్థితిలో మరణిస్తుంది. మరోపక్క ఈ ప్రయత్నం విఫలమైతే కొంతమంది సైనికాధికారుల సహాయంతో రాజగురువు సలహా మేరకు నాగసేనుడు తిరుగుబాటు చేసే పథకంతో సిద్ధంగా ఉంటాడు. ఈలోగా ఎత్తుగడ బెడిసి కొట్టి నగరం విడిచి పారిపోబోతున్న సమయంలో సైన్యాధికారి చేతుల్లో నాగసేనుడు, సైనిక పరివారం, దేవదత్తుడు మున్నగు వారంతా బందీలుగా చిక్కుకొని రాజు ముందు దోషులుగా నిలబడతారు. కానీ దేవసేనుడు ఆ తథాగతుడి ప్రవచనాలను ఆదర్శంగా తీసుకుని మరణశిక్షకు బదులుగా వీళ్ళందరినీ రాజ్య బహిష్కరణ చేస్తాడు. పురప్రజల సమక్షంలో అవంతి రాజ్యనగరి పేరును దేవగచ్చగా స్మృతిగా దేవగచ్చాపురంగా నామకరణం చేస్తూ బహిరంగ చాటింపు వేయడంతో నాటకం అర్థవంతంగా, ఆదర్శప్రాయంగా నిలుస్తూ ముగుస్తుంది. ఈ ఒడుపు సాధారణంగా పురాణ కథల్లోనూ చారిత్రక ఇతివృత్తాల్లోనూ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ శిల్పరహస్యాన్ని సమర్థవంతంగా అందిపుచ్చుకొని కథనాత్మక నాటక చిత్రీకరణతో ఆకట్టుకుంటారు రచయిత అజీజ్ గారు. 3వ నాటకం రామమ్మ బావి క్రీస్తుశకం 14వ శతాబ్దపు విజయనగర రాజులు ప్రారంభించిన పాలెగాండ్ర వ్యవస్థతో వ్యాఖ్యాన రూపంలో మొదలవుతుంది. సురతనేని వంశమునకు మూలపురుషుడైన గుజ్జుల పరమప్పనాయుడు పంచపాళెంలను ఏలిన పాలకుడు. ఈ వారసుల పాలనలో పంచపాళెం రెండుగా చీలింది. రామమ్మ బావి నాటకం కోటకొండ పాలకుడైన పరమప్పనాయుడు, అతని కుమారుడు చిన్నానాయుడు కథాకాలానికి చెందినది. గోనెగండ్ల వెంకన్నగా ప్రసిద్ధిగాంచిన వెంకప్పనాయుడు వీధి భాగవతములను ప్రదర్శించే బ్రాహ్మణులకు కొన్ని జాగీళ్లు ఇచ్చాడు. పాలక సంస్థానాల్లో వారసులుగా వలసపోయిన కుటుంబాల్లో హరికథాగానం చేసే గాలప్ప కుటుంబం ఒకటి. ఇతని ఒక్కగానొక కూతురైన బ్రాహ్మణ యువతి రామమ్మే ఈ నాటక కథానాయకురాలు. ఈమె తండ్రి గాలప్ప హరికథా పఠనంతో ఈ నాటకం ఆరంభమవుతుంది. కథాంశానికి వస్తే, చిన పరమప్పనాయుడు తన కొడుకు చిన్నానాయుడు పొలంగట్టుపై వెళుతోన్న రామమ్మను చూసి ఆమెను అడ్డగించి రెచ్చగొట్టి చెయ్యిపెట్టి అల్లరి చెయ్యబోతే చిన్నాయుడి చెంపను చెల్లుమనిపిస్తుంది రామమ్మ. ఈ చిన్నాయుడినే కొడతావా, నీ అంతు చూస్తాను అంటూ ఆమెపై కక్షను పెంచుకుంటాడు చిన్నాయుడు. కొన్నాళ్లకు అనారోగ్యం శృతిమించడంతో చిన పరమప్పనాయుడు కాలం చేసి చిన్నాయుడు కోటకొండకు ఏలిక అవుతాడు. ఓ రోజు గాలప్ప ఇంటికి పల్లకిని పంపి రామమ్మను గాలప్పను బంధించి తెస్తారు అతని మనుషులు. ఆమెను బలవంతంగా పెళ్లాడడంతో ఆత్మహత్యాయత్నం చేసేసరికి దూరంగా ఉండిపోతాడు చిన్నాయుడు. ఈ సమయంలో బాల్యమిత్రుడు సాలప్ప ఉపాయం అడుగుతాడు చిన్నాయుడు. ఆమె మనసును కరిగించే ప్రయత్నం చెయ్యి, శ్రీకృష్ణుడంతటి వాడే సత్యభామ కాలి దెబ్బ తిని కూడా ఆమెను లాలించాడు అని ఉద్బోధ చేస్తాడు. ఇంతలో ఆ ప్రాంతమంతా తీవ్ర క్షామం ఏర్పడుతుంది. మంచినీటికి సాగునీటికి కరువొచ్చి పొలాలున్న రైతులు సైతం వలస కూలీలుగా మారి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. విషయం తెలుసుకున్న రామ

0: మందిరాన్ని వీడి చిన్నాయుడిని కలిసి ఓ ప్రాంత పాలకుడిగా అతడికి కర్తవ్యబోధ చేస్తుంది. నువ్వు ప్రజల కోసం ఏదో ఒకటి చేసి తీరాలి అంటుంది రామమ్మ. సరే చేస్తాను, మరి నువ్వు నాకు లొంగుతావా అంటూ చిన్నాయుడు అడిగేసరికి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అతని షరతుకు ఒప్పుకుంటుంది ఆమె. రామమ్మపై కాంక్షతో ఓ పెద్ద చెరువుని బావిని తవ్వించేసరికి ప్రజల్లో చిన్నాయుడు పట్ల గౌరవం పెరిగి ప్రజాదరణ లభించడంతో అతనిలో అంతర్మతనం ప్రారంభమవుతుంది. చివరకు తన తప్పు తాను తెలుసుకొని రామమ్మను క్షమాపణ కోరి ప్రజాపాలనను ఆమెగా అప్పగించే ప్రయత్నంలో ఈ చేయి నీ జీవితాంతం వీడను అన్న చిన్నాయుడు పలుకులకు బదులుగా రామమ్మ చిరునవ్వుతో ఈ నాటకం ముగుస్తుంది. అలా రామమ్మ కోసం తవ్వించిన బావే రామమ్మ బావి, రాంబావిగా నేటికీ రాయలసీమ చరిత్రలో ప్రసిద్ధికెక్కింది. నాలుగవ నాటకమైన త్యాగశీలిలో కథావస్తువు క్రీస్తు శకం 1565 నాటిది. తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమయ్యాక బీజాపూర్ సుల్తాన్ తన రాజప్రతినిధిగా అదోని ప్రాంతానికి సిద్దిక్ మసూద్ ఖాన్ ఘాజీని పంపిస్తాడు. ఇతనికి మంత్రిగా సలహాదారునిగా వెంకన్న పండితులు ఉండేవాడు. ఘాజీ తన పరమత సామరస్య ధోరణితో ఇతర మతాలను కూడా సమదృష్టితో చూసేవాడు. 200,000 దినార్ల ఖర్చుతో జామియా మసీదు కట్టడాన్ని నిర్మిస్తాడు ఘాజీ. క్రీస్తు శకం 1686లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సామ్రాజ్య విస్తరణలో భాగంగా అధోనిపై దాడి జరిపేందుకు ఇయాసుద్దీన్ అనే సేనానితో పాటు రాజా భీమ్సింగ్ అన్న సైనికాధికారిని కూడా పంపిస్తాడు. ఓ అర్ధరాత్రి వేళ కాపలాలేని పడమటి దిక్కుగా హఠాత్తుగా ప్రార్థనా మందిరాన్ని చుట్టుముట్టి బలవంతంగా ఘాజీని లొంగదీసుకుంటాడు. జామియా మసీదుకు ఎలాంటి నష్టం వాటిల్లదని షరతుతో ఘాజీ దీనికి ఒప్పుకొని తన పరివారంతో సహా అధోనిని విడిచి వెళ్లిపోతాడు. 5వ నాటకం తొలి తెలుగు నవల. ప్రారంభంలో భారతదేశ గవర్నర్ జనరల్ వైస్రాయ్ అయిన లార్డ్ మెమో ప్రజల జీవన విధానాన్ని ఆచార వ్యవహారాల్ని ప్రతిబింబించే రచనలు చెయ్యాలని పండితులందరినీ ఓ చోట సమావేశపరిచి ప్రభుత్వపరంగా అధికార ప్రకటన చేసి చెబుతాడు. నరహరి గోపాలకృష్ణమ శెట్టి సంస్కృతాంధ్ర పండితులతో పరిచయం ఉన్నవాడు. చెన్నై సూరి ప్రభావంతో ఆంధ్ర వ్యాకరణం రచిస్తాడు. తన ప్రాంత చరిత్రను రాసిన తొలి వ్యక్తి, భారతదేశ గజిట్ను రాసిన మొదటి భారతీయుడు ఈ కృష్ణంశెట్టే. లార్డు మెమో ప్రకటన నిమిత్తం శెట్టికి వ్యవహారిక భాషలో రచన చేయడానికి 6 నెలలు పడుతుంది. రంగరాజులు, సోనాభాయి పాత్రలతో కొండజాతి ఆచార వ్యవహారాలు, జీవన విధానంపై ఓ వచన ప్రబంధాన్ని శెట్టి రచిస్తాడు. దీనికి రంగరాజ చరిత్రంగా నామకరణం చేస్తాడు. సోనాబాయి పరిణయం అన్న దీనికి మరో పేరు. తెలుగులో ఇది మొదటి నవలా రచన ప్రయత్నమని, నవలా ప్రక్రియకు మార్గదర్శిగా నిలుస్తుందని పేర్కొనడం జరిగింది. రామచంద్రరావు మాట్లాడుతూ, మీ రంగరాజ చరిత్రము తొలి తెలుగు నవీన ప్రబంధమైనప్పటికీ వీరేశలింగం గారు రాసిన రాజశేఖర చరిత్రయే తొలి తెలుగు నవలగా పత్రికలు పేర్కొంటున్నాయి అన్నప్పుడు కృష్ణంశెట్టి కల్పించుకుని, నవలకుండే లక్షణాలు నా రచనల్లో కంటే వారి రచనలోనే ఎక్కువగా ఉన్నాయి కాబోలు అంటూ అభిప్రాయపడతారు. దాచేస్తే దాగేది కాదు చరిత్ర అన్న ఒక్క ముగింపు వాక్యంతో జవాబిస్తారు శెట్టిగారు. ప్రచారం కారణంగా రంగరాజ చరిత్రానికి సరియైన పేరు రాలేదు. కారణాలు ఏవైనా తొలి నవల రాజశేఖర చరిత్రం అని చెప్పక తప్పదు అని ముగింపునిస్తారు. ఇలా ఈ తొలి తెలుగు నవల నాటకంను చారిత్రక పరిశోధనాత్మక దృష్టితో పరిశీలించి నాటకీకరణ చేయడంలో అజీజ్ గారి లోతైన అధ్యయన దృక్పథం బయటపడుతుంది. 6వ నాటకమైన దండియాత్రలో ప్రధాన సంపదను బ్రిటిష్ వారి దేశానికి చేరవేసి సంపన్న దేశంగా మలిచే తీరును విశ్లేషిస్తాడు. లండన్లో బారిస్టర్ చదువు పూర్తి చేసి వచ్చి లా ప్రాక్టీస్ ప్రారంభించిన గాంధీజీ టాల్స్టాయ్ రచనల ప్రభావంతో అహింసా మార్గంతో శాంతియుత పోరాటానికి పిలుపునిస్తాడు. ఆంగ్ల ప్రభుత్వం ఉప్పుపై సుంకాన్ని విధిస్తూ శాసనం చేయడంతో స్వరాజ్య ఉద్యమం మొదలవుతుంది. మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభమైన దండియాత్ర 5వ తేదీ సాయంత్రానికి దండిని చేరుతుంది. ఇలా భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో గాంధీజీ దండియాత్ర ఓ ప్రధాన మలుపు ఘట్టం. ముందుకు సాగే ప్రస్తుత కర్తవ్యాన్ని దేశభక్తి సందేశంతో ఈ దండియాత్ర నాటకం రచిస్తారు రచయిత. నాటకీయ పద్ధతిలో దీన్ని మలిచిన తీరు ప్రశంసనీయం. 7వ నాటకమైన కర్నూలు నగరంలో ఆటవిక దశ మొదలుకొని రాజవంశీ పరిణామ చరిత్ర విశాలాంధ్ర రాష్ట్ర నేపథ్యం వరకు జరిగిన ఇతివృత్తాన్ని చిత్రించారు రచయిత. ఆంధ్రదేశపు తొలి తెలుగు పాలకులు శాతవాహనలు మొదలుకొని ఇక్ష్వాకులు, చాళుక్యులు, చోళులు, రాష్ట్ర కూటులు, యాదవులు, కాకతీయుల వరకు ఈ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తెచ్చుకొని నేటి నంద్యాల, అదోని ప్రధాన కేంద్రాలకు పరిపాలన కొనసాగించారు. తుంగభద్ర, హంద్రి నదుల మధ్య కర్నూలు నగరం ఏర్పడింది. నాడు ఈ నగరాన్ని కుందని ఓలుగా పిలువబడేది. బళ్లకు కందెన వేస్తూ అదే వృత్తిలో కొందరు ఇక్కడ స్థిరపడ్డారు. అలా కందెన విస్తారంగా అమ్మకం జరగడమే కాక ఈ పేరు రావడానికి ప్రధాన కారణమైంది. తర్వాత కందనవోలు చివరి ఏలిక గులాం రసూఖాన్ మరణంతో కందెనవోలు నవాబు పాలన అంతమై బ్రిటిష్ పాలన ప్రారంభమైంది. అలా ఆంగ్లేయుల పాలనలో కందెనవోలు కందనవోలుగా రూపాంతరం చెంది కందనూరుగా మారి చివరికి కర్నూలుగా వ్యవహరించబడి అదే పేరుతో శాశ్వతంగా స్థిరపడిపోయింది. 14వ శతాబ్దంలో కుందెనవోలు ఓ గ్రామం. పలుమార్లు రాజ్యాకాంక్షలకు తలగ్గి ఏలికలను మార్చుకుంటూ వచ్చింది. స్వతంత్రోద్యమంలో గాంధీజీ 1921లో కర్నూలును సందర్శించి వెళ్లాడు. ఆంధ్ర రాజధాని మద్రాసు నుంచి కర్నూలుకు తరలివచ్చింది. కర్నూలు నగరం విశిష్టను రాజకీయ పద్ధతిలో చైతిరింగ్ శైలిలో రచయిత అక్షయీకరిస్తారు అజిత్ గారు. చివరిదైన 8వ నాటకం దేవసేన. రాజగృహంలో సాగిన బానిస వ్యాపారం వేలం పడితే మొదలవుతుంది. ఇది దక్షిణాపదంలో ఒకనొక గ్రామం సిద్ధాపురం. గ్రామాధికారి నాగసేనుడు. స్నేహితురాళ్లతో చిలుపు చేష్టలతో గడిపే దేవసానికి తండ్రి ఓ పెళ్లి సంబంధం తీసుకొచ్చి రాగా అది ఆమెకి నచ్చక ఇంట్లోంచి పారిపోతుంది. అలా ఆ రాత్రంతా కొండపైకి నడిచి గుట్టల్లో రాళ్లరప్పల మధ్య గాయాలతో ప్రయాణించి ఓ నదిలో స్నానం చేసి శాద తీరుతుండగా బానిసల వ్యాపారికి అంటబడి తన కథ చెప్పి అతని మాయ మాటలకు బోల్తాపడి చెప్పుడు మాటలకు మోసపోయి కూడా వెళ్లిపోతుంది. కొంతమంది యజమానులు వీరు తమ బానిసలు అన్న గుర్తుగా వాళ్ల నుదుటిపై కుటుంబాలకు సంబంధించిన చెట్టు, గుర్రం, సూర్యుడు, చంద్రుడు గుర్తులు పచ్చబొట్టు రూపంలో వేస్తారు. ఒకసారి బానిసగా మారిన వ్యక్తి జీవితకాలం బానిసగా బతకాల్సిందే, మరి బానిసలకు విముక్తి అన్నదే లేదా అన్న దేవసేన ప్రశ్నకు అది విని మారు మాట్లాడుకుని వెళ్లిపోతాడు అమిత్యుడు. తిరిగి వచ్చిన అమిత్యుడు వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చెంతకి భిక్షకొచ్చాడు. బౌద్ధ ధర్మం జీవిత అర్థం పరమార్థం విడమచి చెప్పాక ఈ భోగభాగ్యాల కంటే 10 మందికి సేవ చేయడమే జీవితానికి పరమావధి అని అన్నిటిని త్యజించి బౌద్ధ భిక్షుగా మారాలనే నిర్ణయానికి వచ్చానని చెబుతూ బానిస జీవితం నుంచి నీకు విముక్తి ప్రసాదిస్తూ నేను స్వయంగా రాసిన విడుదల పత్రం, కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను, నీ ఇచ్చ వచ్చిన చోటుకి వెళ్లి జీవించు అంటాడు దేవసేనతో. మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు అంటుంది దేవసేన. నేను బౌద్ధ భిక్షుగా మారడం ఖాయం అంటాడు అమిత్రుడు. మీలో అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా, పదండి ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం అంటుంది దేవసేన. ఇలా భాషల్లోనూ, భావ వ్యక్తీకరణలోనూ, అభివ్యక్తిలోనూ, సంభాషణలోనూ, ఇతివృత్తాల్లోనూ పలు చారిత్రక అంశాలతో హృదయంగా రచించిన ఎస్డివి అజిజ్ గారి కుంకుమౌనం నాటకాల సంపుటి సజీవంగా పాఠకుల మనసుల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.
5: ఉదయ సమీరాలు కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు భక్తి సంగీతం, గాత్రయుగళం. శ్రీమతి నామతీర్థాల లక్ష్మీ ప్రసన్న, కుమారి నామతీర్థాల కృష్ణప్రియ, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు, వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్. ముందుగా శ్రీ పురంధరదాసు కీర్తన. స్మరిసో సర్వదా, బేహాగ్రాగం, ఆదితాళం.

మీరింతవరకు భక్తి సంగీతంలో గాత్రయుగళం శ్రీమతి నామతీర్థాల లక్ష్మీప్రసన్న, కుమారి నామతీర్థాల కృష్ణప్రియ గానం విన్నారు. మృదంగ సహకారం శ్రీ పురాణం రవీంద్రుడు, వయలిన్ సహకారం

అంజలి. ముందుగా శ్రీ ఆంజనేయం చిత్రం నుంచి మల్లికార్జున గానంలో రామ రామ రఘురామ అనే పాట వింటారు.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు, వెనువెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: మేరీ బ్యాంక్ హమేషా మేరే సాథ్ చల్తీ హై. సుబహ ఉఠతీ హూ తో పైసే జమా కర ఆతీ హై. కస్టమర్ జ్యాదా హో జాతే హై తో పూరా గల్లా సంభాల్ లేతీ హై. ఆధీ రాత్ కో భీ ఉఠా కే బతాతీ హై కి మేడమ్, లక్ష్మీ ఫల్ భండార్ కా పేమెంట్ ఆ గయా హై. జన్ధన్ బ్యాంక్ ఖాతా క్యా మిలా ముఝే తో ఉంగలియో కే ఛోర్ పర్ బీమా, పెన్షన్, డీబీటీ సారీ బ్యాంకింగ్ సువిధాయే మిల్ గయీ హై.
2: 12 साल में 59 करोड़ जनधन खाते खुले, जिसमें 56% खाते तो सिर्फ महिलाओं के हैं. पीएम जनधन योजना के 12 साल, ज्यादा बचत, ज्यादा काम.
3: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुकेश कुमार. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్తాన్ కి రాజధాని బిష్కేక్ మే ఆజ్ షంఘాయి సహయోగ్ సంగఠన్

మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఈదో అలరించే కెరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది వల్లరించే కెరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. సూర్యుడి కంటే ముందే నిద్రలేచే రియల్ ఛాంపియన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. మనం చేసే ప్రతి చిన్న పని ఒక కొత్త ఆర్ట్. మన రోజు

ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ రోజే డిజైన్ చేసేద్దాం. సో మీ మార్నింగ్ ఎనర్జీని డబుల్ చేయడానికి మీ ముందుకు వచ్చేసింది మీ ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. మరి ప్రతిరోజు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం అంటూ మీకోసం ఎన్నో వాల్యుయబుల్ టిప్స్ కూడా తీసుకొస్తాను కదా. సో ఈ రోజు కూడా ఎన్నో వాల్యుయబుల్ టిప్స్ విందాం. అంతకన్నా ముందుగా ప్రేమం చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

0: నేను డాక్టర్ పివి సుధాకర్.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. మరి ఈరోజు మనం వైద్య మంత్రంలో సెల్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము, దాని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఈ విషయంపై డాక్టర్ పివి సుధాకర్ రెడ్డి గారి వివరణ విందాం.

నేను డాక్టర్ పివి సుధాకర్, విశ్రాంత ప్రిన్సిపల్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, విశాఖపట్నం. ఇటీవల కాలంలో సెల్ ఫోన్ వినియోగం అనేది విపరీతంగా పెరిగింది. దీనివలన ఆరోగ్యపరంగా అనేక అనర్థాలకి దారితీస్తుంది. ఈ సెల్ ఫోన్ అధికంగా వాడటం వలన ఏమవుతుందంటే అనేకమైన సమస్యలు, ఉదాహరణకి నిద్రలేమి, అంటే నిద్ర పట్ట

0: తగ్గిపోవటం, యాంగ్జైటీ అంటే ఆందోళన కలగటం, ఎన్నో మానసిక సమస్యలకి దోహదపడటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది సెల్ ఫోన్ ఎడిక్షన్ అనే పరిస్థితి కూడా వెళ్ళిపోయింది. అంటే ఏంటంటే సెల్ ఫోన్ను లేకపోతే ఒక మనిషి సాధారణంగా ఉండలేకపోవటం అనేది ఒక వ్యసనం కింద ఇది మారిపోయింది. సెల్ ఫోన్ వలన కేవలం మానసికమైన రుగ్మతలే కాకుండా శారీరకంగా కూడా చాలా తేడాలు వస్తున్నాయి అనేది చాలా శాస్త్రీయంగా నిరూపించబడింది. ఈ సెల్ ఫోన్ నుంచి వెలువడే ఆర్ఎఫ్ వేవ్స్ అంటాము, ఈ తరంగాల వలన మెదడులో కంతులు కూడా ఏర్పడే అవకాశం ఉందని మనకు నిర్ధారణ అయింది. కాబట్టి సెల్ ఫోన్ అతి తక్కువగా వాడటం, ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. అవసరాన్ని మించి ఎప్పుడూ సెల్ ఫోన్ వాడకూడదు. స్క్రీన్ టైం అంటాం, అంటే ఎక్కువసేపు స్క్రీన్ని చూడటం వలన మనకు కన్ను కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి యువత ప్రత్యేకంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే సెల్ ఫోన్ని అతి తక్కువగా వినియోగించండి, ఆరోగ్యంగా ఉండండి.
1: థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సుధాకర్ గారు. మీరు కూడా విన్నారు కదా, మనం సెల్ ఫోన్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఎటువంటి సమస్యలు మనం ఫేస్ చేయాల్సి వస్తుందో. కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది, సెల్ ఫోన్ని అవసరమైనంత వరకు మాత్రమే యూజ్ చేయండి, హెల్దీగా ఉండండి. అలాగే ఇప్పుడు నువ్వే చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ నిత్య సంతోష్ని వాయిస్లో నా మనసుకేమైంది అనే బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరికోసం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వింటున్నారు. మరి ఆల్రెడీ మీరు వైద్య మంత్రంలో ఒక బ్యూటిఫుల్ మంత్రం వినేశారు, మంచి సలహా తీసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఫ్యాషన్ మంత్రంలో సింధుష దీప్తి వాయిస్లో మన అవుట్ఫిట్ని మనం ఏ విధంగా చూస్ చేసుకోవాలి, ఏ విధమైన కాంబినేషన్స్ మనం చూస్ చేసుకుంటే మన లుక్ ఇంకా ఎలివేట్ అవుతుంది అని కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తారు, వినేద్దాం.
2: హాయ్ ఆకాశవాణి లిజనర్స్, దిస్ ఇస్ సింధుష దీప్తి, అ ఫ్యాషన్ ఎంతూజియాస్ట్. ఈ రోజు నేను మీకు కొన్ని ఫ్యాషన్ టిప్స్ చెప్పబోతున్నాను. యూజువల్ గా మన అవుట్ఫిట్ బట్టి మన అపియరెన్స్ ఉంటుంది. అవుట్ఫిట్ స్టైలిష్ గానే కాకుండా కంఫర్టబుల్ గా కూడా ఉండాలి. సో అవుట్ఫిట్ సెలెక్షన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో టిప్ 1, ప్లెయిన్ కుర్తీస్ అండ్ డార్క్ కలర్ డ్రెస్సెస్ లో స్లిమ్ అండ్ క్లాసీ అపియరెన్స్ ఉంటుంది. ఫ్లోరల్ ప్రింట్స్ అండ్ పేస్టల్ కలర్స్ చూస్ చేసుకుంటే బ్రైట్ అండ్ క్యూట్ గా కనిపిస్తాం. సో చూస్ అకార్డింగ్లీ. టిప్ 2, మీ దగ్గర చాలా పార్టీవేర్ సారీస్ ఉంటే అన్నిటికీ ఎంబ్రాయిడరీ ఆర్ మగం వర్క్ చేయించాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అండ్ టైం టేకింగ్ కూడా. సో ఫ్యూ సెలెక్టివ్ కలర్స్ లైక్ మరూన్, డార్క్ గ్రీన్, పింక్ అండ్ డార్క్ బ్లూ, ఇలా ఒక 3-4 బ్లౌజెస్ కి సింగిల్ గా సింగిల్ కలర్ లో వర్క్ చేయించుకుంటే, అంటే ఇదర్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ ఆర్ సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ అలా చేయించుకుంటే మల్టిపుల్ సారీస్ కి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. టిప్ 3, యాక్సెసరీస్ అండ్ జ్యువెలరీ సెలెక్షన్ కూడా సారీస్ అండ్ అవుట్ ఫిట్ కి తగ్గట్టు ఉండాలి. లాంగ్ అండ్ హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే నెక్ కి సింపుల్ చైన్ ఆర్ లాంగ్ బీడెడ్ జ్యువెలరీతో పేరప్ చేయొచ్చు. నెక్లెస్ హెవీగా వేసుకుంటే బిగ్ స్టార్టెడ్ ఇయర్ రింగ్స్ తో అపియరెన్స్ ని బ్యాలెన్స్ గా చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఆకాశవాణి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.
1: థ్యాంక్ యూ సో మచ్ సింధుష దీప్తి గారు, మీరు కూడా ఇంత బ్యూటిఫుల్ టిప్స్ మా అందరి కోసం చెప్పినందుకు. ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వింటున్నారు. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా వినేద్దాం. ప్రేమదేశం చిత్రం నుంచి హలో డాక్టర్ హార్ట్ టు మిస్ సాయి.

రణం చిత్రం నుంచి టిప్పు అండ్ అనురాధ్ శ్రీరామ్ వాయిస్లో హే చిన్న రా చిన్న ఈ సాంగ్కి రచన అందించిన వారు భాషాశ్రీ.

0: Cumma.
1: ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వింటున్నారు. మరి వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రంతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా వినిపిస్తూ మీ అందరినీ అలరిస్తున్న ఈ ప్రోగ్రాం ఇప్పుడు చివరిగా సమాప్తం కాబోస్తుంది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మీకోసం వర్షం చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. హృదయాన్ని హత్తుకునే మధుర గానాలు, ప్రతి పాట వెనుక ఉన్న అందమైన ముచ్చట్లు, మీ మనసుకు ప్రశాంతతను ఇచ్చే స్వరాలతో ఈనాటి స్వరాల పల్లకిలో తేలి ఆడించడానికి మీ ముందుకు వస్తుంది మీ అభిమాన కార్యక్రమం పాటల పల్లకి. ఈనాటి పాటల పల్లకిలో మీరు మెచ్చిన, మీకు నచ్చిన కొత్త సినిమా పాటలు, అదే 2000 తర్వాత రిలీజ్ అయిన సినిమా నుంచి కొత్త కొత్త పాటలు వినాలనుకుంటే వెంటనే మీ పేరు, ప్రాంతంతో పాటు మీరు కోరుకునే పాటని మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి. మరి మా వాట్సాప్ నెంబర్ 6304767436. వాట్సాప్ నెంబర్ మళ్ళీ ఒకసారి మీకోసం 6304767436.

మరి పాటల పల్లకిలో మనకి ఫస్ట్ రిక్వెస్ట్ అయితే వచ్చేసింది ఎస్కోట బర్మా కాలనీ నుంచి. గణేష్ గారు అడుగుతున్నారు, రాజా చిత్రం నుంచి కవ్వించకే ఓ ప్రేమ అనే పాటని మాకోసం వినిపించండి అని. సో ఇప్పుడు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ రాబోతుంది.

పాటల పల్లకి వింటున్నారు. ఇప్పుడు శంకర్ దాదా జిందాబాద్ చిత్రం నుంచి చందమామ కోసమే అనే పాట మా కోసం వినిపించండి అని అడుగుతున్నారు చందులూరు గ్రామం నుంచి చెల్లూరు సత్తిబాబు, చెల్లూరి అప్పారావు, లక్ష్మీ, గణేష్, జ్ఞానేశ్వర్. శంకర్ దాదా జిందాబాద్ ఈ మూవీ హిందీలో సంజయ్ దత్ నటించిన లగే రహో మున్నా భాయ్కి రీమేక్గా తెలుగులో రిలీజ్ అయింది. అలాగే

అపురూప సక్సెస్ని కూడా మన చిరంజీవి గారు అతని సూపర్ యాక్టింగ్ స్కిల్స్తో సాధించారు. మరి ఈ చిత్రం నుంచి ఇప్పుడు కేఎస్ చిత్ర వేణుగోపాల్ వాయిస్లో, భాస్కర్ భట్ల రచనలో చందమామ కోసమే అనే పాట.

పాటల పల్లకి వింటున్నారు. కొన్ని మూవీస్కి అసలు ట్యాగ్ లైన్స్ ఉన్నాయా లేదా అనేది కూడా మనకి అంతగా గుర్తుండదు. కొన్ని సినిమాలకి ఖచ్చితంగా ట్యాగ్ లైన్స్ వల్ల పాపులర్ అవుతూ ఉంటాయి, ఇంకొన్ని సినిమాల్లో అయితే ఆ ట్యాగ్ లైన్స్ డైలాగ్స్లో కూడా ఇంక్లూడ్ అయిపోతాయి. మరి ఇంకా మన మీద బాగా ప్రభావం చూపిన సినిమాలు అయితే ఆ ట్యాగ్ లైన్స్ ఫరెవర్ మన మనసులో నిలిచిపోతూ ఉంటాయి, మన డైలీ యూజేజ్లో కూడా అవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఒక బ్యూటిఫుల్ ట్యాగ్ లైన్ చెప్తాను వినండి, ఎవరి మాట వినడు. అనగానే మీ అందరికీ గుర్తొచ్చేస్తుంది సీతయ్య. ఆ ట్యాగ్ లైన్ అయితే మామూలుగా పాపులర్ అవ్వలేదు, దీనికోసం అయితే ఇప్పటికీ క్రేజ్ ఉందనే నేను చెప్తాను. ఎందుకంటే ఎవరి మాట వినని ఏ పర్సన్ అయినా చూపించాలంటే ముందు సీతయ్య ఎవరి మాట వినడు అని చెప్తూ ఉంటాం కదా. మరి ఈ సినిమా నుంచి మాకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ని వినిపించండి అని అడుగుతున్నారు మీనా పాపారావు గారు ఫ్రమ్ ఆరిపాక. సో మీకోసం చంద్రబోస్ గానంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్య అండ్ క్షమించాలి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ కేఎస్ చిత్ర

0: గానంలో చంద్రబోస్ రచనలో బస్ ఎక్కి వస్తావు అనే సాంగ్.
1: పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్.

0: Poi, poi.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: పాటల పల్లకి వింటున్నారు. మన పాటల పల్లకిలో ప్రతి మంగళవారం మనం లిజనర్స్ నుంచి వచ్చిన లెటర్స్ని కూడా చదువుతాం కదా, అలాంటి ఒక లెటరే మీకోసం ఈరోజు చదువుతున్నా. పంపించిన వారు రమణ, సీతమ్మ, నాగులపల్లి నుంచి. హాయ్ ఆకాశవాణి లిజనర్స్, మీ పాటల పల్లకి కార్యక్రమం అంటే మాకు ఎంతో ఇష్టం. మా కోసం జానకిరాముడు చిత్రం నుంచి శరణం కమలం మధురం అనే పాటని వినిపించండి పాటల పల్లకిలో అని అడుగుతున్నారు. తప్పకుండా అండి, రమణ, సీతమ్మ గారు నాగులపల్లి నుంచి మీకోసం జానకిరాముడు చిత్రం నుంచి ఈ పాట.

పాటల పల్లకి వింటున్నారు. ఒక మనిషిని అభిమానించడం లేదా ఇష్టపడడం అంటే వారి రూపురేఖల్ని చూసో, లేకపోతే వాళ్ళు మనతో ప్రవర్తించే విధానం చూసో, ఇంకా వాళ్ళ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నా ఇంకా ఏదో తెలుసో తెలియకో, తెలుసుకుంటేగనే కానీ ఇష్టపడలేం అనే రోజుల్లో కూడా అసలు ఒక మనిషిని కేవలం వాళ్ళ ఉత్తరాల ద్వారా వాళ్ళ భావాల్ని అర్థం చేసుకొని ప్రేమించడం ఎంత గొప్పగా ఉంటుంది కదా. అలాంటి ఒక కాన్సెప్ట్తో రిలీజ్ అయిన చిత్రమే అల్లరి ప్రియుడు. ఇదే చిత్రంలో సాంగ్స్ అయితే ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాయి, కథాంశం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానంలో వేటూరి గారి రచనలో వచ్చిన ఉత్తరాల ఊర్వశి అనే పాటని మాకోసం వినిపించండి అని అడుగుతున్నారు. కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలకా సత్యనారాయణ, కృష్ణకుమారి, రాజామాధురి, ప్రణీత్, ఈక్షిత, లక్ష్మి.

ఇప్పుడు జయం సినిమాలోంచి రాను రానంటూనే చిన్నదో అనే పాట మాకోసం వినిపించండి అని అడుగుతున్నారు. మునగపాక నుంచి నాగేశ్వరరావు, మంగరత్నం, కార్తీక్, నిరీష, నిర్మల.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బుర్రద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

అసలు డబ్బే సమర్థవస్తం అనుకొని తల్లిదండ్రులను కూడా కాదంటున్న ఈ సిచ్యువేషన్స్లో, ఈ జనరేషన్స్లో తండ్రి నేర్పించిన విలువలే మా ఆస్తి. అతను ఉన్నా లేకపోయినా అతని పేరుని ఎప్పుడు చెడగొట్టకూడదు, అతని పేరుని ఎప్పుడూ నిలబెట్టాలి అని పరితపించే ఒక కొడుకు గురించి ఒక బ్యూటిఫుల్ కథ. అదే మనం చూసిన సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం. అదే చిత్రం నుంచి మాకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినిపించండి అని అడుగుతున్నారు గొల్లపాలెం నుంచి టైలర్ నూకాల కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీషా.

పాటల పల్లకిలో ఖుషీ సినిమా నుంచి మా కోసం ఏదైనా ఒక పాటని వినిపించండి అని అడుగుతున్నారు. జోగాడ సూరిబాబు, జోగాడ సూర్యకాంతం, జోగాడ సత్యనారాయణ, జోగాడ వర్మ, గాజువాక, బీసీ రోడ్ దగ్గర నుంచి.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: పాటల పల్లకి వింటున్నారు. పాటల పల్లకిలో మాకోసం నా ఆటోగ్రాఫ్ చిత్రం నుంచి ఏదైనా ఒక పాటని వినిపించండి అని అడుగుతున్నారు. కే సత్యారావు, ఎస్ లక్ష్మి, సంతోష్ కుమార్, ప్రసన్న, అభిరామ్, తుమ్మలపాలెం నుండి.

నా ఆటోగ్రాఫ్ అనే చిత్రం గురించే చెప్పాల్సి వస్తే, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భాన్ని ఖచ్చితంగా కనెక్ట్ అయ్యేలాగే ఉంటుంది. ఎందుకంటే మనం చిన్ననాటి నుంచి మనం ఎదిగే వరకు, మనం ఒక లైఫ్ని చూసేంత వరకు ఎన్ని అనుభవాల్ని పొందుతామో, ఎన్ని ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటూ, ఎన్ని తప్పొప్పులు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటామో, ప్రతి ఒక్కరి జీవితాన్ని ఒక అద్దం పట్టేలా చిత్రీకరించిన చిత్రమే నా ఆటోగ్రాఫ్. మరి ఈ చిత్రం నుంచి

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు?
1: చుండు.
0: నడుముని?
1: ఇడుపు.
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమంటే మీష.
0: చెప్పమంటుంటే
1: చెప్పనా?

హన్సిక. అలాగే పాటల పల్లికిలో మాకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ని వినిపించమని అడిగిన వారు సాయి టైలర్ యలమంచిలే నుంచి. అలాగే సాంగ్ రిక్వెస్ట్ చేసిన వారు ధన, భాగ్యలక్ష్మి, హేమ, ప్రమీళ, లావణ్య, సాయి, సంతోష్, ఆఫీసర్ కాలనీ, బెల్లం వినాయక్ స్ట్రీట్ దగ్గర నుంచి. సో మీ అందరి కోసం సిద్ శ్రీరామ్ గానంలో మేజర్ చిత్రం నుంచి హృదయమా అనే సాంగ్, ఈ సాంగ్కి సాహిత్యాన్ని అందించిన వారు కృష్ణకాంత్, విఎన్వి రమేష్ కుమార్.

అందరికీ శుభోదయం. పాటల పల్లకిలో ఎలా చెప్పను చిత్రం నుంచి ఏదైనా ఒక పాటని వినిపించండి అని అడుగుతున్నారు. ఆలేరు నుంచి విజయ, సోము, సాహితీ, వేదిత, మణికంఠ, సాకేత్, సుగుణమ్మ అండ్ ఫ్యామిలీ మీ అందరి కోసం ఎలా చెప్పను చిత్రం నుంచి శ్రీరామ్ సునీత ఉపదృష్ట వాయిస్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో మేఘాల పల్లకిలోను.

మీరు వింటున్నారు ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా 8 ఏళ్ల ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్పై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం వింటారు. అతిథి ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్వీస్ డైరెక్టర్ కె సంతోష్ నేత, ఐపీఓఎస్ పరిచయకర్త రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. అతిథి శ్రీ సంతోష్ నేత ఐపీవైఎస్ గారు, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి. పరిచయం చేస్తూ ఉన్నవారు రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు చేరువ చేయాలి అనే లక్ష్యంతో 2018లో ప్రారంభమైన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ నేడు తన 8 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. తపాలా శాఖకు ఉన్న విస్తృతమైన నెట్వర్క్ ను ఆధునిక డిజిటల్ బ్యాంకింగ్ సేవలతో అనుసంధానం చేస్తూ ముఖ్యంగా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్, యూపీఐ, ఆధార్ ఆధారిత బ్యాంకింగ్, బిల్ పేమెంట్స్, డిజిటల్ రైఫ్ సర్టిఫికేట్ వంటి అనేక సేవలను ప్రజల ఇంటి వద్దకే చేరవేస్తూ ఆర్థిక సేవలను మరింత సులభతరం చేస్తూ ఉంది. ఐపీపీబీ 8 ఏళ్ల ప్రయాణం ఎలా సాగింది? ఆంధ్రప్రదేశ్లో దీని సేవలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నాయి? భవిష్యత్తులో ఎలాంటి కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది? ఇటువంటి అంశాల గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ కె సంతోష్ నేత ఐపీవైఎస్ గారు, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా ఈ 8 ఏళ్ల ప్రయాణాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు?
1: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 2018 సెప్టెంబర్ 1వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. అట్టహాసంగా ప్రతి మినిస్టర్ వచ్చి ప్రతి లొకేషన్ లో 650 బ్యాంకింగ్ బ్రాంచెస్ లో ఈ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ 8 ఏళ్ల పాటు చాలా విజయాలను సాధించాము. అందులో ముఖ్యంగా ఒక బ్యాంక్ అంటే మనం బ్రిక్ అండ్ మోటార్ బ్యాంక్ మాత్రమే మన మైండ్ లో వస్తుంది. కానీ ఆ యొక్క ఆలోచనను మనము కొలగొడుతూ మనము ఈ రోజున బ్యాంక్ మీ ఇంటి వద్దకు అనే ఒక భావనను మనం ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి ఒక సక్సెస్ మనం చూస్తున్నాము. ఇప్పుడు ఈ రోజున గ్రామీణ ప్రాంతాల వారికి, రిమోట్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి ఈ రోజున మనం బ్యాంకింగ్ సదుపాయం అందించగలుగుతున్నామంటే ఐపీపీబీ చేసిన కృషి వల్లనే. ఈ ఐపీపీబీ కస్టమర్ బేస్ ఈ రోజుకి 14 కోట్లకు పైగా చేరుకుంది. ఇందులో 80% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే కావడం విశేషం. అలాగే క్యాసా డిపాజిట్లు కూడా ఆగస్టు 2026 నాటికి 28,400 కోట్లకు చేరాయి. సో అందువల్ల ఈ 8 ఏళ్ల ప్రయాణాన్ని ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిజిటల్ బ్యాంకింగ్, డోర్ స్టెప్ బ్యాంకింగ్ అనే 3 ప్రధాన విజయాల ప్రయాణంగా నేను విశ్లేషిస్తున్నాను.
0: సార్, 2018లో ప్రారంభమైన యొక్క ఐపీపీబీ ప్రధాన లక్ష్యం ఏమిటి?
1: ముఖ్యంగా మనం గమనిస్తే ఐపీపీబీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అన్బ్యాంక్డ్ మరియు అండర్ బ్యాంక్డ్ ప్రజలకి సులభమైన, అందుబాటులో ఉండే బ్యాంకింగ్ సేవలను అందించడం మన యొక్క లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఐపీపీబీ గణనీయమైన విజయాన్ని సాధించింది. పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవకుల ద్వారా బ్యాంకింగ్ సేవలను చివరి మైలుకు తీసుకెళ్లింది. ఐపీపీబీ అధికారిక సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 1,65,000 పైగా పోస్ట్ ఆఫీసులు మన బ్యాంకింగ్ సేవలు అనుసంధానించబడ్డాయి. 2026-27లో ఐపీపీబీ కస్టమర్ సంఖ్య 14 కోట్లకు దారడం, అందులో 80% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడం, అలాగే 49% ఖాతాదారులు మహిళలు కావడం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో ఐపీపీబీ సాధించిన విస్తృత విజయంగా మనం స్పష్టంగా చూపిస్తోంది. ముఖ్యంగా మహిళలు ఈ బ్యాంకింగ్ సేవలను అందుకోవడం చాలా సాధికారంగా అనిపిస్తోంది.
0: సార్, సాధారణ బ్యాంకులతో పోలిస్తే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రత్యేకత ఏంటంటారు?
1: ఐపీపీబీ అనేది ప్రత్యేకత పోస్టల్ నెట్వర్క్ ద్వారా వస్తుందండి. ఎర్లియర్ మనం బ్రిక్ అండ్ మోటార్ బ్యాంక్స్ ని మాత్రమే చూసాము. కానీ ఈ రోజున డోర్ స్టెప్ బ్యాంకింగ్ మోడల్ ని ఐపీపీబీ ద్వారా మనం ప్రతి ఇంటికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. సాధారణంగా కస్టమర్ బ్యాంకు శాఖకు వెళ్ళాలి, కానీ ఐపీపీబీలో పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవ కస్టమర్ ఇంటి వద్దకే వచ్చి అనేక బ్యాంకింగ్ సేవలు అందించగలరు. సో అంటే ఐపీపీబీలో కస్టమర్ గోస్ టు ద బ్యాంక్ అనే విధానంతో పాటు బ్యాంక్ రీచెస్ ద కస్టమర్ అనే విధానం కూడా ఉంది. పోస్టల్ నెట్వర్క్ డిజిటల్ టెక్నాలజీ, బయోమెట్రిక్ ఆధారిత సేవలను కలిపి చివరి మైలుకు బ్యాంకింగ్ ను అందించడం ఐపీపీబీ యొక్క ప్రత్యేకత.
0: సార్, ఐపీపీబీకు అత్యంత ప్రత్యేకమైన సేవల్లో డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఒకటి కదా సార్? సో ఈ బ్యాంకింగ్ సేవలు ఎలా అందుతూ ఉన్నాయి?
1: పోస్ట్మెన్ మరియు గ్రామీణ డాక్ సేవకులు వారి చేతిలో మొబైల్ తో పాటు బయోమెట్రిక్ డివైస్ తీసుకొని ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్లి బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 186,000 మంది పోస్ట్ మ్యాన్లు మరియు గ్రామీణ డాక్ సేవకులు డోర్ స్టెప్ సేవలను ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి ద్వారా బ్యాంకింగ్ సేవలు గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లోని ప్రజల ఇంటి వద్దకు కూడా చేరుతున్నాయి. కస్టమర్ నగదు ఉపసంహరణ, నగదు జమ, రెమిటెన్స్, బిల్లుల చెల్లింపులు, బీమా, పెన్షన్ వంటి థర్డ్ పార్టీ సర్వీసెస్ కూడా, అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ, నామినీ అప్డేట్స్ వంటి నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. సో అంటే ఒక కస్టమర్ బ్యాంక్కి రావాల్సిన అవసరం ఉండదు, కానీ మన పోస్ట్ మ్యాన్, జీడిఎస్ వారి ఇంటికే వెళ్లి ఇవన్నీ సేవలను అందిస్తున్నారు.
0: సార్, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు శాఖకు వెళ్లలేని వృద్ధులు కానివ్వండి, దివ్యాంగులు, మహిళలు, సో ఇటువంటి వారికి డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఎంత ఉపయోగకరంగా ఉంది?
1: ఇది చాలా ఉపయోగకరం, ఎందుకంటే ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరిగా ఉన్న మహిళలు లేదా దూర ప్రాంతాల్లో నివసించే వారికి బ్యాంకు శాఖకు ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. వారు ఇంటి వద్దే నగదు ఉపసంహరణ, నగదు జమ, డబ్బు బదిలీ, బిల్లుల చెల్లింపు, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వంటి సేవలను పొందగలరు. ఇది కేవలం బ్యాంకింగ్ సౌకర్యం మాత్రమే కాదు, ప్రయాణ సమయం, ఖర్చు మరియు శారీరక ఇబ్బందులను తగ్గించే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధనం.
0: సార్, ఇంటి వద్ద ఏ సేవలు అందుబాటులో ఉన్నాయంటారు?
1: మీరు చూసుకుంటే ఇక్కడ ఖాతా ప్రారంభించడం, నగదు జమ చేయడం, నగదు ఉపసంహరణ చేయడం, డబ్బు బదిలీ అంటే రెమిటెన్స్ కానీ, యూటిలిటీ బిల్ పేమెంట్స్, ఆధార్ మొబైల్ అప్డేట్, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి థర్డ్ పార్టీ సర్వీసెస్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, నామినీ ఆర్ పర్సనల్ డీటెయిల్స్ మార్పులు, ఆధార్ లింకింగ్, బెనిఫిషియరీ అండ్ బిల్లర్ మేనేజ్మెంట్, ఇతర అందుబాటులో ఉన్న సర్వీస్ రిక్వెస్ట్లు వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఐపీపీబీ తాజా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఈ సేవలను అధికారికంగా పేర్కొంది.
0: సార్, డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఐపీపీబీ ద్వారా యూపీఐ సేవలు ప్రజలకు ఏ విధంగా అందుతూ ఉన్నాయి?
1: ఐపీపీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు యూపీఐ ద్వారా డబ్బులు పంపడం, స్వీకరించడం, ఇతర బ్యాంకు ఖాతాలకు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం, ఎలక్ట్రిసిటీ ఆర్ వాటర్ బిల్స్, యూటిలిటీ బిల్స్ పే చేయడం, మొబైల్ మరియు డిటిహెచ్ రీఛార్జ్లు చేయడం వంటి సేవలను పొందుతున్నారు. ఐపీపీబీ యూపీఐని గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డిజిటల్ చెల్లింపుల పరిధిని విస్తరించింది.
0: సార్, స్మార్ట్ ఫోన్ లేదా యూపీఐ సేవలపై వీటికి సంబంధించి అవగాహన లేని గ్రామీణ ప్రజలకు అసిస్టెడ్ యూపీఐ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ ని తీసుకుని వచ్చారు కదా సార్, ఈ సౌకర్యం అనేది ఏ విధంగా లభిస్తుందంటారు?
1: ఇది ఐపీపీబీ లో చాలా ముఖ్యమైన ఇన్నోవేషన్ అండి. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉండకపోవచ్చు లేదా యూపీఐ యాప్ ఉపయోగించడం తెలియకపోవచ్చు. అలాంటి వారికి అసిస్టెడ్ యూపీఐ ద్వారా ఐపీపీబీ సిబ్బంది, పోస్ట్ మ్యాన్, జీడిఎస్ సహాయంతో యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐపీపీబీ అధికారిక వార్షిక నివేదిక ప్రకారం అసిస్టెడ్ యూపీఐ స్మార్ట్ ఫోన్ లేదా డెబిట్ కార్డ్ వంటి ఎంట్రీ బ్యారియర్స్ లేకుండానే యూపీఐని ఉపయోగించడానికి సహాయపడే విధంగా రూపొందించబడింది. సో ఇది చాలా ఉపయోగకరం అండి.
0: సార్, సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీపీబీ ఖాతాదారులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
1: ప్రజలు ముఖ్యంగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఒకటి, ఓటీపీ, ఎంపిన్, యూపీఐ పిన్ ఎవరితో చెప్పకూడదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, బ్యాంకు అధికారి పేరుతో ఎవరైనా పిన్ ను ఓటీపీ అడిగితే ఇవ్వకూడదు. తెలియని లింక్స్ పై క్లిక్ చేయకూడదు. యూపీఐ పేమెంట్ స్వీకరించడానికి పిన్ అవసరం లేదని గుర్తుంచుకోవాలి. అనుమానాస్పద కాల్ లేదా మెసేజ్ వస్తే వెంటనే స్పందించకుండా అధికారిక ఐపీపీబీ ఛానల్స్ ద్వారా ధృవీకరించాలి. మొబైల్ పోయినా లేదా అనుమానాస్పద ట్రాన్సాక్షన్ కనిపించినా వెంటనే బ్యాంకు సమాచారం ఇవ్వాలి. ఐపీపీబీ లావాదేవీలు, డిపాజిట్ లేదా విత్డ్రాయల్స్ బయోమెట్రిక్ ప్రామాణీకరణ ద్వారానే జరుగుతాయి, అంటే బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారానే జరుగుతాయి. కాబట్టి ఖాతాదారుడు వేలి ముద్ర లేదా ప్రామాణీకరణ లేకుండా ఎలాంటి మోసపూరిత నగదు లావాదేవీలు జరగవు. ఇది ఐపీపీబీ ఖాతాదారులకు అత్యుత్తమ భద్రతను అందిస్తోంది. ఓటీపీ, పిన్, పాస్వర్డ్ ఎవరికి చెప్పకండి. సురక్షితమైన బయోమెట్రిక్ ఆధారిత లావాదేవీలను విశ్వసించండి. అనే జాగ్రత్తలు మిమ్మల్ని సైబర్ మోసాల బారి నుండి పడకుండా చేస్తాయి.
0: సార్, దేశంలో ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందించాలి అనే ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఈ లక్ష్యంలో ఐపీపీబీ పాత్ర ఏ విధంగా ఉందంటారు?
1: ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో చాలా గొప్ప పాత్ర ధరించడం జరిగింది. ఈ రోజు వరకు పొదుపు, నగదు లావాదేవీలు, డిబిటి, ఇన్సూరెన్స్, పెన్షన్, డిజిటల్ పేమెంట్స్ వంటి అన్ని రకాల ఆర్థిక సేవలు ప్రతి ఒక్కరికి సులభంగా అందుబాటులో ఉండేలా చేయడం. సో ఈ లక్ష్యంలో ఐపీపీబీ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 14 కోట్ల ఐపీపీబీ ఖాతాలు ప్రారంభించబడ్డాయి. అలాగే డిబిటిలో ఐపీపీబీకి దాదాపు 12% మార్కెట్ వాటా ఉంది. ఇప్పటి వరకు ఐపీపీ ఖాతాల ద్వారా 173,000 కోట్ల పైగా డిబిటి మొత్తాలను జమ అయ్యాయి. ప్రస్తుతం 6,69,00,000 ఖాతాలకు డిబిటి క్రెడిట్ సౌకర్యం అందుబాటులో ఉండగా, సుమారు 9.5 కోట్ల ఖాతాలు ఆధార్ సీడెడ్ ఖాతాలుగా ఉన్నాయి. దీని ద్వారా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరేందుకు ఐపీపీబీ ఒక సమర్థవంతమైన వేదిక పనిచేస్తోంది. ఇక ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ను దేశవ్యాప్తంగా మరింత విస్తృతంగా అందించడానికి మన అతిపెద్ద బలం 1,65,000 పైగా పోస్ట్ ఆఫీసుల విస్తృత నెట్వర్క్. ఈ పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు మరియు గ్రామీణ డాక్ సేవకుల ద్వారా దేశంలో గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్ సేవలను చివరి మైలుకు తీసుకెళ్లగలుగుతున్నాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఐపీపీ ఖాతాదారుల్లో 49% మంది మహిళలు ఉండటం. ఇది మహిళలకు కూడా బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు పెద్ద ఎత్తున చేరుతున్నాయనడానికి ఒక మంచి సూచిక. ముఖ్యంగా పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు మరియు గ్రామీణ డాక్ సేవకుల ద్వారా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను చివరి మైలుకు తీసుకెళ్లడం ఐపీపీబీ ప్రత్యేకత. అందువల్ల ఖాతా ప్రారంభించిన చేయడం నుండి డీబీటీ పొందడం, డిజిటల్ చెల్లింపులు చేయడం, పొదుపు, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి ఆర్థిక సేవలను ఉపయోగించుకోవడం వరకు 1,65,000 పైగా పోస్ట్ ఆఫీసుల విస్తృత నెట్వర్క్, 14 కోట్లకు పైగా ఖాతాలు మరియు 49% మహిళల ఖాతాదారుల భాగస్వామ్యంతో సమగ్ర ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధనలో ఐపీపీబీ విజయవంతంగా ముందుకు సాగుతోంది.
0: సార్, ఆంధ్రప్రదేశ్ లో మారుమూల గ్రామాలకు బ్యాంకింగ్ సేవలను తీసుకువెళ్లడంలో తపాలా శాఖ నెట్వర్క్ ఎంత కీలకంగా ఉంది?
1: ఆంధ్రప్రదేశ్ లో తపాలా శాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విస్తృత నెట్వర్క్ ఐపీపీకి చాలా పెద్ద బలం. పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవకులు ఇప్పటికే గ్రామీణ ప్రజలకు ప్రవర్శం ఉన్న వ్యక్తులు. అందువల్ల కొత్తగా బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించాల్సిన అవసరం లేకుండా ఉన్న పోస్టల్ నెట్వర్క్ ను ఉపయోగించి బ్యాంకింగ్ సేవలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లవచ్చు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధిలో దాదాపు 10,000కు పైగా పోస్ట్ ఆఫీసులు మరియు 11,000 పైగా ఉద్యోగుల పటిష్టమైన యంత్రాంగం ద్వారా మారుమూల గ్రామాల్లోని ప్రతి ఇంటికి నాణ్యమైన, వేగవంతమైన సేవలను అందుతున్నాయి. ఇది మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో మనం చేయగలిగిన ఇంప్రూవ్మెంట్ అండి.
0: సార్, పెన్షనర్లు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, సో ఇటువంటి వర్గాల వారికి ఐపీపీబీ ద్వారా అందుతూ ఉండే ముఖ్యమైన సేవలు ఏంటి?
1: పెన్షనర్లకు ముఖ్యంగా డోర్ స్టెప్ బ్యాంకింగ్ మరియు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, అదే జీవన్ ప్రమాణ్ గా అంటాము, చాలా ఉపయోగకరమైనవి. ఎందుకంటే వారు ప్రతిదానికి బ్యాంక్ రాలేరు. అలాంటి వాళ్లకు మనం డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ద్వారా చాలా ఉపయోగకరమైన సేవలను అందిస్తున్నాము. అలాగే వృద్ధులు కూడా, వృద్ధులు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ కోసం కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు ఐపీపీ ఇంటి వద్దే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జనరేషన్ సౌకర్యాన్ని అందిస్తోంది. అంతేకాకుండా క్యాష్ విత్డ్రావల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఫండ్స్ ట్రాన్స్ఫర్ వంటి ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను కూడా ఇంటి వద్ద పొందే అవకాశం ఉంది.
0: సార్, మీరు ఇప్పుడే చెప్పారు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేసి. ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విషయంలో ఐపీపీబీ ద్వారా ఎలాంటి సౌకర్యం అనేది ముఖ్యంగా అందుతుందంటారు?
1: ఐపీపీబీ ద్వారా మనం ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణ్ రూపొందించవచ్చు. సో ప్రత్యేకంగా ఏమిటంటే, పెన్షనర్ ఐపీపీ ఖాతాదారుడే కావాల్సిన అవసరం లేదు. ఇతర బ్యాంకుల్లో పెన్షన్ ఖాతా ఉన్న పెన్షనర్లు కూడా ఈ సేవను సద్వినియోగం చేసుకోవచ్చు. సో పోస్ట్మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవకు నేరుగా ఇంటికి వచ్చి ఈ బయోమెట్రిక్ ప్రామాణీకరణను పూర్తి చేసే సమగ్ర డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అందువల్ల అనారోగ్యం లేదా వయోభారంతో బయటకు వెళ్లడం కష్టమైన వృద్ధులు, పెన్షనర్లు ఎక్కడికి వెళ్లకుండా తమ నివాసం వద్దే అతి తక్కువ సమయంలో సురక్షితంగా జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవచ్చు.
0: సార్, ఐపీపీబీ ఖాతాను పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ తో అనుసంధానం చేసుకోవడం వల్ల ఖాతాదారులకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి?
1: ఇది రెండు రకాలుగా లాభం చేకూరుస్తుందండి. ఐపీపీబీ మరియు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేదా పోసా అకౌంట్ అనుసంధానం వల్ల రెండు వ్యవస్థల మధ్య నిధులను సులభంగా నిర్వహించుకోవచ్చు. మీ అందరికి తెలుసు ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ లో చాలా అగ్రగామిగా ఉంది స్వీప్. అండ్ అలాగే పోసా అకౌంట్ కూడా మన చిన్న మొత్తాలను పొదుపు చేసుకునే ఒక ఇంధనంగా ఎప్పటినుండో ఉంది. ఇలాంటి సమయంలో మన స్వీప్ ఇన్, స్వీప్ అవుట్ సదుపాయం ద్వారా లింక్డ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లోని నిధులు నిర్వహించుకునే అవకాశం ఉంది. అలాగే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అయిన పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, ఆర్డీ అండ్ లోన్ అగేన్స్ట్ ఆర్డీ వంటి ఎలిజిబుల్ ప్రొడక్ట్స్ కు చెల్లింపులు చేయవచ్చు. అంటే ఐపీపీబీ మరియు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ సేవలు కలిసి కస్టమర్ కు మరింత సమగ్ర ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ ను అందిస్తున్నాయి.
0: సార్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఇన్సూరెన్స్, పెన్షన్ మరియు ఇతర ఆర్థిక సేవలను ప్రజలకు ఏ విధంగా చేరువ చేస్తూ ఉన్నారు?
1: ఐపీపీబీ కేవలం డిపాజిట్ మరియు పేమెంట్ సర్వీసులకే పరిమితం కాలేదండి. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, పెన్షన్ ప్రొడక్ట్స్ మరియు లోన్ రిఫరల్ స్కీమ్స్ సర్వీసెస్ వంటి సేవలను కూడా అందిస్తోంది. ఉదాహరణకు PMJJBY మరియు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, పెన్షన్ ప్రొడక్ట్స్ మరియు సేవలను పోస్టల్ నెట్వర్క్ ద్వారా మరియు డోర్స్టెప్ ఛానల్స్ ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్నాయి. దీంతో ఒకే నెట్వర్క్ ద్వారా ప్రజలకు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, సోషల్ సెక్యూరిటీ వంటి అనేక ఆర్థిక సేవలు అందుతున్నాయి.
0: సార్, మనకి డైలీ యుటిలిటీస్ ఉంటాయి కదా సార్, అంటే విద్యుత్ బిల్స్, మొబైల్ రీఛార్జెస్. సో ఇటువంటి బిల్ పేమెంట్స్ ఐపీపీపీ ద్వారా ఏ విధంగా అందిస్తున్నారు, వీటి వినియోగం అనేది ఎలా ఉంది?
1: మన బ్యాంక్ పేరే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. అంటే ఈ పేమెంట్స్ యుటిలిటీ చెల్లింపుల కొరకు మన ఈ అకౌంట్ ను ఉపయోగించుకోవడానికి ముఖ్యంగా రూపొందించబడింది. ఐపీపీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా వాటర్, ఎలక్ట్రిసిటీ మరియు యుటిలిటీ బిల్స్, ప్రీపెయిడ్ మొబైల్ మరియు డిటిహెచ్ రీఛార్జ్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. బిల్ పేమెంట్ సర్వీసులను గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రజలు ఒక్కో బిల్లు కోసం వేర్వేరు కౌంటర్స్ లేదా ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ఫాస్టాగ్ వంటి పేమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా ఐపీపీ ఎకోసిస్టమ్ లో అందుబాటులో ఉండే సేవల విస్తరణలో భాగంగా ఉన్నాయి. సేవల అవైలబిలిటీ మరియు ట్రాన్సాక్షన్ లిమిట్స్ కాలానుగుణంగా మారవచ్చు, కాబట్టి కస్టమర్లు తాజా ఐపీపీ వివరాలను పరిశీలించడం మంచిది.
0: సార్, ఆంధ్రప్రదేశ్ లో ఐపీపీబీ సేవలు ఉపయోగిస్తున్న ఖాతాదారుల సంఖ్య మరియు లావాదేవీల పరంగా ఇప్పటి వరకు ఎలాంటి వృద్ధి నమోదైందంటారు?
1: ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారుల నమోదు మరియు లావాదేవీల పరంగా అద్భుతమైన వృద్ధిని కనబరుస్తున్నాము. పోస్ట్ మ్యాన్లు మరియు గ్రామీణ డాక్ సేవకుల ద్వారా విస్తృత స్థాయి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందిస్తూ ప్రజలకు ఆర్థిక సేవలను మరింత చేరువ చేస్తోంది. ఖాతా విస్తరణను చూసుకుంటే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో జూలై 2026 నాటికి 3,05,000 పైగా కొత్త ఖాతాలను ప్రారంభించి విస్తృత ఆదరణ పొందింది. అలాగే ఏపీఎస్ సేవలను గమనిస్తే 5,08,000 పైగా ఏవిపిఎస్ లావాదేవీలను విజయవంతంగా నిర్వహించింది. అలాగే సిఎల్సి అంటాము, చిల్డ్రన్ ఎన్రోల్మెంట్ స్కీమ్, ఆధార్, చైల్డ్ ఆధార్ అంటాము, బాలాధార్, వాళ్ళకు కూడా 5 సంవత్సరాల లోపు పిల్లల ఆధార్ నమోదుతో పాటు ఆధార్ కు మొబైల్ నెంబర్ అనుసంధానం అప్డేట్ చేసే ప్రక్రియలో దాదాపు 72,500 సేవలను ప్రజల ముంగిటకే చేర్చింది. జనరల్ ఇన్సూరెన్స్ 1 కోటికి పైగా ప్రీమియం సేకరించింది. పోస్టల్ నెట్వర్క్ మరియు మైక్రో ఏటీఎం సాంకేతికత ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఐపీ ఆర్థిక సమ్మిళిత్వాన్ని అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వేగవంతం చేస్తూ నిరంతరం ముందంజలో కొనసాగుతోంది.
0: సార్, ఆంధ్రప్రదేశ్ లోని

0: రైతులు, స్వయం సహాయక సంఘాలు, చిన్న వ్యాపారాలు, ఐపీపీబి చిన్న వ్యాపారులు ఐపీపీబి సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చు?
1: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రైతులు, మహిళా సంఘాలు మరియు చిన్న వ్యాపారుల కోసం సమగ్రమైన డిజిటల్ మరియు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. ఇందులో మీరు గమనిస్తే ముఖ్యంగా డీబీటీ స్కీమ్స్ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల నిధులు నేరుగా ఐపీబీ ఖాతాల్లో జమ అవుతున్నాయి. పీఎం కిసాన్ రికార్డు మైలురాయి. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ 23వ విడత దాదాపు 1,36,00,000 లబ్ధిదారుల ఐపీబీ ఖాతాల్లో సుమారు 2,800 కోట్ల నిధులు జమ అయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అన్నదాత సుఖీభవ ఘనత కూడా మనం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా దాదాపు 1,800 కోట్ల నిధులను పోస్టల్ శాఖ తన విస్తృత నెట్వర్క్ ద్వారా రైతులకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే డోర్ స్టెప్ బ్యాంకింగ్ రైతులు తమ తమ గ్రామంలో లేదా పొలం వద్ద ఏపీఎస్ ద్వారా నగదు ఉపసంహరణ, యుటిలిటీ పేమెంట్స్ మరియు డబ్బు బదిలీ చేసుకోవచ్చు. స్వయం సహాయక సంఘాలను గమనిస్తే ఇదంతా రైతుల గురించి చూస్తే, అండ్ అలాగే ఎస్ఎస్జి ని కూడా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యం డిజిలక్ష్మి ప్రాజెక్ట్ అనే కొత్త ప్రాజెక్ట్ తో ముందుకు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం ద్వారా 200 మందికి పైగా డిజి లక్ష్మీలను ఐపీబీ యొక్క ఇండివిజువల్ బిజినెస్ కరెస్పాండెంట్లు గా నియమించి వారికి స్థిర జీవనోపాధిని కల్పించడం జరిగింది. చిన్న వ్యాపారులకు క్యూఆర్ లేదా యూపీఐ కలెక్షన్లు, అలాగే కస్టమర్ల నుంచి 0 ఛార్జీతో యూపీఐ ఆర్ క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ చెల్లింపులను స్వీకరించవచ్చు. మర్చెంట్ లోన్స్, చిన్న వ్యాపారుల అభివృద్ధి మరియు పెట్టుబడి అవసరాల కోసం మర్చెంట్ లోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఐపీబీ లోన్ రెఫరల్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. దాంట్లో భాగంగా హోమ్ లోన్ మరియు పర్సనల్ లోన్, వెహికల్ లోన్ మరియు గోల్డ్ లోన్, అలాగే బిజినెస్ లోన్ కూడా అందజేసే ప్రయత్నాలు చేస్తున్నాం.
0: సార్, ఫ్యూచర్ లో మనం చూస్తే కనుక ఐపీపీపీ ఏ విధంగా ఎటువంటి ప్రధాన రంగాలపై దృష్టి సారిస్తూ ఉంది?
1: మీరు గమనిస్తే ఇప్పటికే చాలా ప్రోగ్రెస్ అయింది, అండ్ తదుపరి దశలో ప్రధానంగా చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మొబైల్ బ్యాంకింగ్ మరియు డోర్ స్టెప్ బ్యాంకింగ్ మీద సాంకేతికత మరింత వేగవంతం, సురక్షితంగా చేయడం ఒక లక్ష్యం. అలాగే లాస్ట్ మైల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ని కూడా ఇంకా స్థిరపరచడం, వాటి మీద ఇంకా పనిచేస్తా ఉన్నాము. అలాగే డిజిటల్ చెల్లింపులను సులభతరం చేస్తూ యూపీఐ అసిస్టెడ్ యూపీఐ మరియు ఏఈపీఎస్ వంటి సేవలను మరింత మందికి సులభంగా అర్థమయ్యేలా చేయడం. సమగ్ర ఆర్థిక సేవల పంపిణీ, మైక్రో ఇన్సూరెన్స్, పెన్షన్, ఇన్వెస్ట్మెంట్స్ మరియు క్రెడిట్ రిఫరల్ సేవలను విస్తరించడం. అలాగే మర్చెంట్ లోన్ ఎక్స్పాన్షన్, చిన్న వ్యాపారులకు అందిస్తున్న మర్చెంట్ లోన్స్ ని సదుపాయాన్ని మరింత విస్తరించడం. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గా పరివర్తన ప్రణాళిక, భవిష్యత్తులో ప్రతి స్థాయి రుణ సేవలు మరియు విస్తృత ఆర్థిక సేవలను నేరుగా అందించేందుకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విభాగంలోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం. అలాగే భవిష్యత్తులో టెక్నాలజీ, పోస్టల్ నెట్వర్క్ మరియు హ్యూమన్ అసిస్టెన్స్ అనే 3 అంశాలను సమన్వయం చేస్తూ అత్యంత ప్రభావవంతమైన సమగ్ర సమ్మిళిత బ్యాంకింగ్ మోడల్, అంటే ఇంక్లూజివ్ బ్యాంకింగ్ మోడల్ ను నిర్మించడం ఏపీవీకి ఉన్న అతిపెద్ద అవకాశం.
0: సార్, కార్యక్రమంలో చివరగా మన ఆకాశవాణి శ్రోతలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మీరు అందించాలనుకునే సందేశం సార్?
1: నా ముఖ్యమైన సందేశం ఒకటేనండి, బ్యాంకింగ్ సేవలు మీకు దూరంగా లేవు, బ్యాంకింగ్ సేవల వ్యవస్థే మీ ఇంటి ముంగిటకు వచ్చింది. ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో అందుబాటులో బ్యాంకింగ్. గ్రామీణ ప్రజలు బ్యాంకింగ్ పనుల కోసం నగరాలు, పట్టణాలు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పోస్ట్ ఆఫీస్ నెట్వర్క్ ద్వారా మీ స్వగ్రామంలోనే అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. అలాగే 2వ అతిపెద్ద అంశం ఏంటంటే అత్యంత చవకైన, సులభమైన బ్యాంకింగ్ మరియు జీరో బ్యాలెన్స్ ఖాతాలు. మనం అతి తక్కువ ఛార్జీలతో జీరో బ్యాలెన్స్ అకౌంట్ సముదాయంతో సులభంగా ఖాతా ప్రారంభించవచ్చు. తక్షణ ఆధార్ సీడింగ్ మరియు ఎన్పీసీఐ లింకింగ్ ద్వారా ప్రభుత్వ సేవల సంక్షేమ పథకాల నిధులు నేరుగా ఖాతాలో జమ అవుతాయి. అలాగే కాగిత రహిత మరియు బయోమెట్రిక్ విధానం, ఇతర బ్యాంకుల మాదిరిగా విత్డ్రా లేదా డిపాజిట్ ఫారాలు, స్లిప్పులు రాయాల్సిన అవసరం లేదు. ఖాతా నెంబర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డు మరియు వేలి ముద్ర, అంటే బయోమెట్రిక్ ద్వారా నగదు, డిపాజిట్, విత్డ్రా లేదా లావాదేవీ పూర్తి చేసుకోవచ్చు. ఇలాగా సమగ్ర సేవలు మీ ఇంటి ముంగిటికే తీసుకొస్తున్నాము. ఖాతా తెరవడం, డబ్బు బదిలీ, యూపీఐ బిల్లుల చెల్లింపు, డీబీటీ మొత్తాలు తీసుకోవడం, ప్రమాద బీమా, ఇన్సూరెన్స్, అండ్ పెన్షన్ మరియు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వంటి అనేక సేవలను జీడిఎస్ పోస్ట్ మ్యాన్ల ద్వారా ఇంటి వద్దే పొందవచ్చు. ముఖ్యంగా చివరిది సైబర్ భద్రతపై అప్రమత్తత. గ్రామీణ ప్రజలు డిజిటల్ లావాదేవీలను సులభంగా అలవరించుకుంటూనే తమ ఓటీపీ పిన్ నెంబర్లు ఎవరికి చెప్పకుండా సైబర్ భద్రత విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఈ విధంగా చూసుకుంటే ఐపీపీబీ అంటే కేవలం ఒక బ్యాంకు మాత్రమే కాదు, తపాలా శాఖ యొక్క విస్తృత నెట్వర్క్ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసాను చేకూర్చే ఒక గొప్ప ఆర్థిక సమ్మిళితత్వ ఉద్యమం లాగా మనం చూస్తున్నాము. ఇది ఒక ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మూవ్మెంట్ లాగా ముందుకెళ్తోందని మా యొక్క ముఖ్య సందేశం.
0: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏటీఎస్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఐపీపీవీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ.
0: ఇంతవరకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి శ్రీ కె సంతోష్ నేత ఐపీఓఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. తిరిగి పాటల పల్లకికి స్వాగతం, సుస్వాగతం. మరి పాటల పల్లకిలో మన అందరు లిజనర్స్ ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో ఆ సాంగ్స్ అని మీకు వినిపించడం జరుగుతుంది కదా. అందులో భాగంగా ఇప్పుడు 2017లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రిలీజ్ అయిన జయ జానకి నాయక చిత్రంలోంచి ఒక సాంగ్ మీకోసం వినిపించబోతున్నాను. అయితే అంతకన్నా ముందు ఒక చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. కుంకార్ పేరుతో హిందీలో డబ్ అయిన ఈ మూవీ అసలు యూట్యూబ్లోనే ఒక కొత్త రికార్డ్ని సృష్టించిందంట. అదేంటి అంటారా, యూట్యూబ్లో ఈ డబ్బింగ్ మూవీకి 800 మిలియన్ వ్యూస్ వచ్చాయంటండి. అసలు ఇలా ఈ విధంగా ఒక తెలుగు నుంచి హిందీలోకి డబ్ అయిన మూవీగా 800 మిలియన్స్ వ్యూస్ సాధించిన ఫస్ట్ అండ్ బెస్ట్ మూవీ ఇదేనంట. సో ఈ చిత్రం నుంచే శ్వేతామోహన్ వాయిస్లో చంద్రబోస్ రచనలో నువ్వేలే నువ్వేలే అనే పాటని మాకోసం వినిపించండి అని అడుగుతున్నారు రాజ్ కుమార్ కాజలూరు నుంచి.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: పాటల పల్లకీలో పాగల్ చిత్రం నుంచి సరదాగా కాసేపైనా అనే పాటని మాకోసం వినిపించండి అని అడుగుతున్నారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. 2021లో దిల్ రాజు సమర్పణలో రిలీజ్ అయిన చిత్రం, నరేష్ కుప్పిలి దర్శకత్వంలో రిలీజ్ అయిన చిత్రం పాగల్. మరి ఈ మూవీ ప్లాట్ అంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అసలు ప్రేమ కోసం పరితపిస్తున్న ఒక పిచ్చోడు ఏ విధంగా అన్ని విధాలుగా ఒక నిజమైన ప్రేమను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడో చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్లో కూడా ఇందులో చూపించడం జరుగుతుంది. బట్ ఫైనల్గా ఈ మూవీ ప్లాట్ అయితే చూస్తేనే చాలామందికి అర్థమవుతుంది. ఈ మూవీ నుంచి కార్తీక్ అండ్ పూర్ణిమ వాయిస్లో, అనంత్ శ్రీరామ్ రచనలో సరదాగా కాసేపైనా అనే పాటని మీకోసం ఇప్పుడు వినిపిస్తాను.

అమ్మలాంటి అత్త దొరకాలంటే ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి చెప్పండి. కానీ ఈ సినిమాలో హీరోయిన్కి మాత్రం అంతకు మించి ఎంతో గొప్ప ఒక మహానుభావురాలే అత్తగా వస్తుంది. సొంత కొడుకు తప్పు చేస్తే అతన్ని కూడా కాదని, న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు అంటూ కోడల్ని కూతుర్లా చూసుకుంటూ కోడలి కోసమే తన జీవితాన్ని త్యాగం చేస్తుంది అత్తగారు అయిన సుజాత గారు. ఇంతకీ మూవీ ఏంటో గెస్ చేశారా? అదేనండి, 1997లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రిలీజ్ అయిన చిత్రం పెళ్ళి. ఇదే చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానంలో వచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపమా అనే పాట ఎంతగానో పాపులర్ అయింది. ఎంతగా అంటే అప్పట్లో ప్రతి ఒక్కరి నోట ఇదే పాట. ఆ పాటని మాకోసం వినిపించండి అని అడుగుతున్నారు కుమార్, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, పుచ్చిరాజ్, పాలెం, రెడ్డి వీధి, రామాలయం, ఎన్ఐడి జంక్షన్ నుంచి.

పాటల పల్లకిలో పెళ్లి చేసుకుందాం చిత్రం నుంచి ఒక సాంగ్ మా కోసం వినిపించండి అని అడుగుతున్నారు మూర్తి ఫ్రమ్ చిన్నవాల్టేర్. మీకోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర గానంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో ఎన్నో ఎన్నో రాగాలున్న సాంగ్.

నందకిషోర్ ఈమని దర్శకత్వంలో 2024లో రిలీజ్ అయి భారత జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ బాలల సినిమాగా అవార్డుని దక్కించుకున్న మూవీ 35 చిన్న కథ కాదు. మరి ఈ సినిమా నుంచి ఒక పాటను వినిపించమని అడుగుతున్నారు.

ఆడారి గీత శ్రీ భవ్యశ్రీ పరవాడ నుంచి. మీకోసం నీలి మేఘములలో.

రాజు ఫ్రమ్ న్యూఢిల్లీ. మీ అందరి కోసం మజిలీ చిత్రం నుంచి చిన్మయ శ్రీపద గానంలో చైతన్య ప్రసాద్ రచనలో ప్రియతమా ప్రియతమా.

పాటల పల్లకిలో చివరిగా నీ స్నేహం చిత్రం నుంచి వేయి కన్నులతో అనే పాటని మాకోసం వినిపించండి అని అడుగుతున్నారు శ్రీలత ఫ్రమ్ శ్రీకాకుళం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

స్వర్ణయుగం నాటి మహామహుల కళల నుంచి జారిన అక్షర మందారాలు, అమర గాయకుల గొంతులో రూపుదిద్దుకున్న అపురూప స్వరాభరణాలు ఆలపిస్తూ మిమ్మల్ని పరవశింపచేయడానికి సిద్ధంగా ఉంది మీ ఆత్మీయ కార్యక్రమం మాధురిమ. మరి మాధురిమలో మీరు మెచ్చే పాటను వినాలి అంటే తెలుసు కదా, ఇప్పుడు నేను వినిపించబోతున్నాను కొన్ని సాంగ్స్. వాటిలో మీ ఫేవరెట్ సాంగ్ ఏదో ఆప్షన్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని మీ పేరు ప్రాంతంతో పాటు మాకు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి. మరి మా వాట్సాప్ నెంబర్ 6304767436. వాట్సాప్ నెంబర్ మరొకసారి 6300

0: ముందుగా ఆప్షన్ నెంబర్ 1లో ఉన్న పాట రుద్రవీణ చిత్రం నుంచి.
1: ఒకటే ముసకైన

0: ఈనాటి మాధ్యమ కార్యక్రమంలో ఆప్షన్ నెంబర్ 4 ఫస్ట్ లో ఉన్న పాట కావాలి అని అడుగుతున్నారు అనకాపల్లి నుంచి ఆడారి సత్యనారాయణ, మహేంద్ర, అనూష. సాంగ్ నెంబర్ 1 మాకోసం వినిపించండి అని అడుగుతున్నారు హర్ష టైలర్స్, టెక్కలి వలస గ్రామం నుంచి. ఆప్షన్ నెంబర్ 1లో ఉన్న పాట మాకు చాలా ఇష్టం, ప్లీజ్ వినిపించండి అని అడుగుతున్నారు కె సత్యారావు, కెఎస్ లక్ష్మి, సంతోష్ కుమార్, ప్రసన్న, అభిరామ్, తుమ్మలపాల నుంచి. ఆప్షన్ నెంబర్ 1 ఎంతమందికి ఫేవరెట్ అనుకుంటా చూడండి, చాలా రిక్వెస్ట్ వచ్చాయి ఆప్షన్ నెంబర్ 1 కోసం. సహస్ర, ఖజీత్, పవన్, గోపాల్, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. అదే ఆప్షన్ నెంబర్ 1 మాకు కూడా ఫేవరెట్, ప్లీజ్ వినిపించండి అని అడుగుతున్నారు దోసపూడి, నాగ సౌజన్య, అజయ్ బాబు, ధీరేంద్ర మహిర్, బెంగళూరు నుంచి. ఆప్షన్ నెంబర్ 1 మాకోసం వినిపించండి అని అడుగుతున్నారు ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబు, మూసపేట్ నుంచి. సాంగ్ నెంబర్ 1 మాకు చాలా ఇష్టం, ప్లే చేయండి అని అడుగుతున్నారు కొవ్వూరి సత్యరెడ్డి, పలాసపూడి నుంచి. సో ఆప్షన్ నెంబర్ 1 కోసం ఎన్నో రిక్వెస్ట్ వచ్చాయి కాబట్టి మీ అందరి కోసం రుద్రవీణ చిత్రం నుంచి.
1: చీకటమ్మ చీకటి, ముసకైన చీకటి, ఎచ్చనైన గుసులెన్నో.

మధురిమ కార్యక్రమంలో ఆప్షన్ నెంబర్ 2లో ఉన్న పాటని మాకోసం వినిపించండి అని అడుగుతున్నారు. చింతలపూడి రాంబాబు, కాకి అప్పారావు, కాకి ఆనందలక్ష్మి, చెంగల్రావుపేట, తుమ్మలపల్లి వారి వీధి నుంచి. అదే పాటని మాకోసం వినిపించండి అని అడుగుతున్నారు సాయి టైలర్, యలమంచిలి. ఆప్షన్ నెంబర్ 2 ఉన్న పాట మాకోసం ప్లే చేయమని అడుగుతున్నవారు రాజు టైలర్, కొయ్య వీధి, చిన్నవాళ్ళ దగ్గర నుంచి. రెండో పాట మాకోసం వినిపించండి అని అడుగుతున్నారు కనకరాజు, ఆదిలక్ష్మి, జ్యోతినగర్, మరిపాలెం నుంచి. ఒకటో నెంబర్ పాట వినిపించమని అడుగుతున్నారు మునగపాక నుంచి నాగేశ్వరరావు, మంగరత్నం, కార్తీక్, నిరీష, నిర్మల. ఆల్రెడీ ప్లే చేసేసాం కాబట్టి ఇప్పుడు ఆప్షన్ నెంబర్ 2లో ఉన్న పాట మీకోసం. అదే పాటని అడుగుతున్నారు ఆర్పీపేట నుంచి, ఆర్పీపేట కంచరపాలెం నుంచి, సత్యనారాయణ. ఆప్షన్ నెంబర్ 2లో ఉన్న పాటను వినిపించమని అడుగుతున్నారు వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి. రెండో పాట కావాలి అని అడుగుతున్నారు అనకాపల్లి దెబ్బ వీధి నుండి, కమల, హేమ, సత్య, వరలక్ష్మి. కుమార్ టైలర్స్ ఎన్ఐడి జంక్షన్ నుంచి కూడా అదే పాటని అడుగుతున్నారు. సో మీ అందరి కోసం ఆప్షన్ నెంబర్ 2లో ఉన్న పాట ఘర్షణ చిత్రం నుంచి, నిన్ను కోరి.

0: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఇదే పాటని మాకోసం వినిపించండి అని అడుగుతున్నారు శ్రీను నారా డాబా గార్డెన్స్, ఈశ్వర్రావు జగన్నాథపురం నుంచి.

ఆప్షన్ నెంబర్ 4లో ఉన్న పాట మాకోసం వినిపించండి అని అడుగుతున్నారు యాకా శ్రీనివాసరావు రామలక్ష్మి జంగారెడ్డిగూడెం నుంచి. నమస్తే అండి, ఆప్షన్ నెంబర్ 4లో ఉన్న పాట మాకు చాలా ఇష్టం, వినిపించండి అని అడుగుతున్నారు శ్రీకాకుళం నుంచి సత్యకుమారి సీను మోహన్ సార్. 4వ నంబర్లో ఉన్న పాట కోసం మేము వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు ఆరిలోవన్ శ్రీకాంత్ నగర్ నుంచి కోటేశ్వరరావు విజయ తాతయ్యలు రమణమ్మ వేద ప్రకాష్ దామోదర. అదే పాటని మాకు వినిపించండి అని అడుగుతున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు. సాంగ్ నెంబర్ 4 మా కోసం వినిపించండి అని అడుగుతున్నారు సిహెచ్ ప్రసాద్ సాయి చైతన్య లక్ష్మి నిత్య రేహాంచి ప్రవల్లిక కొవ్వూరు ఈస్ట్ గోదావరి నుంచి. సో ఆప్షన్ నెంబర్ 4లో ఉన్న పాట లేత మనసులు చిత్రం నుంచి అందాలవ చిలక.

ఆప్షన్ నెంబర్ 3లో ఉన్న పాట మాకోసం వినిపించండి అని అడుగుతున్నారు ఆడారి ప్రసాద్, సత్య, మీనాక్షి, షణ్ముఖ్ ఫ్రమ్ మునగపాక. అదే పాటని మాకోసం వినిపించండి అని అడుగుతున్నారు విజయనగరం డిస్టిక్ట్ చిన్నపాలవలస గ్రామం నుంచి రామారావు, రాంబాబు, అనూష, అమ్మాజీ, ఉమామహేష్, నిహాన్సి, లోహిత, ప్రదీప్, శారద, దేవిశ్రీ, హర్షవర్ధన్. సాంగ్ నెంబర్ 3 మాకోసం వినిపించండి అని అడుగుతున్నారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పవన్ కుమార్, వెంకట నాగలక్ష్మి, సునీత. ప్లీజ్ నా కోసం ఆప్షన్ నెంబర్ 3లో ఉన్న పాట వినిపించండి అని అడుగుతున్నారు టెక్కల వలస విజయనగరం నుంచి ఉమా మహేష్, అనూష, నిహాన్సి, లోహిత. అదే పాటని కోరుతున్నవారు రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వేపగుంట నుండి. ఆప్షన్ నెంబర్ 3లో ఉన్న పాటను కోరుతున్నవారు చేరుపోతుల బుచ్చయ్య అండ్ కుటుంబ సభ్యులు హనుమకొండ జిల్లా కాజీపేట్ మండలం తరాలపల్లి గ్రామం నుంచి. మాకోసం పాటను వినిపించండి అని అడుగుతున్నారు ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. ఇదే పాటను కోరుతున్నవారు బొడ్డు తులసిదాస్, నవ్విపేట్, నిజామాబాద్ నుంచి. ఆప్షన్ నెంబర్ 3లో ఉన్న పాటను కోరుతున్నవారు రమేష్ అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ వేపగుంట. సో మీ అందరి కోసం ఆకలి రాజ్యం చిత్రం నుంచి కన్నెపిల్లవని.

0: బాబు. తన పదము చేర్చి పాట కూర్చలేదా?
1: శభాష్.

మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి సినిమా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మన డే టు డే లైఫ్లో, మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది సినిమా. మనం చేసే ప్రతి పనిలోనూ, మన ఫ్యాషన్ సెన్స్లో కానీ, మన మాటల్లో కానీ, మన డైలాగ్స్లో కానీ, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి కానీ, బోర్ కొట్టినప్పుడు సాంగ్స్ వినిపించడానికి కానీ, ప్రతి చోట సినిమా ఖచ్చితంగా మనలోనే ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసింది ఏకచిత్రగానం. అదేనండి, ఒకే సినిమా నుంచి అన్ని పాటలు వింటూ అలాగే ఆ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి. నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ కాంబినేషన్లో త్రినాథ్రావు నక్కిన దర్శకత్వంలో 2017లో రిలీజ్ అయిన చిత్రం నేను లోకల్. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇదే సినిమా నుంచి మీకోసం.

ఈరోజు ఏకచిత్ర గానంలో నేను లోకల్ చిత్రం నుంచి ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఆ చిత్రం గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటున్నాం కదా. మరి ఇప్పుడు ఈ సినిమా అసలు నాని కెరియర్లో రికార్డ్ కలెక్షన్స్లో విడుదలై అప్పట్లో నాని సోలో హీరోగా కెరియర్లో అత్యధిక వసూళ్లు అంటే 60 crores పైగా వసూలు సాధించిన సినిమా రికార్డ్గా ఈ సినిమా రికార్డ్ అయింది. ఇక భలే భలే మగాడివోయ్ ఈ రెండు సినిమాల తర్వాత అమెరికాలో బాక్సాఫీస్ వద్ద $1 మిలియన్ మార్క్ని క్రాస్ చేసిన థర్డ్ మూవీ నేను లోకల్. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో వేరే లాంగ్వేజెస్లో కూడా రీమేక్ చేశారు. బెంగాలీలో టోటల్ దాదాగిరి పేరుతో, ఒడియాలో లోకల్ టొకా లవ్ చొకా పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. అంతేకాకుండా తమిళంలో నాన్ లోకల్గా హిందీలో సూపర్ హిట్ కిలాడి 4 పేరుతో డబ్ అయ్యి యూట్యూబ్లో భారీ వ్యూస్ కూడా సాధించింది. డిగ్రీ పూర్తి చేయడానికి కష్టపడే ఒక కేర్లెస్ కుర్రాడు ఒక అమ్మాయి ప్రేమను గెలుచుకోవడానికి ఆమె తండ్రిని ఒప్పించడానికి ఏ స్థాయికి వెళ్తాడు అనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం. మామాలుల మధ్య ఉండే కామెడీ తగాదాలు ప్రేక్షకుల్ని కూడా బాగా ఆకట్టుకుంటాయి. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం ఈ చిత్రం గురించి. ఇప్పుడు మీకోసం ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ నేను లోకల్.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: ఏకచిత్రగానంలో ఈరోజు నేను లోకల్ చిత్రం గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటున్నాం కదా. న్యాచురల్ స్టార్ నాని అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే ఈ సినిమా మాత్రం సినిమా చూపిస్తామామా కనెక్షన్ దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ కాంబినేషన్లో అంతకుముందు వచ్చిన సినిమా చూపిస్తా మావ తరహాలోనే మావ అల్లుడు తగాదాగా ఈ కథ ఉండాల్సిందంట ప్రాపర్గా. కానీ అందులో నానిని డిసైడ్ చేసుకున్న తర్వాత కొన్ని చేంజెస్ ఈ మూవీలో తీసుకురావడం జరిగిందనమాట. సో బాబు పాత్రలో నాని ఎనర్జీ, మాస్ యాటిట్యూడ్,

కామెడీ టైమింగ్, అసలు ఈ సినిమాలో చాలా ప్రధాన బలంగా అంటే చాలా స్ట్రాంగ్ పాయింట్స్గా నిలిచాయి. అఫ్ కోర్స్ నాని యాక్టింగ్ అంటే ఎవరికి నచ్చదు, అండ్ ఏ మూవీ అయినా సరే దేనికైనా ఫెయిల్ అవ్వచ్చు, కానీ నాని యాక్టింగ్లో మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. మరిన్ని విషయాలు ఈ సినిమా గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇదే చిత్రం నుంచి చంపేశావు నన్ను అనే పాట.

ఏదైనా ఒక సినిమాలో పాటలతో పాటు స్టోరీ లైన్ కూడా సూపర్ హిట్గా ఉండి, అసలు రెండు సక్సెస్ఫుల్ అయితే మామూలు క్రేజ్ ఉండదు ఆ సినిమాకి, అలాగే ఆ పాటలకి ఎవర్ గ్రీన్ హిట్స్గా నిలిచిపోతాయి. అలాంటి సినిమాల జాబితాల్లోకి వస్తుంది నేను లోకల్ చిత్రం. దేవిశ్వర్ ప్రసాద్ ఈ చిత్రానికి అందించిన మ్యూజిక్ చాలా పెద్ద హిట్ అయింది, అలాగే ఈ మూవీలో స్టోరీ లైన్ కూడా సక్సెస్ఫుల్గా నిలిచింది. అందుకే ఈ మూవీ సూపర్ హిట్, సక్సెస్ఫుల్గా రన్ అయిందనమాట. ఈ సినిమాలోని యూత్ఫుల్ కంటెంట్కి తగ్గట్టుగా నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ ఎంతమంది విని ఉంటారు, ఎంతమంది రిలేట్ అయి ఉంటారు చెప్పండి. నిజంగానే కదా, ఏ పని చేస్తున్నా సరే నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఆ నెక్స్ట్ ఏం చేస్తావు, అరే ఏదో ఒకటి చేస్తానే ఉంటారు కదా మనుషులు. బట్ యా, ఆ క్వశ్చన్ మాత్రం కొనసాగుతూ ఉంటుంది ఫ్రమ్ బట్ టిల్ ది ఎండ్. ఈ సినిమాలో పాటలు కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాయి. అదే ఈ సినిమాలో నాని క్యారెక్టర్లో ఆ బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అసలు రజనీకాంత్ గారి ఎనర్జీ ఇంకా స్టైల్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మరిన్ని విషయాలు ఈ మూవీ గురించి తెలుసుకుందాం ఇప్పుడు అదే చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

ఏక చిత్రగానంలో నేను లోకల్ చిత్రం నుంచి ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఆ సినిమా రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకుంటున్నాం కదా. అరే చచ్చేంత ప్రేమ ఉందని ఎలా చెప్పాలి, అది చచ్చేంత వరకు ఎవరూ నమ్మరే, ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా. నిజమే కదా, ఎవరైనా మన ప్రేమను నిరూపించాలంటే అరే నీ మీద నాకు చచ్చేంత ప్రేమ ఉందిరా అని చెప్తాం, కానీ అది అలాంటి

వచ్చే వరకు కూడా ఎవ్వరూ నమ్మరు. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ని ఈ మూవీలో క్లియర్ గా చూపిస్తారు. ఇంజనీరింగ్ పాస్ అవ్వడానికి హీరో పడుతున్న కష్టాలు ఇన్ని అన్ని కావండి, మరి అలాంటప్పుడు ఇన్విజిలేటర్ అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉండే ఇన్విజిలేటరే ఈయన

రెక్లెస్గా ఉన్న ఒక క్యారెక్టర్గా ఆయన మైండ్లో ముద్రపడిపోతాడు హీరో. కానీ అదే ఇన్విజిలేటర్ కూతుర్ని ఇలాంటి హీరో లవ్ చేస్తే, అఫ్కోర్స్ తెలియకుండానే లవ్ చేస్తాడు, కానీ ఆమెని ఇంప్రెస్ చేయడానికి నానా కష్టాలు పడుతూ, అలాగే ఎలాగోలా క్లియర్ అయిపోయిన ఎగ్జామ్స్ తర్వాత తనతో పాటే ఎంబీఏ కూడా జాయిన్ అవుతాడు హీరో. సో అలాంటి హీరోయిన్ని కూడా తన అల్లరితో లవ్లో పడేస్తాడు హీరో. అయితే ఆమె తండ్రి వాళ్ళ ప్రేమని యాక్సెప్ట్ చేయాలి అంటే ఏం చేయాలి హీరో అనడానికి ఒక ఛాలెంజ్ ఇస్తారనమాట. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటి, ఆ కండిషన్స్ ఏంటి, దాన్ని విన్నయ్యాడా లేదా హీరో, లాస్ట్కి ఏమైంది అనేది మిగతా కన్క్లూషన్. వెల్, ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటూ మనం నేను లోకల్ చిత్రం నుంచి అన్ని సాంగ్స్ వినేసాం కదా, ఇప్పుడు చివరిగా

ఏ తండ్రికైనా తన కూతురికి ఒక పర్ఫెక్ట్ అల్లుడినే తీసుకురావాలని అనుకోరిక ఉంటుంది కదా. ఈ సినిమాలో కూడా హీరోయిన్ తండ్రికి అదే కోరిక ఉంటుంది.

అనమాట. సో తనతో కాంపిటీషన్గా హీరో వెళ్తాడు. హీరో ఒక రెక్లెస్ ఆర్ కేర్లెస్, కేర్ ఫ్రీ అబ్బాయిగా ఉంటూ ఉంటాడనమాట. ఆ క్యారెక్టర్ తనది ఆ మూవీలో. కాబట్టి అలాంటి పర్సన్ని అసలు ఈ పర్సన్ ఎలా ఇంప్రెస్ చేయగలుగుతాడు, అతని రేంజ్కి ఏ విధంగా ఇతను వెళ్ళగలుగుతాడు అనేది ఈ మూవీ ప్లాట్. మరి ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు ప్రసన్న కుమార్ బెజవాడ అందించారు. మరి సినిమాటోగ్రఫీ నిజార్ షఫీ, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి చేశారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ఫుల్గా నిలిచిన ఈ సినిమా ఈరోజు మీ ముందుకొచ్చి, అలాగే కొన్ని పాటల్ని అందించి మీ అందరికీ కాస్త కూస్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఇంతటితో ఏకచిత్రగానం సమాప్తం. ఇంతకీ మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా? ఏదో ఒక రోజు సరదాగా కాసేపులో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి, వెను వెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

నాని, కీర్తి సురేష్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు ఈ మూవీలో. అందులో నవీన్ చంద్ర ఒక బెస్ట్ బెస్ట్ హస్బెండ్ మెటీరియల్.

0: స్టూడియోలో టైం 12:11 కొన్ని సెకండ్లు కావస్తుంది. ఇప్పుడు మధుమంజరి తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్.

ముందుగా ఒకే ఒక్కడు చిత్రం నుంచి హరిహరన్ వాయిస్లో మహాలక్ష్మి కోరస్లో నెల్లూరి నిర్జన.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఇప్పుడు సత్యం చిత్రం నుంచి చక్రి వాయిస్లో భాస్కర్ భట్ల రచనలో ఓ మగువానితో స్నేహం కోసం.

ఇప్పుడు సరే నోడు చిత్రం నుంచి యు ఆర్ మై ఎమ్మెల్యే అనే సాంగ్. అంతకన్నా ముందుగా ఒక చిన్న వాణిజ్య ప్రకటన.

0: పెన్షన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి
1: తెలుసుకున్నాం.
0: లక్షల వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలను కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఉగ్రవాద నిధులు, నియామకాలు, రాడికలైజేషన్, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థను నిర్మూలించాలని ఆయన సభ్య దేశాలను కోరారు. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణలపై కూడా మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్దాలు, ఘర్షణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, చర్చలు దౌత్య మార్గం ద్వారానే అన్ని వివాదాలు పరిష్కారమవ్వాలని ఆయన చెప్పారు. మార్కెట్లను అనుసంధానించి, వాణిజ్యాన్ని సులభతరం చేసి, అభివృద్దికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. అయితే ఎటువంటి ప్రయత్నాలైనప్పటికీ అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా గౌరవించాలని కూడా ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ గత ఏడాది షాంఘై సహకార సంస్థ సివిలైజేషన్ సంభాషణ వేదికను భారత్ ప్రతిపాదించిందని మోదీ వెల్లడించారు. ఈ ఏడాది మొదటి సమావేశం మన దేశంలో జరుగుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత్ సాధించిన 8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల శ్రామిక తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తూ కోవిడ్ మహమ్మారి సమయం నుంచి కొనసాగుతున్న యుద్దాలు, అస్థిరత వంటి అంతర్జాతీయ సమస్యలు ఉన్నప్పటికీ భారత్ వేగంగా పురోగమిస్తోందని మోదీ అన్నారు. ఈ వృద్ధిని నిలకడగా కొనసాగించాలంటే ఆత్మ నిర్భర్ భారత్ గా ఆవిర్భవించడం ఎంతో ముఖ్యమని మోదీ చెప్పారు.
1: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయి. 7.8% గ్రోత్ దేశ్ ఖుషియో సే భర్ గయా. దేశవాసియో కో మే బధాయి దేతా హూం ఉన్కే సంకల్ప శక్తి కే లియే, ఉన్కే పురుషార్థ కే లియే. ఏక్ సామూహిక శక్తి కా ప్రతిబింబ హై. దునియా యుద్ధ మే డుబీ హుయీ హై. చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ హై. విశ్వ సంకటం సే గిరా హువా హై. సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీం పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ హై. ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా హై.
0: 7.8% అభివృద్ధి రేటు కేవలం పౌరుల శ్రమకు ఫలితమని ఆయన అన్నారు. పౌరులు స్వదేశీ వస్తువులు స్వీకరించాలని, లోకల్ వోకల్ ఫర్ లోకల్ ను ప్రోత్సహించాలని, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఆదరించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పౌరులు విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని, విదేశాల్లో వివాహాలు ప్లాన్ చేసుకోవడం మానుకోవాలని, అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని కూడా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. స్వదేశీ పద్దతిని పాటిస్తే స్వాతంత్ర వజ్రోత్సవాల నాటికి వికసిత్ భారత ఆకాంక్ష నెరవేరుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇంధనం, ఎరువుల దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పటికీ తన వృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులకు తగినట్లుగా భారత్ సర్దుబాటు చేసుకోగలదన్న విషయం నిరూపితమైందని కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారతదేశం వెలుపల నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కోగల శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అని ఆర్థిక మంత్రి అభివర్ణించినట్లు వార్తలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతికి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. కొన్ని దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అనేక ఎరువులను, వాటి ముడి పదార్థాలను కూడా దిగుమతి చేసుకుంటున్నామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు తన అంచనాలు వెల్లడిస్తుందని, సూచికలు సానుకూల దిశలోనే ముందుకు సాగుతున్నాయని ఆర్థిక మంత్రి అన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బాడ్డి వేవర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రితో ద్వైపాక్షిక సంబంధాల పూర్తి స్థాయి అంశాలపై, ప్రాంతీయ ప్రపంచ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ప్రసంగం చేస్తారు. ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ భాగస్వాములతో సమావేశమవుతారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఒక అవకాశాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. ఆ ట్రిబ్యునల్ అధికార పరిధిని తోసిపుచ్చుతూ దాని నిర్ణయాలు చట్టవిరుద్దమని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మధ్యవర్తిత్వ ధర్మాసనాన్ని తాము ఏనాడూ గుర్తించలేదని, విచారణలో తాము పాల్గొనలేదని, అటువంటి తీర్పు సంఘం తీర్పులకు తాము కట్టుబడి ఉండబోమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక సోషల్ మీడియా పోస్టులో స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని న్యూఢిల్లీ మరోసారి తన విధానాన్ని స్పష్టం చేసింది. నేపాల్లోని త్రిశూలి 3A జల విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతంలో మట్టితో నిండిపోయిన సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు భావిస్తున్న 600 పైగా కార్మికులను రక్షించేందుకు సహాయ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సొరంగాలను శుభ్రం చేయడానికి, ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతకడానికి సిబ్బంది పేలుడు పదార్థాలు, భారీ యంత్రాలు, ఎయిర్ పంపులను ఉపయోగిస్తున్నారు. నేపాల్ విపత్తు నిర్వహణ అధికారిక సమాచారం ప్రకారం 939 మరణించగా 592 విదేశీ జాతీయులతో సహా 3925 ఆచూకీ లేకుండా పోయారు. ఇప్పటి వరకు జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 279 రక్షించారు. దేశవ్యాప్తంగా 11,000 పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్తో పాటు బాధితుల గుర్తింపులో సహాయం చేసేందుకు మన దేశం ప్రత్యేక బృందాలను పంపింది. ఖాట్మండులో 19 సభ్యులతో కూడిన భారతీయ ఫోరెన్సిక్ బృందం మృతదేహాల గుర్తింపు కోసం డిఎన్ఏ పరీక్షల్లో సహాయం చేస్తోంది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ విమాన సర్వీసులను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. ఎయిర్ ఇండియా ద్వారా నడిచే తొలి ఈజీ కనెక్ట్ సర్వీస్ అహ్మదాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ మీదుగా పలు అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులను చేరవేస్తుంది. గుజరాత్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఈ విమానయాన కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొంటారు. ఈ సర్వీసుల ప్రారంభంతో భారతదేశంలో విస్తరిస్తున్న హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ నెట్వర్క్లో వారణాసి, అమృత్సర్ల ద్వారా అహ్మదాబాద్ 3 ప్రాంతీయ కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి చురుకైన పాలన, సమయానుకూల అమలు కోసం ఏర్పాటు చేసిన పీఎం ప్రగతి క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం ప్రగతిని సమీక్షించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కోసం అంతర్మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో స్పష్టమైన ప్రచారం చేయడంపై సమీక్షలో ముఖ్యంగా దృష్టి సారించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాక వర్గాలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని సెక్యులర్ మిషన్, ఆల్ ఇండియా రిఫ్యూజీ ఫ్రంట్తో సహా 4 సంస్థలు పిలుపునిచ్చాయి. ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ బర్కత్, షహరియార్ కబీర్, న్యాయవాది రాణాదాస్ గుప్తా, చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారికి న్యాయం చేకూర్చాలని ఈ సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. నిన్న కోల్కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో బంగ్లాదేశ్లో 2024 ఆగస్టు 5వ తేదీన జరిగిన రాజకీయ మార్పు తర్వాత హిందువులపై దాడులు మరింత తీవ్రతరమయ్యాయని పేర్కొన్నారు. అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ తన రిటైర్మెంట్ ప్రకటించారు. 20 అర్జెంటీనా క్రీడాకారుడిగా తన కెరియర్కు ఆయన తెరదించారు. సుదీర్ఘమైన కెరియర్లో మెస్సీ 1 ప్రపంచకప్ విజయం, 2 కోపా అమెరికా టైటిళ్లు సాధించడంలో తన జట్టుకు దోహదం చేయడంతో పాటు దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి పాలైనప్పటి నుంచి ఈ నిర్ణయం తన మనసులో ఉందని, ఆ తర్వాత తన తండ్రి మరణం వల్ల తాను తప్పుకోవడానికి సమయం ఆసన్నమైందని తాను నమ్మానని మెస్సీ ఈ సందర్భంగా చెప్పేర్కొన్నారు. విశేషాలు మరొకసారి. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలను కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: 102 మెగాహెర్ట్స్ పై మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఇప్పుడు సంధ్యారాగం కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యా శాఖాధికారిణి మరియు ప్రథమ చికిత్సా శిక్షకులు శ్రీమతి విడి భవానీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
1: నమస్కారం అండి భవానీ గారు.
2: నమస్తే అండి దిలీప్ గారు. ఆకాశవాణి వారికి కూడా నా కృతజ్ఞతలు, నా నమస్కారాలు.
1: భవానీ గారు, సుమారు మీది ఇప్పుడు 70 సంవత్సరాలు పైబడిన వయసు.
2: 80 అండి.
1: అంటే 80 సంవత్సరాల వయసు అయినప్పటికీ కూడా చాలా చలాకీగా ఆరోగ్యంగా ఉన్నారు, ఎంతో ఉత్సాహంతో కూడా చక్కగా మాట్లాడుతున్నారు. మీ ఆరోగ్య రహస్యం ఏంటండి? అంటే ఎటువంటి ఆహార నియమాలు పాటిస్తారు, ఎటువంటి వ్యాయామం చేస్తుంటారు, ఆ వివరాలు కూడా మన శ్రోతలతో పంచుకోండి మేడం.
2: అంటే ఆరోగ్యం అంటే రెండు విధాల బాగుండాలండి, శారీరకంగాను మానసికంగాను. అంటే ఒక శారీరకంగా దృఢంగా ఉన్నా సగం సగం ఆరోగ్యం ఉన్నట్టు లెక్క. అందుకని రెండు విధాల మనం బాగా మెయింటైన్ చేయగలిగితేనే కొంచెం పూర్తి జీవితం ఉన్నంతకాలం కొంచెం యాక్టివ్గా ఉండగలం. మీరు చెప్పినట్టు మానసికంగా అంటే యోగా చేస్తానండి. అంటే 5 ఏళ్ళ క్రితం దాకా ఆసనాలు అవి కూడా వేసేదాన్ని, కానీ ఇప్పుడు అవి కొంచెం తగ్గించేశాను. వయసు ఎక్కువైపోయింది, దానికి శరీరం ఇదవక. కానీ ప్రాణాయామం అది మాత్రం మానకుండా చేస్తానండి ఇప్పటికి కూడా. ఇవి ఒక 5 ప్రక్రియలు ఉన్నాయి, 5 ప్రక్రియలు ఒక అరగంట సేపు చేస్తాను. తర్వాత మామూలు శరీరం కదలడం కోసం కొంచెం వ్యాయామం లాంటిది కొద్దిగా ఏవో చేస్తాను.
1: అంటే నడుస్తారా, వాకింగ్ చేస్తారా?
2: వాకింగ్ ఇంతకుముందు రోడ్డు మా కాకినాడలో మేము ఏపీఎస్పీ దగ్గర ఉంటాం, అక్కడ ఏం వాకింగ్ ట్రాక్లు కానీ

0: పార్క్ కానీ ఏమీ లేదు. ఎవరైనా ఈ ఆకాశవాణిలో నేను చెప్పేది విని ఆ ఏరియాలో ఆ ఏపీఎస్పి ఏరియాలో అటుకేసి ఉండేలాగా ఏదైనా ఒక చిన్న చిన్న గార్డెన్ ఒక వాకింగ్ ట్రాక్ పెడితే చాలా సంతోషం. ఇంతకుముందు ఆశ్రమ పబ్లిక్ స్కూల్ దాకా అలా రోడ్డు మీదే అలా నడిచేవాళ్ళం. ఇప్పుడు నాకు 8 ఇయర్స్ వచ్చేసాయి, పిల్లలు కూడా ఇష్టపడరు, అందుకని ఇంటి దగ్గరే కొంచెం వాకింగ్ చేస్తున్నాను. ప్రతి వాళ్ళకి శారీరకంగా బాగుండాలంటే వ్యాయామం చేయాలి. తర్వాత ఆహారం మేము వెజిటేరియన్స్, మేము వెజిటేబుల్స్ అది ఎక్కువగా తీసుకుంటాము. ఆహారం రైస్ తక్కువను, కూరలు అవి ఎక్కువగా తిని, అంటే ఆహార నియమాలు పాటించాలి. ఇప్పుడు పిల్లలు ఏది పడితే అది తినేస్తున్నారు వాళ్ళకి, అంటే ఈ పిజ్జాలు ఏవో ఆ ఫుడ్స్ అన్నీ కూడా వాటి పేర్లు కూడా రావు నాకు, అవన్నీ ఆరోగ్యమైనటువంటివి కాదు. వాటిని తల్లిదండ్రులే కొంచెం కంట్రోల్ చేయాలి. ఒక పిల్లాడు ఒక పిల్ల రెండో పిల్లలను కూడా కంటలేదు ఇప్పుడు పిల్లలు, వాళ్ళని గారం ఎక్కువ, వాళ్ళకి ఏం తింటే అది ఎలా ఉంటే అది అలాగా పెరుగుతున్నారు పిల్లలు. అటువంటి ఆహారం కాకుండా మన ఆరోగ్యానికి సరిపడేటువంటి ఆహారం తీసుకోవాలి. అది ఆహార నియమాలు మాకు చాలా ఉన్నాయి, అందుకని కూడా ఆరోగ్యం బాగుంది.
1: అంటే ఇప్పుడు పిల్లలకి అప్పట్లో మనం చేసే పండగలకి చేసేటటువంటి పిండి వంటలు ఈ అరిసెలని అలాంటి వాటి పేర్లు కూడా ఇప్పుడు చాలా మందికి తెలియదు.
0: తెలియవు అంటేనండి, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మేము ఉన్నాము, మేము చేసినవి మేము తింటున్నాం, పెద్దవాళ్ళం పిల్లలు తింటలేదు. వాళ్ళకేంటంటే ఎందుకంటే చూసారా ఏదో అంటారు చూడండి, అవి తినడం మరి ఇవి తింటలేదు వాళ్ళు. చెయ్యగా దొరకక కాదు, మామూలుగా ఇంట్లో చేయకపోయినా మంచి అరిసెలు దొరుకుతున్నాయి, కానీ అది తింటే అది తెచ్చుకుని మనం తింటున్నాం, పిల్లాడు తినడం. వాడు అవి చిప్స్ అవి కొనుక్కుని ప్యాకెట్లు అవి తింటాడు,
1: అవునండి,
0: అంతేగాని ఇవి తినడం. అది నెమ్మది నెమ్మదిగా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించాలండి. అన్నీ ప్రతిది గవర్నమెంటు స్కూల్స్ టీచర్లు కాదు, వెళ్ళే నేర్పించాలి. ఆహార నియమాలు పాటిస్తున్న మూలంగా నేను బాగుండడానికి కారణం అది, మనం పని చేస్తుంటేనే ఆరోగ్యంగా ఉంటాం. బయట నలుగురితో సంఘంతో కలిసిమెలిసి ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత ఎంత సంతృప్తో ఇప్పుడు టీచర్ అంటే, ఇప్పుడు నేను మా ఆయన సినిమాకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు కాదు కొంచెం యవ్వనంగా ఉన్నప్పుడు మా ఆయన్ని పక్కకు తోసేసి విద్యార్థి వచ్చి నాకు దండం పెట్టేవాడు, మరి అది ఎంత సంతృప్తి. మరి
1: మీ వారు ఏం చేసేవారండి?
0: ఆయన K&VIC అని చెప్పి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, అంటే ఖాదీ బోర్డు కాదు, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఈ స్మాల్ స్కేల్స్ ఇండస్ట్రీస్, తర్వాత అంబర్ చర్కాస్ అని ఉండేవి గ్రామాల్లో, వాళ్ళందరూ దాంట్లో నూలు తీసి వాళ్ళు డబ్బులు అవి సంపాదించుకునేలాగా సెంటర్ సూపర్వైజర్ గా చేశారు.
1: సరే ఇప్పుడు మీ గురించి చెప్పండి, మీ స్టూడెంట్స్ కనిపించినప్పుడల్లా మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది?
0: అది చాలా సంతృప్తి అయిన టీచర్ ఉద్యోగం అన్నది, అది మామూలు విషయం కాదండి. అది కోటీశ్వర్లు మిలియనీర్స్ అయినా కూడా ఆ సంతృప్తి దొరకదు. అదేంటంటే ఒకటి దానికి ఒకటి చెప్తాను మీకు, ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక సెక్రటరేట్కి వెళ్ళాను నేను ఒకసారి, నాకు ఒక అంటే జీతం ఏదో పోస్ట్ అనేవారు, దాన్ని ప్లాన్డ్ పోస్టో ఏదో అనేవారు. అటువంటి పోస్టులో డెఫండమ్ స్కూల్లో కూడా పనిచేశాను నేను 5 సంవత్సరాలు, సామూర్తి నగర్లో ఉంది ఆ స్కూల్లో కూడా పనిచేశాను నేను, అది గవర్నమెంట్ స్కూల్ కదా. పనిచేస్తే జీతం వచ్చేది కాదు, అక్కడ నుంచి ఆ జీవో పట్టుకు తెచ్చుకుంటే వాళ్ళు పంపించాలి, వాళ్ళు 6 నెలలకు లేటుగా అది పంపిస్తుండేవారు. నేను సమ్మర్కి మా హైదరాబాద్ వెళ్ళినప్పుడు సెక్రటరేట్కి వెళ్ళాను, వెళ్తే అక్కడికి వెడితే ఏమైంది, అది తెచ్చుకోవాలంటే ఒక రోజుతో సరిపోయేది కాదు, మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ అలాగ 3 సార్లు 4 సార్లు ఆ సెక్రటరేట్కి, ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్న సెక్రటరీ అక్కడ ECL దగ్గర ఉండేవారు మా వాళ్ళు, అక్కడి నుంచి వెళ్ళి అనేది చాలా కష్టపడుతుండేదాన్ని. ఒకసారి వెళ్ళాను, వెళ్తే ఏదో ఒక చైర్ ఒక అతను క్లర్కో ఎవరో ఉన్నాడు అక్కడ, అక్కడికి వెళ్ళి ఇదిగో దీనికోసం వచ్చానమ్మా, ఏదో మారిపోయింది ఈ సెక్షను నాకు తెలియట్లేదు ఇక్కడ అని చెప్పి చూపించాను అవన్నీ. ఉండండి మేడం అయితే ఇక్కడ కూర్చోండి నేను కూడా చూసి వస్తాను అని చెప్పి నా కాగితం పట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఈలోగా ఎవరో పట్టుకొచ్చి నాకు కాఫీ ఇచ్చారు. ఎందుకమ్మా కాఫీ ఎందుకు ఇప్పుడు, ఎందుకంటే లేదంటే ఆయన ఇమ్మన్నారు, సరే తాగాను కూర్చున్నాను. ఒక 1 గంట 40 నిమిషాల తర్వాత అతను వచ్చాడు, వచ్చి నాకు జీవో పట్టుకొచ్చి ఇచ్చాడు. జీవో పట్టుకొచ్చి ఇచ్చాడు ఏంటిది అంటే, కాళ్ళకి దండం పెట్టాడు వాడు. మీ స్టూడెంట్ నేను కానీ మిమ్మల్ని కూర్చోమన్నానండి. నేను ఎంత సంతోషపడిపోయి ఉంటాను అప్పుడు. అలాంటి పరిస్థితులు బోల్డ్ అన్ని సార్లు జరిగాయి నాకు. రైల్లో ఒకసారి వాడి బెర్త్ నాకు ఇచ్చేసి వాడు ఎక్కడో కూర్చో. వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్స్కి అల్లరి చల్లరి అనుకుంటాం, కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ గురువు మీద ఇంకా ఎక్కువ. చిన్నప్పుడు చదివేటప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళు బాగా అభివృద్ధిలోకి వచ్చేసిన తర్వాత చిన్నప్పుడు టీచర్లు కనపడితే చాలా సంతోషంగా ఉంటుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా. ఉపాధ్యాయి వృత్తి అనేది ఎంత పవిత్రమైందో ఎంత గొప్పదో మీ మాటల ద్వారా మాకు తెలుస్తుంది. మీరు చెప్పినటువంటి సందర్భాలు కూడా చాలా కదిలించాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలోకి చేరబోతున్నా లేకపోతే చేరినటువంటి వారికి ఇప్పుడు రీసెంట్గానే మన ప్రభుత్వం కూడా డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసింది. చాలామంది, సుమారు 15,000 మంది ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టారు. వాళ్ళు ఎన్నో ఆశలతో ఎన్నో ఆలోచనలతో ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారు. వారికి మీరు ఇచ్చేటటువంటి సలహా కానీ సూచన కానీ ఏమన్నా ఉంటే చెప్పండి.
0: ఉపాధ్యాయులుగా చాలామంది వస్తున్నారు, పూర్వంలా కాదు, జీతాలు కూడా బాగానే ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్ళు ఏంటంటే మొట్టమొదట వాళ్ళకి నైతిక విలువలు కలిగి ఉండాలండి. వాళ్ళకి సూచనలను కాదు, నేను ఊరికే పెద్దదాన్ని గనక వాళ్ళకి చెబుతున్నాను ఏంటంటే, వాళ్ళ క్రమశిక్షణ ముందు విద్యా ఉపాధ్యాయుడు విద్యార్థి అంటే వాడిని తయారు చేస్తున్నాం మనం. భావి పౌరుల కింద, భారత పౌరుల కింద మనం తయారు చేస్తున్నాం. ముందు మనం తయారు చేస్తున్నాం అంటే మనం ఆ గుణాలన్నీ, ఆ మంచి గుణాలన్నీ మనం కలిగి ఉండాలి. క్రమశిక్షణ కలిగి ఉండాలి, మనం కలిగి ఉండాలి ముందు. అలాగే నైతిక విలువలను మనం కలిగి ఉండాలి. మనం ఆచరిస్తుంటేనే ఇప్పుడు సిగరెట్ కాల్చడం, తాగుడు ఇలాంటివన్నీ ఎటువంటి చెడ్డ అలవాట్లు లేకుండా మనం ఉండాలి. మన పర్సనాలిటీ చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగి మనం ముందు అలా తయారయ్యి అప్పుడు మనం ఉండాలి. ఒకవేళ అటువంటివి ఏమన్నా చిన్న వీక్నెస్లు ఉన్నా అవి కూడా పోగొట్టుకుని మనం విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. అది నా కోరిక.
1: అంటే ముందు వ్యక్తిత్వం బాగుండాలి, తర్వాతే పాఠం.
0: పాఠం ముందు ఉపాధ్యాయుడి యొక్క వ్యక్తిత్వం, దాని యొక్క ప్రభావం విద్యార్థి మీద చాలా పడుతుంది. ఏంటంటే మా అమ్మాయి చదువుతూ ఉండేది, నేను హిందీ పండిటినప్పుడు మొట్టమొదట్లో తప్పు రాసేది. తప్పు రాస్తే దిద్దితే, ఇది కాదు మా టీచర్ ఇదే చెప్పింది, ఇలాగే రాస్తానని తప్పది. అంటే ఏంటి దాని అర్థం? ఆ ఉపాధ్యాయుని మీద దానికి అంత నమ్మకం. వాళ్ళ అమ్మ కంటే వాళ్ళ టీచరు, మా అమ్మ కూడా టీచర్ అని తెలుసున్నా కూడా నా మాట అది వింటలేదు, ఆవిడదే రైట్ అంటుంది. అంటే అంత అంత నమ్మకంగా ఉంటాడు విద్యార్థి. ఎప్పుడూ కూడా టీచర్ సక్సెస్ అవ్వాలంటే ఈ టీచర్ అంటే ఆ విద్యార్థికి ఇష్టం అవ్వాలి. మీకు నా మీద ఇష్టం వచ్చిందంటే నా సబ్జెక్ట్ మీరు ఎక్కువ బాగా చదువుతారు.
1: అవునండి, కరెక్ట్.
0: ఇంకొక సోషల్ స్టడీస్ టీచర్ మీద మీకు కోపం ఉందనుకోండి, ఆడు ఆ పుస్తకం తీసి చదవడు వాడు గమ్ముని. అంటే ఏంటి సైకాలజీ అది. మొట్టమొదట పిల్లలకి టీచర్ మీద ఇష్టపడేలాగా ఆ టీచర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పాఠం చెప్పు, నువ్వు ఎలా చెప్పినా వాడు వినేస్తాడు. అదే నేను చెప్పి సలహా వాళ్ళకి.
1: చాలా మంచి సూచన సలహా చెప్పారమ్మా. మీరు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే కూడా మీలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. 20 మంది ఆడపిల్లలు ఉండి 200 మంది మగపిల్లలు ఉంటే మాస్టర్తో పోట్లాడి మరి మీరు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్నామని చెప్పి. సో అంటే మీకు చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. సరే, మీరు రకరకాల ఉద్యోగాలు చేశారు, రిటైర్మెంట్ తర్వాత కూడా అంతే యాక్టివ్గా చేస్తున్నారు. అయితే చాలా మందికి ఏంటంటేనండి, రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదో చెయ్యాలి, మనం కూడా అలా ఇంటి పట్టున ఉండకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి అనేటటువంటి ఆలోచనలు ఉంటాయి, కానీ ఆచరణలోకి తీసుకురావడానికి కొంచెం సంశయిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళ మనసులో ఉంటుంది ఏదో ఒక మంచి చెయ్యాలని, కానీ ఆచరణలో పెట్టలేకపోతుంటారు. సో అలాంటి మహిళామణులకు మీరు ఇచ్చేటటువంటి విలువైన సూచన ఏదన్నా ఉంటే వాళ్ళకి చెప్పండి.
0: చాలా మంచి ప్రశ్న వేశారు. అందరూ నాయకత్వ లక్షణాలు ఉండక్కర్లేదండి. సేవ చేయడానికి నాయకత్వ లక్షణాలు ఉండక్కర్లేదు. కానీ ఏంటంటే మనసు ఉండాలి. ఓల్డేజ్ హోమ్ ఉందనుకోండి, ఆశ్రమ శ్రావణ అని మా ఇంటికి దగ్గరగా ఉండేది. నేను అక్కడికి ఈ రెడ్ క్రాస్లో చేరకముందు అక్కడికి వెళ్ళిదాన్ని. అక్కడికి వెళ్ళి ఇప్పుడు గుడికి వెళ్తాం మనం. గుడికి వెళ్ళడానికి ఎవరు అవసరం లేదు కదా మనకు. అలాగా అలాగే అక్కడికి వెళ్తే వెళ్ళి వాళ్ళతో కబుర్లు చెప్తేనే కాసేపు కూర్చుని కబుర్లు చెప్తే వాళ్ళకి ఎంతో సంతోషం. వాళ్ళకి ఎంతో తమ వాళ్ళు ఎవరో వచ్చి కబుర్లు చెప్తున్నారు, వాళ్ళతో మాట్లాడే వాళ్ళే ఉండరు. వాళ్ళతో చెప్పచ్చు. అలాగే నేనేం చేసేదాన్ని సాయంకాలం కూర్చుని ఏదో పురాణంలో పుస్తకం తీసుకుని రామాయణంతో భారతంతో శివపురాణం ఏవో కూర్చుని అందరినీ కూర్చోబెట్టి ఒక అరగంట సేపు చదివి వినిపించేదాన్ని, అలాగే భజన చేయించేదాన్ని. భజన చేసి తప్పట్లు కొట్టమంటే ఇలా కొట్టమంటే కూడా కొట్టేవారు కదా ఇలా అనేవారు. అలా కాదు, గట్టిగా కొట్టండి, కొడితే మీకు ఆరోగ్యం మంచిదంటే కూడా అలాగా వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అలాంటి చోటకి వెళ్ళచ్చు. సేవ చేయడానికి మాత్రం వాళ్ళు ముందుకు వచ్చే మనస్సు మాత్రం ఉండాలి.
1: మంచి పని చేయాలి అనేటటువంటి ఒక మంచి మనసు ఉంటే దానికి ఎటువంటి ఆటంకాలు ఉండవని చెప్పి, వయసు అనేది ఒక అడ్డంకి కాదని చెప్పి మీరు చక్కగా తెలియజేశారమ్మా. మీరు ఉపాధ్యాయులుగా పనిచేశారు, అలాగే

0: మీరు పరిశీలించుకుని ఒక విశ్లేషణ చేసుకుంటే ఈ మొత్తం ప్రయాణంలో మీకు అత్యంత సంతృప్తినిచ్చినటువంటి సంఘటనలు ఏవైనా ఉంటే వాటిని కూడా మన ఆకాశవాణి శ్రోతలతో పంచుకోండి.
1: ఇప్పుడు నేను ఉపాధ్యాయురాలుగా ఉన్నది మీకు చెప్పాను, నేను చాలా విషయాలు చెప్పాను, అంత చాలా సంతృప్తికరమైనటువంటి జాబ్ అది, వృత్తి. తర్వాత నేను చేసే సర్వీసు, ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగు నేను మన ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ స్టేట్ కోఆర్డినేటర్గా చేసినప్పుడు మొత్తం కొన్ని వేల మందికి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగు, అంటే కొన్ని వందల ట్రైనింగులు ఇచ్చానండి నేను. అంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్యాక్టరీస్ అయితేనేమి, ఫ్యాక్టరీస్ కంటే కూడా విద్యార్థులకి, వాళ్ళని అవి యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ ట్రూపులను కూడా నేను తయారు చేసేదాన్ని ప్రతి స్కూల్లో, వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇచ్చేదాన్ని. అలాగే జనరల్గా ఇప్పుడు మీలాంటి వాళ్ళు అందరు కూడా డిపార్ట్మెంట్ల వాళ్ళు మామూలుగా బయట ఉండే చదువుకున్న దానికి చదువు కూడా ఎక్కువ అక్కర్లేదు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్కి, అందరూ ఒకటే. ఆఖరికి స్వీపరు ట్రైనింగ్ అవ్వచ్చు, ఎంఏ చదివిన వాడు ట్రైనింగ్ అవ్వచ్చు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ వల్ల ఏంటంటే ఎంత సంతృప్తి అంటే, దాంట్లో ఎందుకు ఇస్తామంటే ఫస్ట్ ఎయిడ్ ప్రివెంట్ ప్రిజర్వ్ ప్రమోట్ టు ప్రివెంట్ వర్సనింగ్ కండిషన్. ప్రిజర్వ్ ది లైఫ్ అంటే మనం లైఫ్ బతికించేయలేము కానీ కొంతసేపు చనిపోకుండా ఉంచగలం, అది టు ప్రిజర్వ్ లైఫ్. టు ప్రమోట్ రికవరీ, ప్రమోట్ రికవరీ అంటే వాడు రికవరీ అవ్వడానికి మనం దోహదం చేస్తాం, అంటే మనం లైఫ్ని ప్రిజర్వ్ చేయడానికి, వరస్ట్ కండిషన్లోకి వెళ్ళిపోకుండా చేయడానికి, మనం మళ్ళీ దాన్ని బాగుపడడానికి దోహదం చేయడానికి, ఈ మూడిట్ల కోసం చేస్తాం. ఇప్పుడు సిపిఆర్ ఉంది, కార్డియో పల్మనరీ రిసస్టేషన్ రీస్టార్ట్, దాన్ని మళ్ళీ మనం ఆగిపోయింది గుండె ఆగిపోయింది, ఒక 3 మినిట్స్ కానీ 4 మినిట్స్ కానీ గోల్డెన్ పీరియడ్ ఉంటుంది, అంటే బ్రెయిన్ డెడ్ అవ్వదు, బ్రెయిన్ డెత్ అవ్వదు, హార్ట్ ఆగిపోయినా కూడా బ్రెయిన్ డెత్ అవ్వడానికి ఈ మధ్యన ఒక 4 మినిట్స్ టైం ఉంటుంది. ఈ టైంలో మనం ఈ 4 మినిట్స్ని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేదాకా 7 మినిట్స్ 8 మినిట్స్ మనం ప్రొలాంగ్ ది లైఫ్
0: కావునండి, సిపిఆర్ చేస్తూ
1: చేస్తూ ఆపకూడదు ఆపకూడదు. మనం అంబులెన్స్లో ఎక్కించినప్పటికీ కూడా ఆపకూడదు దాన్ని, ఆపకుండా కనుక మనం బ్రెయిన్ డెత్ అవ్వకుండా తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి అప్పచెపితే అక్కడ డాక్టర్ ఎక్విప్మెంట్ ఉంది, ఆర్టిఫిషియల్గా మళ్ళీ హార్ట్ ఈ సిపిఆర్ఏ చేయడానికి మిషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, వాటితోటి ఇతన్ని తర్వాత ట్రీట్మెంట్ చేసేసి వాడిని బతికించేసి మళ్ళీ మనలాగే ఉద్యోగం చేసుకునేలా చేయగలరు. అంటే మరి ఈ మధ్య నుండేటువంటి ప్రిజర్వ్ ది లైఫ్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇటువంటిది మేము ఒక ఫ్యాక్టరీలో చేసాం, హైదరాబాద్లోను ఒక ఫ్యాక్టరీలో మేము ట్రైనింగ్ ఇస్తుండగా జరిగిన విషయం అన్నమాట. అప్పుడు నాకు నేను కొంచెం సేపు చేశాక చేయలేకపోతే నేను కొంచెం మగాళ్ళకి ఆడాళ్ళకి తేడా లేదంటారు కానీ శారీరకంగా తేడా ఉంది, మానసికంగా ఎక్కువ ఉండొచ్చు, బుద్ధిలో సమానం అవ్వచ్చు కానీ ఆడాళ్ళకి మగాళ్ళకి. నా శిష్యుల చేత చేయించి వాళ్ళని ఆయన డాక్టర్ దగ్గరికి, అక్కడే వాళ్ళ కాంపౌండ్లోనే డాక్టర్లు వాళ్ళు ఉన్నారు, అక్కడ దాకా తీసుకెళ్ళేదాకా మేము చేసిన మూలంగా ఆయన బతికింది ఉంది. అలాగే ఇప్పుడు ఒక బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, ఆ బ్లీడింగ్ అయిపోతుంటే మరి ఎంత మనకి ఎంత 5 లీటర్లో 6 లీటర్లో ఉంటుంది మన శరీరంలో, ఇది 1 లీటర్ 1.5 లీటర్ పోయిందనుకోండి చనిపోతాడు మన వ్యక్తి. అది మనం ఏం చేస్తాం, టు ప్రివెంట్ ది వర్సనింగ్ కండిషన్, వర్సనింగ్ కండిషన్ లేకుండా మనం ప్రివెంట్ చేస్తామంటే బ్యాండేజ్ ఎలా కట్టాలో అలా బ్యాండేజ్ చేస్తాం, బ్యాండేజ్ చేసేసరికి వాడికి 10 నిమిషాల్లో లీటర్ వెళ్ళిపోయేది, మనం 1 గంట దాకా 40 నిమిషాల దాకా పోకుండా చేస్తాం. ఇది కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి నేను అక్కడ ట్రైనింగ్ ఇచ్చాను. నా దగ్గర ట్రైనింగ్ టీఓటీ అయ్యాను కదా నేను, నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు, ఇప్పుడు కాకినాడలో ఇస్తున్న వాళ్ళు కూడా నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు, అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలామంది నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు నేను, అది అంతా కూడా చాలా సంతృప్తి మనసుకి. రెడ్ క్రాస్ది అది స్వతంత్రమైన, అది మామూలు

0: అసలు ప్రైవేటు ఎన్జిఓ లాంటిది కాదు అది. అదేంటంటే ఇండివిజువల్గా దానికి వాల్యుబుల్ అనమాట. ఏంటంటే దానికి చైర్మన్ అసలు మొత్తం ఆల్ ఇండియా రెడ్ క్రాస్కి, ఆల్ ఇండియా రెడ్ క్రాస్కి రాష్ట్రపతి, అలాగే ప్రతి రాష్ట్రానికి గవర్నర్, ప్రతి జిల్లాకి కలెక్టర్, అంతేగాని పార్టీలతోటి సంబంధం ఏమీ లేదు దానికి. అందుకని దాంట్లో పనిచేశాను నేను, అది కూడా నాకు చాలా సంతృప్తి.
1: చాలా సంతోషం అండి భావాని గారు ఈరోజు మా ఆహ్వానంపై కాకినాడ నుండి విశాఖపట్నం వచ్చి మన ఆకాశవాణి విశాఖపట్నం శ్రోతలందరితో కూడా అనేక విషయాలు పంచుకున్నారు, అలాగే చాలా విలువైనటువంటి సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. ఎందుకంటే మీకు ఉన్నటువంటి అనుభవం ఒక మంచి సూచన సలహా ఇవ్వడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా మీరు మంచి సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. మీకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: నమస్తే అండి. మీరు కూడా ఆకాశవాణి వారు నేను చాలా ఎక్కువగా చాదస్తంగా చెప్పినా కూడా చాలా ఓర్పుతోటి విన్నారు. మీ అందరికీ నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు సంధ్యారాగం కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాశాఖాధికారిణి మరియు ప్రథమ చికిత్సా శిక్షకులు శ్రీమతి వీడి భవానీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇప్పుడు April 1 విడుదల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేఎస్ చిత్ర గానంలో వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ రచనలో మాటంటే మాటేనంటా.

కలిసి ఉంటే కలదు సుఖం చిత్రం నుంచి ముద్దబంతి పూలు పెట్టి. ఘంటసాల పి. సుశీలగాత్రంలో వచ్చిన ఈ పాటకి సాహిత్యాన్ని అందించిన వారు కొసరాజు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆత్మబలం చిత్రం నుంచి ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఘంటసాల పి సుశీల గానంలో, ఆత్రేయ రచనలో.

పాడు.

స్టూడియోలో టైం 1:19:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి 7.8% వృద్ధి నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు అక్టోబర్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్టంలో నవోదయ విద్యాలయాలతో పాటు 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి జీడిపి 7.8% వృద్ది నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సంకల్ప బలం, సమిష్టి కృషితోనే ఈ వృద్ది సాధ్యమైందని పేర్కొంటూ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో సందేశాన్ని ఈరోజు ఆయన పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ భారత్ వేగంగా ఆర్థిక అభివృద్ది సాధిస్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయి 7.8% గ్రోత్ దేశ ఖుషియో సే భర్ గయా దేశవాసియో కో మే బధాయి దేతా హూ ఉన్కే సంకల్ప శక్తి కే లియే ఉన్కే పురుషార్థ కే లియే ఏక్ సామూహిక శక్తి కా ఏక్ ప్రతిబింబ హై దునియా యుద్ధ మే డుబీ హుయీ చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ విశ్వ సంకటో సే గిరా హువా సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీం పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా.
0: భారత్ 7.8% జీడీపీ వృద్ది నమోదు కావడం దేశ ఆర్థిక బలానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి దేశంలో ఆర్థిక బలోపేతం, డిజిటల్ పరివర్తన, మౌలిక సదుపాయాల అభివృద్ది, స్వావలంబన దిశగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. యువతను ఆవిష్కరణలు, వ్యవస్థాపకత వైపు ప్రోత్సహిస్తూ భారత్ను బలమైన, స్వయం సమృద్ది గల, భవిష్యత్తుకు సిద్దమైన దేశంగా తీర్చిదిద్దుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పొన్నపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేశారు. అనంతరం మొగల్తూర్లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తూ
2: అనేక సంస్కరణలకు నాంది పలికాం, అనేకమైనటువంటి ప్రజా చైతన్య కార్యక్రమాలు తీసుకొచ్చాం, జన్మభూమి తీసుకొచ్చాం, శ్రమదానం తీసుకొచ్చాం, ప్రజల పాలన తీసుకొచ్చాం, నీరు చెట్టు గాని ఇలాంటి ఒకటి కాదు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. పేదవాళ్ళకి చేయూతనిస్తే ఏదైనా సాధించే సత్తా ఉందని చెప్పా. ఒక స్వయం సహాయక సంఘం నేను ఆ రోజు పిలిపించాను, రూపాయి మీరు పొదుపు చేయండి, నేను 1 రూపాయి ఇస్తా. పొదుపు ఉద్యమానికి నాంది పలికాం.
0: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్టింగ్ కు రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఈరోజు స్పందిస్తూ హాల్టింగ్ సౌకర్యంతో అనపర్తి నుంచి విశాఖపట్నం, హైదరాబాద్, అమరావతి, విజయవాడ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుందని చెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర ప్రయాణికులకు ఈ రైలు హాల్టింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం 28 రకాల సామాజిక పింఛన్లు అందిస్తోందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా రణస్థలం మండలం కొచ్చెర్ల ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 61,92,000 మందికి పైగా లబ్దిదారులకు 2,693,90,00,000 రూపాయల పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పింఛన్లు పంపిణీ చేశారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు అక్టోబర్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడిస్తూ
3: పెన్షన్ల పథకం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 పెంచి వారింటికి వెళ్లి ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని అధికారంలోకి వచ్చి నుంచి జరుపుతున్నాం. ఈ నిడదవోలు మున్సిపాలిటీలో మనకి సెప్టెంబర్ నెలకి గాను 4,081 పెన్షన్లు, 1,83,34,000 రూపాయలు మనం ఈ పెన్షన్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కొత్త పెన్షన్లు కూడా సెప్టెంబర్ నెలాఖరు గానీ అక్టోబర్ లో గానీ వాటి మీద కూడా కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.
0: రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు లేని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో మరో 2 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ సంస్థల ఏర్పాటుకు సహాయం అందించాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఈరోజు వినతి పత్రం సమర్పించారు. గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు నవోదయ విద్యాలయాలు ఎంతో ఉపయోగపడతాయి యని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్టంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు గిరిజన ప్రాంతాల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. వీటి ద్వారా అత్యున్నత వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన మరింత అందుబాటులోకి వస్తాయని లింగమనేని రమేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో 28 లక్షల రూపాయలతో నిర్మించిన కచ్చా రోడ్డును మంత్రి ఈరోజు ప్రారంభించారు. అలాగే 1,20,00,000 రూపాయలతో కొనుగోలు చేసిన 2 పారిశుద్ధ్య వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
4: ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలని గత ప్రభుత్వం దాన్ని ఇట్లే చేయకుండా ఆపేసింది. ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని సంప్రదించి మళ్ళా దాని వెనక్కి తీసుకొచ్చారు. అదేవిధంగా అమృత్ 2.0 స్కీమ్ 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వక అదే అయిపోయింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైవ్ చేశాం. ఈరోజు రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి. ఫస్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ వస్తేనే రాష్ట్ర ఆర్థిక స్థితి పెరుగుతుంది. రాష్ట్రానికి ట్యాక్సులు రావాలంటే ఫస్ట్ ఇండస్ట్రీస్ రావాలా.
0: మాదక ద్రవ్య రహిత జిల్లాగా ఏలూరును నిలిపేలా కృషి చేస్తున్నామని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, వాటి వల్ల భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రజల్లో మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మాదక ద్రవ్యాల సమాచారం కోసం హెల్ప్ లైన్ 1,44,46, ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1,972 ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఎస్ఐఆర్ పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6 దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని, ఫారం 7 దరఖాస్తులపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 3 అక్టోబర్ తుది ముసాయిదా ప్రచురించే వరకు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి కనీసం 50% పైగా పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆదేశించారు. రాష్ట పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ రాష్టస్థాయి క్రీడా పోటీలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పీ ఆరో బెటాలియన్లో జరగనున్నాయి. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి 7.8% వృద్ది నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు 1 అక్టోబర్ కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలతో పాటు 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

సినిమా పాట విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి మహిళల కార్యక్రమం.

0: ఈనాటి కార్యక్రమంలో గురు సాక్షాత్ పరబ్రహ్మ ఈ అంశంపై శ్రీమతి డివి మానస్ అందించే సమాచారం.
1: మహిళావాణి శ్రోతలకి స్వాగతమండి. గురుదేవో భవ. గురువు లేని విద్య గమ్యం లేని ప్రయాణం, గురువు లేని జీవితం దిక్సూచి లేని నావ. మనిషి జీవితంలో కొన్ని బంధాలు పుట్టుకతో వస్తాయి, కొన్ని బంధాలు మనం ఎంచుకుంటాం. కానీ మన జీవితాన్ని మార్చే ఒక బంధం మాత్రం మనకు జ్ఞానంతో ఏర్పడుతుంది, అదే గురువు శిష్యుల మధ్య ఉండే బంధం. తల్లిదండ్రులు మనకి జన్మనిస్తారు, కానీ ఆ జన్మకు అర్థం ఎలా ఇవ్వాలో నేర్పించేది గురువు. తల్లిదండ్రులు మన చేతిని పట్టుకుని నడక నేర్పిస్తే గురువు మన ఆలోచనలకు దిశను చూపిస్తారు. అందుకే మన భారతీయ సంస్కృతిలో గురువుకు అంతటి ఉన్నతమైన స్థానమిచ్చారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని. అంటే ఇక్కడ పాఠాలు చెప్పే వ్యక్తిగా చూడట్లేదు గురువులను, దైవంతో సమానమైన స్థానాన్ని ఇచ్చారు. మనకు తెలియని విషయాల్ని తెలియజేసేవారు గురువు. మనలోని ప్రతిభను గుర్తించేవారు, అలాగే మన తప్పును సరిదిద్దేవారు, అలాగే మనలో నమ్మకాన్ని నింపేవారు. మన ఓటమిలో కూడా ధైర్యం చెప్పి మనల్ని విజయం వైపు నడిపించేవారు. మన విజయాన్ని చూసి మనకంటే ఎక్కువగా ఆనందించేవారు గురువే కదా. కొన్నిసార్లు గురువు చెప్పే ఒక చిన్న మాట మన జీవితాన్నే మార్చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా ఏం పర్వాలేదు, నేనున్నాను నీకు, నువ్విది చెయ్యగలవు అని మనకి ధైర్యాన్నిచ్చేది గురువు. ఆ నాలుగు మాటలు చాలు ఒక నిరాశలో ఉన్న మనిషికి కొత్త జీవితాన్ని అందించడానికి. అసలు గురువు అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా? మన సాంప్రదాయంలో గు అంటే చీకటి, రు అంటే ఆ చీకటిని తొలగించేవారు. అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును చూపించేవారే గురువు. చూడండి, ఒక దీపం తన వెలుగును మరొక దీపానికి ఇచ్చినా తన వెలుగు తగ్గదు కదా, ఇంకా పెరుగుతుంది కూడా. అలాగే ఒక గురువు తన జ్ఞానాన్ని ఎంతమందికి పంచినా ఆయన జ్ఞానం తగ్గదు, ఇంకా పెరుగుతుంది. మన చరిత్రను చూస్తే లేదా మన పురాణాలను చూస్తే గురు శిష్య బంధానికి ఎన్నో గొప్ప ఉదాహరణలు కనిపిస్తాయి. ద్రోణాచార్యుడు అర్జునుడు, సాందీపని మహర్షి శ్రీకృష్ణుడు, చాణుక్యుడు చంద్రగుప్తుడు, ఇలాంటి ఎంతోమంది గురుశిష్య సంబంధాలు మనకి ఎన్నో నేర్పుతున్నాయి. ప్రత్యేకంగా చాణుక్యుడు చంద్రగుప్తుడు గురించి చెప్పుకోవాలి అంటే చంద్రగుప్తుల్లో ఉన్న సామర్థ్యాన్ని చాణుక్యుడు గుర్తించాడు. అతనికి కేవలం విద్యనే ఇవ్వలేదు, ఒక రాజ్యాన్ని నడిపించే సామర్థ్యాన్నిచ్చాడు. అంటే గురువు ఒక వ్యక్తిని మాత్రమే తయారు చేయరు, ఒక వ్యక్తి ద్వారా ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబం ద్వారా ఒక సమాజాన్ని, ఒక సమాజం ద్వారా ఒక దేశాన్ని మార్చగలిగే శక్తి గురువుకే ఉంది. ఉదాహరణకు ఒక తోటమాలి ఒక విత్తనాన్ని నాటాడని అనుకోండి, ఆ విత్తనం ఏ చెట్టుగా ఎదుగుతుందో అతనికి తెలుసు. దానికి నీళ్లు పోస్తాడు, ఎండ నుంచి కాపాడుతాడు, అవసరమైనప్పుడు కొమ్మల్ని సరిచేస్తాడు. అలాగే గురువు కూడా ఒక చిన్న మనసులోని సామర్థ్యాన్ని గుర్తిస్తారు. ఎవరో ఒకరు భవిష్యత్తులో శాస్త్రవేత్త కావచ్చు, లేదా కళాకారుడు కావచ్చు, వైద్యుడు, నాయకుడు, గొప్ప రచయిత, ఇలా ఎవ్వరు ఎలాగైనా మారచ్చు. ఆ భవిష్యత్తును మొదటిగా గుర్తించే వ్యక్తి చాలాసార్లు గురువే అవుతారేమో. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక పాట విందామా?

ఇందాక మనం చెప్పుకున్నాం కదా సాందీపుని, అలాగే శ్రీకృష్ణుని గురుశిష్యుల బంధం గురించి. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు సాక్షాత్తు భగవత్స్వరూపులు అంటారు, కానీ వారికి కూడా గురువులున్నారు. కృష్ణం వందే జగద్గురుం, సకల విశ్వానికి గురువైన శ్రీకృష్ణునికి నమస్కారములు అని చెప్తాం. అలాంటి శ్రీకృష్ణునికి గురువు సాందీపుని మహర్షి. అలాగే శ్రీరాముడికి విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఇలా భగవంతుడు కూడా గురువు దగ్గర అన్ని రకాల విద్యలు నేర్చుకున్నారు. అందుకే అంటారేమో, గురువు లేక విద్య గురుతుగా దొరకదు, నృపతి లేక భూమి నియతిగాదు, గురువు విద్య లేక గురుతర ద్విజుడౌనే విశ్వదాభిరామ వినురవేమా అని. గురువు లేకుండా విద్య సంపూర్ణంగా లభించదు, రాజు లేకుండా రాజ్యం సక్రమంగా నడవనట్లే గురువు బోధన లేకుండా విద్యకు పరిపూర్ణత రాదు అని కాదు. మన జీవితంలో ప్రారంభంలో తల్లిదండ్రులే బిడ్డకు మొదటి గురువులుగా వ్యవహరిస్తూ ఉంటారు. వారికి మార్గనిర్దేశం చేసి పెంచుతారు. బిడ్డ పెరిగే కొద్దీ పాఠశాలలోని ఉపాధ్యాయుల జ్ఞానాన్ని, వివేకాన్ని బోధించే గురువులుగా మారతారు. అదేవిధంగా చదువు పూర్తయిన తర్వాత వృత్తిపరమైన రంగంలో మన పై అధికారులు కూడా మార్గనిర్దేశం, అలాగే సలహాలు అందిస్తూ గురువు పాత్రను పోషించగలరు. అంటే గురువు అంటే పాఠాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు, ప్రతి మనిషి కూడా నిరంతర విద్యార్థే. అలాంటి విద్యార్థి తన ప్రయత్నాలలో రాణించేలా మార్గనిర్దేశం చేసి స్ఫూర్తినిచ్చే వ్యక్తే గురువు. దత్తాత్రేయ ప్రభువు తన జీవిత కాలంలో ప్రకృతి సృష్టి నుండి 24 మంది గురువులను తయారు చేశారంట. మీకు తెలుసా, గురువులలో కూడా 7 రకాలుగా మనకి జ్ఞానాన్ని బోధించే వ్యక్తులు ఉంటారంట. వారి

సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, నిషిద్ధ గురువు, హితగురువు, కారణగురువు, సద్గురువు. అక్షరాభ్యాసం చేయించి చదువు, అలాగే లౌకిక విద్యలను నేర్పించే ఉపాధ్యాయుడు సూచక గురువైతే, ఏది ధర్మం ఏది అధర్మం, కుల అలాగే ఆశ్రమ ధర్మాలను వివరిస్తూ మంచి చెడులను తెలియజేసేవారు వాచక గురువు. జీవిత ప్రమాదాన్ని వివరించి దైవ మంత్రాలను ఉపదేశం చేసి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేవారు బోధక గురువైతే, వశీకరణ మారణ ప్రయోగాలు లేదా అసాధారణ విద్యలు నేర్పించేవాడు నిషిద్ధ గురువు. ఇది ఎట్టి పరిస్థితుల్లో సరైన మార్గం కాదు. అలాగే మంచి మార్గాన్ని సూచిస్తూ హితవు పలికి సన్మార్గంలో నడిపించేవారు హితగురువు. జన్మ జన్మల కర్మలను నశింపజేసి మోక్ష మార్గాన్ని లేదా ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే గురువు కారణగురువు. భగవంతుని స్వరూపంగా ఉండి మనలోని అజ్ఞానాన్ని తొలగించి సంపూర్ణ దివ్య జ్ఞానాన్ని ప్రసాదించే అత్యున్నత గురువు సద్గురువుగా చెప్పబడతారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక పాట విందామా?

కదా అని నాన్న దూరం చేసుకుంటాము, ఆరోగ్యం బాగాలేదని అమ్మని దూరం చేసుకుంటాము, సక్సెస్ లేదు కదా అని ఫ్రెండ్స్ దూరం చేసుకుంటాము. మనం ఫెయిల్ అయినప్పుడు కాలేజ్ మనతో ఉంది, ఇప్పుడు కాలేజ్ ఫెయిల్ అయిందని వదిలేయడం కరెక్టా? ఐఎమ్ ప్రొఫెసర్ యువరాజ్, గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఆర్కే.

మనం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మా గురువుగారు నన్ను మందలించారు లేదా ఒక చిన్న దెబ్బ వేశారు, గట్టిగా అరిచారు, ఇలాంటి ఎన్నో కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పటికీ ఉన్నాయనుకోండి, కానీ గురువు చెప్పే మందలింపులో కూడా ప్రేమ ఉంటుందిగా. మనల్ని మందలించినప్పుడు కొన్నిసార్లు మనకు బాధ కలుగుతుంది, ఎందుకు నన్నే మందలిస్తున్నారు, ఎందుకు నన్నే కోప్పడుతున్నారు అని. కానీ సంవత్సరాలు గడిచిన తర్వాత అర్థమవుతుంది, ఆ మందలింపు వెనుక కోపం కాదు, మన భవిష్యత్తుపై ఉన్న బాధ్యత అని. తల్లిదండ్రులు మన తప్పును చూసి బాధపడతారు, గురువు మన తప్పును చూసి ఇది మళ్లీ జరగకూడదు అని నేర్పిస్తారు. అందుకే గురువు ఇచ్చే శిక్షలో కూడా ఒక పాఠం ఉంటుంది, మందలింపులో కూడా ఒక మమకారం ఉంటుంది, కఠినతలో కూడా ఒక బాధ్యత ఉంటుంది. సరే, గురువుని కూడా మనం ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేసుకోలేం కదా. మనం జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఒక మంచి గురువుని ఎంచుకోవడం కూడా రావాలి. మంచి గురువు అంటే విద్యార్థి మాటను వింటారు, వారి సామర్థ్యాన్ని గుర్తిస్తారు, తప్పు చేసినప్పుడు అరే నా శిష్యుడే కదా పర్వాలేదులే అని కాకుండా ఆ తప్పుని చెప్పి దాన్ని సరిదిద్దుతారు, విజయం సాధించినప్పుడు అభినందిస్తారు, ఓడిపోయినప్పుడు ధైర్యం చెప్తారు, ప్రశ్నలు అడగడానికి ప్రోత్సహిస్తారు, జ్ఞానంతో పాటు విలువలను నేర్పిస్తారు. ముఖ్యంగా చెప్పాలి అంటే నన్ను అనుసరించు అని కాకుండా నువ్వే ఆలోచించు అని చెప్తారు. అందుకే గురువులు ఎప్పుడూ కూడా వారి శిష్యుల్ని వారిలాగే తయారు చేయాలని అనుకోరు, వాళ్ళకంటే గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. ఇక మారుతున్న కాలంలోకి వస్తే టెక్నాలజీ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, కృత్రిమ మేధస్సు వచ్చింది, అయితే ఒక్క విషయం మాత్రం మారలేదండి, సమాచారం ఇవ్వడానికి యంత్రాలు ఉండవచ్చు కానీ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పించడానికి గురువు అవసరం కదా. టెక్నాలజీ మనకి ఎన్ని సమాధానాలనైనా ఇస్తుంది, కానీ ఏ ప్రశ్న అడగాలి, ఏది సరైనది, ఏది తప్పు, ఏది మనకి ఉపయోగకరం, ఏది మన విలువలకు అనుకూలం అనే విషయాల్ని ఆలోచించడం నేర్పించేది గురువే. ఎందుకంటే శిష్యుని మనసు, మెదడు రెండింటినీ కూడా గురువు అర్థం చేసుకోగలరు. మన తల్లిదండ్రులు మన మొదటి గురువులు, ఇక పాఠశాలలో ఉపాధ్యాయులు తర్వాతి గురువైతే మన జీవితంలో ఎదురైన అనుభవాలు కూడా మనకి గురువులే, మనం చేసిన తప్పులు కూడా మనకి గురువులే. ఎందుకు అంటారా, మనం చేసే తప్పు నుండే ఒప్పు ఏంటి అనేది తెలుసుకోగలుగుతాం. ప్రకృతి కూడా ఒక గురువే, జీవితం ప్రతిరోజు మనకు ఒక కొత్త పాఠం చెబుతుంది కదా. అందుకే గురువు ఒక వ్యక్తి మాత్రమే కాదు, మనకి జ్ఞానం నేర్పించే ప్రతి అనుభవం కూడా ఒక గురువే. గురువును గౌరవించాలి అంటే ఏదో ఒకరోజు కాదు, లేదా వారికి గురుపూజ చేయడం కాదు, వారు చెప్పిన మాటల్ని మన జీవితంలో ఆచరించాలి, వారు నేర్పిన విలువల్ని పాటించాలి. మన జీవితంలో ఎదిగినప్పుడు నన్ను తీర్చిదిద్దిన వారు ఎవరు అని గుర్తు చేసుకోవాలి. ఒక విద్యార్థి గొప్ప స్థాయికి ఎదిగిన తర్వాత నా విజయానికి నా గురువు కారణం అని చెప్పినప్పుడు అది గురువుకు లభించే అత్యంత గొప్ప గౌరవం. మన చేతిలో కలం పెట్టినవారు గురువు, మన కళ్ళల్లో కలలు నింపినవారు గురువు, మన అడుగులకు దిశ చూపినవారు గురువు, మనలోని మనల్ని మనకు పరిచయం చేసినవారు గురువు. అందుకే గురువు గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవితమనే పుస్తకానికి అర్థం చెప్పే అక్షరం గురువు, మనసనే దీపానికి వెలుగు ఇచ్చే వత్తి గురువు. అలాంటి

మీరింతవరకు శ్రీమతి డివి మానస గారి గురు సాక్షాత్ పరబ్రహ్మ ఈ అంశంపై సమాచారం విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది అలరించి కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. వాతావరణ సమాచారం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షంతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అలాగే ఈరోజు వాల్తేర్లు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. వాతావరణంలో వర్షపాతం గుర్తింపు తగ్గట్టుగా ఉంది. అలాగే విశాఖ పౌర విమానయాన శాఖ వద్ద నమోదైన ఉష్ణోగ్రతలు 33.8 డిగ్రీల సెల్సియస్ గరిష్టంగా, అలాగే కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం గుర్తించి తగ్గట్టుగా ఉంది. వాతావరణ సమాచారం విన్నారు. మరికాసేపట్లో రంగస్థలి కార్యక్రమం. సత్య హరిశ్చంద్ర నాటకంలో వేట సీను హరిశ్చంద్రుని పాత్ర శ్రీ వి సింహాచలం నాయుడు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ ఏ సింహాచలం.
1: సత్యకీర్తి, ఇది ప్రశాంతమైన పుణ్యాశ్రమం ప్రాంతభూమి యొక్క చుడు. అదిగో మీ

రక్షమాన్ రక్షమాన్. ఆహా, నేను కదా నా శిరస్సునకు ఉత్తమాగము నామము చెల్లిన మహాత్మా.

జగదు నాదు కిరీటము చండుల నైతిని తాపస చంద్ర తాపస చంద్ర తాపస చంద్ర. అయ్యా దేవా, ఎరుకుకు చేసిన అపరాధములు క్షమింపుడు మహాత్మా. దేవా, అప్పుడు బ్రహ్మను మిమ్మల్ని రంగుల వారు ఎవరు మహాత్మా? పాదబల్ జాయ మై పోయే.

అయ్యా వీరేంద్ర, నేను రోజులవన్నీ తప్పులైనా క్షమాగుణ సంపన్నులనే మీ వంటి తపస్సులకు దీర్ఘ కోపంపు చలదు మహాత్మా. ఒకరు గలవాలి.

అక్కడ ఇది ఎక్కడైనా సరైన బాధయ. మానుషు జన్మ పెట్టినందులకు పాపులు చెంప పైన దండధరుడు ఒకటి ఉన్నాడని దుష్కార్యముల కొంత పాపల వలన కదా దేవ నీ తపోబుల మెద్దగా నువ్వు జాయిన్ అయ్యే కానీ లేకపో

పంచ సరస్సు వీడిదని కానీ ఆ పంచమ కన్య మాత్రం పరికింపుర మహాత్మ దేవ ఆడి భగిదలు తలంచిద్ర మహాత్మ విడుమో.

అసలుకి నన్నడు గల్ కాదను చల్ల బొచ్చగలదయ్యా నిమ్ము నిస్సారములవల్ రాజని గంపు సౌఖ్యములు మేగుల్ మే

ప్రాణేశ్వరి, నీవు నా బాలిట కల్పలతవు, లోకములు అనుకోల దాంపత్యమిట్లే కదా ఉండవు నేను. దేవి దాన ధార సమృతంబగు బంగార వృంగారము కైకొనము. ఓ భగవతి భూదేవి.

ఆశ్రయించుకోండి. ఇంతకాలం ములన్న ఆశ్రయించుకోండి, ఇప్పుడు విధి తప్పి వచ్చుట నేను నమ్ముకొనుచుంటి సత్యవిత్తమ్ముగునకు.

బ్రహ్మశతమా రాజ్యదానము పరిగణింపుడు మహాత్మా. దేవ బ్రాహ్మణ దేవ బ్రాహ్మణ.

మునేంద్ర మమ్మింత అన్యాయముగా భావించిన పాడి ఆ మహాత్మా ధరణి ధరణి సర్వస్వములు కట్టుబడ్డల తోటి కట్టుబడ్డల తో

నేను ఇప్పుడు చేత అరగాసైన లేని నీచ దరిద్ర గది ఉన్నాను. ఇంకొక మా సంపు కొడు వశంకిన మీ సొమ్ము నేను చెల్లించదను. అన్న ఇంకా వదలవేడు హస్బా.

చలచలం శ్రీ సుఖ ప్రాగణ్యం విదయ నిచ్చలం యశోవాలభ్యమే.

అగటగట దుర్గమ్మమ్మకు ఈ అరణ్యపు దాటిపోవటం ఎన్నటికో కదా. దైవమా ఆగర్భ శ్రీమంతురాలైన దేవికి ఎంతటి దురవస్థతి చెప్పేదని కౌలిగులయో

దేవి రాణివశపు భాగభాగ్యములు అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోరాలయములు ఇచ్చి తెచ్చి కుసుమారుసుల నీలాంటి దీర్ఘయాత్రలు చేయనలగా చేసిన నన్ను నేనేనుమని నిందించుకుంది ప్రియసీ.

கனகனாம் என்ன நிதி உட்கல தினேச கனகிரலோல தொத்த கற்கசதிலோன்று கனகமனஸ்ரமோத்போத చటుల చింత నలువరు జుడజేసి నలువరు జుడజేసి ఈనాడగాని ఏనాడు నడచినా.

కదా, సార్వభౌముని కుమారునకు నేడు అన్నోదకములు కొరవయ్యను కదా. అయ్యయ్యో, నేను ఇప్పుడు ఏమిని చింతింపను, ఏమిని వినిపింపను.

సంపద సార్వభౌమ పద విశేషంబు ప్రాప్తిను జబో యయో బంధుర సార్వభౌమ పద విశేషంబు ప్రాప్తిను జబో ఏయద్వాన వరల్య బచ్చముల స్వామి అన్నమో రామచంద్రయ విలపిల్ జుజుల్ ప్రియసుతుల్.

అన్నే చుట్టే ఏ బాబో. దేవి, ఎక్కడ సంపదలు, ఎక్కడ సౌఖ్యములు, ఎక్కడ భగభాగ్యములు? తిరమయీ తిరమయీ సంపదలల్ల.

నాలుగు దినక్రమము జీవుల గీత నిద్ర గదు చెడు ఘోర దుఃఖము దైవము ఓ దైవము జీవము కలుగుగాక నశౌబగా నశౌ

0: దేవి,
1: అదిగో చూడుము అడిన పండు నాగులు ఇలాపై భగవన్ రాజు రాళ్ళు

శిశువులను తమ బట్టల క్రింద ఊదుకొనుదు

దేవి అయ్యా, యాలమీకి మరణ భయము, రావులకి వచ్చునే చావు, ఎక్కడ దాగుయుల్లను జంతువులకు ఛాయా వైఖరి విను వెంటలు ఏ

అయ్యా యాలమీకి మరణ భయము వచ్చులే చావు ఎక్కడ దాగుజుల్లను తూలకు చాయా వైఖరి విను వెళ్ళలు.

మీరు ఇంతవరకు సత్య హరిశ్చంద్ర నాటకంలో వేట సీను హరిశ్చంద్రుని పాత్ర శ్రీ బి సింహాచలం నాయుడు గారు పాడిన రంగస్థల పద్యాలు విన్నారు. హార్మోనియం శ్రీ ఏ సింహాచలం. రంగస్థలం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడొక సినిమా పాట. శుభ సంకల్పం సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ప్రస్తుతం మన స్టూడియోలో క్లాక్ చూపించేస్తోంది 3:01 అవుతోంది. మరి మన 102 FM రెయిన్బో కార్యక్రమాలు ఇప్పుడు మీరు యాప్ ద్వారా కూడా వినొచ్చు. మీ గూగుల్ ప్లేస్టోర్ నుండి న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే మన ఆకాశవాణికి సంబంధించిన కార్యక్రమాలు, స్టేషన్స్ వివరాలు అన్నీ కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ శ్రోతలు కూడా మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర కార్యక్రమాలు వినే అవకాశం ఉంది. ఎలా అంటే, మీరు శ్రీకాకుళం శ్రోతలు 102.7 MHz పై, అలాగే కాకినాడ శ్రోతలు 100.1 MHz పై, రాజమండ్రి శ్రోతలు 102.9 MHz ఫ్రీక్వెన్సీపై వినేయొచ్చు మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర కార్యక్రమాలు. ఎస్ లిజనర్స్, మనమున్నాం మీకు నచ్చిన, మీ మనసుకు హత్తుకున్న ఆ పాత మధుర గీతాలను వినిపించే పాత పాటల ప్రత్యేక కార్యక్రమం మధురమే సుధాగానం. మరి మధురమే సుధాగానంలో మీరు కూడా మీకు నచ్చిన పాత పాటలు వినాలి అని అనుకుంటే వెంటనే మీ ఫోన్ తీసుకుని 6304767436 అనే ఈ నంబర్కి వాట్సాప్ చేయండి మీ అభిమాన పాత పాటల్ని. వినే అవకాశం మన మధురమే సుధాగానం కల్పిస్తుంది. మరికి ఏమాత్రం లేట్ చేయకుండా మెసేజెస్ చేస్తూ ఉండండి. మధురమే సుధాగానంలో ఈరోజు కూడా మనం ఎప్పట్లాగే మన ఇండియా కోసం ఏదో ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఈరోజు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో నేను రెడీగా ఉన్నాను. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం.

ఎస్ లిజ్నెస్, మధురమే సుధాగనం. ఇక ఈరోజు మన కార్యక్రమంలో ప్రతిరోజు సాయంత్రం 5:30 వచ్చే మాపదం మీ భావం. మీకు తెలుసు ఈ కార్యక్రమం కోసం ఈ మాపదం మీ భావం అంటే మేమిచ్చే పదంపై మీకు కవితలు కనుక వస్తే మేమిచ్చిన పదంపై కవితల్ని టైప్ చేసి మీరు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. మీరు పంపించే కవితల్ని మేము 5:30 నుండి 6 గంటల వరకు వచ్చే మాపదం మీ భావం కార్యక్రమంలో చదివి వినిపిస్తాం. అలాగే మంచి పాటలు కూడా ప్లే చేస్తాం. ఇక ఈరోజు నేను ఇస్తున్న పదం మాంగళ్యం. ఈ మాంగళ్యం అనే పదంపై మీరు కవితలు రాసి పంపించవచ్చు, అంటే టైప్ చేసి పంపించవచ్చు. నంబర్ చెప్తాను, కానీ మీరు ఈ కవితల్ని 4 గంటల నుండి 5:30 లోపు పంపించాల్సి ఉంటుంది. వాట్సాప్ నంబర్కి 6304767436 అనే నెంబర్కి పంపిస్తూ ఉండండి మాంగళ్యం అనే పదంపై కవితల్ని. ఇక ఈనాటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాము. ఈరోజైతే నేను చెప్పబోతున్నాను ఒక మంచి ప్లేస్ కోసం. అదేంటి అంటే సిటీ ప్యాలెస్. ప్యాలెస్ అనగానే మనకు గుర్తొచ్చేది మన ఇండియాలో బాగా ప్యాలెస్లు ఉన్నటువంటి రాష్ట్రం రాజస్థాన్. ఇక రాజస్థాన్ అనగానే కలర్ఫుల్ సిటీ, పింక్ సిటీ ఉన్నటువంటి రాష్ట్రంగా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఎన్నో అందమైన కోటలకు నిలయంగా రాజస్థాన్ ఉంది. మన ఇండియాలో ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది రాజస్థాన్. ఇక ఈరోజు ఒక అందమైన ప్యాలెస్ కోసం తెలుసుకుందాం, అదే సిటీ ప్యాలెస్. రాజస్థాన్లోని ఉదయ్పూర్ అనేటటువంటి నగరం ఉంది. ఈ అందమైన ప్రదేశం చాలామంది వారి వివాహాలు సైతం అక్కడ జరుపుకుంటూ ఉంటారు, రాజస్థాన్లో ఉన్నటువంటి చాలా ప్యాలెస్లలో. ఇంకా ఇక్కడ ఉదయ్పూర్లో ఉన్నటువంటి పిచోలా లేక్, ఉదయ్పూర్లో పిచోలా సరస్సు అనేది ఉంది. ఈ పిచోలా లేక్ అనేది ఒక వ్యూ పాయింట్గా ఉందన్నమాట. అంటే ఇక్కడ నుంచి చూస్తే మనకి ఈ ఉదయ్పూర్ దగ్గర ఉన్నటువంటి సిటీ ప్యాలెస్ చాలా అందంగా కనిపిస్తుంది, వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఇది నగరానికి ఎక్కువ దూరంలో కూడా లేదు, కాబట్టి ఈజీగా ఎవరైనా వెళ్ళొచ్చు. ఇక ఈ ఉదయ్పూర్ అనే నగరం మహారాణా ప్రతాప్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి దాదాపు 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఈ సిటీ ప్యాలెస్ కోసం మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రోతలు కోరుకున్న పాటలు ఏంటో చూసేద్దాం.

రాముడు కాదు కృష్ణుడు సినిమా నుంచి మాకోసం పాట వినిపించండి అంటూ సుధాకర్ అరుణ, కౌండిన్య, ప్రవల్లిక, తేజ, సూర్యకుమారి, లలిత, వశిష్ట, గోపాల్పట్నం నుండి పంపిస్తున్నారు. మీకోసం మీరు కోరిన పాటైతే వస్తుంది. అలాగే మరొక మెసేజ్ కూడా చూసేద్దాం. తర్వాత మనకి రామకృష్ణారావు, సావిత్రి అండ్ రవికుమార్ అగ్నంపొడి నుంచి పంపిస్తున్నారు. నమస్తే శివాని గారు అని పంపిస్తున్నారు. నమస్తే అండి. మాకోసం మంచి మంచిని సమాధి చేస్తారా అనే సాంగ్ వినిపించండి, నేరం నాది కాదు ఆకలిది అనే సినిమా నుంచి అని పంపిస్తున్నారు. మీకోసం కూడా మీరు కోరిన పాట వస్తుంది. ఈ పాటలు వినేద్దాం మన మధురమే సుధాగానంలో.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
2: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపిస్తున్న పాటను వింటున్నారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఎస్ లిజనర్స్, మనం ఉన్న మధురమే సుధాగణంలో మరి ఈరోజు మనం రాజస్థాన్లో ఉన్నటువంటి సిటీ ప్యాలెస్ కోసం తెలుసుకుంటున్నాం. ఇక సిటీ ప్యాలెస్ నగరం చాలా పురాతనమైంది. ఉదయ్పూర్ నగరాన్ని స్థాపించినటువంటి సమయంలోనే ఈ సిటీ ప్యాలెస్ నిర్మాణం కూడా అప్పట్లోనే ప్రారంభమైంది. ఇక సిటీ ప్యాలెస్ను స్థాపించిన రాజు మహారాణా ఉదయ్ సింగ్ మేవార్, అతని పేరు మీదుగానే ఈ దీనికి పేరు పెట్టారు. ఇక ఈ రాజభవనాన్ని నిర్మించడానికి దాదాపుగా 1 శతాబ్దం పట్టిందంట. ఈ భవనం యొక్క వాస్తుశిల్పం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ భారీ భవనమంతటా కూడా మరో 11 చిన్న రాజభవనాలు కూడా ఉంటాయి. ఇక ఇక్కడ గోడలపై అయితే అందమైన సూక్ష్మ చిత్రాలు ఎంతో వివరంగా కనిపిస్తాయి. అంటే ప్రతిదీ కూడా పర్టికులర్గా చిన్న చిన్న చిత్రాలు అయినప్పటికీ చాలా వివరంగా ఉంటాయి. ఇక రంగురంగుల గాజు మరియు అద్దాల ముక్కలతో కళాఖండాలు ఉంటాయి. ఇవి సందర్శకుల హృదయాన్ని ఆకట్టుకుంటాయి. రాజభవనంలో మహారాణా ప్రతాప్ సింగ్ రాణి కోసం నిర్మించిన ఒక శేష్ మహల్ కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఫతే ప్రకాష్ ప్యాలెస్ అని కూడా ఉంటుంది. ఇదైతే సిటీ ప్యాలెస్లో ఒక భాగమనే చెప్పొచ్చు. దీనిలో ఒక క్రిస్టల్ గ్యాలరీ కూడా ఉంటుంది. ఇక్కడ కుర్చీలు, షాండియలైర్లు, అనేక వస్తువులు, స్ఫటికాలతో చేసిన వస్తువులను ఇక్కడ వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. రాజకుటుంబీకుల చిత్రపటాలు, అలాగే వారి కథలను వర్ణించే చిత్రపటాలు గోడలపై మనం చూడొచ్చు. ఇక కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాము శ్రోతలు కోరుకున్న పాటలతో. తర్వాత రిక్వెస్ట్ మనకి ఎవరి నుంచి వచ్చిందో చూసేద్దాం. ఈ తరం మనిషి అనే చిత్రం నుంచి మాకోసం పాట వినిపించండి అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపిస్తున్నారు. మీకోసం మీరు కోరిన పాట వస్తుంది. అలాగే మరొక మెసేజ్ కూడా చూద్దాం. మాకోసం రాము చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ ఆరిలోవా శ్రీకాంత్ నగర్ నుంచి విజయ కోటేశ్వరరావు, దామోదర వేదప్రకాష్, రమణమ్మ తాతయ్యలు రిక్వెస్ట్ చేస్తున్నారు. మీ అందరి కోసం మీరు కోరిన పాట కూడా వస్తుంది. ఈ పాటలు వినేద్దాం మన మధురమే సుధాగానంలో.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురమే సుధాగానం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ scholarship.co.in.
3: SBI, the bank to every Indian.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ scholarship.co.in.
3: SBI, the bank to every Indian.
4: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: మరి కాసేపట్లో ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. ప్రజెంట్ మన రెయిన్బో క్లాక్ చూపించేస్తోంది, 4:03:11 కా వస్తోంది. ఇక మన మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు. ప్రతిరోజు కూడా ఈ టైం అయిందంటే చాలు, మీ అందరు కూడా ఫోన్ దగ్గర అలా డైల్ చేస్తూనే ఉంటారు మన నంబర్స్, ఎందుకంటే ఈ ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి నేను అడిగే టాపిక్ మీద మాట్లాడడానికి రెడీగా ఉంటారు కనుక. సో ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ మీద నేను ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా నేను ఇచ్చే టాపిక్పై సరదాగా మాట్లాడతారని ఆశిస్తున్నాను. ఇక టాపిక్ ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మన బిహేవియర్ బట్టో, లేదంటే మన మాటల బట్టో, మన ఆలోచనల బట్టో, మనం చేసే పనుల బట్టో ఇతరులు, అంటే మనకు తెలిసిన వాళ్ళు ఏమంటూ ఉంటారంటే, నువ్వు ఇక్కడ ఉండాల్సిందానివి కాదు, ఎక్కడో ఉండాల్సిందానివి. నువ్వు అసలు డాక్టర్ అయి ఉండాల్సింది, నువ్వు అసలు యాక్టర్ అయి ఉండాల్సింది, నువ్వు లాయర్ అయి ఉండాల్సింది, లేదంటే నువ్వు ఒక షాప్ పెట్టాల్సి ఉండింది అని, అంటే ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండాల్సింది, ఇలా రకరకాలుగా మనల్ని వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే మన ఆలోచనలకు తగ్గట్టుగా, మనం ప్రస్తుతం ఉన్నట్టుగా కాకుండా, నువ్వు లాయర్ అవ్వాల్సింది అసలు చెప్పాలంటే అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటారు. అలా మిమ్మల్ని జనరల్గా మీకు తెలిసిన వాళ్ళు, మీ గురించి తెలిసిన వాళ్ళు మీరు ఏదైతే బాగుంటుందని అంటూ ఉంటారు. ఇలా ఎప్పుడైనా నువ్వు ఇది అవ్వాల్సింది, నువ్వు అది అవ్వాల్సింది, నువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు అని అంటూ ఉంటారు కదా, అలా మిమ్మల్ని ఏమని అంటూ ఉంటారు అన్నది టాపిక్. ఈ టాపిక్ పైన మీరు కూడా ఫన్నీగా మాట్లాడాలని అనుకుంటే కాల్ చేస్తూ ఉండండి నేను చెప్పిన నంబర్స్కి, 0891-2727-244 అలాగే 2727-288 అనే ఈ నంబర్స్కి కాల్ చేస్తూ ఉండండి. మన సరదాగా కాసేపు కార్యక్రమంలో మీరు కూడా మాట్లాడేయండి. ఇక ఇది లైవ్ ప్రోగ్రామ్, ఎవరైనా కాల్ చేయొచ్చు, వెంటనే కాల్ చేస్తూ ఉండండి. అలాగే ఈరోజు సాయంత్రం 5:30 నుండి 6 వరకు వచ్చే మా పదం మీ భావం కార్యక్రమంలో నేను ఇచ్చే పదంపై మీరు కూడా కవితల్ని టైప్ చేసి 6304767436 అనే నంబర్కి వాట్సాప్ చేయండి మీ కవితల్ని మాంగళ్యం అనే పదంపై. ఈ మాంగళ్యం అనే పదంపై మీరు కూడా, మీకు కూడా కవితలు వస్తే గనక వెంటనే టైప్ చేసి నేను చెప్పిన నంబర్స్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే టాపిక్ మీద మాట్లాడాలి అని అనుకుంటే కాల్ చేస్తూ ఉండండి. మంచి సాంగ్ వస్తుంది, తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు 102 FM. మ్యాడ్ సినిమా నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని ఎంజాయ్ చేయండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఎస్ లిజనర్స్, మనం ఉన్నాం సరదాగా కాసేపు ప్రోగ్రామ్ లో. ఫస్ట్ లక్కీ కాలర్, హలో హలో హలో హలో. ఓకే, లైన్ కట్ అయింది, నో ప్రాబ్లం. కాల్ చేస్తూ ఉండండి మన సరదాగా కాసేపు ప్రోగ్రామ్కి. మీరు కూడా ఈరోజు టాపిక్లో మాట్లాడాలి అని అనుకుంటే 0891-2727-44 అలాగే 2727-88. హలో హలో హలో హలో, గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
3: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసి
2: మురళి గారు, ఎలా ఉన్నారు?
3: మీరు ఎలా ఉన్నారు?
2: నేను చాలా బాగున్నాను, చెప్పండి మురళి గారు. మిమ్మల్ని
3: డాక్టర్ అయితే బాగుండేది అని అనుకుంటుంటారు.
2: ఓకే ఓకే,
3: నడుస్తున్నాను కానీ డాక్టర్ అయితే బాగుంది. మా నాన్నగారు ఆక్సిజన్ కూడా అదే కానీ కాలేకపోయాను.
2: ఓకే, సో ఎప్పుడు కూడా డాక్టర్ అవ్వాల్సింది అని అనేవారా? ఓకే మురళి గారు, నైస్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. అంటే జనరల్ గా మన ఇంట్లో వాళ్ళ అంటే నువ్వు డాక్టర్ అయితే బాగుండేది అంటే నేను అంటుంది ఏంటంటే డాక్టర్, యాక్టర్, ఇంజనీర్ అని చేయాలని అనుకోవడం వేరు, బట్ జనరల్గా మనం చేసే పనులు బట్టి నువ్వు మామూలుడి కాదు, నువ్వు లాయర్ అవ్వాల్సింది అలాంటి అంటే నువ్వు అన్ని ఏమంటారు లాజిక్స్ మాట్లాడుతున్నావు అని చెప్పి జనరల్గా అంటూ ఉంటారు అనమాట. అలా ఎప్పుడైనా మిమ్మల్ని ఏమంటూ ఉంటారు అని చెప్పేసి. హలో, ఓకే, అన్ని లైన్స్ అన్ని బిజీగా ఉన్నట్టున్నాయి. హలో,
4: గుడ్ ఈవినింగ్ మేడం.
2: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
4: నా పేరు నూటెల కొండబాబు, గొల్లపాలెం టైలరింగ్ వర్క్ చేస్తుంటాను మేడం.
2: ఆహా, ఇప్పుడు వర్క్ నేను అడగలేదుగా, మీరు చెప్పేసుకుంటున్నారు ప్రతిసారి. ఓకే, చెప్పకూడదండి అలాగా. ఓకేనా?
4: ఓకే అండి,
2: చెప్పండి కొండబాబు గారు.
4: ఏమండి? నేను చెప్పేటట్టు మాటలు మెట్టి గట్టానే చాలా జనాలు ఏమంటుంటారు, మేస్త అవ్వాలరా బాబు వస్తానే.
2: ఓకే,
4: మేస్త అవ్వాలా, పొరపాటు నువ్వు టాలెంట్ అయిపోయో, మేస్త అయ్యి ఉండాలని చెప్పి చాలా మంది అన్నారు.
2: ఓకే, జనరల్ గా మీరు కూడా మాస్టర్ ఒక లెక్కన చెప్పాలంటే మీరు ఎవరికైనా నేర్పించాలంటే మాస్టర్ అవ్వాలి.
4: మాస్టర్ అవ్వాలండి, కానీ నా మాటలు నా విధానం గత ఆ విధంగా ఉంది అనమాట. దాన్ని బట్టి వాళ్ళు అలాగే అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు కూడా ఏదో మేస్త గారు బాగున్నారని చెప్పి ఎటగారాలు అడుగురు కూడా కొంతమంది ఉన్నారండి.
2: ఓకే, అయితే మీరు నిజంగానే మీరు కరెక్ట్ గా చెప్పారు, ఎందుకంటే మనం మాట్లాడే తీరు బట్టి నువ్వు టీచర్ అయి ఉండాలి అని అంటూ ఉంటారు.
4: అవునండి,
2: ఓకేనండి, ధన్యవాదాలు.
4: నేను కూడా ఏదో మేస్త గారు బాగున్నారు అని కూడా ఎటగారాలు అడుగుతుంటారండి. ఇప్పుడు కూడా
2: మీరు ఎలానా మాస్టర్ అవుతారు కాబట్టి పర్లేదులేండి. ఓకే అండి, ధన్యవాదాలు. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే, మిమ్మల్ని చూసినప్పుడు ఎవరైనా నువ్వు ఇక్కడ ఉండాల్సిన మనిషివి కాదు, ఎక్కడ ఉండాల్సిన మనిషివి, నువ్వు డాక్టర్ అయి ఉండాల్సింది, యాక్టర్ అయి ఉండాల్సింది ఇలా చెప్తూ ఉంటారు. అంటే మన బిహేవియర్ బట్టి లేదంటే మన మాటలు బట్టి వాళ్ళు ఒక అంటే జాతకం చెప్పినట్లుగా అంటారు అన్నమాట. మిమ్మల్ని ఏమంటూ ఉంటారు అలా? హలో, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు? మీరు కూడా చెప్పేసుకుంటున్నారు, పేరు మాత్రమే చెప్పాలండి.
5: శ్రీనాథ్, చాలా మంది ఉంటారు కదా మేడం?
2: ఉండొచ్చు, తప్పేముంది?
5: అలాగే మాది కూడా శ్రీనుట.
2: అప్పుడు మీలా టైలర్స్ చాలా మంది ఉండొచ్చు కదా, శ్రీను అని మీరే ఉండరు కదా. అవును, అయితే పెట్టేస్తున్నానండి, మీరు చెప్పకూడదు అలాగా. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. యాక్చువల్ గా మేమైతే స్మూత్ గా చెప్తున్నాము, బట్ మీరు అట్లాగే చెప్తారంటే ఇలాగే అవుతుంది. హలో,
6: నమస్తే మేడం.
2: నమస్తే అండి, మీ పేరు?
6: ఎన్ఎన్
2: శ్రీరావు గారు, చెప్పండి. టాపిక్ విన్నారు కదా
6: మేడం, నేను మాట్లాడుతున్న ఫ్రెండ్స్తోని నువ్వు వచ్చి అవ్వాల్సిందను అంటుండేవారు మేడం.
2: ఓకే, ఏమవ్వాల్సింది అంటారు? ఓకే, వకీలు, వకీలు. ఓకే ఓకే, బట్ మీరు చాలా సైలెంట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి నేనైతే వకీల్ అనుకోవట్లేదు, వాళ్ళు కొంచెం స్పీడ్ గా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఎనీవేస్ మిమ్మల్ని అయితే అలా అనేవారంట. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా టాపిక్, మరొకసారి రిపీట్ చేస్తున్నాను. నెక్స్ట్ మీరే మాట్లాడేయచ్చు మన సరదాగా కాసేపు ప్రోగ్రామ్ లో. మీరు కూడా కాల్ చేస్తూ ఉండండి, ఈ లైవ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, జనరల్ గా మనల్ని చూసి మన ఆలోచనలు బట్టో మన మాటలు బట్టో మనకి తెలిసిన వాళ్ళు ఆర్ మన ఫ్రెండ్స్, మన ఇంట్లో వాళ్ళు నువ్వు టీచర్ అవ్వాల్సింది లేదంటే లాయర్ అవ్వాల్సింది, నువ్వు ఇక్కడ ఉండాల్సిన మనిషివి కాదు అని అంటూ ఉంటారనమాట. అంటే మన మాటలు బట్టి వాళ్ళు ఒక ఉద్దేశానికి వస్తూ ఉంటారు. అలా మిమ్మల్ని ఏమంటూ ఉంటారు, జనరల్ గా ఏమవ్వాల్సింది అని అంటూ ఉంటారన్నది టాపిక్. ఈ టాపిక్ మీద మీరు కూడా ఫన్నీగా మాట్లాడాలి అని అనుకుంటే నేను చెప్పిన నెంబర్స్కి కాల్ చేస్తూ ఉండండి, 0891272744. అలాగే మరొక నెంబర్ 0891272788 అనే నెంబర్స్కి కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మీ అందరి కోసం మరొక సాంగ్ వచ్చేస్తోంది, లవ్ స్టోరీ సినిమా నుంచి. స్టేట్ యూన్ 2102 FM రెయిన్బో సాగరిక.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఎస్ లిజనర్స్, మనం ఉన్నాం సరదాగా కాసేపు ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ కాలర్ ని చూసేద్దాం. హలో.
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే, మీ పేరు?
3: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
2: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
3: చాలా బాగున్నామండి. మీరు బాగున్నా ఆశిస్తున్నామండి.
2: ఓకే, థ్యాంక్ యూ. బాగున్నాను, చెప్పండి. మిమ్మల్ని ఏమనేవారు, ఏమంటూ ఉంటారు జనరల్ గా మిమ్మల్ని చూస్తే?
3: జనరల్ గా అంటే మా అమ్మగారు నేను ఎక్కువగా అనేవారండి. ఏంటంటే మా అమ్మగారికి టాబ్లెట్ టైం ప్రకారంగా నేను ఇచ్చేవాడిని అండి.
2: ఓకే ఓకే.
3: డాక్టర్ గారు చెప్పినట్టుగా నేను టైం ప్రకారంగా వేడి నీళ్ళు మరిగించి ఆ మాత్రలు ఇవ్వడం చేయడం జరిగిందండి.
2: ఓకే.
3: అది కరెక్ట్ టైం కి నన్ను ఇవ్వడానికి పెట్టి అప్పుడు మా అమ్మగారు ఏమన్నారంటే, బాబు నువ్వు ఎక్కువ చదువుకుంటే ఇలా ఉంటే నువ్వు డాక్టర్ అవదు, టైం ప్రకారంగా ఇవన్నీ కూడా నాకు చెప్పి ఇస్తున్నావు నువ్వు,

0: మరి నువ్వు చదువుకోలేదు,
1: ఓకే.
0: మరి ఇంకొప్పుడు ఎలాగా, ఇంకా ఏదో
1: మీ
0: అలా
1: మీ
0: మొదలైంది.
1: అమ్మగారికి ఎంత ప్రేమ లేకపోతే అసలు మామూలుగా ప్రతి ఇంట్లో అది చేసే పనే. అంటే
0: అవునండి,
1: ప్రతి ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే ఎవరో ఒక నర్స్ అయిపోతారు, ఎవరో ఒక డాక్టర్స్ అయిపోతుంటారు. నువ్వు ఈ టైంకి
0: అదో
1: వేసుకోవాలి, నువ్వు టైంకి తినాలి అని చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు. కానీ మీ అమ్మగారు ఏకంగా డాక్టర్ అవ్వాల్సింది బాబు, నువ్వు డాక్టర్ అవుతావు ఏ రోజైనా సరే అని చెప్పేసి అన్నారంటే గ్రేట్ అండి, చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. ఒక సినిమాలో అంటున్నా, నువ్వు కలెక్టర్ అవుతావు బాబు, కలెక్టర్ అవుతావు అంటారు కదా అనమాట. హలో
0: హలో
1: హలో,
0: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
0: నా పేరు యాక శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి అండి, రామలక్ష్మి.
1: ఓకే, యాక శ్రీనివాసరావు గారు చెప్పండి, విన్నారు కదా.
0: విన్నా మేడం.
1: ఓకే, చెప్పేయండి టాపిక్ మీద.
0: నాకు చిన్నప్పటి నుంచి దైవభక్తి, దైవ ప్రవచనాలు బాగా ఎక్కువగా వినడం అలవాటు అండి.
1: ఓకే,
0: మా అమ్మగారు, మా నాన్నగారు తరచుగా కాగంటి కోటేశ్వరరావు గారు గురువు గారి ప్రవచనాలు వింటూ ఉండడం వల్ల నువ్వు కూడా గొప్ప ప్రవచనకర్త అవుతావురా అని వారు.
1: ఓకే, సో అవుతామని అంటున్నారంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది అనమాట బేసిక్ గా.
0: ఇప్పటికి కూడా నేను గురువు గారి ప్రవచనాలే వింటామండి ఎక్కువ, ప్రతి
1: ఓకేనండి,
0: సంవత్సరం కాశీ అరుణాచలం వెళ్తూ ఉంటామండి.
1: నైస్ అండి, నైస్, చాలా చక్కగా మాట్లాడారు, మంచి విషయం కూడా చెప్పారు, ధన్యవాదాలు.
0: గుడ్ ఈవినింగ్ గారు.
1: ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. ఈ రోజు టాపిక్ ఏంటంటే, మన సరదాగా కాసేపులో ఒక్కొక్కసారి మనల్ని చూస్తూ ఉంటే మన బిహేవియర్ బట్టి కానీ, మన మాటల బట్టి కానీ, మన ఆలోచనల బట్టి కానీ, మనం చేసే పనుల బట్టి కానీ మనతో ఉండే వాళ్ళు అంటారు, నువ్వు ఇది అవ్వాల్సింది, నువ్వు అది అవ్వాల్సిందేమో, నువ్వు అలాగే చేస్తున్నావు మరి అని అంటూ కంపేర్ చేస్తారనమాట. అంటే మరి మిమ్మల్ని ఏ విధంగా కంపేర్ చేసి ఏ విషయంతో పోలుస్తున్నారో నాకు తెలీదు, దానికోసం చెప్తారని ఈ రోజు టాపిక్ అడిగేశాను. నెక్స్ట్ కాలర్ని ఏమంటారో అడుగుదాం. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు గోపి, కాపురం ఏరియా దుర్గా నగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: మీ పేరు గోపి? గోపి గారు చెప్పండి.
2: అవును మేడం,
1: చెప్పండి గోపి గారు.
2: అయితే నాకైతే కనుక చిన్నప్పటి నుంచి బాగా పద్యాలంటే బాగా పిచ్చి మేడం. అయితే పెళ్ళిళ్ళు ఎక్కడైనా సరే అక్కడ పద్యాలు పాడమని చెప్పేవాళ్ళు అప్పుడులో పెద్దవాళ్ళు అనమాట, 40 ఇయర్స్ బ్యాక్.
1: ఓకేనండి.
2: అయితే పద్యాలు నువ్వు బాగా పాడుతావరా, నువ్వు విమర్శి శుభ్రంగా అదేదో పద్యం ఇప్పుడు సత్యహరిశ్చంద్ర నాటకం నేర్చొచ్చు కదా అని చెప్పేసి గడిగడికి నాకు చెప్పేవాళ్ళు మేడం.
1: ఓకే,
2: కానీ అది నేను దాన్ని చేసుకోలేకపోయాను.
1: దానికి ఏజ్ లిమిట్ లేదు కాబట్టి చక్కగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి.
2: ఇప్పటికీ నాకు అది ఇంట్రెస్ట్ అండి మేడం.
1: తప్పకుండా స్టార్ట్ చేయండి, మరి మిమ్మల్ని అంటూ ఉన్నారు కాబట్టి మేము కూడా వింటాం, మన రేడియోలో వినొచ్చేమో కదా.
2: అవును మేడం.
1: ఓకేనండి, ధన్యవాదాలు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో,
3: హాయ్ శివాని.
1: హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు?
3: సుమలత అండి, కాకండ నుంచి.
1: సుమలత గారు చెప్పండి, మిమ్మల్ని ఏమో నాకు తెలిసి సింగర్ అవ్వాల్సింది అని అంటున్నారేమో మిమ్మల్ని.
3: ఎగ్జాక్ట్లీ ఎలా చెప్పగలిగారు?
1: మీరు చాలా సార్లు పాటలు పాడారు కదా మన రేడియోలో, అలా నేను ఎక్స్పెక్ట్ చేశానన్నమాట.
3: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
1: అదే అనేవారా?
3: అంత లేదులేండి.
1: అయ్యో, అయితే మరి నేను అన్నదానికి మీరు ఊకొట్టారు.
3: మీరేమంటున్నారో అని తెలుసుకున్నాను.
1: సరే, నేను ఇలా అన్నాను, జనరల్ గా జనాలు ఏమనేవారు?
3: మీ మనస్తత్వం బట్టి మీరు చెప్పారండి.
1: ఓకే,
3: ఇప్పుడు మా ఇంట్లో అయితే నేను ఎవరికైనా ఏదైనా పడిపోయినా ఎవరినైనా ఏదైనా చిన్న హెల్పింగ్ చేస్తూ ఉంటానన్నమాట.
1: నాకు అర్థమైపోయింది, డాక్టర్ అవ్వాల్సింది మీరు అనేవారా?
3: డాక్టర్ అవ్వలేదు, మదర్ తెరసాతో పోల్చారండి.
1: ఓకే, చాలా బాగా మిమ్మల్ని కంపేర్ చేశారు. అయితే మామూలు విషయం కాదు, మీరు చాలా సేవా అంటే సేవ ఉన్నటువంటి వ్యక్తి అనమాట.
3: బాగా,
1: ఓకే, మంచిదేనండి, బాగుంది, నైస్ నైస్. ఓకే ధనల సుమలత గారు, ధన్యవాదాలు. ఓకే, మరి మీరు కూడా నేను అడిగిన టాపిక్ మీద మాట్లాడాలి అని అనుకుంటే కాల్ చేస్తూ ఉండండి. టాపిక్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఏంటంటే మనల్ని ఒక్కొక్కసారి మన ఆలోచనల బట్టో, మన మాటల బట్టో, మన ప్రవర్తన బట్టో మనకి మనల్ని చూస్తూ ఉన్న వాళ్ళు నువ్వు ఇది అవ్వాల్సింది, నువ్వు అది అవ్వాల్సింది అని అంటూ ఉంటారు, సరదాగా అంటూ ఉంటారులేండి. అలా మిమ్మల్ని ఏమంటూ ఉంటారు అన్నది ఈరోజు టాపిక్. మరి మీరు కూడా మాట్లాడాలి అని అనుకుంటే నేను చెప్పిన నంబర్స్కి కాల్ చేస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వస్తుంది, ఆ తర్వాత జెర్సీ సినిమా నుంచి సాంగ్ వస్తుంది, సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
5: SBI, the bank to every Indian.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఎస్ లిజనర్స్, మనం ఉన్నాం సరదాగా కాసేపులో. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో
3: హలో
2: హలో, గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
3: మంగళ్యం తంతో శివాని గారు, చిత్తగొక్క శివాని గారు.
2: నమస్తే అండి.
3: నమస్తే అండి.
2: మీ పేరు చెప్పండి. అయ్యో, లైన్ కట్ అయింది. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో
4: హలో, శివాని, బబ్లు.
2: హాయ్ బబ్లు, గుడ్ ఈవినింగ్.
4: టాపిక్ విన్నాను. అయితే నాకు చిన్నప్పుడు నాకు కూడా మంచి నాకు ఎట్లా అంటే నాకు సంగీతం నేర్చుకోకపోయినా బై గాడ్
2: బాగా పాటలు పాడగలవు అన్నమాట.
4: నాకు అంటే కొంతమందికి మ్యూజిక్ నేర్చుకో పాడతారు కదా.
2: అవునవును,
4: కొంతమందికి గాడ్ గిఫ్ట్ ఉంటారు కదా, అట్లా నాకు గాడ్ గిఫ్ట్ అన్నమాట.
2: ఓకే,
4: అట్లా నాకు చిన్న ఒక అందరు నాకు చాలా మంది అనేవాళ్ళు బబ్లు, అంటే నన్ను ఎట్లా పిలిచేవాళ్ళు అంటే నా జూనియర్ బాలసుబ్రహ్మణ్యం అనే వాళ్ళు
2: పిలిచేవాళ్ళు.
4: బబ్లు హేమచంద్ర లాగా వాడేస్తున్నాడు అమ్మో అనుకునేవారు అందరు.
2: ఓకే, సో అందరు సింగర్స్ ని కలిపేశారు మొత్తం మీద, సీనియర్స్ జూనియర్స్ అందరిని.
4: అట్లా అందరిని కాదు, ఇద్దరు ఓన్లీ టూ మ్యాన్.
2: ఓకే, ఎనీవేస్ మంచి సింగర్స్ చెప్పారు అండ్ సింగర్ అవ్వాల్సిందని అంటూ ఉంటారనమాట. ఇంకా టైం ఉంది కాబట్టి సింగర్ అయిపోవచ్చు కదా. ఓకే బబ్లు, ఆల్ ది బెస్ట్. నిజంగానే ఇంకా మంచి సింగర్ అవ్వాలని నేను కోరుకుంటున్నా, ఇంకా బాగా డెవలప్ అవ్వాలని. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో
5: నమస్తే.
2: నమస్తే,
5: గుడ్ ఈవినింగ్.
2: గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? ఐఎమ్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు?
5: నేను బాగున్నాను.
2: ఇందిరా గారు చెప్పండి.
5: నేను స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నాను కదా, ఇంట్లో కూడా ఎప్పటికోనప్పుడు అయిపోవాలని అనుకుంటూ చేయిస్తాను అన్నమాట పని.
2: ఓకే,
5: స్కూల్లో మాత్రం టీచర్లు అంటారు అవును. ఇంకా ఇప్పుడు పరీక్షలు అవుతున్నాయి కదా, మీ రావాల్సిన దెబ్బలు కట్ట ముందే వచ్చింది కదా, అప్పుడే ఇది సార్. నాకు పెండింగ్ అలవాటు లేదమ్మా. నాకు ఎప్పటికప్పుడు పని చేయడం అలవాటు, మీలాగా మేము కూడా నేర్చుకోవాలి అన్నారు. నేర్చుకోలేదమ్మా, మన మనసుకు ఉంటే తప్పకుండా చేయగలుగుతాం అన్నాం.
2: ఓకే ఓకేనండి, నైస్ ఇందిరా గారు, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో
6: అమ్మా, నమస్తే.
2: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? రమణ గారు చెప్పండి.
6: ధన్యవాదాలు. అయితే చాలా మంది విజయవాడలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉన్నప్పుడు చాలా మంది నాతో మాట్లాడదు. సిచ్యువేషన్ బట్టి సందర్భం బట్టి మనం మాట్లాడుతాం.
2: అవును,
6: ఈ కాదు ఇంకోటి అంటే నాటికి వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. ఆ సార్ ఈ పదం ఎక్కడ కొంచెం మాట్లాడతారు అంటే వాళ్ళు మార్చుకున్న తర్వాత అప్పుడప్పుడు నన్ను
2: పిలుస్తున్నారు.
6: మనకి సార్ నాకు చదివి రాదు సార్, చెప్పడం వరకే నేను
2: చేస్తాను
6: అని చెప్పాను.
2: ఓకేనండి, నైస్ అండి, నైస్ రమణ గారు, ధన్యవాదాలు. ఎస్ లిజనర్స్, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో
7: హలో
2: హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
7: నా పేరు జీ వెంకటలక్ష్మి, అక్రెడ్ పాలెం, విశాఖ డైరీ.
2: వెంకటలక్ష్మి గారు చెప్పండి, ఏ లైన్ లో ఉంటారు అక్కడ?
7: మేమండి.
2: అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది అటు సైడ్ ఏనా?
7: అవునండి, వాటర్ ట్యాంక్ నుంచి.
2: అంటే మీరు అన్న అడ్రస్ చెప్పేసరికి నేను లైన్ కూడా అడుగుతున్నాను సరదాగా. ఓకేనండి, చెప్పండి, టాపిక్ మీద మాట్లాడండి. అవునండి, మా ఫ్రెండ్ కూడా ఉంది అటు సైడ్, సో అదనమాట. చెప్పండి వెంకటలక్ష్మి గారు.
7: అవునండి, మా అత్తగారు, మా అత్తగారు వాళ్ళ అమ్మగారు, మా అమ్మగారు నండి, ఎవరైనా కూర్చుంటే పుట్టు పూర్వకాలు అని అంటారు చూసారు, ఆ అమ్మాయి ఆ డేట్ ని పుట్టింది, ఈ అబ్బాయి ఇలా అంటే మేము అనుకునే వాళ్ళం. పుట్టిన తేదీలు చెప్తున్నారు మీరు, జాతకాలు కూడా చెప్తే బాగుంటది. ఎవరు ఎవరి గురించి అడిగినా చెప్పేవారండి.
2: ఓకే,
8: చాలా సరదాగా ఉండేది. ఆ పలానప్పుడు పుట్టాడు ఆ పలానా తారీఖు కూడా చెప్పేవారండి.
2: అవును, పెద్దవాళ్ళు చాలా మంది గుర్తు పెట్టుకుంటారు ఇలాంటివి.
8: అందరూ అనేవారు ఈవిడ పంచాంగం, ఈవిడ ఏమొచ్చి జాతక క్యాలెండర్,
2: ఓకే జ్యోతిష్కురాలు అని చెప్పేవారు అన్నమాట.
8: అని చెప్పేవారండి. అంతగా గుర్తు పెట్టుకోలేము, ఏవో గుర్తు పెట్టుకుని అయితే మనం చెప్తాము.
2: ఓకేనండి, నైస్ అండి, నైస్, ధన్యవాదాలు. ఎస్ లిజ్నెస్, మరి మీరు కూడా ఇప్పుడు నేను అడిగిన టాపిక్ మీద మాట్లాడాలి అని అనుకుంటే కాల్ చేస్తూ ఉండండి. నేను ఈరోజు అడిగిన టాపిక్ ఏంటంటే, జనరల్గా మన బిహేవియర్ బట్టి కానీ, మన మాటలు బట్టి కానీ, మన చుట్టూ ఉండేవారు, మన ఫ్రెండ్స్ కానీ, నువ్వు డాక్టర్ అవ్వాల్సింది, నువ్వు యాక్టర్ అవ్వాల్సింది, ఎక్కడ ఉండాల్సింది అని కాదు, లేదా నువ్వు ఇంజనీర్ అవ్వాల్సిందిరా అని అంటూ ఉంటారు. ఇలా అంటూ ఉంటారు కదా మన ఫ్రెండ్స్ కానీ మన ఇంట్లో వాళ్ళు. అలా మిమ్మల్ని ఏమంటూ ఉంటారు సరదాగా? మరి మీరు కూడా సరదాగా కాసేపులో ఈ విషయం గురించి సరదాగా మాట్లాడాలి అని అనుకుంటే 0891-2727-244 అలాగే మరొక నెంబర్ 0891-2727-288 అనే నెంబర్స్కి కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ పాట తర్వాత మీతో మాట్లాడతాను. స్టేట్ యూన్ టు 102 FM. మనోహరుడు, ఐ మనోహరుడు సినిమా నుంచి సాంగ్ వచ్చేస్తోంది, బ్యూటిఫుల్ సాంగ్, విని ఎంజాయ్ చేయండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంకర్ టు ఎవరీ ఇండియన్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాత్.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంకర్ టు ఎవరీ ఇండియన్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: ఎస్ లిజినెస్, మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి 102 FM రెయిన్బో సాగరిక. ఇది వాలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. మనమున్నాం సరదాగా కాసేపు ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో, హలో
5: గారు, హ్యాపీ హ్యాపీ వెల్కమ్.
4: హ్యాపీ వెల్కమ్ అమ్మా, నాకు మీకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏం చెప్తున్నారని ఇంకా వింటున్నా అండి. కంగారు పెట్టేస్తారా మీరు వచ్చినప్పుడల్లా? ఓకే, చెప్పండి సత్యరెడ్డి గారు. అలాగే మాట్లాడాలి మనం. ఎలా మీరు ఎలా అయితే ఆన్సర్ ఇస్తే నేను ఎలా ఇస్తా, నేను ఎలా ఇస్తే మీరు ఎలా ఇస్తున్నారు, అంతే. అవునండి, నాకు తెలుసు ఎవరేంటి అనేది. అంటే జనరల్ గా మన కాలర్స్ చాలా మందిని ఇప్పటి వరకు మనం చూస్తూ ఉంటాం కదా మాటల్లో.
5: కానీ మన హాజీలు అందరూ వయసు చాలా చిన్న వయసు అండి, 24 సంవత్సరాలు వచ్చండి. అందరూ మేడం మేడం అంటున్నారు.
4: ఓకే, అవును,
5: అనొచ్చు, ఎవరిని అనొచ్చు, నమస్తే అనొచ్చు, బోల్ పదాలం ఏమి.
4: అవునండి,
5: పేరు పేరు చక్కగా మాట్లాడుతున్నాను అందరూ.
4: మేడం అనొద్దని అంటున్నాం మేము కూడా, ఎందుకంటే
5: అంటే
4: మీ టీచర్స్ కాదు కదా.
5: నా వయసు 53 అండి.
4: అవును, ఎంతండి మీ వయసు? 53.

0: అయ్యి బాబోయ్, అలా అనుకోవట్లేదు నేను మీ మాటలు బట్టి. నిజంగా ఏ 40 35 అలా అనుకుంటున్నాను నేను. గ్రేట్ అండి, గ్రేట్. ఓకే చెప్పండి.
1: మనం ఇప్పుడు కూడా బాధపడకూడదు, ఎంజాయ్ చేయాలని.
0: అంతేనండి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పడుతున్నారు అంటే మళ్ళీ ఆ మాట అనకూడదు మనం. ఓకే సత్యరెడ్డి గారు,
1: నేనైతే ఎక్కువ స్కూల్లో కన్సెప్ట్ చెప్పినప్పుడైనా తలకే డ్రై చేసుకోరండి అంత ముందు.
0: ఓకే,
1: గోన సినిమా డ్రై చేసి బొగ్గలు కొంచెం సత్తనాది అయ్యి అప్పుడు అప్పట్లో దూడెట్టి మేకప్ కొంచెం మేకప్.
0: అవును అవును,
1: రికగ్నైజర్ మేకప్ కొడతారు కదండి.
0: అవునండి అవును,
1: కొడుతూ చిన్నగా ఉంటాం అనివరండి
0: మిమ్మల్ని.
1: నన్నే
0: ఇప్పుడు అంటున్నారా ఇంకా?
1: ఇప్పుడు అంటే బయటకు వెళ్ళాలి కదండి, మరి అంటలేదు కదా.
0: ఓకే, ఎనీవేస్ మేము ఇంకో చిరంజీవిని మిస్ అయ్యాం స్క్రీన్ మీద. సత్యరెడ్డి అనే చిరంజీవిని ఓ అవునా, గ్రేట్ అండి. అయితే మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, మంచి మెమరీస్ ఉన్నాయి మీకు సినిమా వాళ్ళతో. ఓకే నిజంగానే, అంటే చాలా మీరు పాజిటివ్ గా మాట్లాడతారండి మా అందరితో కూడా చక్కగా. ధన్యవాదాలు సత్యరెడ్డి గారు, మంచి టాపిక్ చెప్పారు. బాయ్ అండి. ఓకే బాయ్ అండి. ఓకే లిజనర్స్, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో
2: హలో
0: హలో, గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి, మీ పేరు?
2: నేను విజయనగర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే చెప్పండి.
2: నేను మా చిన్నప్పటి నుంచి అండి నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. అందులో వయలిన్ ఇన్స్ట్రుమెంట్ అంటే చాలా ఇష్టం అనమాట, ఇప్పుడు వినియవాడి అనమాట.
0: ఓకే,
2: అయితే మా అమ్మగారు మా నాన్నగారు అంటే నువ్వు వయలిన్ నేర్చుకోవాలా, వయలిన్ నేర్చుకోవాలి, నీకు వయలిన్ తెలిసే కదా అంటే, అలాగే నాన్నగారు నేను వయలిన్ నేర్చుకుంటాను అనేసి నేను విజయనగరం మ్యూజిక్ కాలేజ్కి వచ్చి ఇక్కడ వయలిన్.
0: ఓకే, హలో హలో. అయ్యో సడన్ గా అసలు మాటలు లేవు. ఎనీవేస్ నెక్స్ట్ సాంగ్తో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసేద్దాము. తర్వాత ఇదే టాపిక్ మీద మాట్లాడేద్దరు మీరు కూడా. గబ్బర్ సింగ్ సినిమా నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేయండి.

0: ఎస్, మనం ఉన్నాం సరదాగా కాసేపు ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ కాలర్ ని చూసేద్దాం. హలో
1: హలో, శివాని గారా అండి?
0: హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
1: హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ శివాని గారు.
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను చాందిని అండి.
0: చాందిని గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు?
1: అగనంపూర్ నుంచి అండి కాల్ చేస్తున్నాము.
0: ఓ, నాకు తెలిసి ఫస్ట్ టైం చేసినట్లుంది, వాయిస్ ఇప్పుడు వినలేదు.
1: అవునండి, ఫస్ట్ టైం చేస్తున్నాను, చాలా ట్రైస్ తర్వాత ఇప్పుడు.
0: నిజంగా లక్కీ మీరు, అసలు ఎన్ని కాల్స్ వస్తున్నాయి, చాలా కట్ అయ్యాయి, అనుకోకుండా వచ్చింది ఫస్ట్ టైం కాల్ కనెక్ట్ అయిందంటే గ్రేట్, నిజంగా లక్కీ. ఓకే చాందిని, విన్నారు కదా మరి?
1: విన్నాండి.
0: మిమ్మల్ని ఏమంటూ ఉండేవారు, అంటే జనరల్ గా ఏమంటా ఉంటారు, అంటే ఇది అవుతావు అది అవుతావు అని చెప్పి?
1: అంటే చాలా అనేవారు మా పేరెంట్స్, మా హస్బెండ్ కూడా ఇప్పుడు చాలా అంటున్నారు, ఇంకా ఏం అవ్వలేదని ట్రై చేస్తున్నాను.
0: ఇది అవుతారు అది అవుతారు అని కాకుండా మీ హస్బెండ్ ఇంకా ఏం అవ్వలేదు అంటున్నారు అన్నమాట.
1: ఇండిపెండెంట్ గా లైఫ్ లీడ్ చేయాలి అని అంటూ ఉంటారండి ఇప్పుడు.
0: ఓకే, మంచి, అంటే మంచి సలహా నిజం చెప్పాలంటే ఇండిపెండెంట్ గా ప్రతి ఒక్కరు ఉండాలి. ఓకే, మీరైతే ఏం కావాలనుకుంటున్నారు?
1: నాకైతే నా సైడ్ అదే, నా కోర్ సబ్జెక్ట్ వైపు నేను వెళ్ళాలి అనుకుంటున్నాను, ఎలక్ట్రానిక్స్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నాను. చిప్ డిజైనింగ్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా ఉంది కదా,
0: ఓకే
1: దాని మీద వెళ్ళాలనుకుంటున్నాను.
0: ఓకే, ఆల్ ది బెస్ట్ చాందిని గారు, మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించాలని, ఇండిపెండెంట్ ఉమెన్ గా అవ్వాలని, బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నా.
1: ఇలాంటి ఉమెన్స్ ఏ మాకు ఇన్స్పిరేషన్.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బై బాయ్. ఓకే, చివరిగా మనం ఇంకో కాలర్ తో మాట్లాడేసి మనం కన్క్లూడ్ చేసేద్దాం. హలో,
2: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, మీ పేరు?
2: నా పేరు గంటా వీరబాబు, కాకినాడ మేడం.
0: వీరబాబు గారు చెప్పండి, విన్నారు కదా, మిమ్మల్ని ఏమంటూ ఉండేవారు?
2: నాయకుడు అవుతామని శ్రేణుగారు మేడం, నేను ఎక్కువ కొద్దిగా సభలను ఉద్దేశించి అట్లా మాట్లాడుతూ ఉంటాను.
0: ఓకే, మిమ్మల్ని అర్థం కాలేదు, ఏమని అనేవారు?
2: సభలకండి, సభలకు జనాలకు సంబంధించినటువంటి స్టేజ్ అధ్యక్షులుగా
0: ఓకే ఓకే, జనరల్ గా మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి సభాధ్యక్షులుగా అయితే బాగుంటుంది అని అంటూ ఉండేవారు. తప్పకుండా మీరు ఇంకా దాని మీద ఫోకస్ చేయండి, ఖచ్చితంగా అవుతారు ఏదో ఒక రోజు.
2: నేను ఆల్రెడీ టైం అయిపోయింది కానీ మేడం, ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నానండి, లేకపోతే రేడీమేడ్ మంచి కాన్సెప్ట్ తయారు చేసి మనసులో పెట్టుకుని టక టకమ్మని.
0: ఓకే అండి, బట్ టైం లేదు, బట్ మీరు లాస్ట్ లక్కీ కాలర్ అయిపోయారు. ఓకే వీరబాబు గారు, ధన్యవాదాలు, నేను కాల్ చేస్తుండీ. నమస్తే. ఎస్ లిజినెస్, ఈ రోజు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పేస్తూ, ఇలాగే ప్రతిరోజు కూడా చక్కగా పార్టిసిపేట్ చేయండి, మంచిగా ఫస్ట్ మనం టాపిక్ అడిగాం కాబట్టి అది మాట్లాడేయండి, దాని మీద మాట్లాడుతూ ఉండండి. కొంతమంది మాట్లాడుతున్నారు బట్ కొంతమంది వేరే విషయాలు మాట్లాడుతున్నారు, కొంతమంది వద్దు అనేవి కూడా మాట్లాడుతున్నారు కాబట్టి వద్దు అని వ్యాపేసి చక్కగా మన ఏదైతే మీరు చెప్పాలనుకున్నారో చెప్తే సాఫీగా వెళ్ళిపోతుంది ప్రోగ్రామ్, అండ్ మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎనీవేస్, కాల్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చివరిగా దడా సినిమా నుంచి ఈ పాటతో మనం ప్రోగ్రామ్ని కన్క్లూడ్ చేద్దాం. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం యువవాణి కార్యక్రమం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇది అలరించి కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు యువజనుల కార్యక్రమం యువవాణికి స్వాగతం. ఎస్ లిజనర్స్, మనం ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి అంశంపై మాట్లాడుకుందాం మన యువవాణి కార్యక్రమంలో.

అన్నట్టు మీ కలలు నిజం కావాలంటే ముందుగా మీరు కలలు కనాలి అని అన్నట్టుగా, మనమే అనుకోకపోతే ఎక్కడవుతుంది చెప్పండి? ఏదైనా సరే మనం ఫస్ట్ అనుకుంటేనే కదా అది తర్వాత రిజల్ట్ అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇక మన జీవితంలో ఈ టైం అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందంటే మనందరికీ తెలిసిందే. ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో మనం ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళమే. ఒక్కొక్కసారి అనుకోకుండా మన చేతులారా మనమే చేసుకుంటాం. ఒక్కొక్కసారి మళ్ళీ తిరిగి ఆలోచించుకుని మనం మళ్ళీ ప్లాన్ చేసుకుంటాం. సో టైంకి అంత వాల్యూ ఉంది, కనుక సమయాన్ని ఎప్పుడు వృధా చేసుకోకూడదు. గడిచిపోయిన సమయాన్ని తీసుకురాలేము అని అనుకుంటూ ఉండకుండా అది ఈ రోజు నుంచే మొదలు పెడదాం. ఇక ముఖ్యంగా స్టూడెంట్స్ విషయంలో అయితే ఈ టైం అనేది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం చూసినట్లయితే ఒక ఏజ్ వచ్చాక స్కూల్లో జాయిన్ చేస్తాము. అంటే ఇప్పుడు 5 ఇయర్స్ వచ్చినప్పుడు స్కూల్లో జాయిన్ చేసి ఫస్ట్ క్లాస్లో వాళ్ళు 5 ఇయర్స్కి ఉండాలి. అదే గనక మీరు ఏదైనా అంటే అక్కడ గ్యాప్ వచ్చి వాళ్ళని కొంచెం లేట్గా జాయిన్ చేశారనుకోండి, అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఉండకుండా, లేదు అంటే వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు వాళ్ళ క్లాసెస్ అలాగ పెరుగుతూ ఉంటారు, కానీ మిగతా ఎవరైతే కొంచెం లేట్గా జాయిన్ అయ్యారు వాళ్ళు వెనక్కుండిపోతారు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఒక్కొక్కసారి అనుకోని పరిస్థితుల్లో గ్యాప్ వస్తుంది, అంటే ఏదన్నా కొన్ని సందర్భాల వలన ఏదైనా ఇష్యూ వలన రావచ్చు. కానీ ఇష్యూ లేకుండా అంటే ఎలాంటి సమస్య లేకుండా టైంని మనం కావాలని అంటే ఏదో అవుతుందిలే వదిలేసి తర్వాత మనం కాలేజ్లో జాయిన్ చేద్దాం స్కూల్లో జాయిన్ చేద్దాం అని చూసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళు స్పాయిల్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. కనుక ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక ఏజ్ వరకు పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. బట్ సపోర్ట్ ఏంటంటే చదువు విషయంలో వాళ్ళ గైడెన్స్ తీసుకుంటూ ఉంటారు ఒక ఏజ్ వరకు. కానీ తర్వాత పిల్లలు కూడా కొంతమంది పిల్లలు అయితే గైడెన్స్ కూడా తీసుకోకుండా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఎనీవేస్ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అది కూడా మంచిదై ఉండాలి. అంటే మీకు ఇబ్బంది కలగకుండా మీరు ఏదైతే చదువు విషయంలో ఏ ఏజ్లో చదవాలో ఆ ఏజ్లో ఆ చదువుని చదవాలి. అంటే చాలామంది పిల్లల్లో ఇప్పుడు గమనిస్తూ ఉంటే 10th క్లాస్ అయిన తర్వాత వాళ్ళు కాలేజ్ విషయంలో కానీ అంటే ఇంటర్ జాయిన్ అవ్వాలా, డిప్లొమా జాయిన్ అవ్వాలా, ఇలా రకరకాలు ఉంటుంది కదా, లేదంటే అకేషనల్ కోర్సెస్ జాయిన్ అవ్వాలా, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి. ఇలా కన్ఫ్యూజ్ కాకుండా మీరు స్కూల్ ఏజ్లోనే దాన్ని మీరు నిర్ణయించుకోవాలి. ఏం చదువుకోవాలి నెక్స్ట్, మీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది. ఇలా అంతేగాని ఒక 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ చేసేసాక దాని మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి నెక్స్ట్ డిగ్రీకో లేదంటే ఇంజనీరింగ్కో లేదంటే మెడికల్కో వెళ్లకుండా ఇంకేదో చేద్దామని చెప్పి అని అనుకుంటే ఇక టైం వేస్ట్ అయిపోతుంది. సో ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క అంటే ఇప్పుడు ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క ఏజ్ ఉంటుంది. సో ఆ ఏజ్ దాటిపోవచ్చు, లేదంటే ఏజ్కి అంటే వాళ్ళకి కావాల్సినటువంటి అర్హతలు ఉండకపోవచ్చు మీలో. ఇవన్నీ జరగడానికి కారణం టైం. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. టైంని మనం ఏ విధంగా ఎంత బాగా వినియోగించుకుంటే అన్ని మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా ప్రతి పని కూడా, ఇంట్లో చేసే పనైనా సరే లేదంటే ఒక ఫ్రెండ్ని కలవాలన్నా సరే నెక్స్ట్ పని ఏంటి, కలిసిన వెంటనే ఇంకేం చేయాలి ఇంటికి వచ్చి అని చెప్పేసి ఆలోచించుకోవాలి. అంటే కొంతమంది ఫ్రెండ్స్తో కలిస్తే ఇక్కడ ఇంటికి వచ్చి చదవాలని కానీ లేదంటే కాలేజ్కి ఎలా రెడీ అవ్వాలి, రేపు ఏ క్లాస్ జరగబోతుంది, ఏ బుక్స్ పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ ఐడియా ఉండదు. ఇలా కాకుండా మీరు ప్రతి విషయంలో కూడా ఒక టైంని ఒక ప్లాన్డ్గా మీరు దాన్ని ఒక షెడ్యూల్ లాగా పెట్టుకొని ఏం చేయాలి రేపు అన్నట్టు ప్లాన్డ్గా ఉంటే కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ అవుతాము. మరి ఇలాంటి విషయాలనే మాట్లాడుకుందాం ఈరోజు టైం మేనేజ్మెంట్ కోసం. ఇంకా మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీ అందరి కోసం ఒక పాట వస్తుంది చిత్రలహరి సినిమా నుంచి, విని ఎంజాయ్ చేయండి.

ఎస్, మరి ఈరోజు అయితే మనం టైం మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుందాం. ఎందుకంటే సమయం చాలా విలువైంది కదా. ఇంకా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం

ఎస్ లిజనర్స్, మనమున్నాం యువవాణి కార్యక్రమంలో. ఇక విద్యార్థుల జీవితంలో ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా చదువులోని విజయానికి కానీ, లేదంటే స్ట్రెస్ని తగ్గించుకోవడానికి కానీ, ఇంకా డిసిప్లిన్ విషయంలో కానీ ఈ టైం అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వలన సిలబస్ను సమయానికి పూర్తి చేసి ఎగ్జామ్స్కి కూడా బాగా ప్రిపేర్ అయ్యేటటువంటి సమయం దక్కుతుంది. ఇంకా టైం మేనేజ్మెంట్ అనేది కేవలం టైం అనే కాదు, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం కానీ, డిసిప్లిన్ విషయంలో కానీ మంచి అలవాట్లు ఇవన్నీ కూడా టైంలోకి వస్తాయి. ఇంకా చదువు, ఎంటర్టైన్మెంట్ వీటిని బ్యాలెన్స్ చేయడం, ఇంకా రిలేషన్స్ని బ్యాలెన్స్ చేయడం, ఇవన్నీ కూడా టైం మేనేజ్మెంట్లోకి వస్తాయి. జనరల్గా మనం ఏమనుకుంటాము టైం మేనేజ్మెంట్ అనేది అంటే స్టూడెంట్స్ విషయానికి, ఈరోజు మనం యువవాణిలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్టూడెంట్స్ కోసం మాట్లాడుకుంటున్నాం, కానీ ఇదే స్టూడెంట్స్కి ఇప్పుడు చెప్తున్నవన్నీ వర్తిస్తాయి. అంటే కేవలం మీరు గోల్స్ని రీచ్ అవ్వడానికి, లేదంటే ఏమి ఎగ్జామ్స్కి బాగా రాసుకుని అంటే మంచిగా గ్రేడ్ తెచ్చుకోవడం ఇవన్నీ కాదు, అలాగే మీరు టైం మేనేజ్మెంట్లో మీ ఇంట్లో వాళ్ళకి అంటే మీ పేరెంట్స్కి కానీ మీ వాళ్ళకి మీరు ఇస్తున్న టైం కూడా ఇందులో ఒక భాగమే. అంటే జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే టైం అనేది, టైం మేనేజ్మెంట్ అనేసరికి వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వడమే అనుకుంటారు, కానీ ఆ విషయంలో పడిపోయి కొన్ని అంటే వాళ్ళ బంధాలని కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా వీటన్నింటినీ కూడా మేనేజ్ చేసుకోవడమే కదా టైం మేనేజ్మెంట్. ప్రతిదీ కూడా అంటే మీ గోల్స్ని, మీ రిలేషన్స్ని, ప్రతిదాన్ని కూడా, మీ స్నేహితుల్ని, ప్రతిదాన్ని కూడా, దేన్ని కూడా వదలకుండా ప్రతి విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఈ టైం మేనేజ్మెంట్ విషయంలో మీరు ఎలాంటి కూడా కాంప్రమైజ్ కాకుండా ఎప్పటికప్పుడు ప్లాన్డ్గా, ముందుగానే ఒక ప్లాన్డ్గా చేసుకుందాం, ఈ టైంలో ఇది చేద్దాం, ఈ టైంలో ఇది చేద్దాం అనుకుని మీరు కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఇంకా చెప్పాలి అంటే చదువులో ముందుకు వెళ్ళడం కానీ, ఒత్తిడి తగ్గించుకోవడం ఇలాంటి విషయాల్లో సక్రమంగా ముఖ్యంగా బాగా వినియోగించుకోవాలి సమయాన్ని. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ టైంని సరిగ్గా ఉపయోగించుకోకపోతే మీకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అది చూపించడం కష్టమవుతుంది. ఇంకా విజయాన్ని అందుకోవాలి అంటే కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాదు, చాలా తెలివిగా ఉండాలి. ఇంకా ముందు చెప్పుకున్నట్లుగా ప్రణాళికాబద్ధంగా కూడా ఉండాలి. మరికొన్ని విషయాలు ఒక పాట తర్వాత. కలర్ ఫోటో సినిమా నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఎస్ లిజనర్స్, మనం ఉన్న 102 FM రెయిన్బో సాగరికాలు వింటున్నారు యువవాణి ప్రోగ్రామ్ని. మరి ఈరోజు మనమైతే సమయ నిర్వహణ కోసం మాట్లాడుకుంటున్నాం. ఇంకా మనకి కూడా చాలాసార్లు మనం చాలా విషయాల్లో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. చాలాసార్లు ఇంకా చెప్పాలంటే నేను కూడా చాలా విషయాల్లో లేట్ అయ్యాను. కానీ ఇంకొకసారి కూడా లేట్ అయ్యాను. అప్పుడు అనిపించింది, లేదు ఏదో జరుగుతుంది, దేన్ని మనం దాటి వస్తే ఈ సమయానికి మనం చేరుకోగలం అని అనుకున్నాను అనమాట. అలా ఏంటంటే ప్రతిసారి జరుగుతుంది అంటే మనలో లోపం మాత్రమే, కనుక దాన్ని సరిచేసుకోవాలి. ఒక్కసారి సరిచేసుకుంటే దాన్ని కంటిన్యూ అవ్వాలి. పదే పదే జరుగుతుందంటే అది మన వలన మిస్టేక్స్ అవుతున్నట్లు అర్థం. కనుక ఒక్కసారి జరిగితే మిస్టేక్ అంటారు, కానీ పదే పదే జరిగితే మిస్టేక్ మన వలనే జరుగుతుందని అర్థం, అంటే లోపం మనలో ఉందని అర్థం. కనుక మీరు ఎప్పుడు కూడా ఏదన్నా అనుకుంటే దాన్ని చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడో చేద్దామని, ఎప్పుడో చూద్దాంలే అని కాకుండా అది ఈరోజే స్టార్ట్ చేద్దామని చెప్పి కనీసం ఆలోచన అయినా సరే, ఆలోచన ఇంకా తర్వాత ఆచరించాల్సిన పనిని కూడా మీరు ముందుగానే అనుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. కానీ అనుకున్నాను ఎప్పుడో అని అనుకొని ఇలా అనుకుంటే సమయం కూడా ఈజీగా గడిచిపోతుంది. ఏదో కొన్ని సంవత్సరాలకు మనమే అనుకుంటాం, ఆ రోజు అనుకున్నాను కానీ జరగలేదు అని మనమే ఎగ్జాంపుల్గా చెప్పుకోవడానికి పనిచేస్తుంది అనమాట. అన్నమాట మహాత్మా గాంధీ అన్నారు, భవిష్యత్ అనేది మీరు ఈరోజు ఏం చేస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది అని అంటూ ఉన్నారు. అలాగే సమయాన్ని వృధా చేయడం అంటే మన జీవితాన్ని మనమే చేతులారా నాశనం చేసుకోవడమే అని మహాత్మా గాంధీ అన్నారు. ఇక స్వామి వివేకానంద అయితే, నిన్నటి గురించి విచారించకండి, రేపటి గురించి భయపడకండి, ఈ క్షణాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి అని అన్నారు. మరి ఇవన్నీ చూస్తే గొప్పవారు ఎందుకు అంత గొప్పగా అయ్యారు అంటే వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళు టైం బట్టే చేసుకుంటూ వచ్చారు. అందుకోసమే మనం ఈరోజు ఈ టైంలో అంత గొప్ప వ్యక్తుల మాటల్ని పంచుకుంటున్నాం. సో ఇంకా మాట్లాడుకుందాం మీకోసం మరొక పాట బ్రహ్మాస్త్ర సినిమా నుంచి.

మీరు కూడా కవితల్ని టైప్ చేసి వెంటనే పంపించండి 5:30 6304767436 అనే నెంబర్కి వెంటనే మీ కవితల్ని పంపించేయండి. నెక్స్ట్ రాబోతున్న కార్యక్రమంలో మీ కవితల్ని నేను చదివి వినిపించేస్తాను. ఇక సముద్రం ఒడ్డున నిలబడి నీటి వైపు చూస్తూ ఉండిపోతే మీరు సముద్రాన్ని దాటలేరు. సమయాన్ని వృధా చేయకుండా అడుగు ముందుకు వేయాలి అని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. నిజమే కదా, సముద్రం చూస్తే చాలా భయమేస్తుంది. కొంతమంది భయపడకుండా ముందుకు వెళ్తారు, కానీ మనం చెప్పుకుంటుంది కేవలం సముద్రం గురించే కాదు, ఆ ఆలోచన గురించి. అంటే ఎప్పుడూ కూడా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే, మీరు డెసిషన్ తీసుకుంటే అది మంచిదై అయ్యుంటే ఖచ్చితంగా అడుగు ముందుకు వేయండి, దాన్నే చూస్తూ ఉండిపోకండి అని అర్థం అన్నమాట. కనుక ఈ టైంని ఉపయోగించుకోవడంలో కేవలం మన శక్తి మాత్రమే ఉంటుంది, అంటే మన పని మాత్రమే ఉంటుంది, మన ఆలోచనలకి ఊతమిచ్చి మనమే చేయాలి, అదెవరో చేయరు. కనుక ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేసుకోకూడదని మన పెద్దవారు కూడా అంటూ ఉంటారు. ఇక ఈ సమయ నిర్వహణలో ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది కొందరు చూడండి మనమే అనుకుంటాం, ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటుంది, ఎప్పుడు చూసినా జాబ్ జాబ్ అంటూ ఉంటాం. అయితే ఇలాగ చాలామందే ఉన్నారు, అలా అని చెప్పేసి పూర్తిగా అలా ఉండిపోయి ఆరోగ్యం పైన శ్రద్ధ చూపించరు చాలామంది. అలాగే చక్కగా ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ముందుకు నడవగలం, ఏదైనా చేయగలం. కనుక ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టైం మేనేజ్మెంట్లో. సరైన నిద్ర, క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం, తగిన విశ్రాంతి తీసుకోవడం, మెదడుని చురుకుగా ఉంచుకునే ఆహారాన్ని తీసుకోవడం, అలాగే ఆలోచనలతో ఉండడం, ఇక చదువులో ఏకాగ్రతను పెంచుతాయన్నమాట ఇవన్నీ చేయడం వల్ల. ఇక టైం మేనేజ్మెంట్ అనేది ఎవరైతే అలవాటు చేసుకుంటారో, విద్యార్థులనే కాదు ఎవరైనా సరే, వీరైతే కనుక, అంటే విద్యార్థులైతే చదువులనే కాదు వారి జీవితంలో కూడా ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ముందంజలో నిలుస్తారు. మనం చాలామందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం రోజు కూడా, అంటే రెగ్యులర్గా ఆ టైంకే వెళ్తూ ఉంటారు వాళ్ళు వాకింగ్ చేయడానికి. అది చూస్తూ ఉంటే అనిపిస్తుంది, అంటే మనలో కొంతమంది కొన్నిసార్లు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు 2-3 రోజులు చేస్తారు, లేదు అంటే 10 రోజులు. కొంతమంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదా, కొంతమంది 10 రోజులు చేస్తారు తర్వాత మానేస్తారు. కొంతమందిని చూసి మనం అలవాటు నేర్చుకుంటాం కదా, ఆ కొంతమంది కూడా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది ప్రతిసారి చేస్తూ ఉంటారు. అంటే నేనైతే చాలామందిని ఈవినింగ్ వాకింగ్ వెళ్ళే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఎప్పుడు వెళ్తూ ఉంటారు, అదే నేననుకోండి 2-3 రోజులు వెళ్ళాక చూస్తూ ఉంటాను, నేనైతే మానేస్తాను కానీ వాళ్ళు మానేరు. అంటే అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా వాళ్ళ టైంని ప్రతిరోజు ఎంత చక్కగా యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేస్తున్నారే అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మనం కొన్ని విషయాల్లో మారాలి, ముఖ్యంగా టైం విషయంలో. ఏది కూడా వెనక పెట్టకూడదు, అంటే రిలేషన్స్ని కానీ లేదంటే మీ గోల్స్ని కానీ, ప్రతిదాన్ని కూడా మేనేజ్ చేసుకుంటూ ఈ మనం సమయ నిర్వహణ అనేది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి చక్కగా వినియోగించుకోవాలి. విన్నారు కదా, ఈరోజు మన యువవాణిలో మనం సమయ నిర్వహణ కోసం తెలుసుకున్నాం. ఇక చివరిగా మీ అందరి కోసం ఒక మంచి పాట వస్తోంది ఆచార్య సినిమా నుంచి. ఈ పాటతో మన కార్యక్రమాన్ని కంక్లూడ్ చేసేద్దాం, వింటూనే ఉండండి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది వాలరించే గరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మేమిచ్చే పదంపై మీ భావాలను పంచుకునే కవితల కార్యక్రమం మా పదం మీ భావానికి మీ అందరికీ స్వాగతం. ఇక ఈ కార్యక్రమంలో ఈరోజు నేను ఇచ్చిన పదం మాంగళ్యం. ఈ మాంగళ్యం అనే పదంపై చాలామంది శ్రోతలు మనకి ఇప్పటికే చాలా చాలా కవితలు పంపించేశారు. మరి మాంగళ్యం, మాంగళ్య ధారణతో ఒక్కటైన మనసులు, మనుషులు ప్రేమతో నిండిన హృదయాలు, సుఖంలోనూ దుఃఖంలోనూ తోడుగా నిలిచి జన్మజన్మల బంధంలా ప్రేమను పంచుకునే హృదయాలు, తన నవ్వే సంతోషంగా, తనతోడే బలంగా, తనతో కలిసి నడిచే ప్రతి అడుగు తన జీవితానికి అందమైన మధుర క్షణంగా భావిస్తుంది ప్రతి మహిళ. మరి మాంగళ్యం అంటేనే ఆ పదంలో ఎంతో పవిత్రత ఉంది కదా. ఇక మన శ్రోతలు ఎలాంటి కవితలు పంపించేశారో చూద్దాం.

మునుగపాక నుండి ఆడారి నాగేశ్వరరావు పంపిస్తున్నారు. మాంగళ్యం అంటే మన సాంప్రదాయంలో అతి పవిత్రమైనది. మంగళసూత్రం రెండు జీవితాలను ముడివేసే పవిత్ర బంధం. ఈ మాంగళ్యం అంతేకాదు, మూడు ముళ్ళ బంధం, నూరేళ్ల అనుబంధం ఈ మాంగళ్యం అంటూ పంపిస్తున్నారు. చాలా చక్కగా పంపించారు. తర్వాత మాంగళ్యం బలం మూడు ముళ్ళు బంధం, మాంగళ్యం ఎన్నెన్నో జన్మల బంధం, నుదుటిన సింధూరం దిద్దే బంధం, ముడివేసిన మాంగళ్య బంధం. ఎన్ని జన్మల బంధాలకైనా రుణం తీర్చుకోలేని బంధం మాంగళ్య బంధం అంటూ, భార్యాభర్తల బంధం తోడు నీడగా ఉండే బంధం, ప్రాణం ఉన్నంతకాలం కట్టే కాలే వరకు ఉండేటటువంటి బంధం అంటూ పంపిస్తున్నారు. రమణ సీతమ్మ నాగులపల్లె నుండి చాలా చక్కగా పంపించారు మీరు కూడా. తర్వాత మనకి పంపిస్తున్న వాళ్ళు ఎవరో చూసేద్దాం. తర్వాత మనకి మూడు ముళ్ళ మురిపం మాంగళ్యం, ఇరు మనసుల ఏకత్వం ఈ బంధం, అగ్ని సాక్షిగా సాగిన అడుగుల వేడుక, నూరేళ్ల జీవితానికిది తొలి కానుక, పసుపు తాడుని మెరిసే పసిడి బొట్టు, సమర్పణకు సంకేతమైన దివ్య ఒట్టు, సమస్త శుభాలకు ఇది ప్రాణం, సౌభాగ్యదీప్తికి మూల కారణం, సుఖదుఖాల ప్రయాణంలో తోడుగా కలిసి నడిచే సంసారపు నీడగా, అనురాగాల పందిట్లో విరిసిన మమకారం, మాంగళ్యమంటేనే సనాతన సంస్కారపు సారమంటూ పొట్నూరు అనురాధ బొచ్చయ్యపేట శ్రీకాకుళం నుంచి పంపిస్తున్నారు. చాలా చక్కగా పంపించారు మీరు. మాంగళ్యం అనేటటువంటి పదంపై ఇప్పటి వరకు పంపించిన కవితలన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఇక మరికొన్ని కవితలు చదవబోయే ముందు సర్కారు వారి పాట సినిమా నుంచి ఒక మంచి పాట మీ అందరి కోసం.

ఎస్ మన్మున్నాం, మా పదం ఈ భవం కార్యక్రమంలో తర్వాత మనకి మెసేజ్ పంపిస్తున్నారు. అగ్నిసాక్షిగా అడుగులు కలిపి పెద్దల దీవెనల పందిరి నీడన అడుగిడి వేళ ఆ నూతన సృష్టికి మంగళసూత్రమే కదా ముగింపులేని తొలి అక్షరం. మూడు ముళ్ళ ఆ పవిత్ర బంధం నూరేళ్ల ప్రయాణానికి గట్టి పునాది. ఒకరి ఊపిరిలో ఒకరు శ్వాసిస్తూ ఒకరి మనసులు ఇరు మనసులు కలిసే అమృత కావ్యం. కష్టసుఖాల కడలి అలలలో తోడుగా నిలిచే నమ్మకపు నావ. సిరిమువ్వల సడిలాంటి సంసారంలో సౌభాగ్యానికి ప్రతీక ఈ మాంగళ్యం. మెడలో మెరిసే ఆ పసుపుతాడు వెలకట్టలేని ప్రేమానురాగాల కూడలి. రెండు ప్రాణాలను ఒక్కటిగా ముడివేసి జీవితాంతం వెలిగే అఖండ జ్యోతి మాంగళ్యం అంటూ చాలా చాలా బాగా పంపించారు పొట్నూరు మహేష్ బాబు, బుచ్చయ్యపేట వీధి శ్రీకాకుళం నుంచి. అలాగే మరొక మెసేజ్ చూద్దాం. మూడు ముళ్లతో మొదలయ్యే పవిత్ర కావ్యం ఇరు మనుషులను కలిపే వేద మంత్రాల సత్యం. సరిగమల సవ్వడిలా సాగే సంసారనావకు మంగళప్రదమైన నాంది ఈ మాంగళ్యం. అగ్నిసాక్షిగా అల్లుకున్న అనురాగవల్లి సుమంగళిగా మెరిసిపోయే ఇంటి మహాలక్ష్మి. మెడలో మెరిసే ఆ పసుపుతాడు సాక్షిగా జన్మజన్మల బంధానికి అదే ఒక నిదర్శనం. చిరునవ్వుల హరివీళ్లను తెరిచే భాగ్యం. సౌభాగ్యశ్రిని నింపే దివ్యరూపం. భర్త ప్రాణానికి రక్షగా నిలిచే కవచం అంటూ పంపిస్తున్నారు. జనకుల సత్యనారాయణమూర్తి, సలాది ప్రసన్న కుమార్, సుందరపల్లి నుంచి హనుమంతు, సూర్యప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని, లహరి పంపిస్తున్నారు. చాలా చక్కగా ఉందండి మీరు పంపించిన కవిత్వం కూడా. తర్వాత మరొకటి చదువుదాం. మాంగళ్యం అంటే కేవలం తాడు కాదు, రెండు మనసులను ముడివేసే ప్రేమ సూత్రం. ఆడదాని జీవితానికి సౌభాగ్యం ఈ మాంగళ్యం. మెడలో మెరిసే మాంగళ్యం జీవితాంతం నిలిచే మాధుర్యం అంటూ చక్కగా సింపుల్గా మంచి మంచి పదాలతో శిరీష నాయుడుతోటి నుండి పంపిస్తున్నారు. ఓకే, మరి నెక్స్ట్ మెసేజెస్ కూడా చదువుదాం. అంతకంటే ముందు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ వెయిట్ చేస్తోంది, తెలుసు కదా సినిమా నుంచి.

ఎస్, నెక్స్ట్ మనకి మెసేజెస్ ఎవరు పంపించారో చూసేద్దాం. మాంగళ్యం అనేది చాలా పవిత్రమైంది. మాంగళ్యం ఒక తంతు, అందుకే మాంగళ్యం తంతునానేనా అని అంటూ ఉంటారు. భార్యాభర్తల బంధాన్ని పటిష్టంగా ఉంచే ఆయుధం. ఏ ఆయుధాన్నైనా ఇవ్వచ్చు కానీ ఈ మాంగళ్యాన్ని ఇవ్వరాదు అంటూ మానుగర్ర మల్లికార్జునరావు రాజమండ్రి నుంచి పంపిస్తున్నారు. చాలా చక్కగా పంపించారు, అర్థాన్ని కూడా పంపించారు, ధన్యవాదాలు. అలాగే మరొక మెసేజ్ చదువుదాం. మాంగళ్యం అంటే రెండు మనసుల మధుర బంధం, మూడు ముళ్లలో దాగిన జీవితానురాగం, నుదుటను మెరిసే కుంకుమలో ఓ నమ్మకం, మెడలో మెరిసే తాళిలో ఓ జీవిత ప్రయాణం, సుఖంలోనూ దుఃఖంలోనూ తోడుగా నిలిచే బంధం, ప్రతి అడుగులోనూ పలికే ప్రేమానురాగం, కాలం మారినా చెదరని అనుబంధం, కలకాలం నిలిచే పవిత్రమైన మాంగళ్యం అంటూ కుమార్ చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చిరాజుపాలెం రెడ్డి వీధి రామాలయం ఎన్ఈడి నుంచి పంపిస్తున్నారు. ఓకే, మరి మీరు పంపించినవైతే చాలా చక్కగా ఉన్నాయి మీ కవితలు. ఇక తర్వాత మీ అందరి కోసం

ఎస్ లిజనర్స్, మరి ఈరోజు మాంగళ్యం అనే పదంపై మా పదం మీ భావంలో శ్రోతలందరూ కూడా చాలా చక్కగా కవితలు పంపించారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని కంక్లూడ్ చేద్దాం మరొక పాటతో. ఆ ఒక్కటి అడక్కు అనే చిత్రం నుంచి ఈ పాటతో మనం కార్యక్రమాన్ని ముగించేద్దాం. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

0: మాపదం మీ భావం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ఇది అలరించే కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరికొద్ది క్షణాల్లో ఉద్యోగ వార్తలు చదువుతున్నవారు జి పద్మ.
1: వార్తలు. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్

60 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. విభాగాలు ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితర విభాగాలు ఉన్నాయి. అర్హత

0: ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 25,000 రూపాయల నుంచి 1,05,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అనంతరం స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.cpcl.co.in. దరఖాస్తు రుసుము జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మాజీ సైనికులు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తునకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 11వ తేదీ. మరొక ప్రకటన, భారత ప్రభుత్వ సంస్థ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ సోషల్ వర్కర్ అప్పర్ డివిజన్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు కోరుతోంది. అభ్యర్థులు చివరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: సోషల్ వర్కర్ 1, అప్పర్ డివిజన్ క్లర్క్ 2, లోయర్ డివిజన్ క్లర్క్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 6. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. జీతం నెలకు సోషల్ వర్కర్కు 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయలు, అప్పర్ డివిజన్ క్లర్క్కు 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కు 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు ఉంటుంది. వయో పరిమితి: సోషల్ వర్కర్కు 30 సంవత్సరాలు మించకూడదు, అప్పర్ డివిజన్ లోయర్ డివిజన్ క్లర్క్ 17 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎంపిక విధానం షార్ట్లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు చివరి తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లోగా ఆఫ్లైన్ దరఖాస్తులను ది డైరెక్టర్ జనరల్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ జీఎస్టీ రోడ్ చెన్నై. ప్రకటన వెలువడిన తేదీ 2026 జూలై 11వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: మీరు ఇంతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక సమాచార వాణి. ముందుగా వాతావరణ సూచన. ఆంధ్ర తీరానికి మత్స్యకారుల కోసం వాతావరణ సూచన. మత్స్యకారులకు ఎలాంటి వాతావరణ సూచన లేదు. ఆంధ్రేతర తీరానికి సంబంధించి దక్షిణ తమిళనాడు తీరానికి దూరంగా నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల వెంట మరియు వాటికి దూరంగా వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. దక్షిణ తమిళనాడు తీరానికి దూరంగా నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షపు జల్లులు కురిసే అవకాశముంది. ఈరోజు నమోదైన ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. విశాఖ పౌర విమానయాన శాఖ వద్ద నమోదైన ఉష్ణోగ్రతలు: అత్యధిక ఉష్ణోగ్రత 37.4 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత

0: Family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ముఖ్యమంత్రి రేపు ఉత్తరాంధ్రకు విడుదల చేయనున్నారు. రాష్టంలో ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. వార్తల వివరాలు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట శాఖ అధ్యకులు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విజయవాడలో ఈరోజు

0: జరిగిన ఐఆర్సీఎస్ 2024-25 వార్షిక సర్వసభ్య సమావేశంలో వివిధ జిల్లాల కలెక్టర్లకు రెడ్క్రాస్ అవార్డులను అందజేశారు. పలు మానవతా సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు వనరులను సమీకరించడంలో సహకారం అందించినందుకు గాను బాపట్ల, కృష్ణా, నెల్లూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి, నంద్యాల, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లను గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, ఈ 7 జిల్లాల పరిధిలో 3 ఏళ్లుగా 8,50,00,000 రూపాయలతో మీ ఇంటికి మీ డాక్టర్ పథకం కింద 5 లక్షల కుటుంబాలను దత్తత తీసుకుని రెడ్క్రాస్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకునే సమయానికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర 2047ను నిర్మించడంలో యువత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ సూచిస్తూ,
1: The Red Cross movement to every panchayat and village and strengthen the movement at grassroots level to provide humanitarian services during emergencies. I am happy to learn that our 20 Red Cross blood centers are able to meet the needs of more than 1 lakh people in the state, of which 1/3 are poor patients admitted in government hospitals, and they are provided blood units by Red Cross at free of cost.
0: పేదల ఆర్థిక పరిపుష్టి కోసమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆయన ఈరోజు పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వృద్దులు, వితంతువులు, దివ్యాంగులు, వివిధ కేటగిరీల వారికి పెన్షన్లను పెంచి ఇస్తున్నామన్నారు. 73,507 కోట్ల రూపాయలను పెన్షన్ల రూపంలో పేదలకిచ్చామని, అభివృద్దితో పాటు సంక్షేమము ముఖ్యమనే ఉద్దేశంతోనే పెన్షన్లను అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనను అందిస్తూ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. గడిచిన 2 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలను సంక్షేమం కోసం ఖర్చు చేశామని, పేదలను ఆర్థిక సాధికారత దిశగా తీసుకువెళ్తున్నామని వివరించారు. రాష్టంలో అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే తమ ఆకాంక్ష అని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
2: వడ్డెర్లకు మైనింగ్ లీజుల్లో రిజర్వేషన్ పెట్టాను, గీత కార్మికులు ఎక్సైజ్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టాను, మత్స్యకారులు వేట విరామంలో 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం, చేనేతలకు సబ్సిడీలు ఇచ్చాం, గురుకులాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ పెడుతున్నాం, అందరికీ అందుబాటులో ఉన్నాం. ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేయాలో చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని, ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయాలని ప్రయత్నం.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు రేపు విడుదల చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పాయకురావుపేట వద్ద ఆయన రెగ్యులేటర్ ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలకనున్నారు. దీని ద్వారా 4 జిల్లాల్లోని వివిధ ఆయకట్టు పరిధిలో మొత్తం 287,320 ఎకరాలకు సాగునీరు, 5,23,000 మందికి తాగునీరు లభిస్తుందని మొగల్తూరులో ఈరోజు జరిగిన సభలో ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏలేరు, పంప, తాండవ, వరాహ, శారదా నదులను దాటుకుంటూ ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర వైపుగా వెళ్తాయని, క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలను అధిగమిస్తూ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నిర్మాణం జరిగిందని చెప్పారు. కృష్ణా, గోదావరి, వంశధార నదులను అనుసంధానం చేస్తామని, భవిష్యత్తులో గోదావరి, కావేరి నదులను అనుసంధానం చేసి దక్షిణ భారతదేశంలో నీటి సమస్య లేకుండా చేస్తామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అలాగే క్లెయిమ్స్ అభ్యంతరాల పరిష్కారానికి 5వ తేదీ వరకు అవకాశమిచ్చింది. 9వ తేదీన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. రాష్టంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బోపుత్రా శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ముఖ్యమంత్రితో కలిసి ఆయన ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం మొగల్తూరులో జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట అభివృద్ది, పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. మహిళల ఆర్థిక సామాజిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వంటి నిర్ణయాలు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. చేనేత, కొల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు సహా అర్హులైన అన్ని వర్గాలకు పింఛన్లు అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని శ్రీనివాస వర్మ వివరించారు. సమగ్ర ఆర్థికాభివృద్ది కోసం ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలు సమన్వయంతో ముందడుగు వేయాలని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ

0: శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. చెన్నైలో ఈరోజు జరిగిన దక్షిణ భారతదేశ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సికీ 116వ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2047 వికసిత భారత లక్ష్యాలు ఎంఎస్ఎంఈల బలోపేతంతోనే సాధ్యమన్నారు. రాష్టంలో ఎంఎస్ఎంఈల పురోగతికి అనుకూల వాతావరణం ఉందన్న మంత్రి, వీటికోసం పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశామని, ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నామని చెప్పారు. ఇండియా ఈయూ ఒప్పందం, ఎన్ఆర్ఐల సహకారంతో స్థానిక పరిశ్రమలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని మంత్రి వివరించారు. పౌరులకు ప్రభుత్వం అందించాల్సిన సేవలన్నీ ఎలాంటి అంతరాయం లేకుండా ఆన్లైన్లోనే అందుబాటులో ఉండేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ అన్నారు. ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తున్న ఏపీ వన్ మొబైల్ అప్లికేషన్ యాప్ వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన 2 రోజుల కార్యశాలను అమరావతిలో ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలను ప్రజలు తామున్న చోటు నుంచే పొందేలా చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. ప్రజలకు ఒక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆర్టీజీఎస్ ఏపీ వన్ అనే మొబైల్ యాప్ను తీసుకొస్తోందని, ప్రజలు తమకు కావాల్సిన అన్ని సేవలను సులభంగా పొందేలా దీనిని రూపొందించామని చెప్పారు. ఏపీ వన్ యాప్ ద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలను వినియోగించుకునేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు గ్రామంలో ఆయన ఈరోజు 22A విమోచన స్పూర్తి సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ చొరవ గ్రామ ప్రజల సంకల్పంతో వట్టి చెరుకూరు గ్రామంలో 120 ఏళ్ల భూ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. వికసిత్ భారత లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ముఖ్యమంత్రి రేపు ఉత్తరాంధ్రకు విడుదల చేయనున్నారు. రాష్టంలో ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మేరీ బ్యాంక్ హమేషా మేరే సాథ్ చల్తీ హై. సుబహ ఉఠతీ హూ తో పైసే జమా కరాతీ హై. కస్టమర్ జ్యాదా హో జాతే హై తో పూరా గల్లా సంభాల్ లేతీ హై. ఆధీ రాత్ కో భీ ఉఠా కే బతాతీ హై కి మేడమ్, లక్ష్మీ ఫల్ భండార్ కా పేమెంట్ ఆ గయా హై. జన్ధన్ బ్యాంక్ ఖాతా క్యా మిలా ముఝే తో ఉంగలియో కే ఛోర్ పర్ బీమా, పెన్షన్, డీబీటీ సారీ బ్యాంకింగ్ సువిధాయే మిల్ గయీ హై.
2: 12 సాల్ మే 59 కరోడ్ జన్ధన్ ఖాతే ఖులే, జిస్మే 56% ఖాతే తో సిర్ఫ్ మహిళాఓ కే హై. పీఎం జన్ధన్ యోజనా కే 12 సాల్, జ్యాదా బచత్, జ్యాదా కామ్.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా మోదినా 26వ ఎస్సీఓ శిఖర సమ్మేళనం సంబోధితం. ఆతంకవాద విషయే ద్విముఖీ మాపదండం సమాపయితుం చ విహితం ఆహ్వానం. ఉత్తర రైల్వే మండలస్య మురాదాబాద్ విభాగే అవశిష్టే 12.7 కిలోమీటర్ మితే రైలమార్గే కవచేతి 4.0 ప్రణాళ్యై భారతీయ రైల్వే విభాగేన 70.1 కోటి రూప్యకాణి అనుమోదితాని. నేపాలదేశే వ్యాపక వినాశానంతరం జలాప్లావేన మృతానాం సంఖ్యా 87.9% సంప్రాప్తా. ఆకాశవాణ్యా ఎఫ్ఎం గోల్డ్ వాహిని అద్య స్వకీయాం రౌప్య జయంతిం ఆచరతి. అపి చ భారతీయ ఋతు విభాగేన ఛత్తీస్గఢ రాజ్యాయ రక్తవర్ణపరా సంచేతనా నిస్సారితా. శ్వహ్యావత్ ఝార్ఖండ్ ఒడిషా పూర్వోత్తర భారతస్య భాగేషు ప్రబల వృష్టేశ్చ వర్తతే సంభావనా. अथ वार्ताः विशदीकृत्य. प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना अद्य किर्गिज गणराज्यस्य राजधान्यां बिश्केक नगरे आयोजितस्य शंघाई सहकार संघटनस्य राष्ट्राध्यक्षाणां परिषदः 26वे उपवेशने भागं निर्व्यूढम्. शिखरसम्मेलनं सम्बोधयन् प्रधानमन्त्री सर्वेभ्यः सदस्यदेशेभ्यः आह्वानम् अकरोत् यत्ते आतंकवादस्य वित्तपोषणं, नियुक्तिप्रक्रियां, चरमपन्थिप्रचारं, सुरक्षित आश्रयस्थानानि सम्पूर्णतया विनाशयेयुः. सः अवदत् यत् आतंकवादस्य द्विमुखी मानकानां कृते किमपि स्थानं नास्ति।

0: విశ్వస్య విభిన్నేషు భాగేషు విద్యమానానాం సంఘర్షాణాం విషయే శ్రీమోదీ చింతామపి ప్రకటితవాన్. విశ్వస్య వివిధ భాగేషు ప్రచలత్సు సంఘర్షేషు చింతాం ప్రకటయన్ శ్రీమోదీ న్యవేదయత్ యత్ యుద్ధాని సంఘర్షాశ్చ కస్యాపి సమస్యాయాః సమాధానం నైవ వర్తతే. సర్వే వివాదాః సంభాషణ మాధ్యమేన కూటనీత్యా చ సమాధేయాః. ప్రధానమంత్రి అవదత్ యత్ భారతం ఆపణం యోజయితుం వ్యాపారం సౌకర్యయుతం కర్తుం వికాసస్య నూతనాన్ మార్గాన్ ఉద్ఘాటయితుం చ సర్వాన్ ప్రయత్నాన్ సమర్థయతి. పరంచ ఏతాదృశాః ప్రయత్నాః సర్వేషాం దేశానాం సార్వాత్మ్యస్య ప్రాదేశిక అఖండతాయాశ్చ పూర్ణతయా సమ్మానం కుర్వంతి ఇతి సః అవధానం దత్తవాన్. శ్రీమోదీ అవదత్ యత్ భారతం గతవర్షే షంఘాయి సహకార సంఘటన సభ్యతా సంవాద మంచస్య ప్రస్తావం అకరోత్. అస్మిన్ వర్షే తస్య ప్రథమం సత్రం భారతే భవిష్యతి, అతః సః హర్షం ప్రకటితవాన్. ప్రధానమంత్రి శ్రీమోదీ కిర్గిస్తాన్ దేశస్య ద్విదివసీయ యాత్రాం పరిసమాప్య అద్య అపరాహ్నే బిష్కేక్ నగరాత్ నవదిల్లీం ప్రతి ప్రస్థితవాన్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవదత్ యత్ భారతస్య సప్తదశాంశ అష్ట ప్రతిశతం ఆర్థిక వృద్ధిః దేశస్య చత్వారింశదధిక శతకోటి నాగరికాణాం కఠోర పరిశ్రమస్య సామూహిక సంకల్పస్య చ స్పష్టం ప్రతిబింబమస్తి. అద్య సామాజిక సంచార పటలే ఏకం చలచిత్రం ప్రసారయన్ శ్రీమోదీ ప్రతిపాదితవాన్ యత్ COVID-19 ఇతి జాగతిక సంక్రమణాత్ ఆరభ్య నిరంతరం ప్రచలత్సు యుద్ధాదిషు వైశ్విక అస్థిరతాయాం చ భారతం ద్రుతగత్యా ప్రగతిపథే అగ్రేసరం వర్తతే.
1: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయి. 7.8% గ్రోత్, దేశ్ ఖుషియో సే భర్ గయా. దేశవాసియో కో మే బధాయి దేతా హూం ఉన్కే సంకల్ప శక్తి కే లియే, ఉన్కే పురుషార్థ కే లియే. ఏక్ సామూహిక శక్తి కా ప్రతిబింబ హై. దునియా యుద్ధ మే డుబీ హుయీ, చారో తరఫ్ యుద్ధ కి ఖబరే ఆ రహీ. విశ్వ సంకటో సే గిరా హువా హై. సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీం పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ హై. ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా హై.
0: భారతీయ రైల్వే విభాగేన ఉత్తర రైల్వే మండలస్య మురాదాబాద్ విభాగస్య అవశిష్టే ద్వాదశాధిక సప్తశత కిలోమీటర్ మితే రైల్ మార్గే కవచ ఇతి చతుర్దశాంశ శూన్యం ప్రణాళిం సంస్థాపయితుం సప్తత్యధికైక శత కోటి రూప్యకాణాం ధనరాశిః అనుమోదితా. రైల్ మంత్రాలయేన విజ్ఞాపితం యత్ స్వీకృతమిదం కార్యం స్వదేశీ స్వచాలిత రైల సంరక్షణతంత్రస్య సంస్థాపనేన విభాగే రైల సురక్షా సంరచనా సుదృఢా విధీయతే. మంత్రాలయేన స్పష్టీకృతం యత్ కవచ ఇతి చతుర్దశాంశ శూన్యం ప్రభావి కార్యాన్వయనేన నిర్ధారితేషు రైలఖండేషు రైల సంచాలనాయ ఏకా ఉచ్చస్తరీయ సురక్షా ప్రాప్స్యతే. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. నేపాలదేశ వినాశకారి ఆకస్మిక జలాప్లావేన మృతకానాం సంఖ్యా అద్య 87.9% యావత్ వర్ధితా. సురక్షా సైనికాః దేశస్య అష్టమండలేభ్యః అన్యానపి మృతదేహాన్ ప్రాప్తవంతః ఇతి అధికారిణః సూచితవంతః. అనేకేషు మండలేషు నదీనాం జలస్తరం వర్ధితం. అవిరామవృష్ట్యా అథ నూతన జలాప్లావనేన సంచేతనాయాః మధ్యే లుప్తాన్ అన్వేష్టుం రక్షకాః కష్టం అనుభవంతి. రాష్ట్రీయ ఆపత్సంకట న్యూనీకరణ ప్రబంధన ప్రాధికరణేన ఉక్తం యత్ 83.5% యావత్ వైదేశీయైః అనేకైః సురక్షాకర్మచారిభిః చ సహ ప్రాయః 4,000 యావత్ జనాః అద్యాపి లుప్తాః సంతి. ప్రాయః 12,000+ జనాః రక్షితాః సంతి. కాఠమాండునగరే భారతీయ దూతావాసేన అద్య ప్రోక్తం యత్ నేపాలీయాధికారిణః సద్య ఏవ వినాశకారి ఆకస్మిక జలాప్లావే మృతానాం విదేశీయానాం మృతశరీరాణాం పరిచయస్య హస్తాంతరణస్య చ ప్రక్రియాయాః వివరణం ప్రదత్తవంతః. ఏకస్మిన్ వక్తవ్యే దూతావాసేన విజ్ఞాపితం యత్ నేపాలసర్వకారేణ విదేశీనాగరికాణాం మృతశరీరాణాం హస్తాంతరణాత్ ప్రాక్ సంపన్న ప్రక్రియాణాం శృంఖలాః నిరూపితాః. దూతావాసస్య అనుసారం ప్రక్రియాయాం మృతశరీరాణాం అభిలేఖనం అభిలిఖితాని ఛాయాచిత్రం

0: चित्राणि विवरणानि शवपरीक्षा मृत्योः कारणस्य सत्यापनं च अन्तर्भवति। अधिकारिणः औपचारिकरूपेण मृतकस्य परिचयस्य स्थापनं करिष्यन्ति। अंगुलीचिह्नानि डीएनए अथ अन्यानि फोरेन्सिक प्रतिदर्शानि संगृह्य पासपोर्ट इत्यस्य सत्यापनं करिष्यन्ति। आकाशवाण्याः लोकप्रिया एफएम गोल्ड वाहिनी अद्य स्वकीयां पञ्चविंशतितमां रजत जयन्तीम् आचरति। अस्याः सेवायाः आरम्भः एकोत्तर द्विसहस्रतम वर्षस्य सितम्बर मासस्य प्रथमे दिनांके समजायत। प्रारम्भे एआईआर एफएम 2 इति नामना ज्ञाता इयं वाहिनी वार्ता सामयिकी मनोरंजनानां सम्मिश्रणेन एका इन्फोटेनमेंट वाहिनी रूपेण प्रारब्धा आसीत्। विगत वर्षेषु एफएम गोल्ड आकाशवाण्याः एका प्रमुखा रेडियो सेवा संजाता। या सूचनानां विश्लेषणानां संगीतस्य च अनुपम संगम माध्यमेन श्रोतृभ्यः सेवां समर्पयति। अस्याः प्रमुख कार्यक्रमेषु सुर्ख्यो में स्पॉटलाइट मनी मैटर्स मार्केट मंत्र स्पोर्ट्स स्कैन अथ च कंट्रीवाइड इत्यादयः अतीव लोकप्रियाः सन्ति। अनेनैव सह आज सवेरे परिक्रमा च पत्रिका शैल्यां वार्ताः समसामयिक विषयान् विश्लेषणं च श्रोतृन् प्रति प्रापयन्ति, येन सूचना मनोरंजनयोः आकर्षणं स्पष्टतया परिलक्ष्यते। इयं वाहिनी आकाशवाण्याः अधिकृत सजीव प्रसारण सेवायाम् अथ च ऑल इंडिया रेडियो लाइव इति चलदूरभाष अनुप्रयोगे उपलभ्यते, येन भारतस्य विश्वस्य च श्रोतारः यत्र कुत्रापि यस्मिन् कस्मिन्नपि समये कार्यक्रमाणां रसास्वादनं कर्तुं शक्नुवन्ति। भारत ऋतु विभागेन छत्तीसगढ़ राज्ये प्रतिदिनं अत्यधिक वृष्ट्यै रक्तवर्ण परा पूर्व संचेतना प्रदत्ता अस्ति। हिमाचल प्रदेशे बिहारे मध्य प्रदेशे उत्तर प्रदेशे झारखंडे ओडिशा प्रदेशे उत्तराखंडे पूर्वोत्तर भारतस्य केषुचित् भागेषु च श्वः यावत् प्रचंड वृष्टिः भवितुमर्हति। सम्पूर्णे झारखंड राज्ये प्रचंड वृष्टिः प्रचलति, येन राज्यस्य अनेकेषु भागेषु जलाप्लावनस्य आशंका वर्तते। ऋतुविभागेन अनेकेषां मण्डलानां कृते नारंगवर्णीया पीतवर्णीया च संचेतना प्रसारिता। अग्रिमासु चतुर्विंशतिहोरासु संभाव्यस्य आकस्मिक जलाप्लावनस्य च सूचना प्रदत्तास्ति। रांचीनगरस्थितस्य ऋतुविभागस्यानुसारम् अद्य झारखण्डराज्यस्य अधिकांशभागेषु मध्यमतः प्रचण्ड वृष्ट्या सह मेघगर्जनस्य च संभावना अस्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ఐసీటీసీ కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
5: ఎస్బీఐ, ద బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ఎస్ లిజనర్స్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వైజాగ్ స్కూల్ ఎస్టెఫ్ఎం స్టేషన్ 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మన స్టూడియోలో క్లాక్ చూపించేస్తోంది 6:31:54 కావస్తోంది. ఇప్పుడు మనమున్న మిక్స్డ్ మస్తీ ప్రోగ్రాంలో, మరి మిక్స్డ్ మస్తీలో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ట్యూస్డే కదా, కనుక మనకి అంత్యాక్షరి కాకుండా క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఫిల్మ్ బేస్డ్ క్విజ్ క్వశ్చన్స్ నేను అడుగుతాను, దానికి మీకు ఆన్సర్ తెలిస్తే కాల్ చేసి ఖచ్చితంగా ఆన్సర్ షేర్ చేసుకోండి. ఈ లైవ్ ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. మరి మీరు కాల్ చేయవలసిన నంబర్స్ ఏంటంటే 0891-2727-244 అలాగే 2727-88 అనే నంబర్స్కి కాల్ చేస్తూ ఉండండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మొదటి క్వశ్చన్, వెళ్ళవయ్యా విల్లు వెళ్ళు అంటూ ఒక హీరోయిన్ చేసినటువంటి సందడి అంతా ఇంత కాదు. ఇక ఈ సినిమా మనందరికీ తెలిసిందే, సో జయం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో కదా, ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ కంపోజిషన్లో, తేజ డైరెక్షన్లో, ఇంకా నితిన్ అండ్ సదా హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేసినటువంటి సినిమా చాలా చాలా పెద్ద హిట్ అయింది, మనందరికీ తెలిసిందే. అయితే క్వశ్చన్ ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారనమాట, అంటే ఆలోచిస్తున్నారు ఏం అడగబోతున్నానా ఇందులో అనేసి. అన్నీ చెప్పేశాను కదా, ఇంకేముంటాయి అనేసా. ఇందులోనే ఉంది ఒక మ్యాజిక్. ఏంటి అంటే, వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ అంటుంది కదా హీరోయిన్, అసలు ఆ వాయిస్ ఎంత బాగుంటుందో కదా. సరే, మరి ఆ వాయిస్ ఎవరిది ఇంతకీ ఒరిజినల్గా, మరి ఆన్సర్ తెలిస్తే కాల్ చేసి చెప్పండి. చూసేద్దాం మన ఫస్ట్ లక్కీ కాలర్. హలో,
1: వెళ్ళు వెళ్ళవయ్యా.
0: ఎవరిని ఎవరిని అంటున్నారు మీరు ఇప్పుడు?
1: హాయ్ శివాని.
0: హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు?
1: సుమలత, కాకాలో నుంచి.
0: సుమలత గారు, మీ హస్బెండ్ అంటున్నారా వెళ్ళవయ్యా వెళ్ళు అంటున్నారా?
1: బాగుంది సినిమా పేర్లు, అన్ని డీటెయిల్స్ ఇచ్చో, అస్సలే మ్యాజిక్.
0: అదే మ్యాజిక్. చెప్పండి ఎవరు అనుకుంటున్నారు?
1: క్యూ క్యూ
0: క్లూ ఇమ్మంటున్నారా? ఎలా అసలు క్లూ? వాళ్ళు సింగర్సే అండి, వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఎవరు?
1: సునీత.
0: మీరు అనుకుంటున్నారా సునీత అని? ఇంకా మనకి చాలా మంది సింగర్స్ ఉన్నారు, ఎందుకని సునీత గారే అని చెప్పేస్తున్నారు? ఓకే, అలా అనిపించింది. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళారనమాట, వాయిస్ అలా ఉంటుందని అనిపించింది మీకు, అవునా? సరే సుమలత గారు, చూద్దాం ఇంకా ఏ ఆన్సర్స్ వస్తాయి, అసలు విషయం ఏంటో, అందులో ఉన్న మ్యాజిక్ ఏంటో నేను చెప్తా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ కాలర్ ని అడుగుదాం. హలో.
2: హలో, నమస్తే మేడం.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: మాట్లాడుతున్నాను, నా పేరు నాగేశ్వరరావు.
0: మీరు ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఎలా ఉంటున్నారు అసలు అనమాట. ఓకే చెప్పండి నాగేశ్వరరావు గారు, ఆన్సర్ ఏమనుకుంటున్నారు?
2: అప్పుడు ఆ ప్లేబ్యాక్ మాట్లాడింది సింగర్ సునీత గారండి.
0: ఓకే, అవునా అండి.
2: సునీత గారు ఎక్కడైనా మాట్లాడినప్పుడు స్మూత్ గా, అదో రకంగా మంచిగా మాట్లాడతారండి.
0: ఓకే, సో మీరు కూడా అలాగే అనుకుంటున్నారు?
2: అవునండి.
0: ఒకసారి మీ మాట్లాడానండి, వెళ్ళవయ్యా వెళ్ళు అని.
2: వెళ్ళవయ్యా వెళ్ళు
0: వెళ్ళు. సరే, ఓకే, బాగుంది, నైస్ నైస్, వెంటనే స్పాంటేనియస్ గా అందుకున్నారు. నెక్స్ట్ కాలర్ ని అడుగుదాం. హలో.
3: హలో, నమస్తే అమ్మా. ఆంధ్ర అమ్మాడి మా ఆర్జే శివాని గారు, బాగున్నారమ్మా?
0: నేను చాలా బాగున్నాను బాబాయ్ గారు, మీరు ఎలా ఉన్నారు?
3: అమ్మా, నేను మొబైల్ లోనే వింటున్నానమ్మా. చెప్పరామా?
0: వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు అని ఈ సినిమా డైలాగ్ జయం సినిమాలో సదా అంటుంది హీరోయిన్, కానీ ఒరిజినల్ గా వాయిస్ ఎవరిది?
3: వాయిస్ అంటే మరి డబ్బింగ్ ఆర్టిస్ట్ సరితే గారు అనుకుంటున్నానమ్మా.
0: ఓకే, డబ్బింగ్ ఆర్టిస్ట్ అను, కానీ సింగర్ కూడా ఈమె నేను చెప్తున్నా.
3: సునీత, సునీత గారు.
0: సునీత అనుకుంటున్నారా? ఓకే,
3: సునీత అనుకుంటున్నాను, మీరు ఏం చెప్తారో వింటానే.
0: ధన్యవాదాలు. ఇంకో కాలర్ ని అడుగుదాం. హలో.
4: హలో, ఆంధ్ర అమ్మాడి ఆర్జే శివాని గారు,
0: నమస్తే అండి.
4: ఇప్పుడు కూడా చెప్పేస్తానా?
0: ఇందాక వద్దండి, ఇప్పుడు దాంట్లో ఉందా? లేదు లేదు లేదు లేదు లేదు, నో నో నో నో నో, ఇప్పుడు గురించే మాట్లాడాలి ప్లీజ్.
4: ఇప్పుడు మాట్లాడతాను. ఓ, టీవీ మంచి ఆర్జే అవుతుంది అనుకున్నాను, లేదంటే భగవంతుడిని అవుదు అనుకున్నాను.
0: ఇప్పుడైతే ఏంటి ఆన్సర్?
4: సీత. సీత,
0: సీత అండి. ఎవరు సింగర్ మనకున్నారా తెలుగులో?
4: ఉన్నానండి.
0: సీత, సీత అనుకుంటున్నారు. ఓకేనండి, నేను ఆన్సర్ చేస్తాను.
4: భగవంతుని అవుదా అనుకున్నాను నేనైతే. వెళ్ళడానికి
0: తప్పకుండా అవ్వండి, మీరు అనుకున్నది అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఓకేనండి, ధన్యవాదాలు. ఎనీవేస్, లాస్ట్ లో మనకి అసలు మనమే ఆలోచించి సీత అనే ఆవిడ ఉన్నారా సింగర్ అని చెప్పి. ఓకే, ఇప్పటి వరకు ఫస్ట్ అంటే లాస్ట్ కాలర్ మేబీ కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. సునీత,

సునీత గారి పేరుని అలా అని ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. ముందు కాలర్స్ అందరూ కూడా సునీత అని చెప్పారు కదా, ఆన్సర్ అయితే వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు అని జయం సినిమాలో ఈ చాలా చాలా ఫేమస్ అయిన ఈ డైలాగ్ సింగర్ చాలా ఫేమస్ అయిన సింగర్ సునీత గారే చెప్పారు. ఒక్కసారి మనం కూడా వెనక్కి వెళ్తే ఓ ఆవిడ వాయిసే ఇది, అవునవును ఆవిడ వాయిసే అని అనుకుంటాం అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఇదే సినిమా నుంచి సాంగ్ వచ్చేస్తోంది, విని ఎంజాయ్ చేయండి. జయన్ సినిమా నుంచి సాంగ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి, మాట్లాడేసుకుందాం. స్టే ట్యూన్ టు 102 FM రెయిన్బో సాగరిక.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: ఎస్, మనం ఉన్న మిక్స్డ్ మస్తీలో 102 FM రెయిన్బో సాగరికలో వినేస్తున్నారు. మిక్స్డ్ మస్తీలో ఈ రోజు ట్యూస్డే కదా, ట్యూస్డే స్పెషల్ ఏంటి అంటే మనం కొన్ని ఫిలిం బేస్డ్ క్విజ్ క్వశ్చన్స్ అడుగుతాము. దానికి మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కాల్ చేయండి. కాల్ చేయవలసిన నంబర్స్ 0891-272-7244, అలాగే మరొక నంబర్ 0891-272-7788. నెక్స్ట్ మీకోసం వచ్చేస్తుంది, అది నేనే అది నేనే, ఆ బట్టలారేసింది నేనే, సిరి నేనే అంటూ త్రిష ఒక సినిమాలో అదే నువ్వొస్తానంటే నేను వద్దంటాను ఆ సినిమాలో చేసిన డైలాగ్ అది. ఎంత ఫనీగా ఉంటుంది, లండన్ కోతి అంటూ సంతోష్ అని పిలుస్తూ ఉంటుంది. ఈ వాయిస్ కూడా ఎంత బాగుంటుందో కదా, విన్నప్పుడల్లా ఎంత ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది నిజంగా. మరి ఈ డైలాగ్ చెప్పినటువంటి ఒరిజినల్ వాయిస్ ఎవరిది, మరి మీకు ఆన్సర్ తెలిస్తే కాల్ చేయండి. మీరు చెప్పాలి అనుకుంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ నంబర్స్ చెప్పాను, ఆ నెంబర్స్కి కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ని అడిగేద్దాం. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలో త్రిషాకి వాయిస్ ఇచ్చింది ఎవరు? హలో హలో,
1: కూర్చుగా మాట్లాడుతున్నా అజయ్ గారు,
0: చెప్పండి. శుభ
1: సాయంత్రం సత్యరెడ్డి పసలపూడి.
0: సత్యరెడ్డి గారు మళ్ళీ వచ్చారు, మళ్ళీ బిరుదులు ఇస్తున్నారండి వచ్చినప్పుడు అల్లాను. అదేది ఆ సినిమా పేరు, అవును వాళ్ళు దృష్టి పడ్డారులో సుడిగాలి అనే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది చూడండి, ఇలా వచ్చేలా వెళ్ళిపోతారు అలా చెప్తున్నారు వచ్చి. ఓకే, మీకు ఆన్సర్ తెలుసా మరి సత్యరెడ్డి గారు? క్లూ ఇమ్మంటున్నారా? అస్సలు ఇవ్వలేను, కానీ కొంచెం పెద్ద నేమ్ అండి అందువలన. బాయ్ అండి. ఓకే బాయ్. వెళ్ళిపోయారు, చక్కగా వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. హలో
2: హలో
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? సూర్యబాబు గారు క్వశ్చన్ విన్నారా? హలో, ఓకే లైన్ సరిగ్గా లేదు కనుక మనం ఇంకో కాల్ తీసుకుందాం. హలో, హాయ్ అక్క. ఎవరు మాట్లాడుతున్నారు?
3: మునవపాక నుంచి మాట్లాడుతున్నాను అక్క, నా పేరు నిరీషా.
0: నిరీషా, ఆన్సర్ తెలుసా మరి? అది నేనే అది నేనే. ఎవరది?
3: నాకు తెలిసి సవితా రెడ్డి గారు అనుకుంటున్నాను.
0: సవితా రెడ్డి, అసలు ఐడియా ఉందా ఇప్పుడు నువ్వు చెప్పిన పేరు కోసం?
3: అంతలా ఐడియా లేదక్క.
0: బట్ ఎలా వచ్చింది నేమ్? తాతయ్య చెప్పారా? ఓకే, మరి ఆన్సర్ ఏంటో అసలు ఆ కథ ఏంటో చెప్పేస్తాను మరి కాసేపట్లో. ఓకే, థ్యాంక్ యూ, ఇలానే కాల్ చేస్తూ ఉండు. మరి నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలో సంతోష్ అంటూ పిలుస్తూ ఉంటుంది హీరోయిన్. ఇంకా ఆ పేరు కూడా అంత ఫేమస్ అయిపోయిందేమో ఆ సినిమా నుంచి కదా, మనందరికీ తెలిసి ఆ పేరైతే ఆ సినిమా నుంచే బాగా ఫేమస్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ముందు డైలాగ్ కూడా ఎవరికైనా అనేటప్పుడు మనం కూడా వెళ్ళవయ్యా వెళ్ళు అని అంటూ ఉంటాం చాలా సందర్భాల్లో. ఇప్పుడు బయట కూడా ఎప్పుడైనా ఎవరికైనా ఈ పేరుందనుకోండి అలాగే పిలుస్తూ ఉంటాం. కేవలం ఆ సినిమా నుంచే వచ్చింది ఈ ట్రెండ్. మరి అది నేనే అది నేనే అంటూ త్రిష చాలా చక్కగా అందంగా మాట్లాడి క్యూట్ క్యూట్గా మాట్లాడినటువంటి సినిమా నువ్వొస్తానంటే నేను వద్దంటాను అంత క్యూట్గా మాట్లాడడానికి కారణం బ్యాక్గ్రౌండ్ వాయిస్. మరి ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ త్రిషాకి ఇచ్చినటువంటి ఆ పేరు ఎవరిది, అసలు ఎవరు ఇచ్చారు వాయిస్, మరి మీకు తెలిస్తే కాల్ చేస్తూ ఉండండి నేను చెప్పిన నంబర్స్కి 0891-272-7244, అలాగే 272-7288 అనే నెంబర్స్కి కాల్ చేస్తూ ఉండండి. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలో త్రిషాకి వాయిస్ ఓవర్ ఇచ్చినటువంటి పేరు ఎవరిది, అంటే ఆ వాయిస్ ఆర్టిస్ట్ నేమ్ ఏంటి, మరి మీకు తెలిస్తే కాల్ చేస్తూ ఉండండి. ఎవరికి తెలియదేమో ఎందుకంటే మనకి కాల్స్ రావట్లేదు, తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తూ ఉంటాయి కంటిన్యూస్గా. ఎనీవేస్, మరి నేనైతే రివీల్ చేసేద్దాం అనుకున్నాను, ఇంకా ల్యాగ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే కొంతమంది అంటున్నారు అదే పాయింట్కి రా పాయింట్కి రా అని కొంతమంది మైండ్ వాయిస్ నాకు వినిపిస్తుంది అనమాట. అందుకోసం నేను పాయింట్కి వచ్చేస్తున్నాను. ఏంటి అంటే ఈ సినిమాలో త్రిషాకి వాయిస్ ఓవర్

ఇచ్చింది సవితా రాధాకృష్ణన్. ఇక నేనే చెప్పేశాను ఆన్సర్. సవితా రాధాకృష్ణన్ చాలా సినిమాల్లో ఈవిడ మన ఆవిడ వాయిస్ మనం వినొచ్చు, చాలా సినిమాలకి ఇచ్చారు. ఇంకా రీసెంట్గా వచ్చినటువంటి సినిమాలు కూడా, ఆవిడ లేటెస్ట్గా వచ్చినటువంటి సినిమాలు కూడా ఇచ్చారు. బేసిక్గా ఆవిడ తెలుగు తమిళ్ ఈ రెండు లాంగ్వేజెస్కి కూడా ఎక్కువ శాతం ఆవిడ వాయిస్ ఇచ్చేవారనమాట. ఓన్లీ ఈవిడ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ మాత్రమే సవితా రాధాకృష్ణన్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈవిడ వాయిస్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, విని ఎంజాయ్ చేయండి. మీరు కూడా కాల్ చేయండి, నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే. స్టే ట్యూన్ టు 102 FM రెయిన్బో.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75%

0: మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఎస్ లిజనర్స్, మనమున్న మిక్స్డ్ మస్తీ ప్రోగ్రామ్ లో. మరి మిక్స్డ్ మస్తీ ప్రోగ్రామ్ లో చివరి క్వశ్చన్ ఏంటి అంటే, లాహిర్ లాహిర్ లాహిర్ లో సినిమా ఉంది కదా, ఈ సినిమా మనకి 2002 రిలీజ్ అయింది. వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో వచ్చినటువంటి సినిమా. హరికృష్ణ, నందమూరి హరికృష్ణ గారు, భానుప్రియ గారు, సుమన్, ఇంకా చాలామంది యాక్ట్ చేశారు. ఇంకా ఇందులో ఒక హీరో కొత్తగా పరిచయం అయ్యారు, అతని పేరే ఆదిత్య ఓం. ఈ ఆదిత్య ఓం వాయిస్ ఇందులో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, అంటే అతనిది కాదేమో అని. జనరల్గా చాలా వరకు సినిమాల్లో హీరో హీరోయిన్స్కి కొంతమందికి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు చాలామంది. అయితే తన ఫస్ట్ సినిమా కదా, కానీ ఈ సినిమాలో ఇతనికి ఒక మ్యూజిక్ డైరెక్టరే వాయిస్ ఇచ్చారు హీరోకి. ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరేంటి? లాహిర్ లాహిర్ లాహిర్లో సినిమాలో హీరో ఆదిత్య ఓంకి వాయిస్ ఇచ్చినటువంటి ఆ వాయిస్ ఓవర్ ఎవరిది అసలు? మరి మీకు తెలిస్తే కాల్ చేస్తూ ఉండండి 0891272724, అలాగే 2727288. మరి కనీసం ఒకవేళ మీకు ఏమన్నా ఆ వాయిస్ గుర్తొస్తే, చాలామందికి సినిమా ఇష్టం, నాకు కూడా ఫేవరెట్ సినిమా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమా అనమాట లాహిర్ లాహిర్లో. ఎందుకంటే పాటలు చాలా బాగుంటాయి, కీరవాణి సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా కనుక చాలా చాలా బాగుంటాయి సాంగ్స్. మరి మీరైతే కనీసం గెస్ అయినా చేయొచ్చు, ఎందుకంటే అది గుర్తొస్తే మీకు ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తుంది ఆన్సర్ అతని వాయిస్ గుర్తొస్తే. నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో
3: హలో హలో, శివాని గారు.
2: హా అండి, ఎవరు ఆల్రెడీ కాల్ చేసి చెప్తే మళ్ళీ మీరు చేయొద్దు, ఇంకొకరికి ఛాన్స్
3: ఇద్దాం.
2: మీ పేరు?
3: రాధా.
2: అయ్యో అయ్యో, అంటే ఆల్రెడీ విన్నట్టు అనిపించింది నాకు, సో అందుకని అలా అన్నాను. అంటే అలా అనేసుకున్నాను లేండి, అప్పుడు అలా అయిపోతుంది కదా.
3: ఓకే ఓకే, అర్థమైంది. చాలా మంది మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు.
2: సరే రాధా గారు, మీరైతే ఎవరనుకుంటున్నారు?
3: నాకు ఐడియా లేదు గానీ నాకు ఆ సినిమా చాలా ఇష్టం. ఇంకే క్వశ్చన్ అడిగినా చెప్పేద్దానేమో.
2: లేదు అంటే మీకు నేను క్లూ ఇస్తున్నాను, అంటే అతను ఒక మ్యూజిక్ డైరెక్టర్, చాలా మందికి ఇష్టం. ఇంకా మూడు అక్షరాలతో పిలుస్తూ ఉంటారు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ని. మూడు అక్షరాలు కూడా, ఆ లెటర్స్ కూడా ఇంగ్లీష్ లో ఉంటాయి ఎక్కువ శాతం. మణిశర్మ గారికి ఎన్నున్నాయి లెటర్స్? మణిశర్మ అంటారు కానీ ఇంగ్లీష్ లో మూడు అక్షరాలతో పిలుస్తూ ఉంటారు నేను చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్ ని. ఓకే, మరి నేను ఫస్ట్ లెటర్ చెప్తున్నా, డి అంటారు.
3: చెప్పండి.
2: డి త్రీ లెటర్స్ లో నేను ఒక లెటర్ చెప్పేశాను మీకు.
3: దేవి శ్రీ గల
2: చివరిది
3: దేవిశ్రీప్రసాద్.
2: ఓకే, అయితే డితో ఈయనే అనుకుంటున్నారనమాట. నేను ఇంకా ఇంకా ఆన్సర్ ఉంది చెప్తాను. ఓకే
3: థ్యాంక్ యూ.
2: నెక్స్ట్ కాలర్, లాస్ట్ లక్కీ కాలర్ ని పలకరించేద్దాం. హలో
4: హలో
2: హలో, నమస్తే. మీ పేరు?
4: హలో, నా పేరు పోలవరపు నవీన్, నిర్భా గ్రామం మునపగమ్మ నుంచి కాల్ చేస్తున్నాను. శివాణి గారు బాగున్నారా?
2: బాగున్నానండి. నవీన్ గారా?
4: నవీన్ గారు.
2: నవీన్ గారు చెప్పండి, ఆన్సర్ ఏమనుకుంటున్నారు? అదే, ఇతనికి ఇచ్చినటువంటి వాయిస్ ఎవరిది? ఆదిత్య ఓం కి.
4: ఆదిత్య ఓం కి ఇచ్చిన వాయిస్ అయితే డిఎస్పి అనుకుంటున్నాను. నేనైతే.
2: మీరు అనుకుంటున్నారు? ఓకే ఓకే
4: ఓకే
2: ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇంకో కాలర్ ని అడిగేసి మనం కన్క్లూడ్ చేద్దాం. హలో
5: హలో
2: హలో, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు?
5: నా పేరు రాము, మధ్యలపాలెం అండి.
2: రాము గారు, ఆన్సర్ ఏమనుకుంటున్నారు?
5: ఆన్సర్ దేవిశ్రీ ప్రసాద్ అండి.
2: దేవిశ్రీ ప్రసాద్, మీకు గుర్తొచ్చిందా?
5: నాకు తెలుసండి.
2: ఓకే, మీకు తెలుసు అంటే నాలాగే మీకు తెలుసు అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, ఎనీవేస్, మరి ఇప్పుడు లాస్ట్ త్రీ కాలర్స్ మాట్లాడారు మనతో ఈ క్వశ్చన్ కి. కరెక్ట్ ఆన్సర్ దేవిశ్రీ ప్రసాద్, డిఎస్పి. అయితే మనకి ఆ వాయిస్ వింటే ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందని స్టార్టింగ్ లో అనిపించేది, కానీ కొన్నాళ్ళకి తెలిసింది అనమాట డిఎస్పి వాయిస్ ఇది. ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాయిస్ వేరేగా ఉంటుంది కదా. సో లాహిర్ లాహిర్ లాహిర్లో సినిమాకి గాను ఆదిత్య ఓం హీరో, కొత్తగా వచ్చినటువంటి ఆదిత్య ఓం కి దేవిశ్రీ ప్రసాద్ వాయిస్ ఇచ్చారు. సో ఇదే సినిమా నుంచి ఒక మంచి పాట వినిపించేస్తున్నాను, విని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మనము నెక్స్ట్ ప్రోగ్రామ్ లో కూడా వెళ్ళిపోదాం. ఈ బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, లాహిరి లాహిరి లాహిరిలో సినిమా.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక ఈ ధ్వలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రం 7:05 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు ప్రసారం. 7:15 తెలుగు పాటల్ని వింటారు. 7:45 విజయవాడ కేంద్రం నుండి వికసిత్ భారత్. 8:00 మెలడీ మ్యాచ్ కార్యక్రమం. 8:30 జాతీయ వార్తలు ప్రసారం. 8:40 తెలుగు ఫిలిం సాంగ్స్ వింటారు. రాత్రి 8:45 ఢిల్లీ కేంద్రం నుండి సమాచార్ సంధ్య హిందీలో వార్తలు. ఈరోజు రాత్రి 9:00 ఢిల్లీ కేంద్రం నుండి News@9, 9:15 ఢిల్లీ కేంద్రం నుండి స్పాట్ లైట్, అలాగే 9:30 స్వరమాలిక కార్యక్రమంలో పాటలు వింటారు. రాత్రి 10:00 విజయవాడ కేంద్రం నుండి హరికథ.

11 గంటలకు ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు. రాత్రి 11:05 ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు. రాత్రి 11:10 రేపటి కార్యక్రమాల వివరాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న ప్రసార విశేషాలు.

రేపటి కార్యక్రమాల్లో భాగంగా రేపు ఉదయం 6:35 పొలం పనులు కార్యక్రమంలో బెట్ట పరిస్థితుల్లో సస్యరక్షణ జాగ్రత్తలు అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి ప్రసంగం వింటారు.

అలాగే రేపటి కార్యక్రమంలో ఉదయ సమీరాలు కార్యక్రమంలో ప్రాచీన భారతీయ విద్యా విధానం గొప్పతనం అనే అంశంపై డాక్టర్ డి కోటేశ్వరరావు గారి ప్రసంగం వింటారు. రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ కేంద్రం నుండి ఖేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం. రేపు మధ్యాహ్నం 12:40 కార్మికుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అసంఘటిత కార్మికులు సామాజిక భద్రత అనే అంశంపై శ్రీ డి రామకృష్ణ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు. మరికాసేపట్లో తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టాల్సిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటుండకూడదని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్దాలు, సంఘర్షణలు దేనికీ పరిష్కారం కావని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ప్రాంతీయ అనుసంధానత, వర్తక వాణిజ్యాలకు భారత్ మద్దతిస్తుందని, అయితే ఇది అన్ని దేశాల సార్వభౌమత్వానికి, ప్రాంతీయ సమగ్రతకు కట్టుబడి ఉండాలని అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 66వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. జాతీయ విద్యా

0: విధానం 2020 ఆధారంగా సమగ్ర వికాసం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలు, అనుభవపూర్వక అభ్యాసానికి పెద్దపీట వేస్తూ నూతన పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషలతో పాటు 93 గిరిజన భాషలతో కలిపి మొత్తం 121 భారతీయ భాషల్లో 1 నుండి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను సవరించి అందుబాటులోకి తెస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. భారతీయ సాంప్రదాయ పరిజ్ఞానాన్ని ఈ పాఠ్యాంశాల్లో విలీనం చేసినట్టు చెప్పారు. విద్యారంగంలో ఏఐ, డిజిటల్ లిటరసీ పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధన వ్యవస్థను, సాంకేతికతను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత ఆర్థిక వ్యవస్థ ఒక నిర్జీవమైన వ్యవస్థ అని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రవిశంకర్ ప్రసాద్, రాహుల్ గాంధీకి ఆర్థిక నిర్వహణ, ఆర్థిక అభివృద్దిపై ఎటువంటి కనీస అవగాహన లేదని ఆరోపించారు.
1: జనవరి ఫిబ్రవరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ షురూ హువా థా, తేల్ కి సమస్యా, సప్లై చైన్ కి సమస్యా థి, దునియా మే అనిశ్చితా థి, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెంటీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయి హై.
0: వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య క్షీణత, కాలుష్యం, వనరుల కొరత వంటి పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు సమగ్ర సమన్వయ పరిష్కారాలు అవసరమని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ ఇండో జర్మన్ ఎన్విరాన్మెంట్ ఫోరం ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, వాతావరణ స్థితిస్థాపకత, వనరుల సమర్థవంతమైన వినియోగం, సుస్థిర అభివృద్దికి రెండు దేశాల మధ్య మరింత సహకారం అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ది ఒకదానికొకటి పోటీపడేవి కావని భారత్ నిరూపించిందని, నిర్ణయించిన లక్ష్యాలను భారత్ గడువు కంటే ముందే పూర్తి చేస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వివేకవంతమైన వినియోగంపై భారత్, జర్మనీల మధ్య ఒక ఉమ్మడి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆందోళన బాటపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరిపిందని, ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. యువత పురోగతి, వికాసమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
2: हमने छात्रों के भविष्य को ध्यान में रखते हुए आश्वासन दिया था कि प्रदर्शनकारी छात्रों पर दर्ज किए गए मामले वापस लिए जाएंगे. उसी क्रम में हमने भारतीय जनता पार्टी शासित प्रदेशों में जो सरकारें थी उनसे भी चर्चा की थी और हम उस आश्वासन को पूरा करने जा रहे हैं.
0: ओडिशा लोनी गंजाम गजपति जिल्लालो को चेंदिन कलाकारुल बृंदंतो రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, విద్య వ్యక్తిగత ప్రగతికే కాకుండా సమాజ వికాసానికి అత్యంత కీలకమైందని చెప్పారు. నాణ్యమైన విద్యను అభ్యసించడంతో పాటు ఆధునిక నైపుణ్యాలను పెంపొందించుకునేలా యువతను ప్రోత్సహించాలని కళాకారులకు సూచించారు. తమ సంపన్న సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ మూలాలను వీడకుండానే ఆధునిక అభివృద్దిని ఆహ్వానించాలని ముర్ము పిలుపునిచ్చారు. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. రాబోయే పండుగల సీజన్లో ధరలు పెరగకుండా అదుపులో ఉంచేందుకు కందా ఎక్స్ప్రెస్ రైళ్లు, రోడ్డు రవాణా ద్వారా బఫర్ నిల్వలను విడతల వారీగా

మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించినట్టు పేర్కొంది. వినియోగదారులకు తక్కువ ధరలకే ఉల్లిపాయలు అందుబాటులోకి తెచ్చేందుకు 19 ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయాలను విస్తరించడంతో పాటు 30కి పైగా ట్రక్కుల ద్వారా సరఫరాను వేగవంతం చేశారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం దాదాపు 3400 మంది రైతులకు సకాలంలో 210 కోట్ల రూపాయల చెల్లింపులను నేరుగా జరిపినట్టు వెల్లడించింది. సరుకు రవాణా పంపిణీలో ఎటువంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. దేశంలో పంచదార నిల్వల అక్రమ రవాణా, కృత్రిమ కొరత సృష్టించడం, ఊహాజనిత వ్యాపారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 4000 క్వింటాళ్ల నుండి 2000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిబంధన ఈ నెల 15వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం వ్యాపారులు తాము సేకరించిన సరుకును 30 రోజులకు మించి నిల్వ ఉంచుకోవడానికి వీల్లేదు. అయితే కోల్కతా, దాని చుట్టుపక్కల మెట్రోపాలిటన్ ప్రాంతాలకు మాత్రం ఈ పరిమితిని గతంలో ఉన్నట్టే 4000 క్వింటాళ్లుగానే కొనసాగించారు. కోల్కతా ప్రాంతం, ఉత్తరప్రదేశ్, మహారాష్టల నుంచి పంచదారను దిగుమతి చేసుకుని ఈశాన్య రాష్టాలకు సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా ఉన్నందున ఈ మినహాయింపు ఇచ్చినట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపిక చేసిన 100 జిల్లాల్లో పథకం అమలును వేగవంతం చేయడం, వివిధ పథకాల సమన్వయం, జిల్లాల పనితీరు మెరుగుపరచడం, రైతులకు ప్రత్యక్ష లబ్ది చేకూరేలా చూడడంపై ఈ సమీక్షలో ప్రధానంగా దృష్టి సారించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్య పుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఇప్పుడు కొన్ని తెలుగు పాటలు వింటారు. ముందుగా ఇప్పుడు చెప్పబోయే సినిమా ఈ హీరోకి మొదటి సినిమా. కానీ మొదటి సినిమాలో ఎవరైనా సరే కాస్తో కూస్తో బెరుకుతారు కదా, అంటే కొంతమంది అయితే బెరకరు, చాలామందినే చూసాము. బట్ ఎక్కడో దగ్గర కొన్ని కొన్ని ఫాల్ట్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరికి. కానీ ఈ సినిమాలో ఈ హీరో అయితే నిజంగా ఫస్ట్ సినిమానా అని అనిపించేంతగా చేశారనమాట. ఈ సినిమా పేరేంటంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. 1996లో ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ లవ్ స్టోరీ చాలామందికి నచ్చేసింది. అసలు ఇందులో పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ ఇది, చాలా బాగా చేశారు. అంటే ఇది నేను చెప్పడమే కాదు, అందరూ అనుకున్న మాట. ఇంకా సినిమాలో పాటలు అయితే ఎంత బాగుంటాయో, వారి నటన కానీ, ఇందులో పాటలు కానీ, కామెడీ కానీ, ఇక ఇరు కుటుంబాల మధ్య ఉన్నటువంటి తగువులు కానీ, వాటిని వెనక పెట్టి వాళ్ళని కలిపి వీళ్ళు కలవడం అనేది కూడా ఈ సినిమాకి చాలా మంచి ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు సినిమాకి. ఇక పవన్ కళ్యాణ్, సుప్రియ వీరిద్దరు కూడా హీరో హీరోయిన్స్గా చేసినటువంటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఇద్దరికీ కూడా ఇది తొలి సినిమా అయినప్పటికీ, ఇంకా మనకి హీరోయిన్ గురించి కూడా తెలుసు, అక్కినేని నాగేశ్వరరావు గారికి మనవరాలు. ఇక ఈ సినిమా అయితే ఖయామత్ సే ఖయామత్ తక్ అనే హిందీ సినిమాకు రీమేక్ అనమాట మన తెలుగు సినిమాలో. ఇక ఇందులో చాలామంది యాక్టర్సే యాక్ట్ చేశారు. సినిమాకి సంగీతాన్ని కోటి అందించారు.

ఇదే సినిమా నుంచి. ప్రియసఖి ఓం అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీలేఖ పాడినటువంటి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

ఎస్ లిజనర్స్, బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. తర్వాత మరి రాబోతున్నటువంటి సాంగ్, ఈ సినిమా 2004లో రిలీజ్ అయింది. ఎంత పెద్ద కామెడీ సినిమా అంటే సినిమా, అంత బాగుంటుంది. అసలు ఈ హీరో ఇంత బాగా చేస్తారా, అంటే ఇంత బాగా చేయరా అని కాదు, ఈ సినిమాలో ఇలా చేయగలరా అని అసలు మనం అనుకోమన్నమాట. జనరల్గా ఈ హీరోకి చాలా చాలా క్వాలిటీసే ఉన్నాయి. చాలా పెద్ద హీరో అంటే, పెద్ద హీరో అంటే తెలుసు కదా మీకు, చాలా ఎక్కువ సినిమాలు అండ్ హిట్ సినిమాలు, మంచి మంచి సినిమాలు చేసినటువంటి హిస్టరీ ఉన్నటువంటి హీరో. ఆ హీరోయే మన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా, 2004లో వచ్చింది. చిరంజీవి, సొనాలి బింద్రే నటించినటువంటి సినిమా. ఈ సినిమా బేసిక్గా హిందీలో సంజయ్ దత్ నటించినటువంటి మున్నాభాయ్ ఎంబీబీఎస్గా అక్కడ హిందీలో రిలీజ్ అయింది. మనకి ఇక్కడ రీమేక్ చేశారు శంకర్ దాదా ఎంబీబీఎస్గా, మనకి తెలుగులో రీమేక్ చేశారు. ఇంకా శంకర్ దాదాగా మామూలుగా లేదు పర్ఫార్మెన్స్ చిరంజీవి గారిది సినిమాలో, అంత బాగుంటుంది. జయన్సి పరాంజీ దర్శకత్వంలో, అక్కినేని రవిశంకర్ ప్రసాద్ నిర్మాణంలో, దేవిశ్రీ ప్రసాద్, అసలు దేవిశ్రీ ప్రసాద్ అందించగలరా శంకర్ దాదాకి అని అనుకున్నాం, కానీ మామూలుగా లేదు. శంకర్ దాదానే ఇంప్రెస్ చేసేటంత మ్యూజిక్ అందించారనమాట దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి. ఇదే సినిమా నుంచి మీ అందరి కోసం ఒక మంచి పాట వచ్చేస్తోంది. అదే సాహితీ రచనలు మాణిక్య వినాయకం సుమంగళి పాడినటువంటి ఈ పాట వినేసి ఎంజాయ్ చేయండి. వింటూ ఉండండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది వాళ్ళ నుంచే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

102 FM రెయిన్బో సాగరికలో తెలుగు ఫిలిం సాంగ్స్ వినేస్తున్నారు. సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సాంగ్స్ వినేస్తున్నారు. ఇక రాబోతున్నటువంటి సినిమాలో లక్ష్మీ నరసింహ సినిమా, ఈ సినిమా 2004 రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది. జయన్ సి పరాంజీ దీనికి కూడా దర్శకత్వం వహించారు. నందమూరి బాలకృష్ణ, అసిన్, వీరిద్దరు కూడా హీరో హీరోయిన్స్గా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. మణిశర్మ సంగీతం అంటే మనందరికీ తెలిసిందే కదా, సూపర్ హిట్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా నుంచి మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది. వేటూరి రచనలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రేయ ఘోషల్ పాడినటువంటి పాట వచ్చేస్తోంది. విని ఎంజాయ్ చేయండి.

ఎస్ లిజినెస్, మనం ఉన్నాం, తెలుగు పాటలు వినేస్తున్నాం, బ్యూటిఫుల్ సాంగ్స్ వినేస్తున్నారు కదా. తర్వాత రాబోతున్నటువంటి సినిమా, ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఈ హీరో అండ్ హీరోయిన్ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ కాంబినేషన్. చాలా చాలా మందికి ఇంకా వీళ్ళు సినిమాలు చేస్తుంటే బాగుండేది అని అనుకుంటున్న సమయంలో మనకైతే హీరోయిన్ అయితే లేకపోయింది అనుకోకుండా, బట్ వీళ్ళు చేసిన సినిమాలు మాత్రం ఎప్పటికీ ప్రతి ఒక్కరి మధురు అలా ఉండిపోతాయి. అలాంటి ఎపిక్ మూవీస్ అన్నీ చేశారు. వీరిద్దరు కాంబినేషన్ అంత బాగా కుదురుతుంది స్క్రీన్ మీద. ఇక వీరిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా జయం మనదేర. 2000 వచ్చినటువంటి సినిమా, ఎన్ శంకర్ డైరెక్షన్ చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది వందే మాత్రం శ్రీనివాస్. సినిమాలో కామెడీ కానీ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ కానీ కొంచెం చూపిస్తారు. సినిమా చాలా బాగుంటుంది. ఇందులో డ్యూయల్ రోల్ చేశారు వెంకటేష్. సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా నుంచి మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కవిత కృష్ణమూర్తి పాడినటువంటి సాంగ్ వచ్చేస్తుంది. విని ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి 102 FM రెయిన్బో.

ఇక చివరిగా నాగార్జున నటించినటువంటి, నాగార్జున టబు నటించినటువంటి సినిమా ఆవిడ మా ఆవిడే సినిమా. ఇక ఈ సినిమాకి శ్రీ అనేటటువంటి అతను మ్యూజిక్ అందించారు. ఇక లిరిక్స్ అన్నీ కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించారు. ఈ సినిమాలో పాటలు, సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇదే సినిమా నుంచి ఒక మంచి పాట వచ్చేస్తోంది మీకోసం. శ్రీ ఇంకా అనురాధ శ్రీరామ్ పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరికాలో మీరు ఇంతవరకు పాటలు వినేశారు, బ్యూటిఫుల్ సాంగ్స్ అన్ని వినేశారు. ఇక ఈ ప్రోగ్రామ్ని ఇంతటితో కన్క్లూడ్ చేసేద్దాం. మీరు మాత్రం వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: వాత్సల్య పథకం వివరాలు, ఈ అంశం గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కోలిపాక శంకర్రావు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో మిషన్ వాత్సల్య పథకం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: ఆకాశవాణి శ్రోతలకి స్వాగతం. బాలల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. బాల్య వ్యవస్థలోనే వారికి గనక మనం చేయుతనందిస్తే భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వాలు ఎన్ని రకాల పథకాలు తీసుకువచ్చినా కూడాను ఇప్పటికీ కూడా కొన్ని రకాల వ్యవస్థల్లో ఈ బాల్య వ్యవస్థ అట్టడిగిపోతుంది. మరి అలాంటి విషయాన్ని మనం అధిరోహించేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య అనే పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ మిషన్ వాత్సల్య పథకం యొక్క అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు జిల్లా బాల సంక్షేమ సమితి సభ్యులు అడ్వకేట్ అయినటువంటి శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారు. ఈ మిషన్ వాత్సల్య ముఖ్యంగా బాలలకి వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. వారిని సాదరంగా ఆకాశవాణి తన స్టూడియోస్ కి ఆహ్వానించింది. నమస్కారం అండి అంబేద్కర్ గారు.
3: నమస్కారం సార్.
2: కేంద్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టినటువంటి ఈ మిషన్ వాత్సల్య అసలు ఎందుచేత ఇది ప్రజల్లోకి తీసుకురాబడింది?
3: ఈ మిషన్ వాత్సల్య అనే పథకము మన భారతదేశం మొత్తంలో అంటే కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలలో అన్నింటిలో కూడాను 1/4/2022 అంటే ఏప్రిల్ 1/2022 నుండి అమలు చేయడం జరుగుతుంది సార్. ఈ మిషన్ వాత్సల్య పథకంలో అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోను రాష్ట ప్రభుత్వ పరిధిలోను ఉన్న అనేక బాలల అభివృద్ది సంక్షేమ పథకాలను ఏకీకృతం చేసి ఈ విధానాన్ని అమలుపరచడం జరిగింది. దీనిలో కేంద్ర

0: ప్రభుత్వం 60% వాటాను, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటాను తమ బాధ్యతాయుతమైన ఖర్చుగా ఇవ్వడంతో ఈ పథకం యొక్క తీర్థనలు మొదలవడం జరుగుతూ ఉంది.
1: సార్, ఇక్కడ ఒక విషయాన్ని, ఇప్పుడు ఈ మిషన్ వాత్సల్యలో అనేక అంశాలు క్రోడీకరించి ఏకీకృతం చేశారంటున్నారు, అసలు బాలల సంక్షేమం అంటే దాంట్లోకి ఏమేమి వస్తాయి?
0: బాలల సంక్షేమంలో అంటే మొదలుగా మనం చూసుకుంటే మన దేశంలో ఒక జనాభా సదల నుండి అంటే అంగన్వాడీ కేంద్రాల నుండి మొదలుపెట్టుకుని 18 సంవత్సరాల వయసున్న పిల్లలందరూ కూడాను బాలలుగా పేర్కొనబడడం జరుగుతుంది. అంటే ఒక పిండము మొదలైన దశ నుండి కూడాను 18 సంవత్సరాల నిండినంత వరకు కూడాను బాలబాలికలందరూ కూడాను బాలల కిందకే గణించడం జరుగుతుంది. సో ఇందులో మిషన్ వాత్సల్య యొక్క ముఖ్య లక్షణం ఏ విధమైన ఇబ్బంది అంటే ఒకవేళ ఆ యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినా లేక తల్లి లేక తండ్రి ఎవరన్నా కోల్పోయినా సంరక్షకులు సరైన స్థితిలో లేకపోయినా లేకపోతే ఆ కుటుంబం ఏమన్నా విచ్ఛిన్నమైనా లేక దీర్ఘకాలిక వ్యాధులు రోగాలకు ఆ కుటుంబ పెద్దలు బారిన పడినా లేక ఆ పిల్లలు ఏ విధమైన మానసిక లేక ఆరోగ్య సమస్యలకులోనైనా ఈ పిల్లలందరినీ కూడాను ప్రభుత్వం దృష్టిలో వీళ్ళు ప్రత్యేక శ్రద్ద అవసరమైన పిల్లలు అంటే సిఎన్సిపి పిల్లలుగా చైల్డ్ కేర్ నీడ్ అండ్ ప్రొటెక్షన్ పిల్లలుగా గుర్తించడం జరుగుతుంది. ఆ విధమైన పిల్లలకి సంఘంలో ఉండే పిల్లలకు అందే అన్ని సౌకర్యాలు కొన్ని సందర్భాల్లో అందకపోవచ్చును. అలాంటి అసౌకర్యమైన పరిస్థితులు ఏ ఒక్క బాబుకి పాపకి ఈ దేశంలో ఉండకుండా ఉండడానికే చాలా ప్రత్యేక శ్రద్దతో మిషన్ వాత్సల్య అనే పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో ఆ విధమైన లోటుపాట్లు ఎలాంటివి ఉన్నా సరే అవన్నీ కూడా ప్రభుత్వం పరిధిలోనే అవి పరిష్కరించబడి ఆ పిల్లలకు మామూలుగా ఒక తల్లిదండ్రులు లేకపోతే సంపూర్ణ ఆరోగ్యకర వాతావరణం కలిగిన కుటుంబంలోని పిల్లల ఎదుగుదలకు ఏవైతే అంశాలు ఉపయోగపడతాయో అలాంటి అంశాలన్నింటినీ కూడాను ప్రభుత్వం సహకారంతో దీనిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుందండి.
1: అంటే ఇక్కడ జిల్లా బాల సంక్షేమ సమితి ద్వారా ఇలాంటి పిల్లలను మీరు ఐడెంటిఫై చేస్తారు, ఐడెంటిఫై చేసిన తర్వాత వారికి షెల్టర్ ఇవ్వడము, విద్యా సౌకర్యాలు కల్పించడము, ఉపాధి కల్పించడం అనేది ఏమైనా చేస్తుంటారా?
0: తప్పకుండా సార్. జీవో నెంబర్ MS-47 ని బేస్ చేసుకుని మన దగ్గర ఉన్న రెసిడెన్షియల్ ప్యాటర్న్స్ అంటే గురుకులాలు ఉంటాయి సార్, అవి వర్గాల వారిగా జనరల్ గురుకులాలు ఉంటాయి సార్, వాటన్నిటిలోనూ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా బాలికలకు ప్రత్యేకంగా KGBVలు ఉంటాయి సార్, అన్నిట్లో కూడాను ఈ పిల్లలకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 15 సంవత్సరాల నుండి 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో బాలికల వరకు వీళ్ళకి సపరేట్ గా ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంది సార్, మా మహిళా శిక్షణ శాఖ పరిధిలో రాష్ట్రంలో, అది హైదరాబాద్ లో ఉంటుంది సార్. అక్కడ కూడా వీళ్ళని ఏ విధమైన ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా కూడా వీళ్ళకి డిప్లొమా సీట్లు కూడా కేటాయించడం జరుగుతుంది. 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మటుకు స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ ఉంటుంది సార్, దీన్ని శిశుగృహ అని అంటాం మనం తెలుగులో, దానిలో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా పిల్లల్లో అంటే సాధారణమైన ఎదుగుదలలో కొంత వ్యత్యాసాన్ని ప్రదర్శించిన పిల్లల కోసము మహిళా శిక్షణక్షేమ శాఖ పరిధిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా CCIS సార్ అంటే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి సార్, సో వాటిలలో వీళ్ళని కొంతకాలం ఉంచి వాళ్ళు అదే వయసు ఉన్న పిల్లల ఎదుగుదలకు సమానమైన ఎదుగుదల వాళ్లలో వచ్చేంత వరకు ఉంచి తిరిగి వాళ్ళని రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్చడం లేకపోతే వాళ్ల కుటుంబాలను గుర్తించి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది సార్.
1: అన్ని రకాలుగా సామాజికంగా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నారు, కాకపోతే వాళ్ళు దారిద్ర్యరేఖకి దిగువన ఉన్నారు. అలాంటి సందర్భాల్లో పిల్లలకు సాకే ఆర్థిక వెసులుబాటు అనేది ఆ కుటుంబానికి లేనప్పుడు మీ బాలల సంక్షేమ సమితి ఈ మిషన్ వాత్సల్యలోకి ఆ పిల్లలను తీసుకుంటారా?
0: మిషన్ వాత్సల్య పథకం ప్రత్యేకించి ఎవరైతే ఆర్ఫన్ గాని లేక సెమీ ఆర్ఫన్ గాని లేకపోతే ఇబ్బందికి లోనైన కుటుంబాలు అంటే డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ నుండి పిల్లల వరకు ప్రత్యేకంగా కేటాయించబడిన పథకము. ఈ పథకంలో మీరు అన్నట్లుగా ఆ కుటుంబాన్ని సోషల్ ఎంక్వైరీ రిపోర్ట్ అని ఉంటుంది సార్, అది మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పరిధిలో 2 ప్రధాన విభాగాలు ఉంటాయి. ఒకటి 109 చైల్డ్ హెల్ప్ లైన్, వీళ్ళందరూ కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి, కొన్ని టోల్ ఫ్రీ కాల్స్ రావడము లేకపోతే కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తుల ద్వారా వచ్చిన కంప్లైంట్లను లేకపోతే విషయాలను బేస్ చేసుకుని మేము ఎంక్వైరీ చేసి ఆ పిల్లల్ని గుర్తించడం జరుగుతుంది. ఆ యొక్క పిల్లల యొక్క అర్హతలు వాళ్ళు మా దగ్గర ఉన్న పథకాలలో దేనికి వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు అనేది మా దగ్గర DCP యూనిట్ అని ఉంటుంది సార్, సో దానిలో ప్రత్యేకించి ఈ విషయాల మీద పరిజ్ఞానం కలిగిన అధికారులు ఉంటారు, వాళ్ళు ఆ కుటుంబ పరిస్థితుల నేపథ్యాన్ని బంధువుల నేపథ్యాన్ని అంచనా వేసి మాకు వాళ్ళు ఆ రికార్డులను మాకు సబ్మిషన్ చేయడం జరుగుతుంది. వాటిని బేస్ చేసుకుని మిషన్ వాత్సల్యాల్లో వాళ్ళు ఏ విధానానికి వాళ్ళు అర్హులైతారో చూసి ఆ విధమైన సౌకర్యాలను అదనంగా ఆ CNCP పిల్లలు అంటాం సార్, ఆ పిల్లలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం నుండి మనకి ప్రతి నెల 4,000 రూపాయల స్పాన్సర్షిప్ ఆ పిల్లలకు అందజేయడం జరుగుతుంది సార్. ఇది మొదలుగా మేము 24 నెలలకి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ పిల్లల యొక్క కుటుంబ నేపథ్యాన్ని లేకపోతే ఆ పిల్లల యొక్క విద్యా ఆసక్తి తదితర అంశాలను బేరీజు వేసుకుని ఆ యొక్క స్పాన్సర్షిప్ ని పెంచడము లేక ఇంకా కొంతకాలం కొనసాగించడము, ఇలాంటిది కూడాను జిల్లా పాలన

0: సంక్షేమ సమితి ఆ యొక్క డిస్టిక్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారి అనుమతితో నిర్వహించడం జరుగుతుంది సార్. ఆ విధంగా వాళ్ళని సంపూర్ణ పరిపక్వత చెందిన వ్యక్తులుగా ఈ సంఘంలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరుగుతుంది.
1: మనం ఈ బాలల సంక్షేమ సమితిలో ఈ పోస్టర్ కేర్ ఆఫ్టర్ కేర్ అనే పదాలు వాడుతూ ఉంటాం. అసలు పోస్టర్ కేర్ అంటే ఎవరు వస్తారు, ఆఫ్టర్ కేర్ అంటే ఏ విధంగా ఉండబోతుంది?
0: ఒక కుటుంబ నేపథ్యంలో ఆ సంరక్షణకు చెందనే పిల్లలు ఉండడానికి ఆసక్తి చూపించి ఆ పిల్లల్ని ఆ కుటుంబము చూసుకునే విధానంలో ఆరోగ్యకరమైన పరిస్థితి ఉన్నట్లయితే వాళ్ళని మేము పోస్టర్ కేర్ గా అంటే వాళ్ళకి కొంత ప్రభుత్వం నుండి ఆ పిల్లలకి ఎదుగుదలకు ఇంకా అదనంగా ఆ కుటుంబము వెచ్చించే ఖర్చులతో పాటుగా ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుంది సార్. ఆ విధంగా అదే కుటుంబంలో అంటే అతని బంధువుల సమక్షంలోనే ఆ బాలుడు లేక బాలిక ఉన్నతికి ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఈ విధమైన చేయూతని తదుపరి అతను ఆ కుటుంబం నుండి విద్యా ఇతర అవసరాల దృష్ట్యా వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడాను ఆ ప్రభుత్వ పథకాలను అతనికి అందజేస్తూ ఆఫ్టర్ కేర్ ను కూడాను మహిళా శిక్షణ శాఖ కొనసాగిస్తుంది సార్, జిల్లా బాల సంక్షేమ సమితి పరిధిలో. సో ఇది పోస్టర్ కేర్ ఆఫ్టర్ కేర్ కు సంబంధించిన అంశాలు సార్.
1: ముఖ్యంగా చూస్తే మీరు మైనర్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు బాలల సంక్షేమం కాబట్టి. ఆఫ్టర్ దట్ అంటే మేజారిటీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మైనర్ నుంచి మేజర్ అయిన తర్వాత వారికి ఇంకా ప్రభుత్వం నుంచి సహకారం అవసరం ఉంది, వాళ్ళు ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదన్నప్పుడు మరి మేజర్ అయినాక వాళ్ళకి ఉన్నటువంటి వెసులుబాట్లు ఈ బాలల సంక్షేమ సమితి ద్వారా ఏదైతే ఉందో ఈ పథకాలను వారికి అందించే అవకాశం ఉంటుందా?
0: తప్పకుండా ఉంటుంది సార్. ఆ పిల్లలకి సరైన కుటుంబం లేని క్రమంలోనూ లేక వాళ్ళు 18 సంవత్సరాల వయసు పైబడిన తర్వాత కూడాను వాళ్ళు ఒక ఏదైనా సాంకేతిక విద్య లేకపోతే సొంతగా తమ కాళ్ల మీద వాళ్ళు నిలబడడానికి ఇంకా కొంత సమయం పట్టే పరిస్థితులు ఉన్నప్పుడు తప్పకుండా బాలల సంక్షేమ సమితి 18 సంవత్సరాలు నిండిన పిల్లల విషయంలో కూడాను సరైన జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. అది ఆ యొక్క ఉన్నతాధికారులకు ఆ నివేదికలను సమర్పించడం ద్వారా వాళ్ళకి అవసరమైన విద్య తదితర అవసరాలను ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి వాళ్ల జీవితానికి ఒక ఉన్నతిని తీసుకురావడానికి చేయూతను అందజేయడం జరుగుతుంది.
1: మరి ఇదంతా చెయ్యాలంటే మీకు జిల్లా వ్యాప్తంగా కమిటీలు అనేవి ఉండాలి, అలాగే మండల వారీగా కూడా కమిటీలు ఉండాలి, దీనికి ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటాయా?
0: ప్రస్తుతము అంటే ప్రభుత్వ పరిధిలో జిల్లా స్థాయిలోనే యంత్రాంగాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి సార్. వీటిలో మొదలుగా మనకి చైల్డ్ హెల్ప్ లైన్ ఉంటుంది, వాళ్ళు ఈ విధమైన సమస్యలను గుర్తించడంలో చాలా ప్రభుత్వానికి ఉపయోగపడే టీం మెంబర్స్ ఉంటారు. దాని తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశానుసారము డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సరైన రికార్డులను వీళ్ళు పరిశీలించి వాళ్ళ యొక్క వాస్తవ పరిస్థితులను హోమ్ ఎంక్వైరీ రిపోర్టులను సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఉంచి నిజమైన లబ్ధిదారుల ఎంపికకు వాళ్ళు సహాయం చేయడం జరుగుతుంది సార్. ఈ విధమైన లబ్ధిదారుల ఎంపికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పూర్తి చేసి దాన్ని జిల్లా కలెక్టర్ గారికి అందజేసి వాళ్ళందరికీ కూడాను ప్రభుత్వ పరిధిలో స్పాన్సర్షిప్ వచ్చే విధంగా చేయూతను అందించడం జరుగుతుంది సార్.
1: కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ జిల్లా కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారు, మరి మన ఉభయ జిల్లాల్లో ఇప్పటి వరకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి బాలబాలికలు ఎంతమందిని మీరు గుర్తించారు, వారికి ఏ విధంగా సహకారాలు తీసుకున్నారు?
0: భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు ఈ స్కీమ్ మొదలైన దగ్గర నుండి అంటే 2022 April 1 నుండి మనం గుర్తించిన ఈ విధమైన పిల్లల సంఖ్య 307 సార్. ఇది కాకుండా ఇంకా మనకి కోవిడ్ టైంలో కూడాను ఆర్ఫన్స్ అయిన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఇద్దరిని కోవిడ్ టైంలో అది కోవిడ్ వల్ల అయి ఉండొచ్చు ఇతర కారణాల అయి ఉండొచ్చు ఆ సమయంలో కోల్పోయిన పిల్లల సంఖ్య 4 సార్. సో ఇప్పటి వరకు అనాథలు లేక సెమీ ఆర్ఫన్స్ అయిన పిల్లలు మొత్తంగా వచ్చేసరికి 307. ఈ 307 సంఖ్యకి మనము ఇప్పుడు మిషన్ వాత్సల్య నుండి స్పాన్సర్షిప్ అందజేయడం జరుగుతూ ఉంది సార్. ఇది కంటిన్యూషన్ గా జరిగే ప్రాసెస్. దీంతో పాటుగా ఆ కోవిడ్ టైంలో ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినారో వాళ్ళకి పీఎం కేర్స్ నుండి 10-10 లక్షలు వాళ్ళకి ఎఫ్డి చేయడంతో పాటుగా ప్రతి నెల ఈ మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ 4,000 అందజేయడంతో పాటుగా ప్రతి సంవత్సరం వాళ్ళకి మళ్లీ అదనంగా ఇంకొక 10,000 రూపాయలు స్కాలర్షిప్ రూపంలో అంటే వాళ్ల విద్యా అవసరాల నిమిత్తం స్కాలర్షిప్ రూపంలో కూడా అందజేయడం జరుగుతూ ఉంది సార్. ఈ విధంగా మొత్తంగా మన జిల్లా నుండి 311 మంది లబ్దిదారులు ఇప్పటి వరకు మనకి మిషన్ వాత్సల్య పరిధిలో ఉన్నారు సార్. ఇదే సంఖ్యలో మనకి ఖమ్మం జిల్లా నుండి కూడాను ఉన్నారు సార్. మన రాష్ట్రం నుండి 4,000 పైచిలకు విద్యార్థులు ఈ మిషన్ వాత్సల్య పథకం కింద స్పాన్సర్షిప్ ని అందుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా వచ్చేసరికి ఇది 81,000 వరకు ఈ సంఖ్య ఉంది సార్. దీనిలో కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రాలు అన్నిటికీ సంబంధించిన విద్యార్థులు ఉన్నారు సార్. ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో సెమీ ఆర్ఫన్స్ ఉన్నారో లేక కొంత డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఉన్నారో ఎవరైతే పేరెంట్స్ కొంచెం దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న పిల్లలున్నారో లేదంటే ఆ పిల్లలే ఏదన్నా ఇబ్బందిని ఆరోగ్యకరమైన సమస్యను ఇతరతర సమస్యను ఎదుర్కొంటున్న పిల్లలు ఉన్నారో లేదా పోక్సో విక్టిమ్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడాను ఈ మిషన్ వాత్సల్య నుండి ఈ స్పాన్సర్షిప్ కి ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలుగా మేము గుర్తించడం జరుగుతుంది.

0: సామాజికంగా ఎలాంటి మార్పులు రావాల్సి ఉంటుంది.
1: ఆ పిల్లల్ని చాలా తక్కువ వయసులోనే గుర్తించడం వల్ల ఆ యొక్క కుటుంబాల పోషణ ఇబ్బందుల్ని లేకపోతే ఇతరత్ర సమస్యలను మనం గుర్తు పెట్టి వాళ్ళని మనము సరెండర్ రూపంలో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఆ పిల్లల్ని అప్పజెప్పే విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఎవరైతే ఈ దేశంలో నలుమూలలా ఉన్న పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, సంతానం కావాల్సింది అని కోరుకునే వాళ్ళు ఉన్నారో, వాళ్ళంతా కూడాను కారా అనే ఒక కేంద్ర సంస్థ ఉంటుంది సార్, అది మనకి దేశం మొత్తం కూడా సెంట్రలైజ్డ్ గా మనకి అడాప్షన్ విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటుంది. 0 to 6 years ఉండే పిల్లలు సాలో ఉంటారు సార్, అబోవ్ 6 years నుండి అప్ టు 18 years ఉన్న పిల్లలేమో సీసీఐలో ఉంటారు. వీళ్లలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అడాప్షన్ కి, వాళ్ళని అడాప్షన్ పోల్లో ఉంచి వాళ్ళని ఒక ఉన్నతమైన ఫ్యామిలీస్ కి, చక్కని ఆరోగ్యకరమైన కుటుంబాల చెంతకి చేర్చడానికి సిడబ్ల్యూసీ అలాగే ప్రభుత్వ ఇతరత్ర యంత్రాంగాలన్నీ కూడాను సమిష్టి కృషి చేసి వాళ్ళకి నిండైన జీవితాన్ని ఇవ్వడానికి చేయూతను అందజేస్తూ ఉండడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటున్న క్రమంలో మనం ఈ విధమైన పిల్లలు ఎవరైతే సిఎన్సీపీ పిల్లల సంఖ్య ఉందో ఈ సంఖ్యను మనం తగ్గించడానికి శాశక్తుల ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది సార్.
0: ఇది మార్పు అనేది రావాలి.
1: ఎస్ సార్, మార్పు వస్తుంది సార్. ముఖ్యంగా మన భద్రాద్రి జిల్లా వచ్చేసరికి మన తెలంగాణలో గిరిజన ప్రాంతం ఉన్న జిల్లా అయింది సార్. మనదొకటి ములుగు, ఇలా మనము పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఎంపీ, ఒరిస్సా వీటితో కూడాను మన బార్డర్ని షేర్ చేసుకోవడం వల్ల ఈ సిఎన్సీపీ అంటే ఎవరైతే పిల్లలకి సంరక్షణ రక్షణ అవసరమైన పిల్లల విషయంలో ఈ యొక్క బార్డర్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల పిల్లలు అక్కడ జీవన విధానంలో ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొన్న వాళ్ళు కూడాను మన దగ్గర షెల్టర్ తీసుకుంటూ ఉన్నారు సార్. అలాంటి వాళ్ళు మన దగ్గర ఎక్కువ కాలం నివసించి ఉన్నా మన దగ్గర వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కానీ ఇలాంటివి ఉన్నా కూడాను మన దగ్గరనే వాళ్ళకి అలాంటి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతూ ఉంది.
0: ఈ మిషన్ వాత్సల్య ద్వారా మరి ఎంతో మంది కూడాను జీవితంలో స్థిరపడ్డారు, అలాగే వారు కూడా సమాజానికి సేవ అందిస్తూ వారి తోటి స్నేహితులకు కావచ్చు, కింది స్థాయి బాలబాలికలకు కావచ్చు.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది అలరించే గెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మన స్టూడియోలో క్లాక్ చూపించేస్తోంది, 8:43 కావస్తోంది. ఆరోగ్యనిచ్చే చిట్కాలతో, మనసుకు హాయినిచ్చే మెలడీ పాటలతో, ఆలోచింపచేసే కొటేషన్స్తో మిమ్మల్ని అలరిస్తున్నటువంటి మెలడీ మ్యాచ్ ప్రోగ్రామ్కి మీ అందరికీ హార్టీ వెల్కమ్. ఇక మరి మన మెలడీ మ్యాచ్లో ఈరోజు కూడా మీకోసం మంచి మంచి విషయాలతో పాటు మంచి మెలడీ సాంగ్స్ కూడా ప్లే చేసేస్తాను. మరి ముందుగా ఒక మంచి కొటేషన్ తెలుసుకుందాం. ప్రశాంతమైన మనసు ఉన్నవారు ఎక్కడ ఉన్నా స్వర్గంలో ఉన్నట్టే, అదే ప్రశాంతత లేనివారు స్వర్గంలో ఉన్నా వారికి అది నరకంలాగా అనిపిస్తుంది. మరి దీని అర్థం మనందరికీ తెలిసిందే కదా, ఎంత డబ్బులున్నాయి అనే కాదు, మనసు అనేది బాగుంటేనే ఇవన్నీ కూడా. తిన్నది వంట పట్టాలన్నా లేదంటే ఉన్నది మనం అనుభవించాలన్నా మనకి ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం కంటే ఇంకా ఎక్కువైంది మనసు. ఈ మనసు తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. మనసు పాజిటివ్గా సంతోషంగా ఉంటే ఇంకా అది చాలా పెద్ద సంపద అనే చెప్పాలి. మనసు బాగుండడం అంత ఇంపార్టెంట్. విన్నారు కదా మంచి కొటేషన్, మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చేస్తున్నాయి, విని ఎంజాయ్ చేయండి. ప్రేమదేశం ఇంకా ఆవారా సినిమాల నుంచి బ్యాక్ టు మెలడీ సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చేస్తున్నాయి, విని ఎంజాయ్ చేయండి.

ఎస్ లిజనర్స్, మెలడీ మ్యాచ్ ప్రోగ్రాంలో ఉన్నాం. ఇప్పుడు ఒక మంచి టిప్ అయితే మీ అందరి కోసం. కొంతమందిలో గురుక సమస్య ఉంటుంది కదా, మరి గురుక సమస్య అంటే వాళ్ళకే కాకుండా అక్కడ వారితో పాటు ఉండేవారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది పడుకునే సమయంలో. ఎందుకంటే ఎవరైనా పీస్ఫుల్గా పడుకుందాం అనుకుంటారు, బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పదు అనారోగ్య సమస్యల కారణంగా ఇది వస్తూ ఉంటుంది. కానీ వీటికి కూడా మరి నిపుణులు కొన్ని సూచనలు అయితే ఇస్తున్నారు. అదేంటి అంటే ఒక మంచి టిప్, అరటి స్పూన్ యాలకుల చూర్ణం ఒక గ్లాస్ వేడి నీటిలో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందంట. అలాగే మరొక టిప్ ఏంటంటే, హాఫ్ టీ స్పూన్ పసుపు పొడిని కప్పు వేడి పాలల్లో

కలిపి రాత్రి నిద్రపోయే ముందు తీసుకుంటే ఈ గురుక సమస్య తగ్గే అవకాశం ఉంది అంటూ నిపుణులు సూచిస్తున్నారు. సో మీరు కూడా ఎప్పుడైనా మీ కనుక ఈ ఇబ్బంది ఉంటే, ఇవి ఎలాగూ ఆరోగ్యానికి మంచివే కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం 2 బ్యాక్ టు బ్యాక్ మెలడీ సాంగ్స్ వచ్చేస్తున్నాయి, శతమానం భవతి ఇంకా మృగరాజు సినిమాల నుంచి.

కెరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి ఇప్పటి వరకు మన మెలడీ మ్యాచ్లో మంచి మంచి పాటలు వినేశారు, మాటలు వినేశారు. చివరికి ఒక మంచి సామెత కూడా చెప్పేస్తాను. సామెత ఏంటంటే, అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు? అంటే ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఆ పని చేయాలి, కానీ అయిపోయిన తర్వాత చేయడం ఎందుకు, ఉపయోగం లేదు కదా అనేటటువంటి అర్థంలో అయిపోయిన పెళ్ళికి ఆర్కెస్ట్రా ఎందుకు, అయిపోయిన పెళ్ళికి భాజాలు ఎందుకు, అయిపోయిన పెళ్ళికి మేళాలు ఎందుకు అన్నట్టు ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. మంచి సామెత కూడా విన్నారు కదా. చివరిగా మన మెలడీ మ్యాచ్లో మరొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. చాలా పెద్ద హిట్ అయినటువంటి సినిమా, మంచి లవ్ స్టోరీ ఉన్నటువంటి సినిమా. ఈ పేరు కూడా ఎవర్ గ్రీన్ పేర్, బట్ నిజ జీవితంలో ఉందామనుకున్నా లేరు, కానీ సినిమాలో మాత్రం చాలా చాలా బాగుంటుంది పేరైతే. ఏ మాయ చేసావి సినిమా నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తోంది. విని ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి. 102 FM రెయిన్బో సాగరిక, కార్తీక్ శ్రేయా ఘోషల్ వాయిస్లో.

మీరు ఇంతవరకు మెలడీ మ్యాచ్ ప్రోగ్రాంలో బ్యూటిఫుల్ సాంగ్స్ వినేశారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వింటూనే ఉండండి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో.

0: మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వివాదాలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ఉద్ఘాటించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభిప్రాయం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించిన నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వార్తల వివరాలు. యుద్దాలు సంఘర్షణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, అన్ని వివాదాలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ నగరంలో ఈరోజు జరిగిన షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ 26వ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న సంఘర్షణల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, తీవ్రవాద భావజాల వ్యాప్తి, ఉగ్రవాద సురక్షిత స్థావరాలు వంటి మొత్తం వ్యవస్థను నిర్మూలించాలని ఆయన సభ్యదేశాలన్నింటికీ పిలుపునిచ్చారు. మార్కెట్లను అనుసంధానించేవి, వాణిజ్యాన్ని సులభతరం చేసేవి, అభివృద్దికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతునిస్తుందన్నారు. అయితే ఇటువంటి ప్రయత్నాలు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా గౌరవించాలని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. శిఖరాగ్ర సమావేశం అనంతరం ఎస్సీఓ వార్షికోత్సవం సందర్భంగా సభ్యదేశాల నాయకులు బిష్కెక్ ప్రకటనపై సంతకాలు చేశారు. భూమి ఉత్పాదకతను, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలోని వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ది చెందిన భారతదేశం కరువు రహిత భారతదేశం అనే లక్ష్యాన్ని సాకారం చేయడంలో వాటర్ షెడ్ అభివృద్ది ముఖ్యమైన సాధనమన్నారు. ప్రాజెక్టుల వేగవంతమైన అమలును, క్షేత్రస్థాయిలో ఫలితాలను సాధించేలా చూడాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన 2.0 పథకం కింద ఇప్పటివరకు సుమారు 53 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 1000కి పైగా ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి తెలియజేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించి నిరసనలు చేపట్టిన విద్యార్థులపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులను కొనసాగించరాదని, దర్యాప్తు చేయకూడదని, అన్ని విధాలుగా వాటిని మూసివేయాలని స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట, అస్సాం ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్న విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను కూడా సుప్రీంకోర్టు

0: రద్దు చేయడంతో పాటు ఈ ఆదేశాన్ని దేశవ్యాప్తంగా వర్తింపు చేసింది. నిజాయితీగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశం జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. అయితే జంతర్మంతర్ నిరసనల్లో పాల్గొన్న 2873 మంది తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నమోదైన ఒక ఎఫ్ఐఆర్ను మాత్రం కొనసాగించడానికి ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 5వ తేదీన తలపెట్టిన నిరసనను విరమించాలన్న కాక్రోచ్ జనతా పార్టీ నిర్ణయాన్ని ప్రభుత్వం స్వాగతించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపిన తరువాతే తాము ఆ హామీని నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. యువత పురోగతి, అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జేపీ నడ్డా స్పష్టం చేస్తూ,
1: భారత్ సర్కార్ కి ఓర్ సే హమ్నే ఛాత్రో కే భవిష్య కో ధ్యాన్ మే రఖతే హువే ఆశ్వాసన్ దియా థా కి ప్రదర్శన్కారీ ఛాత్రో పర్ దర్జ్ కియే గయే మామలే వాపస్ లియే జాయేంగే ఔర్ ఆగే ఉన్ పర్ కోయి భీ కఠోర్ కార్రవాయీ నహీ హో. హమ్ ఉస్ ఆశ్వాసన్ కో పూరా కర్నే జా రహే హైం. సీజేపీ కే ప్రవక్తా నే ప్రెస్ కాన్ఫరెన్స్ కర్కే 5 సితంబర్ కో ప్రస్తావిత విరోధ ప్రదర్శన్ కో వాపస్ లేనే కా జో నిర్ణయ లియా హై హమ్ ఉస్కా స్వాగత్ కర్తే హైం. సర్కార్ కే లియే యువాఓ కీ తరక్కీ ఔర్ ఉన్కా వికాస్ హీ హమారీ సబ్సే బడీ ప్రాథమికతా హై.
0: కాలం గడిచే కొద్దీ కృత్రిమ మేధ ఏఐ సమాజంలో మరింతగా కలిసిపోతోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీ 66వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు అభ్యాసనం కోసం వారి దైనందిన కార్యకలాపాలలోనూ ఏఐని ఉపయోగిస్తున్నారని చెప్పారు. వేగవంతమైన సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు, పాఠ్యాంశాలు కూడా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది యువ అభ్యాసకులు ఏఐని అర్థం చేసుకోవడానికి, దానిని ఆత్మవిశ్వాసంతో బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, కాలుష్యం, వనరుల క్షీణత వంటి పర్యావరణ సవాళ్లకు సమగ్రమైన సహకార పరిష్కారాలు అవసరమని కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 4వ ఇండో జర్మన్ పర్యావరణ ఫోరం ప్రారంభ సమావేశానికి ఆయన జర్మనీ మంత్రి కార్స్టన్ స్నైడర్తో కలిసి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులను తట్టుకోగల భవిష్యత్తును నిర్మించడంలో సహకారం అవసరమని స్పష్టం చేశారు. పర్యావరణ ఆశయం, ఆర్థిక అభివృద్ది అనేవి పరస్పరం పోటీపడే లక్ష్యాలు కానవసరం లేదని భారతదేశ అభివృద్ది నిరూపించిందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వినియోగంపై భారత్, జర్మనీ దేశాలు ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశాయి. దేశ వార్షిక రక్షణ ఉత్పత్తి 2029 నాటికి 3 లక్షల కోట్లు, రక్షణ ఎగుమతులను 50,000 కోట్ల రూపాయలకు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ తెలిపారు. న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ ఈరోజు నిర్వహించిన 2వ వార్షిక ట్రైడెంట్ లెక్చర్లో ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ ఉత్పత్తి సుమారు 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందన్నారు. స్వదేశీ రక్షణ వ్యవస్థలు, ఉత్పత్తి సామర్థ్యాలపై దేశం ఎక్కువగా ఆధారపడుతూ రక్షణ రంగం పెద్ద పరివర్తనకు సాక్ష్యంగా నిలుస్తోందని చెప్పారు. 1947 తర్వాత తొలిసారిగా భారత్ స్వదేశీ వ్యవస్థను ఉపయోగించి ఆపరేషన్ సింధూర్ను చేపట్టిందని, ఇది దేశ రక్షణ స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ భారత్ 7.8% జీడిపి వృద్ధిని నమోదు చేసిందని సంజయ్ సేత్ వెల్లడిస్తూ,
2: कि देश आज जब 62 करोड़ ऐसे युवा और जो एक्सपर्ट्स बता रहे हैं कि 2029 में अभी का जो भारत है वो लगभग 35 साल की इर्द गिर्द 62 करोड़ लोग है और 2029 में आधी आबादी हमारी लगभग 25 साल के अगल बगल होगी. ऑपरेशन सिंदूर का जो परसेप्शन था, अरे ऑपरेशन सिंदूर हमने 1947 के बाद बहुत युद्ध लड़े और पहला ऐसा रिवेंज था, क्या आप सब तो गवाह, पहला ऐसा रिवेंज था, युद्ध था जो हमने अपने इंडिजिनस सिस्टम से पाकिस्तान को नी पिला दिया. दिस दुनिया इसलिए हतप्रभ है.
0: నేపాల్ విషాద సమయంలో మానవతా సహాయం, సహాయక చర్యల్లో సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బీ ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎస్ఎస్బీ పదవీ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఆయన ఒక సందేశాన్ని విడుదల చేస్తూ, సంక్షోభ సమయాల్లో ఎస్ఎస్బీ తీసుకునే వేగవంతమైన, సున్నితమైన చర్యలు దాని నినాదమైన సేవ, భద్రత, సౌభ్రాతృత్వాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో మోహరించిన ప్రతి ఎస్ఎస్బీ జవాన్ దేశానికి అప్రమత్తమైన సంరక్షకుడని, విపత్తుల సమయంలో తొలి స్పందనకారుడని భారత

0: దేశ సద్భావనకు రాయిభారని ఆయన అభివర్ణించారు. తూర్పు మధ్య రైల్వే సమస్తిపూర్ డివిజన్ పరిధిలోని 21 స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ కోసం భారతీయ రైల్వే 233 కోట్ల రూపాయలను ఆమోదించింది. ఈ ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ డివిజన్ అంతటా సిగ్నలింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అమలును సులభతరం చేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఉత్తర రైల్వే పరిధిలోని మొరాదాబాద్ డివిజన్లో 712 కిలోమీటర్ల మేర కవచ్ 4.0 కోసం రైల్వేశాఖ 170 కోట్ల రూపాయలను ఆమోదించింది. స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ను అమలు చేయడం ద్వారా ఈ పనులు రైల్వే భద్రత మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ అభివృద్ది పథకాలకు ఏ కులం కానీ వర్గం కానీ దూరం కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశ ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, డీ నోటిఫైడ్ గిరిజన వర్గాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వివాదాలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ఉద్ఘాటించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభిప్రాయం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించిన నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు చిత్రగీతం వింటారు. ప్రేమలేఖ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనురాధ శ్రీరామ్ పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా లవ్ బర్డ్స్ చిత్రం నుండి హరిహరన్ చిత్ర పాడిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు. చిట్టి చెల్లెలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి శిష్యుల పాడిన పాట విన్నారు. సత్యకాలపు సత్తయ్య చిత్రం నుండి ఘంటసాల పి శిష్యుల పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నెలలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి.

గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం.

0: మదీయ గురుదేవులైన ఏరుకాల రామాచార్యుల వారి పాదపద్మములకు నా నమస్కారాలు సమర్పించుకుంటూ ఆకాశవాణి శ్రోతలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటూ కథను ప్రారంభిస్తున్నాను. నేటి కథ ద్రౌపదీ కళ్యాణ సత్కథ.
1: వినుడి ద్రౌపది కళ్యాణ చరితము వినిపించదనేడు

సంగీతము విని పిలిచేద్దా అనేడు సభాసదుల రవినుడి.

కలకాలముండవు. వెలయగ చీకటి పోయినట్లయి ఎన్నడైన వెన్నెల వచ్చు సహజము పిలిది ద్రౌపది కళ్యాణ చరితము విని పిలిచెద్దనేడు సభా

పాంచాల దేశమునకు అధినాథుడైన ద్రుపదరాజు ఒకనాడు సకల శాస్త్ర కోవిధుడైన రాజ పౌరోహితును రప్పించి ఉచితాసనమిచ్చి కూర్చుండబెట్టి నమస్కరించి మౌనము దాల్చాడు. ద్రుపదరాజా, తమరేదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నారు. నన్ను పిలిపించిన కారణమేమిటో తెలుసుకోవచ్చునా? పండితోత్తమ, నాలో ఎన్నో ఆశలు అణిగి ఉన్నాయి, చెబుతాను వినండి. ఈ

చక్రనందనునకు దేవిగా దగిన పుత్రికను బడయా యాజమునింద్రుని యాజకత్వమున వరకోకిలాదేవిప్నగా పుత్రకమేష్టి సల్పితి కరవాల కోదండ వర్మ కిరీటి దారుడగుచు.

అంతేగాక మా అమ్మాయికి పరిణయ సమయం ఆసన్నమైనది, నేను ఆశించిన అల్లుడు లేకపోయేగదా అని నా బాధ. ఎందుకంటే వీరులు పొండవే.

కక్కయింటను వినంబడు లోక వదంతే ఎందు దుర్వార పరక్రమ విక్రముడు పార్థుడు వాని కొసంగ గంటిని వారిజనేత్రిని ఎట్లు పెరవారి కొసంగుతు పుత్రిక

0: పండితుడు మంచి అందగాడు అయిన అర్జునునికే నా పుత్రికనిచ్చి పెళ్లి చేయాలని శపథం చేశాను. కానీ పార్థుడు లేడు. అఖిల ధర్మ స్వరూపులైన పాండవులు తల్లి సమేతంగా లక్క ఇంటిలో దగ్ధమయ్యారని లోకమే చాటుతూ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి వేరెవరికిచ్చి పెళ్లి చేయడానికి నా మనస్సు అంగీకరించక బాధపడుతున్నాను స్వామి. ద్రుపదరాజా, శాస్త్రములలో ఉపశ్రుతి చాలా గొప్పది. ఉపశ్రుతి అనే శాస్త్రము చూచి చెబుతాను, కాస్త ఆగుము. ఉపశ్రుతి అనే శాస్త్రమును చూచి, ద్రుపదరాజా, పాండవులు మరణించలేదు, హాయిగా బ్రతికే ఉన్నారు. ద్రౌపదికి స్వయంవరమని అన్ని దేశాలకు పత్రికలు పంపండి. పాండవులు తప్పక వస్తారు, నీ శపథము నెరవేరును. వెంటనే ద్రుపదరాజు, శుభముహూర్తము నిర్ణయించి ద్రౌపది స్వయంవర పత్రికలు బ్రాహ్మణుల ద్వారా భటుల ద్వారా అన్ని దేశాలకు అందజేశాడు. అందులో ఒక బ్రాహ్మణోత్తముడు ఏకచక్రపుర అగ్రహారమునకు వచ్చి బ్రాహ్మణ వేషములు ధరించి అగ్రహారములో నివసిస్తున్నటువంటి ఆ పాండవుల చేతికిచ్చాడు ఆ స్వయంవర వర్తమాన పత్రికను. ఆ విషయాన్ని తెలుసుకొని ధర్మపరులైన పాండవులు మారువేషములో ఉన్నారు గనుక వెంటనే వారి తల్లిని వెంటదీసుకొని,
1: పాండునందనులు మాతృ సఖితులై పాంచాల నగరమునకు, పాండునందనులు మాతృ సఖితులై పాంచ

0: పాండవులు తల్లి సమేతంగా ఏకచక్రపుర అగ్రహారము వదలి స్వయంవరమునకు బయలుదేరి ఘోరారణ్యములో కొండలు గుట్టలు దాటుకుని నడక సాగిస్తుండగా దారి మధ్యలో వ్యాస భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. పాండవులు భక్తితో వ్యాసుని పూజించారు. నాయనలారా,
1: పోయి రెండు పాంచాల నగరమున బోరి సుఖంబులు గలుగు, పోయి రెండు నాయనలార పరాత్పరు కృప చేసక.

పాండునందనులారా, మీరు ధర్మానిష్టా గరిష్ఠులు గనుక పాంచాల నగరమునకు మీరు చేరిన వెంటనే భగవానుడైన శ్రీకృష్ణుని దయవలన మీకు కళ్యాణమగుగాక అని ఆశీర్వదించి వ్యాసుడు వెళ్లిపోయాడు. పాండవులు అర్ధరాత్రిలో కూడా ప్రయాణము చేయుచుండగా అంగారపర్ణుడనే గంధర్వుడు సతీ సమేతుడై జలక్రీడలాడవచ్చి పాండవుల రాకను గమనించి ఉగ్రుడై కళ్ళెర్ర చేసి, ఓరి గర్వాంధులైన మానవులారా, ఎవరా వచ్చున్నది మాన్

0: నవ్వులిట
1: దివిజయక్ష గంధర్వ రాక్షసులు.

పనమును గంగా తీరంబులు నాయము ఏగా వీరభోజ్యమే పుణ్యభూమిగా కుబేర సకుండనంగార పన్నుడను ఎవరా ఎవరా ఎవరా వచ్చునది వచ్చునది వచ్చునది ఓరి మానవాధములారా, ఎవరురా మీరు? ఈ అర్ధరాత్రి వేళ ఎంత నిర్భయముగా సంచరిస్తున్నారు! అర్ధరాత్రి వేళ దివిజ యక్ష గంధర్వ రాక్షసులు సంహరించు వారికి యోగ్యమైనటువంటి సమయమని తెలియదా? లేక ప్రాణములపై ఆశ వదిలి వచ్చారా? ఈ భగీరథి పుణ్యభూములలో జలక్రీడలాడుటకు గాని విలాసయాత్రలు సాగించుటకు గాని ఈ అంగారపర్ణుడైన నాకు మాత్రమే అధికారం ఉన్నది. ప్రాణములపైన ఆశ కలిగిన వెంటనే ఈ వనభూమి వదిలి వెళ్లిపోండి. పార్థుడు కోపావేశపరుడై తన చేత కొరవి గిరగిరందిప్పి కొనుచువానిపై దుమ్మికి తన చేత కొరవి గిరగిరందిప్పు కొనుచువానిపై దుమ్మికి అనలోత్రమ్మున వాని రథము గొల్చిన వాడు పటిల్ భూమి.

పని వేగా నేల పడలాగి ధర్మరాజు సాన్నిధ్యమునకును రాగా. అర్జునుడు తన చేతనున్న కొరవిని గిరగిరమని త్రిప్పి అంగార పర్ణునిపై దుమికి సమరము సాగించి ఆగ్నేయాస్త్రము చేత వాని రథమును కాల్చి అంగార పర్ణుని కొప్పుబట్టుకుని ఈడ్చుకుని వచ్చి ధర్మరాజు పాదాల పైన పడవేశాడు. అంగార పర్ణుని భార్య కుంభీనసి తన భర్త దుస్థితిని చూచి కంట తడిబెట్టి ధర్మరాజు పాదాలపై పడి

కుంభీనసి హస్తములు జోడించి, మహానుభావ, నా భర్త మీ ఎడల తెలియక చేసిన తప్పును మన్నించి నాకు పతిభిక్షను ప్రసాదించమని వేడుకున్నది. ధర్మరాజు కుంభీనసి మాటలు విని అంగారపర్ణునికి బాగా బుద్ధి చెప్పి విడిచిపెట్టమన్నాడు అర్జునునితో. అన్నమాట పాలించాడు పార్థుడు. బుద్ధి తెచ్చుకున్నటువంటి అంగారపర్ణుడు అర్జునుని పాదాల పైనబడి కరుణ

కరుణింపు ముని కోడితి సురరాజకుమార ధీర కరుణింపు ముని కోడితి సురరాజకుమార ధీర పరమ మైత్రి నెలగద నా

మహావీర, నీవు నాలో ఉన్న గర్వం అణచేయి. కన్నులు తెరపించావు. ఈనాటి నుండి మనం ప్రాణస్నేహితులుగా ఉందాము. ఇది మొదలుకొని నా పేరు చిత్రరథుడు అని పేరు మార్చుకుంటున్నాను. అంతే కాదు, మన స్నేహమునకు చిహ్నంగా నీ వద్ద ఉన్న పావకాస్త్రమును నాకిచ్చి నా వద్ద నున్నటువంటి కామాస్యములను మీరు తీసుకొనుడు. పార్థుడు పావకాస్త్రాన్ని చిత్రరథునకిచ్చి నీ అశ్వములు నాకు కావలసినప్పుడు తీసుకుంటాను. మరి నా పేరుకు బదులుగా నేను పేరు మార్చుకున్నాను గనుక మరి మన స్నేహం కలకాలం ఉండాలంటే మరి కామాస్వములను వద్దన్నావు గనుక దౌమ్యుల వారు అనే

బ్రాహ్మణోత్తముణ్ణి నా పేరు ఉండేటట్లుగా మీ వెంట పంపుతున్నాను. మంచిది నాయన అని చిత్రరథుడు వెళ్లిపోగా ఆ దౌమ్యుల వారిని వెంట తీసుకుని ఆ రాత్రి అచ్చటిని నిద్రించి మరునాడు దౌమ్యుల వారితో పాటు పాండవులు కుంతీ సమేతులై కౌంపీల్య నగరమునకు పోవుచుండా మార్గమధ్యమున ద్రౌపది స్వయంవరమునకు వెళుతున్న రాజాది రాజులందరూ బ్రాహ్మణ బృందములను చూస్తూ సాయం సమయానికి పాంచాల నగర దరిదాపులకు చేరుతూ ఆ నగరములో ఆ వినపడుతున్నటువంటి వినిపించుచున్నదే బేరే నినాదం వినిపిన

0: చే బురుజు పడి జన సమూహమును రమ్మని పిల్చెడి విధాన వినిపించు చున్నదే జననాదావళికిన సజ్జంబగు పరీక్ష జననాదావళికిన సజ్జంబగు పరి నొనరించను ద్రుపదుడు కొనకెట్లు పరిణమి నొనరించను ద్రుపదుడు కొనకెట్లు పరిణమి వినిపించు చున్నదే
1: పాంచాల నగరము చేరి నివసించడానికి చోటు దొరకక తుదకొక్క కుంభకారుని గృహముందు నివాసం ఏర్పరచుకున్నారు. ద్రుపదరాజు దృష్టద్యుమ్నుడు నిలబడి స్వయంవర సభామంటపంలోనికి వచ్చిన దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని భూరిశ్రవ సోమదత్తాదులను ఒక్కచోట కూర్చుండబెట్టారు. ఇంకొక చోట శ్రీకృష్ణ బలరామ కృతవర్మ శల్య సాత్యకాదులను కూర్చుండబెట్టారు. మరి ఒక చోట శిశుపాల సైంధవ జరాసంధ భగదత్త పౌండ్రక వాసుదేవులను కూర్చోబెట్టారు. ఒక్కచోట వేద వేదాంగ ఇతిహాస మహాబ్రాహ్మణోత్తములైనటువంటి పండితులను కూర్చోబెట్టారు. అదే సమయమున పాండవులు చక్కగా బ్రాహ్మణ వేషమును దిద్దుకొని ఆ సభామంటపమునకు వచ్చి బ్రాహ్మణులు కూర్చున్నటువంటి వారి మధ్య భాగంలో కూర్చున్నారు పాండవులు. ఈ లోపల సర్వాలంకార శోభాయమానమై విరాజిల్లుతున్నటువంటి ఆ స్వయంవర మంటపంలోనికి ద్రౌపదిని చక్కగా అలంకరించుకొని చెలికెత్తెలంతా కూడా తీసుకుని వచ్చి ఆ సిగ్గుతెరల చాటున కూర్చుండబెట్టారామెను. ఆ సుకుమారి రూపు కర్ణార్పక చూచుచుండే కర్ణుడు మీ సములాగి

కర్ణుడు ద్రౌపది అందాన్ని చూస్తూ ఉండిపోయాడు. దుర్యోధనుడు మీసము దిప్పుతూ మీసాన్ని సవరించుకుంటున్నాడు. దుశ్శాసనుడు పళ్ళికలిస్తున్నాడు. జరాసంధుడు చంకలు కొడుతున్నాడు. అట్టి సమయంలో ద్రుపదుడు సభామధ్యములో నిలబడి

ప్రక్కనే ఉన్న విల్లును చేపట్టి బాణములు సంధించి తైల పాత్రలో కనపడుతున్న మత్స్యయంత్రపు ప్రతిబింబాన్ని పైకి చూడకుండా పైనున్న మత్స్యయంత్రాన్ని ఎవరైతే క్రింద పడగొట్టగలుగుతారో వారు నా కుమార్తె ద్రౌపదిని చేపట్టవచ్చునని చెప్పి గంటను మ్రోగించమని కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చునని ఆజ్ఞాపించాడు ద్రుపదరాజు. వెంటనే రాకుమారులందరూ తామే ద్రౌపదిని దక్కించుకోవాలని ఆశపడి కొంతమంది రాకుమారులు బాణములు సంధించగా గురి తప్పి ప్రక్కకు పోవా సిగ్గుతో తల వంచుకొని పోవువారు కొందరు ఆకాశములో తిరుగుతున్న యంత్రాన్ని భూమిని చూచి కొట్టడం అసాధ్యమని కొందరు మేము పెళ్లి చూద్దామని వచ్చామని కొందరు కర్ణుని ముందు మనమెంత అనువారు కొందరు రాజులందరినీ అవమానించడానికే ఈ ద్రుపదుడు ఈ పని చేశాడు కాని యంత్రాన్ని భేదించడం సాధ్యము కాని పని అని కొందరు ద్రౌపదికి మగడు దొరకడు కాని ద్రుపదుడీమెను దేవతా మందిరములో పెట్టి పూజించవలసిందే అనువారు కొందరు. ఇంతలో శిశుపాలుడు లేచి యంత్రమును కొట్టగా ఉద్దిగింజంత మేర ప్రమాణము తప్పిపోయినది. జరాసంధునికి గోధుమ గింజంత ప్రమాణములో తప్పిపోయినది. శల్యునికి పెసరు గింజంత మాత్రమున గురి తప్పింది. కర్ణునికి రోమమాత్రమున గురి తప్పినది. తక్కిన రాజులందరూ చల్లబడిపోయారు. ద్రుపదుడు మరలా పైకి లేచి లేరా రణవీరులిందు లేరా రణవీ

0: ఈ సభలో సమావేశమైన రాకుమారులలో ఎవరో ఒక్కరు మత్స్యంత్రాన్ని భేదించి ద్రౌపదిని పరిణయమాడుతారని ఆశించాను, కాని అందరూ అసమర్థులైనారని ఇప్పుడు అనుకుంటున్నాను. నా కుమార్తెను బ్రహ్మచారిగా ఉంచుతారని అనుకోలేదు. మీసమున్న విలుకాడెవడైనా సరే ముందుకు రమ్మన్నాడు ద్రుపదుడు. భీముడు కోపముతో పైకి లేచాడు. అర్జునుడు భీముని శాంతపరుస్తూ ఉండగా శ్రీకృష్ణుడు పార్థుని గమనించాడు. ఈ లోపల బలరాముడు వాసుదేవుని గాంచి, కృష్ణ
1: చోచు చొనూరుకుంటివే చోచు చొనూరు.

కృష్ణ ద్రుపదుడు నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. మత్స్యయంత్రాన్ని తెగ నరుకుట నీకొక లెక్కయా? వెంటనే యంత్రాన్ని భేదించి ద్రౌపదిని చేపట్టు అన్నా. అమంగళము శాంతించుగాక. మత్స్యయంత్రాన్ని తెగ నరుకుటకు వేరే ఒక్కడొచ్చి ఎప్పుడో కూర్చుని ఉన్నాడు. అటులనా? ఎవరా మహానుభావుడు? నీకు చూపిస్తాను చూడన్నా.

చనిపోయిరిల కయన కయందని జనులాడుకొను టమాట ఏగా చనిపోయిరిల కయన కయందని జనులాడుకొను టమాట ఏగ జనని సహితముగ పాండవు జనని సహితముగ బ్రతికి బయట సంచరించుచున్నారు విప్ర జనని సహితముగ సంచరించుచున్నారు వి

అన్నా, పాండవులు లక్క ఇంటిలో దగ్ధమైపోయారని ప్రజలందరూ అనుకుంటున్నారు కదా. వారు చావలేదు. తల్లి సమేతంగా బ్రతికి బయటపడి బ్రాహ్మణ వేషధారులై, అదిగో బ్రాహ్మణుల మధ్యలో ఆ పాండవులు ఐదుగురు కూర్చొని ఉన్నారు. గమనించు. ధీరులకు క్షత్రియులకు కన్నీరుగారా, ధీరులకు క్షత్రియులకు కన్నీరుగారా, మించి పాంచాలి మించి పాంచాల భూపతి వాంచధీరా.

జయ పుండరీక వరద గోవింద అన్నయ్య, మన అర్జునుడు నిమిషమాత్రములో మత్స్యయంత్రాన్ని భేదించి ద్రుపదరాజు కోర్కె తీర్చును, కాస్త ఓపిక పట్టుమన్నయ్య. అంతలో బ్రాహ్మణుల మధ్యలో నుండి అర్జునుడు పైకి లేచి ధర్మరాజు వద్ద సెలవంది. యంత్రము కడకేగుచుండా చూచినటువంటి అంతఃపుర కాంతలు

ద్రౌపదికి తగినట్టి మగడే. ఏమే అట్లనెదవు, ఏ పుట్టలో నెట్టి పామున్నదో ఎవరికెరుక. క్షత్రియులంచు మిజాలు పెంచిరే కాని రాజులా వీరు ఉత్తరాజులేసుమే. ప్రాయమెంతైన శబాసు ఈతని సాహసము క్షత్రియ కుర గౌరవ.

0: సత్తులారా, ఈ అందగాడు మధ్యంతరాన్ని కొట్టినా సరే కొట్టకపోయినా సరే ద్రౌపదికి మాత్రం తగిన మగుడే అన్నారు కొందరు కాంతలు. మేము రాజులమని పెద్ద పెద్ద మీసాలు పెంచారే కాని వీరు రాజులు కాదు, ఉత్తరాజులే. మొత్తానికి ఈతని సాహసము క్షత్రియకుల గౌరవమును నిలిపేటట్లున్నది అని అంతఃపుర కాంతలందరూ కూడా గుసగుసా మాట్లాడుకుంటున్నంతలో పరమభక్తుడైనటువంటి అర్జునుడు, సర్వాంతర్యామైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఒక్కసారి ఎవ్వరికీ తెలియకుండగా ధ్యానం చేసుకుంటున్నాడు.
1: సమజవరగమన్నా సాధహృ సరసాజప్.

గమదని సదని మదని సా గసని దని సని ద మగ మదని సని ద మదని ద మగ మ సగమదని సా మజవర గమదని సదని మదని సా గసని దని సని ద సత్సంది ద మని ని ద మగ సగ మదని సా మజవర గమదని సదని మదని సా నిస ని ద ని సని ద మగ మదని సగ మగ సని ద ని సని ద గమద ని సని ద ని సని ద మగ మద మగ మగ మదని సని ద గమ సాని ని సదని ని స మమద ధని ని స గమద ని స గమ గ సని ని సదని మమద స గమ ని స మగ ద మని ద సని సదాన్ని మదాన్ని సని సదాన్ని మదాన్ని సా

zadadani ni zamamadadani ni zagamadani zagamagazani ni zadadani mama sagamadani sani damadani damagama sagamadani sani damadani damagama sagamadani sani damadani damagama sagamadani samajavaraga gamadani sadani madani sa nisani dani sani damadani sa sani damadani damagamadani నిదమగమదమగసగమద మగసగమదమగమదనిస సగమమగసజనిదనిస సగసనిసనిదనిదనిస నిసదదని మమదమగమ సగమగమదగమదనిస సనిదమదని నిదమగమద దమగమగస సగమదనిస సనిదమదని నిదమగమద దమగమగస సగమదనిస సనిదమదని నిదమగమగస సగమదనిస గస సని నిద దమ మగ గస సగమదనిస గస సని నిద దమ మగ గస సగమగమ మద మద దని దని నిస సని నిద నిద దమ దమ మగ మగ సగమ మద దని సనిద సనిదమ సనిదమ గమ సగమదనిస సనిద సనిదమ సనిదమ గమ సగమదనిస సనిద సనిదమ సనిదమ గమ సగమదనిస సనిద సనిద మగ సనిద మగ స గమదనిస సనిద సనిద మగ సనిద మగ స గమదనిస సనిద సనిద మగ

అని స్వామిని వేడుకొని రాజులందరూ ఆశ్చర్యపడేటట్లుగా, విల్లు మోపెట్టి శరము సంతించి విడిచిన యంత్రము దాఖి, పిల్లు మోపెట్టి శరము సంతించి పిల్లుమని విరిగి పడినామెంతకు భీతిల్లి చెవి సోకి. బాణము సంధించి తైల పాత్రలో కనపడుతున్న మత్స్యయంత్రపు బింబమును చూచి కొట్టగా, పైన రైలాడుతున్న మత్స్యయంత్రము విరిగి నేలపడింది. రాజలోకమెల్ల దిగ్భ్రమము చెంది సిగ్గుపడి తలలు క్రింది కొంచుకున్నారు. ద్రౌపది మెల్లమెల్లగా అడుగులు విడి అర్జునుని మెడయందు పూలదండను అలంకరించినది. జాయ్ పుండరీకవనద గోవింద్. దుశ్శాసనుడు ఆశ్చర్యపడి, అన్నా సుయోధన, కర్ణుడంతటి వానికే మత్స్యయంత్రము కొట్టే శక్యము గాని ఈ యంత్రాన్ని ఈ అర్భకుడు అవలీలగా భేదించగదా? ఇంతకీ అసలు ఈ ద్రుపదుడు చేసిన పని ఇలా ఉన్నది. అంచేత మనం అందరం వెళ్లి ఆ ద్రుపదుని తప్పకుండా నిలదీయాలి. ఎప్పుడైతే ఆ ద్రుపదుని వీళ్ళందరి దుర్యోధనాదులు నిలదీశారో, ద్రుపదుడు బాధపడుతూ, పొండవ మధ్యమునకు కన్నెనీయ కొండాడి తుదకు పండితుడకు బ్రాహ్మణకి ఎవలసే ప్రారబ్ధమునా సుతకు.

నేనే బాధపడుతూ ఉన్నాను. నాపైకి మీరందరూ ఇలా ఒక్కుమ్మడిగా వస్తే నేనేమి చేయుట అనునంతలో అర్జునుడు అడ్డుపడి, ఏమిటయ్యా మీరిలా మాట్లాడుతున్నారు? యంత్రమును కొట్టిన వాడికే పిల్లనిస్తానని ముందుగానే చెప్పాడు కదా, మరి అలాంటప్పుడు మీరెందుకు ఇలా ఆ రాజును ఇలా నిలదీస్తున్నారెందుకు? అనునంతలో దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని, శిశుపాల, జరాసంధాది రాజులందరూ కూడా ఒక్క పెట్టును లేచి ఆ అర్జునుని మాటలు కూడా లెక్క చేయకుండా కెళ్ళెర్ర చేసి, ఓయి ద్రుపద పేర

చేసేటివి తప్పు పేరంతిమా. సకల దారుని సరుల రావించ సభలో నీ విటి పరాపవింతు కవిణదారుణీశ్వరుల రావించ సభలో నీ విటు పరాభవిన్ పెచ్చమెత్తి జీవించు బాపనై కన్నయ్య నిడగ నీ మనసు రేటులో పెను పేరాతి.

స్వయంవరమునకు వచ్చిన రాజాది రాజులందరినీ అవమానించడమే గాని నిండిన సభలో మా అందరి సమక్షంలో భిక్షమెత్తి జీవించు బాపనయ్యకు నీ కుమార్తెనిచ్చి పెళ్లి చేయనించి మమ్ములందరిని అవమానించపరచనించితివా? బ్రాహ్మణుల మీద నీకంత భక్తిభావం ఉన్నట్లయితే ప్రీతిగా పప్పు భోజనము పెట్టుటో సాల్వల సంగుటో ధనవ్రాతము లగ్రా

ఓయి ద్రుపద, బ్రాహ్మణుల మీద నీకంత భక్తిభావం ఉంటే కడుపు నిండా భోజనం పెట్టు, దుశ్శాలువలు కప్పి వారిని సన్మానించు, ధనధాన్య సంపదలు అగ్రహారములిచ్చుకో. అంతేగాని చే మూర్ఖుడా, రాజులలో ఎవరికో ఒక్కరికి నీ కూతుర్నిచ్చే పరిణయము చెయ్యకున్నా నీ ప్రాణములు తీస్తాను. ఇంతలో దృష్టజ్ఞుడు ముందుకొచ్చి పైకి లేచి, ఓయి కర్ణ, దుర్యోధనాదులారా, మత్స్యయంత్రాన్ని కొట్టినవాడు ద్రౌపదిని పెళ్లాడవచ్చునని స్వయంవరాన్ని ప్రకటించాము, కాని రాజులు మాత్రమే ద్రౌపదిని పెళ్లాడవలయునని మేము ప్రకటించలేదు. ఇంత పౌరుషమున్నవారు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని మీరే చేపెట్టవచ్చును కదా. అసలు కర్ణ, నువ్వు ముందుకొచ్చావే, నువ్వు రాజువా, నీకెందుకింత పౌరుషము? నోరు మూసుకొని వచ్చిన దారి పట్టుము. సూతనందనా, తెలిసి కూడా తెలియనట్లు మాట్లాడుతున్నావు, వాగుతున్నావు, మంచిది కాదు. నీకు మత్స్యయంత్రాన్ని కొట్టినవాడే ద్రౌపదిని పెళ్లాడవలయును గదా స్వయంవర నిర్ణయం. ఇచ్చట కులగోత్రాలను విమర్శించుటకు ఎవరికీ అధికారము లేదు. బ్రాహ్మణుడు నాలుగు వర్ణముల వారిని వివాహమాడుట అది పద్ధతి. ద్రౌపదుని తప్పేమున్నది? బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టాడు, ద్రౌపదిని చేపట్టాడు, ఇకనైనా వాగుడు చాలించు సూతనందన. ఇలా అనేకమైనటువంటి దుర్యోధనాదులందరూ కూడా చేతగానేటువంటి మాటలు మాట్లాడుతున్నంతలో గోపాలుడా మాట విని, ధర్మాధర్మములు మాకు తెలుసును, ఎందుకిలా సాంప్రదాయాన్ని వదిలి మాట్లాడుతున్నారు? తెలిసి కూడా ఇలా మాట్లాడుట మంచిది కాదు అని ఆ కృష్ణుడు కూడా చెబుతున్నంతలో, ఏమిటి, బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టినంత మాత్రమున ఈ రాజులందరూ ఇంత గొడవ చేస్తున్నారు అని ఒక్కమారు బ్రాహ్మణులకు కోపమొచ్చి, బ్రాహ్మణులంతా లేచారంట ఈ రాజులపైకి, లే సుబ్బావదాని సోమావదాని, చూతురేమి లెమ్ము లెమ్ము సుబ్బావదాని, చేతగాని వార మహాసోమావదాని, చూతురేమి లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము, మూతి మీద కొట్టువాడిని ముట్టుకున్న పాపను, మూతి మీద కొట్టువాడిని ముట్టుకున్న పా, మునిగి గంగలో సహస్ర గాయత్రి జపించవ, మునిగి గంగలో సహస్ర గాయత్రి జపించవ, చూతురేమి లెమ్ము లెమ్ము సుబ్బావదాని, చేతగాని వారమా సోమావద, ఆరింతట తాబెట్టు పద్యమల్లు రామశాస్త్రి, ఆరింతట తాబెట్టు ఊరి పంపకంబు చేయ మల్లు బట్లు ఈ రాత్రికి, పోరా దీక్షితుల మన పరశురాము ముఖ్యులను, పోరా దీక్షితుల మన పరశురాము ముఖ్యులు, వీరుల పిలుచుకురమ్ము వీణి గోబలచ్చజే, చూతువేమి లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము, చూతువేమి లెమ్ము లెమ్ము, చేతగాని వారమా సోమావధాని, చూతురేమి లెమ్ము లెమ్ము సుబ్బావదాని. బ్రాహ్మణులందరూ పట్టువస్త్రములు ముడివేసి ముందున్న వారిని మోదుతున్నారు. కొందరు దర్భాసనములతోనూ చిత్రాసనములతోనూ కసిదీరా రాజులపైన విసురుతున్నారు. కొందరు ముక్కు పొడిని తీసి ఎదుట కళ్లల్లోకి విసురుతున్నారు. కొందరు అద్దములలో కనపడుతున్న ప్రతిబింబమే శత్రువుని కొని అద్దాలు పగలగొట్టి తొడపాయసాలు పెడుతున్నారు. విజృంభిస్తున్న బ్రాహ్మణులను అర్జునుడు ఓదార్చి కర్ణుని మీద తడపడగా, కర్ణుడు యుద్ధము చేస్తూ, బ్రాహ్మణులు మాకు దైవ సమానులు, ఎందుకంటే వాళ్లను మేము పూజిస్తాము కాబట్టి వాళ్లతో మేము యుద్ధము చేయము. అటులన బ్రాహ్మణులు ముందు ముందు ఎంత యుద్ధము చేసినటువంటి వారో నీకు తెలియదా? ఎందుకలా మాట్లాడుతున్నావు? పైగా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ చాలా తప్పుగా ముందుకొస్తున్నావు. ఓయి సూతాదమ, నేను బ్రతికి ఉండగా ద్రౌపదరాజును తాకలేవు, ఆ ద్రౌపదిని కూడా తాకలేవు అంటూ ముందుకొచ్చి బాణములు పెళపెళారావములు కురిపిస్తున్నంతలో, ఈ లోపల రాజులందరూ కూడా ముందు ముందు బ్రాహ్మణులకు తన కూతుళ్లను ఇచ్చినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మూర్ఖుడా, ఇంతకైనా రథముతోలి బ్రతికే సూతజాతికి రాజనీతి నీకేమి తెలియను అని కర్ణుని ఓడించి దుర్యోధనుని పైబడగా, దుర్యోధనుడు బాణపరాక్రమానికి ఆశ్చర్యపడి తల వెంట్రుకలు విరయబోసుకొని గద కిందికి దింపుకొని పారిపోతున్నాడు. ఇంతలో అనేకమైనటువంటి ఉడుదుడుకులలో సభాస్థలి అంతా కూడా నిశ్శబ్ద

యుద్ధమైనది. అర్జునుడు రాజులపై కొగ్గు దూకి విలువిద్యను ప్రదర్శించి దుర్యోధనునితో పాటు రాజులందరి మీద సమరము సాగించి శరీరము తుట్లు పడినట్లు రక్తము కారునట్లు మోదుచుండ పార్థుని సహాయుడైన భీముడు మంటపములో ఒక స్తంభాన్ని ఓడబెరికి రాజకుమారుల శిరముపై పెళపెళారావును మ్రోగించుచుండ భయపడి ఎచ్చటి వారక్కడ పలాయన మంత్రము పాటించారు. శిష్యుని దుస్థితిని గాంచి బలరాముడు నవ్వుకున్నాడు. అంతియే కాదు, అనేకమైనటువంటి ఉడుదొలుకులతో పాండవులు ద్రౌపదిని తీసుకుని కుంభకారుని గృహము చేరి ముందుగా అర్జునుడు, అమ్మా ఒక పలమొక్కటి తెచ్చాను అని చెప్పగా, దీన్ని ఏమి చేయమందో అనగా, నాయనా పలము తెచ్చిన మీరైదుగురు దీన్ని భుజించమని ఆ తల్లి మాట ఇచ్చింది. వెనక ఆ ద్రౌపదిని చూచి బాధపడింది. ఇంతలో శ్రీకృష్ణ బలరామ సాత్యకులు అక్కడికి అరుదించారు. వారు మాట్లాడుట విని ద్రుపదరాజు దృష్టద్యుమ్నులు కూడా అక్కడికి అరుదించారు. ఈ లోపల వాళ్ల మనసులో ఉన్నటువంటి అనుమాన పొరలు తొలగించడానికి అక్కడ వ్యాస భగవానుడు అక్కడికి విచ్చేసి, నాయనా మీ మనసులో ఉన్నటువంటి ఆ అనుమానము తొలగించడానికే నేను వచ్చితిని. మొదట ఈ ద్రౌపది మౌద్గల్య మహాముని భార్య ఇంద్రసేన. ఆ భర్తకు సేవ చేసి ఆ జన్మ చాలించిన పిమ్మట రెండవసారి కాశీరాజ కూతురై నల్లాకిని అనే పేరుతో ఆ మహాతల్లి ఆ జీవితంలో తండ్రి పెళ్లి ఎంతకు చెయ్యకపోగా చివరిసారిగా భగవంతుడైనటువంటి పరమశివుని ప్రార్థించగా పరమశివుడు ప్రత్యక్షమై, అమ్మా నీకేమి వరము కావలయునని అడుగగా, పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి పతి, అమ్మా చాలమ్మా వచ్చే జన్మలో నీకు తప్పక నీ కోరిక తీరునుగాక అని పరమశివుడు ఆమెకు వరములిచ్చాడు. అంటే ఆ ఇంద్రసేనే ఆ నల్లాహినే ఈ ద్రౌపది. కనుక ఈ జన్మలో పరమశివుడు చెప్పినట్లుగా ఆమెకు 5 మంది భర్తలు తప్పకుండా లభించవలసింది. ద్రుపదరాజా నీ అనుమానం తీరినదా, ఇంకా చక్కగా ఆమెకు పెళ్లి జరిపించుము అనునంతలో ఆనంద పరవశుడైనటువంటి ద్రుపదుడు అందులో బ్రాహ్మణ వేషాలతో ఉన్నటువంటి పాండవులను తెలుసుకొని చాలా సంతోషించి మంచి ముహూర్తము నిర్ణయించి సర్వాంతర్యామి శ్రీకృష్ణుని ఆధ్వర్యములో కళ్యాణ మహోత్సవమును అద్భుతముగా జరిపిన ద్రుపదుడు జయ ఇందిరారమణ గోవింద. పాండవులు ద్రుపదుడు అందరూ కూడా సర్వంతర్యామి శ్రీకృష్ణ పరంధామునికి ఈ విధముగా మంగళహారతులిచున్నారు. పవమానాసుతుడు బట్టు పాదరవిందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం ప్రహ్లాద నారదాది భక్తులో పొగడుచు రాజీవ నయన త్యాగరాజ వినూతమై నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. శ్రీరామాయ మంగళం, సీతామనోహరాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ.

0: ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నాగరత్న భాగవతారిణి గారిచే ద్రౌపదీ కళ్యాణం హరికథ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

శ్రీ నటరాజ్ బౌద్ధ సూక్తులు వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో బెట్ట పరిస్థితుల్లో సస్యరక్షణ జాగ్రత్తల గురించి శ్రీ అని సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయ సమీరాల్లో ముందుగా నీటి మాట శీర్షికన రచయిత త్రిపుర జయంతి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారు వారి జీవిత విశేషాలు వింటారు. అనంతరం స్పోకెన్ వర్డ్లో ప్రాచీన భారతీయ విద్యా విధానం గొప్పతనం గురించి డాక్టర్ డి కోటేశ్వరరావు గారి ప్రసంగం పుష్పాంజలి సమాచారవాణి ప్రసారమవుతాయి. 8:30 విజయనగరం జిల్లా సమాచారాలకు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రచన శ్రీ ఎన్కే రామకృష్ణ. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి పప్పు పద్మావతి పరమహంస వీణావాదనం ప్రసారమవుతుంది. శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. 8:50 తిరిగి 10:15 పాటల పల్లకి, 10:00 ఖేలో ఇండియా సంవాద్పై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 11:00 మధురిమ, 12:10 మధుమంజరి, 12:40 కార్మికుల కార్యక్రమంలో అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత అంశం గురించి శ్రీ డి రామకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. 1:10 తెలుగు సినిమా పాటలు, 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. 2:31 ఒకే చిత్రంలో పాటలు వింటారు. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, చదునువారిజీ పద్మ, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసంలో వరల్డ్ కోకోనట్ డే గురించి కొన్ని వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం ఉంటాయి. 7:15 పల్లె సిమ్ల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆహార జంతు ఉత్పత్తి వ్యవస్థలో యాంటీబయాటిక్స్కు ప్రత్యామ్నాయ మార్గాలు అంశం గురించి విశాఖపట్నం సిఐఎఫ్ఎన్ఈటీ టీసీఏఆర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి మధుసూదన్ రావు గారి ప్రసంగం. జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో క్రీడా అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు, కార్యక్రమం నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8:00 తిరిగి 9:30 స్వరమాలిక, 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం రాగం తానం పల్లవిలో శ్రీ నర్సీపురం వెంకటరమణ బృందం వారి నాదస్వరం ప్రసారమవుతుంది. శ్రీ టి శేఖర్ ప్రత్యేక డోలు. 10:45 ఆపద మధురాలు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలు వివరాలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 37.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘవృతమై ఉండి వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ పడే సూచన ఉంది. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. దక్షిణ తమిళనాడు తీరానికి సమీపంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. కొన్ని సమయాల్లో 65 కిలోమీటర్ల వేగంతో వీసే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాల్లో కూడా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని సమయాల్లో 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు ఆకాశవాణి.

విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:15:26. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ ప్రసారాలతో పాటు 102 మెగాహెర్ట్స్పై ఎఫ్ఎం ప్రసారాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.